ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM ശ്രോതലందరికీ శుభోదయం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 6వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్టు నెల 28వ తేదీ శుక్రవారం ఎఫ్ఎం బ్యాండ్లో 100.2 MHz పై ఈలటి ప్రసారాలు ప్రారంభం. ఈ కార్యక్రమాలను న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్పై ప్రపంచవ్యాప్తంగా మీ మొబైల్ ఫోన్లలో వినవచ్చు. సమయం 5 గంటల 55 నిమిషాలు దాటి 40 సెకండ్లు

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 6 గంటలు కావస్తున్నది. మరికొన్ని క్షణాల్లో హిందీలో 6:05 ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ஆகாஷவாணி ஆதிலாபாத் வந்த பாயிண்ட் 2 FM மனசு நின்ற ఈఆల్టీ కార్యక్రమాలు ఇప్పటి నుంచి పొద్దుకి 11 గంటల దాకా ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ పొద్దుగల్లా ఏడుంబాకు అంబటాల సంగతులు కార్యక్రమంలో తిండితో మనం ఈ శీర్షికన రోజువారీ ఆహారంలో ఆకుకూరల ప్రాధాన్యత. ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ అధికారి ఈ సంధ్యారాణితో ముచ్చట శృణవామ సంస్కృతం సంస్కృతాన్ని విందాం. దోర్బల ప్రభాకర్ శాస్త్రి అందించిన లఘు ప్రసంగ మాలిక 4వ భాగము రాకిట్ల పున్నం రచయిత పాత్రికేయులు బంగారపు రమేష్ యాదవ్ ప్రసంగము కైత పి పవన్ కుమార్ స్వీయ కవితలు మొదలగు అంశాలుంటాయి. ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 8:30 భాష రుచులు కార్యక్రమంలో ప్రముఖ రచయిత స్కైబాబా రాసిన కథ నుండి ఓ ఖండిక, ప్రముఖ కవి డాక్టర్ అల్లూరి వెంకట నరసింహరాజు రాసిన పద్యాలు ప్రసారమవుతాయి. చదివి వినిపిస్తారు ఎస్ రాజవర్ధన్.

కథా సంపుటి నుండి బాధ్యత కథ ప్రసారమవుతుంది. ఈ కథ రచన కన్నెగంటి అనసూయ, చెప్తున్నది బి సంధ్యలీల. 5:45 ఉపజామట్ల శక్తి స్త్రీల కార్యక్రమంలో కోకోపీట్ తయారీ ద్వారా స్వయం ఉపాధి. ఆదిలాబాద్ గ్రామీణ మండలం బెల్లూరుకు చెందిన స్వయం సహాయక సంఘం సభ్యురాలు గుమ్మడి దేవమ్మతో ముచ్చట ప్రసారమవుతుంది. ఇక పొజ్జమట్టు 6:20 గిరిపదం కార్యక్రమంలో భీంపూర్ మండలం జల్కోరి గ్రామానికి చెందిన కొడప అయ్యుబాయి బృందం పాడిన జువారింగ్ పాటలు, తెల్లమడుగు మండలం రేకులగూడ గ్రామానికి చెందిన మడావి కన్నీబాయి బృందం పాడిన కులాం పాటలు ప్రసారమవుతాయి. పొదికి ఏడుంబాకు ఇల్లు యోసం కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. పాడి పశువుల ఎంపిక మరియు యాజమాన్యం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలకు నేరుగా సమాధానాలిస్తారు ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశువైద్యులు డాక్టర్ వి సురేష్. దీనికోసం రైతు శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్లు 2300-8915-01. ఈ నంబర్లకు ఆదిలాబాద్ ఎస్టీడీ కూడా జత చేయాల్సి ఉంటుంది. ఇక పొద్దుకి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 23వ భాగంలో సుశీల్ రాణే గురించిన విశేషాలు ప్రసారమవుతాయి. రచన మరియు పఠనం ఎస్ రాజవర్ధన్. పొద్దుకి 9:45 గీతం కి బహార్ కార్యక్రమంలో పాత సినిమాలలోని హిందీ పాటలు ప్రసారమవుతాయి. 10:00 మన పురాణాలు. ఈ కార్యక్రమంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం శీర్ష గ్రామానికి చెందిన జడసింగరి బృందం చెప్పిన లక్ష్మీ నరసింహస్వామి ఒగ్గు కథ 3వ భాగం ప్రసారమవుతుంది. వీటితో పాటు సినిమా పాటల కార్యక్రమాలు కూడా ఉన్నాయి. పొద్దుగల్ల 8:40 సింగిడి, పొజామట్టు 5:00 మాట చెప్పు పాటై నుండి, పొద్దుకి 8:00 ఉషారు, రాత్రి 10:30 మధురిమ. ఈ కార్యక్రమాలలో మీరు సినిమా పాటల్ని వినవచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 6:45 కావస్తున్నది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. మళ్ళా ఏడంబాకు అంబట్టాల సంగతులు కార్యక్రమంతో మీ ముందుకు వస్తుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. నేపాల్లో చిక్కుకున్న యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చడమే ప్రభుత్వ ప్రాధాన్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాల ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రాజధాని అమరావతి గ్రామాల్లో 1,437 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పనకు రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ ఆమోదం తెలిపింది. పంటల బీమాపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు చెప్పారు. వార్తల వివరాలు. నేపాల్లో సంభవించిన వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసుల పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి చెందిన 41 మంది నేపాల్ వరదల్లో చిక్కుకున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. కర్నూలు, ఆదోని ప్రాంతాలకు చెందిన 4 టిబెట్లో, తిరుపతికి చెందిన 28 మంది ఖాట్మండ్లో సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. 7 ఆచూకీ తెలియడం లేదని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, నేపాల్లో చిక్కుకున్న ప్రతి ఒక్కరిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఆచూకీ తెలియని వారి వివరాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను ప్రజలు దేశవ్యాప్తంగా ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఏ రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ సోదర సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలు, ఆత్మీయత, పరస్పర రక్షణకు ప్రతీకని వారు పేర్కొన్నారు.

0: ఈ పండుగ కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. రాజధాని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో 1,437 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పనకు రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 65వ సీఆర్డీఏ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశ నిర్ణయాలను మంత్రి పి నారాయణ పాత్రికేయులకు వెల్లడించారు. రెండవ దశ భూ సమీకరణకు భూములిచ్చిన రైతులకు కూడా రుణమాఫీ వర్తింపచేయనున్నామని చెప్పారు. ఇన్నర్ రింగ్ రోడ్డు రైల్వే లైన్ల వరకు ఉన్న భూములను ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి తీసుకువచ్చేందుకు సీఆర్డీఏ అనుమతిచ్చిందని మంత్రి తెలియజేస్తూ
1: 29 గ్రామాల్లో కూడా ఈజీడీ చేసేటట్టుగా అడిషనల్ గా మరొక 533 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. విలేజ్ గుండా ట్రంక్ రోడ్స్ పోతున్నాయో వాళ్ళకి ల్యాండ్ టు ల్యాండ్ ఇచ్చి లేఅవుట్ వేసిస్తున్నాం. మొత్తం 1437 కోట్లతో 29 గ్రామాల్లో 100% మౌలిక వసతులు పూర్తవుతాయి. 6/1/2026 ముందు వరకు ఎవరైతే లోన్లు తీసుకుంటారో కుటుంబానికి అప్ టు 1.5 లక్ష వరకు రుణమాఫీ చేసేదానికి సీఆర్డీకి యాక్చువల్ గా అప్రూవల్ ఇవ్వడం జరిగింది.
0: వచ్చే 5 ఏళ్లలో 25,000 కోట్ల రూపాయలతో క్రీడా మౌలిక వసతులు అభివృద్ది చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిన్న మాట్లాడుతూ 2014 తర్వాత క్రీడారంగంలో పలు వ్యవస్థీకృత సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో 14 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. క్రీడా బడ్జెట్ను 2,000 కోట్ల నుంచి 4,000 కోట్లకు పైగా పెంచినట్లు పేర్కొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల నేపథ్యంలో అక్కడ ఉన్న తెలంగాణ వాసుల భద్రతపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కుటుంబ సభ్యులు బంధువులు అందించిన సమాచారంతో ఇప్పటి వరకు 23 మంది తెలంగాణ వాసులను ప్రాథమికంగా గుర్తించి వారి వివరాలను కేంద్ర విదేశాంగ శాఖకు పంపినట్లు చెప్పారు. వారి ఆచూకీ భద్రతపై కేంద్ర విదేశాంగ శాఖ కాఠ్మండ్ భారత రాయబార కార్యాలయం నేపాల్ అధికారులతో తెలంగాణ ప్రభుత్వం నిరంతరం సమన్వయం చేస్తోందని అన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రత్యేక హెల్ప్ లైన్, హైదరాబాద్ సచివాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. భవిష్యత్ సాంకేతికతంతా కృత్రిమ మేధస్సు ఏఐదేనని జీఎస్టీ అదనపు డైరెక్టర్ జనరల్ ఈ రవికిరణ్ అన్నారు. ఏఐ యుగంలో విశ్లేషణాత్మక ఆలోచన ప్రాధాన్యత అనే అంశంపై విశాఖపట్నంలోని ఒక కళాశాలలో నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐ పనితీరు, భవిష్యత్ తరాలకు దానివల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే క్రమశిక్షణ అలవర్చుకుని ఉన్నత విద్యను అభ్యసిస్తే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చునని తెలిపారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలించనున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. విజయవాడలో మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ గత 16 నెలల్లో హందిరినివా ప్రాజెక్టుపై 3,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు నీటిని అందించినట్లు వెల్లడించారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో పంటల బీమాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ
2: ఎకరా ఊరికి ఇన్సూరెన్స్ కట్టాలంటే ఒక జిల్లాలో 34 రూపాయలే, ఒక జిల్లాలో 74 రూపాయలే. రైతు వాటా ఎందుకు పెడుతున్నాం? రైతు వాటా అంటే కట్టలేక కాదు, బాధ్యత ఉండాలి. రైతుకి బాధ్యత కలిగించాలని ఒక 2% తో భాగస్వామ్యం చేసి ఇన్సూరెన్స్ కట్టారు. ఈ సంవత్సరం 45 లక్షల మంది ఇన్సూరెన్స్ కట్టారు. ఎక్కడ ఒత్తిడి చేయలేదు, ఎడ్యుకేట్ చేసి కట్టించాం. మొంతా వచ్చిన మనం డబ్బులు ఇచ్చాం, విడత విడతలుగా ఇస్తున్నాం. అంతకుముందు 2-3 తుఫాన్లు వస్తే డబ్బులు ఇచ్చాం. బుడమేరు ములిగిపోయింది, 24 గంటల్లో ఎన్యూమరేషన్ చేసి డబ్బులు ఇచ్చాం.
0: కర్ణాటకలోని దేవదుర్గ గని నుంచి ఖనిజాలను వెలికితీసి దేశ సంపదను పెంపొందించేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో కర్ణాటకలోని రాయచూరు జిల్లా దేవదుర్గ తాలూకా లింగదహళ్లి గ్రామంలో చేపట్టిన రాగి బంగారం అన్వేషణ కార్యక్రమాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. అనంతరం అన్వేషణ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన టెండర్లలో సింగరేణి సంస్థ దేవదుర్గ బ్లాక్ అన్వేషణ హక్కులను దక్కించుకుందని, పనులను త్వరలోనే వేగవంతం చేస్తామని చెప్పారు. బంగారం, రాగి నిక్షేపాలు లభిస్తే స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు ఈ ప్రాంతం వేగంగా అభివృద్ది చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, ఎస్ఐఆర్ ప్రక్రియలో నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ దోషరహిత జాబితా రూపొందించాలని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ పవన్ కుమార్ శర్మ సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐఆర్ పురోగతిపై కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కుమార్ శర్మ మాట్లాడుతూ, అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితా ప్రచురించే వరకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఓటర్లు విచారణకు హాజరు కాలేని సందర్భాల్లో బూత్ స్థాయిలో అధికారులు బీఎల్ఓల ద్వారా ఇంటి వద్దే సహాయం అందించాలని ఆదేశించారు. ఎస్ఐఆర్లో వెనుకబడిన జిల్లాలు, నియోజకవర్గాలు సెప్టెంబర్ 5 తేదీలోపు పురోగతి సాధించాలని పవన్ కుమార్ శర్మ సూచించారు. తెలంగాణ, దానిని ఆనుకుని ఉన్న రాయలసీమ ప్రాంతాలపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం దక్షిణ తెలంగాణ పరిసర ప్రాంతాలపై సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి జి లక్ష్మి తెలియజేస్తూ,
3: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈ రోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నేపాల్లో చిక్కుకున్న యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చడమే ప్రభుత్వ ప్రాధాన్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాల ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రాజధాని అమరావతి గ్రామాల్లో 1,437 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పనకు రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ ఆమోదం తెలిపింది. పంటల బీమాపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు చెప్పారు.

0: इयम् आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्ताम् प्रवाचिका ऋचा झा. भवद्भ्यः सर्वेभ्यः संस्कृतदिवसस्य रक्षाबन्धनपर्वणः च हार्दिक्यः शुभकामनाः. अथ वार्ताः. नेपालदेशे अकस्मादागतेन भीषणजलाप्लावेन आपद्ग्रस्तानां भारतीयनागरिकाणाम् अन्वेषणाय तेषां रक्षणाय च भारतेन प्रयत्नाः तीव्रीकृताः. नेपालदेशे आगतेन भीषणजलाप्लावेन मृतानां संख्या 89300 यावत् जाता. सहस्रशः लुप्तानां जनानाम् अन्वेषणाय अधिकारिणः प्रयत्नशीलाः सन्ति. तेषु 90200 भारतीयाः अपि सन्ति. तिब्बत नेपालयोः अधिकारिभिः 15,000+ लुप्तजनानां सूचना प्रदत्ता. तेषु 30+ देशेभ्यः आगताः अनेकाः विदेशिनः अपि सन्ति. विदेशमन्त्रालयेन संसूचितम् यत् नेपालदेशे अधुना पर्यन्तं 84 भारतीयनागरिकाः रक्षिताः सन्ति. तेषु त्रिशूली वन इत्यस्याः परियोजनायाः 63 कर्मचारिणः अथ तमिलनाडु राज्यात् आगताः 21 सम्मिलिताः सन्ति. नवदिल्ल्यां वार्ताहरान् संसूचयन् विदेशमन्त्रालयस्य प्रवक्ता रणधीर जायसवालः उक्तवान् यत् भारतेन नेपालस्य वर्तमानानां आपदुद्धारकार्याणां साहाय्यार्थं 47 तन्मिथाधिकाः आपत्कालीन साहाय्य सामग्र्यः प्रेषिताः.
1: 2 जहाज पे हम लोगों ने सहायता नेपाल को पहुंचाया है. पहला जहाज यहां से 10 टन करीबन रिलीफ मटेरियल लेके काठमांडू पहुंचा था, जिसमें कि कंबल, सोलर लैंप, दवाइयां, हाइजीन किट्स और टेंट वगैरह इस प्रकार की चीजें हैं. दूसरा जहाज इसमें 37.5 टन की सप्लाई, जिसमें कि 28.5 टन रिलीफ आइटम्स और 8 टन दवाइयां और 1 टन खाने पीने की सामग्री और जो भी मानवीय सहायता हो सकता है वो भी हम प्रदान करेंगे.
0: राष्ट्रियापद् प्रतिकार बलेन उक्तं यत् नेपालदेशे सहसा आगतेन विनाशकारिणा जलाप्लावेन बिहारोत्तर प्रदेशयोः सीमावर्ति क्षेत्रेषु अद्यावधि कश्चिदपि प्रतिकूल प्रभावः न जातः. तथापि उभयोः राज्ययोः प्रशासनस्य समन्वयेन परिस्थितिं निरन्तरं निरीक्ष्यमाणा अस्ति. राष्ट्रियापद् प्रतिकार बलस्य महानिरीक्षकः नरेन्द्र सिंह बुन्देला उक्तवान् यत् उभयोः राज्ययोः राष्ट्रियापद् प्रतिकार बलस्य 20 दलानि नियोजितानि सन्ति. तेषु बिहारे 9 दलानि अथ उत्तरप्रदेशे च 11 दलानि सन्ति. प्रधानमन्त्री नरेन्द्र मोदी श्वः उज्बेकिस्तान देशस्य 2-दिवसीय यात्रायै प्रस्थास्यति. प्रधानमन्त्री उज्बेकिस्तानस्य राष्ट्रपतेः शौकत मिर्जियोयेव इत्यस्य आमन्त्रणे सति ताश्कन्द नगरं गमिष्यति. यात्रावधौ प्रधानमन्त्री मोदी राष्ट्रपतिना मिर्जियोयेव इत्यनेन सह प्रतिनिधिमण्डलस्तरीयां वार्तां करिष्यति. अस्याः वार्तायाः उद्देश्यं द्वयोः देशयोः रणनीतिकसहमतिम् इतोऽपि सुदृढीकरणमस्ति. प्रधानमन्त्री जनधनयोजनायाः अद्य 12 वर्षाणि जातानि, येन देशस्य वित्तीय समावेशन परिदृश्यस्य परिवर्तने महत्वपूर्णं सोपानं चिह्नितमस्ति. 14,000+ वर्षे अस्मिन्नेव दिने प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना इयं योजना समारब्धा. प्रधानमन्त्री जनधनयोजनायाः अन्तर्गतम् अद्य पर्यन्तम् 61 कोट्यधिकाः लेखाः उद्घाटिताः सन्ति, यस्मिन् निक्षेपस्य मूल्यम् आहत्य 17,000+ रूप्यकाणि अस्ति. रक्षाबन्धनपर्व भ्रातृ भगिन्योः मध्ये विद्यमानस्य विशेषस्नेहबन्धनस्य पर्व अस्ति यत् अद्य सम्पूर्णदेशे आचर्यते. अस्मिन् अवसरे भगिन्यः स्वभ्रातॄणां हस्तमणिबन्धेषु विविधवर्णानि रक्षसूत्राणि बध्नन्ति अथ च तेषां समृद्धेः, आरोग्यस्य, सुखस्य च कामनां कुर्वन्ति. तदनन्तरं भ्रातरः स्वभगिनीनां रक्षणस्य, सहाय्यस्य च संकल्पं कुर्वन्ति, सहैव ताभ्यः उपहारान् यच्छन्ति. राष्ट्रपतिः द्रौपदी मुर्मुः, लोकसभाध्यक्षः ओम बिरला च रक्षाबन्धनस्य अवसरे देशवासिभ्यः शुभकामनाः प्रेषितवन्तौ. इति वार्ताः.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నల్గొండ జిల్లా సమాచార లేఖ వింటారు. లేఖ అందిస్తారు శ్రీ జి రామకృష్ణ.
3: గత నెల రోజుల కాలంలో నల్గొండ జిల్లాలో ప్రజల భాగస్వామ్యంతో కూడిన పలు అభివృద్ది కార్యక్రమాలు జరిగాయి. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం తొలగిపోయిన వర్షాలు సమృద్దిగా కురవాలనే ఉద్దేశంతో రాష్ట ప్రభుత్వం నాగార్జున సాగర్ లో వరుణయాగం నిర్వహించింది. సర్ ప్రక్రియలో భాగంగా జిల్లా ఎన్నికల అధికారులు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర వివరణ ముసాయిద జాబితా విడుదల చేశారు. 80వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఎల్నినో ప్రభావం కారణంగా రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో జరిగిన పలు అభివృద్ది కార్యక్రమాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాలో చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఆగస్టు 17వ తేదీన జిల్లా ఎన్నికల అధికారులు ముసాయిద ఓటరు జాబితా విడుదల చేశారు. సర్ ప్రక్రియ అనంతరం నల్గొండ జిల్లాలో ఓటర్ల సంఖ్య 13,57,619గా తేలింది. ఈ జాబితాపై వచ్చే నెల 16వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి అక్టోబర్ 15వ తేదీలోగా అభ్యంతరాల పరిశీలన పరిష్కారం చేసి అక్టోబర్ 18వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తామని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ వెల్లడించారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం తొలగిపోయి వర్షాలు సమృద్దిగా కురవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నాగార్జున సాగర్ లో ఇటీవల వరుణయాగం నిర్వహించింది. నాగార్జున సాగర్ విజయ విహార్ లోని కృష్ణానది తీరంలో యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో 108 మంది ఋత్వికులు పూర్తి శాస్త్రోక్తంగా యాగం నిర్వహించారు. ఉదయం 4 గంటలకు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి దంపతుల చేత 11 హోమగుండాలతో గోపూజ విశ్వక్సేన పూజలతో ఋత్వికులు యాగశాల ప్రవేశాన్ని చేయించారు. 3 గంటలకు జరిగిన పూర్ణాహంతి కార్యక్రమంలో రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొని విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో తాగు సాగునీటికి ఇబ్బందులు లేకుండా వర్షాలు సమృద్దిగా కురిపి కృష్ణ గోదావరి నదులు జలకల సంతరించుకోవాలని మహావరుణయాగం నిర్వహించినట్లు తెలిపారు. ఎస్ఎల్బిసి సొరంగ మార్గాన్ని పూర్తి చేయడమే తన లక్ష్యమని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లాలో కంచనపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన మంత్రి జిల్లా కేంద్రంలో 24 కోట్ల విలువైన రహదారులకు నగర మేయర్ బుద్ర చైతన్యతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎస్ఎల్బిసి సొరంగ మార్గం ద్వారా 2 పంటలకు సాగునీరు ఇచ్చి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని అన్నారు. అలాగే నల్గొండ పట్టణాన్ని రాష్ట్రంలోనే మోడల్ సిటీగా మారుస్తానని అందుకోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తామన్నారు. 80వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగిన వేడుకలలో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన నాయకుల అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆకాంక్షలను నెరవేర్చే విధంగా ప్రస్తుత ప్రభుత్వం వివిధ అభివృద్ది సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలతో పాటు విద్యా సంస్థలలో వాడవాడల జెండాను ఎగురవేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేళ నల్గొండ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ది కార్యక్రమాలలో మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో నిర్మించిన 564 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించి లబ్దిదారుల చేత గృహ ప్రవేశం చేయించారు. అలాగే నల్గొండ సమీపంలోని గంధంవారి గూడెంలో 3,50,00,000 రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన నీలగిరి మహిళా శక్తి పెట్రోల్ పంపును మంత్రి ప్రారంభించి దాని పక్కనే సూపర్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రజల సౌకర్యార్థమే ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో మండల స్థాయి ప్రజావాణిని ప్రారంభించారు. బాధితుల నుంచి ఫిర్యాదులు వినతి పత్రాలు స్వీకరించారు. మండల స్థాయి ప్రజావాణిని ట్యాబ్ లింక్ ద్వారా పరిశీలించిన కలెక్టర్ ఆర్డీఓలు తహసీల్దారులతో మాట్లాడి మండల స్థాయిలో వచ్చిన దరఖాస్తులను ఆ మండల స్థాయిలోనే సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల అన్నపూర్ణ నాగార్జున సాగర్ లో నీటి నిల్వలు కొంత ఆశాజనకంగా మారాయి. ఎగువన ఉన్న ఆల్మట్టి జూరాల శ్రీశైలం ప్రాజెక్టులు ఇప్పటికే నిండు కుండలుగా మారడంతో ఆయా ప్రాజెక్టుల ద్వారా నీటి విడుదల జరుగుతుండటంతో సాగర్ కు ప్రస్తుతం 56,000 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 531 అడుగులకు చేరింది.
2: ఇంతవరకు జి రామకృష్ణ గారు అందించిన నల్గొండ జిల్లా సమాచార లేఖ విన్నారు. లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. నేపాల్లో ఆకస్మిక వరదలు వచ్చిన చోట్ల ఆచూకీ లేకుండా పోయిన భారతీయుల కోసం మన ప్రభుత్వం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఉజ్బెకిస్తాన్ సందర్శిస్తారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అమెరికా పర్యటన పెడతారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద 78% అకౌంట్లు గ్రామీణ ప్రాంతాల్లో తెరిచినట్లు ఈరోజు పథకం 13వ వార్షికోత్సవం సందర్భంగా ప్రభుత్వం తెలియజేసింది. రాఖీ పండుగను దేశవ్యాప్తంగా ఈరోజు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను గుర్తించి రక్షించే ప్రయత్నాలను భారత్ ముమ్మరం చేసింది. నేపాల్లో సంభవించిన భారీ ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 389కి చేరింది. 290 మంది భారతీయులతో సహా వేలాది మంది గల్లంతైన వారిని వెతికేందుకు అధికారులు ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు. టిబెట్ నేపాల్ అధికారుల సమాచారం ప్రకారం 1500 మందికి పైగా గల్లంతయ్యారు. వారిలో చాలామంది విదేశీయులున్నారు. 30 దేశాలకు పైగా చెందిన ప్రజలు గల్లంతైనట్లు 2 దేశాల అధికారులు చెప్పారు. నేపాల్లో ఇంతవరకు 84 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వారిలో త్రిశూలి 1 ప్రాజెక్టుకు చెందిన 63 మంది కార్మికులు, అలాగే తమిళనాడుకు చెందిన 21 మంది ఉన్నారు. ఇంతవరకు 290 మంది భారతీయులతో ఎటువంటి సంబంధం ఏర్పడలేదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్, ప్రభావిత ప్రాంతంలో సమాచార ప్రసార వ్యవస్థలు దెబ్బతినడంతో సమాచారాన్ని సేకరించేందుకు ఖాట్మండూలోని భారత రాయబార కార్యాలయం ప్రాజెక్టు అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు. నేపాల్లో కొనసాగుతున్న రక్షణ సహాయ చర్యలకు మద్దతు ఇచ్చే లక్ష్యంతో భారత్ 47 టన్నులకు పైగా అత్యవసర సహాయ సామాగ్రి పంపినట్లు కూడా జైస్వాల్ తెలియజేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో 24 గంటల కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. కంట్రోల్ రూమ్ను 9111230887 18, 9111230887 19 అనే నెంబర్లలో సంప్రదించవచ్చు. ఫోన్ నెంబర్లు మరోసారి 9111230887 18, 9111230887 19. వాట్సాప్ కాల్స్ మెసేజ్ల కోసం కూడా ఒక నంబర్ ఏర్పాటు చేశారు. ఖాట్మండూలోని భారత రాయబార కార్యాలయం కూడా అత్యవసర సంప్రదింపు నంబర్లను ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉజ్బెకిస్తాన్లో పర్యటిస్తారు. మధ్య ఆసియా దేశమైన ఉజ్బెకిస్తాన్లో ఆయన 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయేవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి తాష్కెంట్ సందర్శిస్తారు. ఈ పర్యటనలో 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడితో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. మరోపక్క ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి అమెరికాలో 6 రోజుల పర్యటనలో ఉంటారు. తన అమెరికా పర్యటనలో భాగంగా షికాగో, యాష్విల్, న్యూయార్క్ నగరాలు సందర్శిస్తారు. షికాగోలో ప్రముఖ పెట్టుబడిదారులతో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో ఆర్థిక మంత్రి పాల్గొని ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో చర్చిస్తారు. షికాగోలో కంపెనీల సీఈఓలు, సీనియర్ నాయకులతో ద్వైపాక్షిక వ్యక్తిగత సమావేశాలు కూడా జరుగుతాయి. భారత్లో పెట్టుబడి అవకాశాలు, ఆర్థిక దృక్పథం, భారత్ అమెరికా దేశాల మధ్య వ్యాపార పెట్టుబడి భాగస్వామ్యాలను బలోపేతం చేసే రంగాలపైన ఈ చర్చలు ప్రధానంగా దృష్టి సారిస్తాయి. షికాగో విశ్వవిద్యాలయంలోని పోల్స్కీ సెంటర్ ఫర్ ఆంటర్ప్రినర్షిప్ అండ్ ఇన్నోవేషన్ను కూడా ఆర్థిక మంత్రి సందర్శించి అక్కడ పారిశ్రామికవేత్తలు, ఆవిష్కరణలు, సాంకేతిక వాణిజ్యీకరణపై అభిప్రాయాలు పంచుకోవడంతో పాటు భారత్లో వేగంగా విస్తరిస్తున్న స్టార్టప్ ఇన్నోవేషన్ ఈకోసిస్టమ్తో సంబంధాలను బలోపేతం చేయడం గురించి నిర్మలా సీతారామన్ చర్చిస్తారు. అలాగే షికాగోలో భారతీయ సంతతికి చెందినవారు, ప్రవాస భారతీయులతో కూడా ఆమె సమావేశమవుతారు. యాష్విల్లో అమెరికా అధ్యక్షతన జరిగే G20 ఆర్థిక మంత్రుల సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి నిర్మలా సీతారామన్ నేతృత్వం వహిస్తారు. ఈ నెల 31 సెప్టెంబర్ 1వ తేదీలో జరగనున్న ఈ సమావేశంలో G20 దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్రీయ బ్యాంకుల గవర్నర్లు, సీనియర్ ఆర్థిక అధికారులు పాల్గొని కీలకమైన ప్రపంచ ఆర్థిక ద్రవ్య అంశాలపై చర్చిస్తారు. 29 తేదీల్లో అంతకుముందు G20 ఫైనాన్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీల సమావేశం జరుగుతుంది. కెనడాలోని టొరంటోలో జరిగే తొలగి ఇండియా కెనడా ఎకనామిక్ ఫైనాన్షియల్ డైలాగ్కు అంతకు ముందు ఆర్థిక మంత్రి హాజరయ్యారు. ఆగస్టు 20వ తేదీన ఆమె తన కెనడా పర్యటన మొదటి దశలో కెనడా భారత ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం పైన దృష్టి పెట్టారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2047 నాటికి అన్ని రంగాల్లో భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా చెప్పారు. అహ్మదాబాద్లో జరిగిన ఫార్మా ఇన్నోవా అవార్డ్స్ 2026 కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ, గత 12 ఏళ్లలో భారత్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని తెలియజేశారు. అంతకుముందు గుజరాత్ విద్యాపీఠ 72వ స్నాతకోత్సవ వేడుకలో కూడా విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
1: పూజ్య బాపూ కా విచార్ థా కి స్వాధీనతా తబ్ తక్ అధూరీ రహేగి జబ్ తక్ హమారీ భాషా హమారీ సంస్కృతి హమారా శ్రమ ఔర్ హమారా ఉద్దేశ్ రాష్ట్రీయ న హో అప్నా న హో హమారా ధర్మ హమారీ సంస్కృతి సే హమ్ బదే హువే నహీ హై తో స్వతంత్రతా కా కోయి మత్లబ్ హీ నహీ ఔర్ మన్ మే స్వరాజ్ కీ యే పరికల్పనా కో అనేకా అనేక ప్రయోగో సే జమీన్ పర్ ఉతార్నే కా కామ్ కియా.
0: మన సంస్కృతికి మన మతానికి కట్టుబడి లేదే స్వాతంత్రానికి నిజమైన అర్థం లేదని అమిత్ షా తన ప్రసంగంలో అన్నారు. కామన్వెల్త్ ఒలింపిక్స్ క్రీడా నిర్వహణకు దేశం సిద్ధంగా ఉండడం పైన అహ్మదాబాద్లోని సర్క్యూట్ హౌస్లో ఆయన ఒక ఉన్నతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం ఈవేళతో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దేశ ఆర్థిక సమ్మిళిత స్వరూపాన్ని మార్చడంలో ఇదొక కీలకమైన మైలురాయి. ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014లో ఇదే రోజున ప్రారంభించారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఇంతవరకు 59 కోట్లకు పైగా ఖాతాలు తెరిచారు. మొత్తం డిపాజిట్లు 3,17,000 కోట్ల రూపాయలకు చేరాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత పథకంగా జన్ధన్ యోజన భారతీయులందరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రతి ఖాతాలో సగటు డిపాజిట్ 5,356 రూపాయలుగా ఉంది. జన్ధన్ యోజన కింద 70% ఖాతాలు గ్రామీణ లేదా సెమీ అర్బన్ ప్రాంతాల్లో తెరిచారు. సుమారు 56% ఖాతాలు మహిళల పేరిట ఉన్నాయని, జన్ధన్ ఖాతాదారులకు 41 కోట్లకు పైగా రూపే కార్డులు జారీ చేశారని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ పథకం కోట్లాది మంది ప్రజలను, ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు చెందిన వారికి తమ సామాజిక ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి బ్యాంకింగ్ ఆర్థిక సేవలు పొందేలాగా సాధికారులను చేసింది. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ల మధ్యన ప్రత్యేకమైన బంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ పండుగను ఈవేళ దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోదరి మండ్లు తమ సోదరుల మణికట్టుకు రంగురంగుల రాఖీలు పెట్టి వారి శ్రేయస్సు ఆరోగ్యం మంచి భవిష్యత్తు కోసం ప్రార్థిస్తారు. ప్రతిగా సోదరులు తమ అక్క చెల్లెళ్లను రక్షిస్తామని అండగా ఉంటామని ప్రార్థన చేసి బహుమతులు అందజేస్తారు. రక్షాబంధన్ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వార్షిక అమర్నాథ్ యాత్ర ఈవేళతో ముగుస్తుంది. ఏడాది జూలై 3న ప్రారంభమైన 57 రోజుల యాత్ర విజయవంతంగా ముగిసింది. పవిత్ర గుహాలయానికి మహంత్ దీపేంద్రగిరి నేతృత్వంలో చెడి ముబారక్ పవిత్ర గద చేరుకోవడంతో యాత్ర ముగింపు దశకు చేరుకుంటుంది. ఈ ఏడాది పహల్గాం బల్తాల్ మార్గాల ద్వారా 480,000 మందికి పైగా భక్తులు యాత్రలో పాల్గొని మన్సులింగాన్ని దర్శించుకున్నారు. అమెరికాలోని సెయింట్ లూయిస్లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లో క్రితంసారి ఛాంపియన్ ఫాబియానో కరువానాపై అద్భుతమైన విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. మహిళల హాకీలో నెదర్లాండ్స్లోని అమ్స్టల్వీన్లో జరిగిన ఎఫ్ఐహెచ్ ప్రపంచ కప్ మ్యాచ్లో జర్మనీపై భారత్ 3-1 తేడాతో విజయం సాధించి 5వ స్థానంలో నిలిచింది. 1974లో జరిగిన తొలి ప్రపంచ కప్లో 4వ స్థానంలో నిలిచిన తర్వాత మహిళా జట్టు సాధించిన అత్యుత్తమ విజయం ఇదే. పిఎస్ఏ బుడాపెస్ట్ స్క్వాష్ ఓపెన్ సెమీఫైనల్స్లో మన దేశానికి చెందిన వీర్ చోట్లానిపై 3-2 తేడాతో విజయం సాధించి మన దేశానికి చెందిన వేలవన్ సందల్ కుమార్ ఫైనల్కు దూసుకువెళ్లారు. అంతకుముందు ఈజిప్ట్కు చెందిన మొహమ్మద్ ఎల్ షార్బనీపై 3-1 తేడాతో చోట్లాని, మలేషియాకు చెందిన ప్రత్యర్థిపై 3-0 తేడాతో సుందల్ కుమార్ విజయం సాధించారు. విశేషాలు మరొకసారి. నేపాల్లో ఆకస్మిక వరదలు వచ్చిన చోట మన ప్రభుత్వం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఉజ్బెకిస్తాన్ సందర్శిస్తారు. రాఖీ పండుగను దేశవ్యాప్తంగా ఈరోజు ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి ఆదిలాబాద్. 100.2 FM మనసు నిండా. అమ్మటాళ్ళ సంగతులు. అన్ని రకాల అంశాలను వినిపించే కార్యక్రమం అమ్మటాళ్ళ సంగతులు. ఎల్లటి కార్యక్రమంలో తిండితో మనం ఈ శీర్షికన రోజువారీ ఆహారంలో ఆకుకూరల ప్రాధాన్యత. ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయాధికారి ఈ సంధ్యారాణితో ముచ్చట చుడవామ సంస్కృతం సంస్కృతాన్ని విందాం. దౌర్బల్య ప్రభాకర శాస్త్రి అందించిన లఘు ప్రసంగ మాలిక 4వ భాగము. రాకెట్ల పున్నం రచయిత పాత్రికేయులు మంగారపు రమేష్ యాదవ్ ప్రసంగము, కైత పి పవన్ కుమార్ స్వీయ కవితలు, మరికొన్ని అంశాలుంటాయి. తెలుగు పంచాంగం ప్రకారం ఈరోజు స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం, శుక్లపక్షం, పౌర్ణమి, శతాభిష నక్షత్రం. ఈల పొద్దుగల 6:05 పొద్దు పొడిసింది. పొద్దుమట్టు 6:30 పొద్దు మునుగుతుంది. వాతావరణం ఈరోజు చాలా వరకు ఎండగా ఉంటుంది. గంటకు 14 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. గాలిలో తేమ 83% నమోదు కావచ్చు. రాగల 24 గంటల్లో గరిష్టంగా 32 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది.

0: ఇది 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా వింటున్నారు అంబటాల సంగతుల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వ్యవసాయ సలహా.
1: నా పేరు డాక్టర్ సురేష్, పశు వైద్య సహాయ అధికారి, ఆదిలాబాదు. నీలి నాలుక వ్యాధి అంటే వ్యాధిలో నీలి నాలుక అనేటువంటి లక్షణం ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో మనం గమనించినట్లయితే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలో ఈ దోమలు ఎక్కువగా పెరుగుతాయి. కాబట్టి దోమలు పెరగకుండా జాగ్రత్త పడాలంటే ఆ చుట్టుపక్కల మనకు నీళ్లు ఆగకుండా చూసుకోవాలి. ఈ నీళ్లు ఆగినట్లయితే ఏమవుతాయంటే దోమలు ఎక్కువగా వృద్ధి చెందుతాయి. అదేవిధంగా పాక ఏదైతే ఉంటుందో పాకని పరిశుభ్రంగా ఉంచడం అనేటువంటిది చేయాలి. అదేవిధంగా ఎప్పుడైతే మనం ఈ పాక ఉంటుందో దానికి దోమలు లోపలికి వెళ్లకుండా జాలి ఏర్పాటు చేయడం, దోమతెర అనేటువంటిది ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది చేయాలి. అదేవిధంగా పాక లోపల పొగ వేయడం, చెట్ల పొగ కానివ్వండి, వేపాకు పొగ వేస్తుంటారు, లేకపోతే ఇంకో కొన్ని చెట్లు ఉంటాయి ఆయిల్ ఆకు అంటారు, ఆయిల్ ఆకు పొగ వేయడం వల్ల ఏమవుతాయంటే ఆ దోమలు అనేటువంటివి ఎక్కువ కాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. పాకలో మనం దోమల్ని కంట్రోల్ చేయడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా మనం జాగ్రత్త పడవచ్చు. ఈ వ్యాధి అనేటువంటిది కులికాయిడ్ స్పీసీస్ ద్వారా వస్తుంది కాబట్టి ఈ స్పీసీస్ అనేటువంటిది, దోమలు అనేటువంటివి ఒక గొర్రె నుంచి ఇంకో గొర్రెకు కుట్టడం వల్ల వస్తుంటాయి. కాబట్టి మెయిన్ గా మనము ఈ కులికాయిడ్ స్పీసీస్ దోమల్ని పెరగకుండా జాగ్రత్త పడినట్లయితే ఈ వ్యాధిని మనము నివారించుకోవచ్చు. అదేవిధంగా పాకని ఎప్పుడు కూడా మనం శుభ్రంగా ఉంచడం అనేటువంటిది చేయాలి. మరియు దోమలు పెరగకుండా డ్యూటాక్స్ మందుల్ని కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు. ఎక్కడ అంటే పాక లోపల మొత్తం, అదేవిధంగా పాక బయట దోమల్ని గుడ్లని చంపేసేటువంటి డ్యూటాక్స్ మందు ఏదైతే ఉంటుందో అది 1 లీటర్కు 5 ml వేసేసి పాక మొత్తం కూడా ఈ స్ప్రే చేసినట్లయితే దోమల్ని పెరగకుండా మనం జాగ్రత్త పడవచ్చు.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 1 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
3: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగులో తామరా, బురద పుల్లా.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
0: చరిత్రలో ఈ రోజుకున్న ప్రత్యేకతను గమనించినట్లయితే ఈరోజు స్వాతంత్ర సమర యోధులు దాట్ల సత్యనారాయణరాజు, జర్మన్ రచయిత గేధేల జయంతులు, సినీ నటుడు సుమన్ పుట్టినరోజు, అట్లనే సినీ నటి డబ్బింగ్ జానకి పుట్టినరోజు కూడా ఈరోజు. ఈరోజు రాఖీ పౌర్ణమి, అట్లనే ప్రపంచ సంస్కృత దినోత్సవాన్ని కూడా ఈరోజు జరుపుకుంటున్నాం. అట్లనే జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు కూడా జరుగుతున్నాయి. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు మరియు భారత పార్లమెంటు సభ్యులుగా ఉన్న దాట్ల సత్యనారాయణరాజు జయంతి ఈరోజు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పోడూరు గ్రామంలో 1904 సంవత్సరంలో ఇదే రోజున జన్మించారు. ఈయన కల్నల్ డిఎస్ రాజుగా ప్రసిద్ధులు. 1924 సంవత్సరంలో ఎంబీబీఎస్లో చేరి 1929 సంవత్సరంలో లండన్ వెళ్ళి అక్కడ ఫిజిషియన్గా ఉత్తీర్ణుడై, తర్వాత ఇటలీలో వీఎన్ఐలో టీబీ స్పెషలైజేషన్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇంగ్లాండ్ వెళ్ళి కన్సల్టింగ్ ఫిజిషియన్గా 1932లో స్వదేశానికి తిరిగి వచ్చారు. ఆ తర్వాత కొంతకాలం పోడూరులో ప్రాక్టీస్ చేసి 1934 సంవత్సరంలో ఇండియన్ మెడికల్ సర్వీస్లో ఉద్యోగంలో చేరారు. ఈయన భారత సైన్యంలో 1934 సంవత్సరం నుంచి 1945 వరకు మేజర్గా దేశం కోసం ఎంతో సేవ చేశారు. దాట్లో సత్యనారాయణరాజు 2వ, 3వ, 4వ లోక్సభకు రాజమండ్రి నియోజకవర్గం నుండి 1957, 1962, 1967 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు. ఈయన 1962 నుండి 1964 వరకు డిప్యూటీ వైద్య మంత్రిగా, 1964-66 సంవత్సరాల్లో రక్షణ శాఖలో డిప్యూటీ మంత్రిగా పనిచేశారు.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
0: ఇది మన యాస, మన భాష, మన ఎఫ్ఎం, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం తిండితో మనం ఈ శీర్షికన రోజువారీ ఆహారంలో ఆకుకూరల ప్రాధాన్యత. ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సంధ్యారాణితో ముచ్చట పెడుతున్నారు పి అశోక్.
6: నమస్కారం సంధ్యారాణి గారు.
7: నమస్తే అండి.
6: మరి ముందుగా చెప్పండి, మన రోజువారీ ఆహారంలో ఆకుకూరల యొక్క ప్రాధాన్యత ఏమిటంటారు?
7: మనము ఈ ఆకుకూరల యొక్క ప్రాధాన్యత తీసుకున్నట్టయితే, ముఖ్యంగా మనము ఈ ఆకుకూరలు అనగానే అందరికీ తెలుసు ఇది శాకాహారం అని. అయితే ఇప్పుడు మనము ఈ మాంసాహారం తినేవారికంటే మనం ఈ శాకాహారం తినేవారిలో ముఖ్యంగా ఈ హృద్రోగ బాధలు కానివ్వండి, మధుమేహ వ్యాధి, క్యాన్సరు, అల్సరు ఇట్లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏమున్నా కూడా మనం ముఖ్యంగా ఈ మాంసాహారం తీసుకున్న వాళ్ళతో పోలిస్తే శాకాహారం తీసుకున్న వాళ్ళు ఇవన్నీ కూడా తక్కువ శాతంలోనే ఉన్నట్లు మనకు ఎన్నో శాస్త్రీయ పరిశోధనలు కూడా రుజువు చేశాయి. అంటే ఈ ముఖ్యంగా ఈ వృక్ష సంబంధిత ఆహార పదార్థాల్లో శరీరానికి మేలు చేసేటువంటి విటమిన్లు కానివ్వండి, ఖనిజ లవణాలు అనుకోండి, కెరోటినాయిడ్స్, పీచు పదార్థం, మరి వీటితో పాటు ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఎంజైమ్ ఇట్లాంటి రసాయనాలు ఎన్నో ఉంటాయి. అంటే మనము ఈ వృక్ష సంబంధిత ఆహార పదార్థాల యొక్క విలువ ఇట్లా ఇవన్నీ ఉంటాయని తెలుసుకుని మన ఈ విదేశీయులు కూడా చాలా వరకు ఈ మాంసాహారం తీసుకునే వాళ్ళు కూడా శాకాహారులుగా మారుతున్నారు. అంటే ఈ వృక్ష సంబంధిత ఆహార పద్ధతుల్లో మనం ముఖ్యంగా ఇప్పుడు ఆకుకూరల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఆకుకూరలు అనేటువంటివి చాలా చెప్పుకోదైనటువంటివి. దీంట్లో మనకు తీసుకున్నట్టయితే, ఆకుకూరల్ని తీసుకున్నట్టయితే ఏ ఇతర ఆహార పదార్థాలలో లేనటువంటి పోషకాలు కూడా మనకి ఆకుకూరలు లభించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇవి దేనికంటే సక్రమ జీర్ణక్రియ కానివ్వండి, అంటే డైజెషన్కి, అదేవిధంగా మలబద్ధకాన్ని నివారించేటువంటి పీచు పదార్థం ఏదైతే ఫైబర్ అంటామో అది ఆకుకూరల్లో ఉంటుంది. అదేవిధంగా ఈ నోటి పూత, పెదవులు, పుండ్లు పడకుండా కూడా మనకు ఈ రక్షణ ఇచ్చేటువంటి రైబోఫ్లోవిన్ అనేటువంటిది ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనకి ఆరోగ్యవంతమైనటువంటి పంటి చిగుర్లు కానివ్వండి, ఇమ్యూనిటీ పవర్ అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచేటటువంటి విటమిన్ సి కూడా ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మన రక్త కణాల అభివృద్ధికి కానివ్వండి, రక్తం ఎర్ర రంగులో ఉండటానికి తోడ్పడేటువంటి ముఖ్యంగా ఐరన్, ఇనుము అంటాం కదా అది, మరియు ఫోలిక్ యాసిడ్, ఫోలిక్ ఆమ్లం కూడా ఆకుకూరల్లో లభించడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఇప్పుడు ఏదైతే మనం జీవరసాయన క్రియల ద్వారా మనం తీసుకునే ఆహారం సక్రమంగా ఆక్సీకరణ చెందటానికి కానివ్వండి, బి విటమిన్స్ అనేటువంటివి చాలా దోహదం చేస్తాయి. ఇవి కూడా మనకు ఆకుకూరల్లో చాలా ఎక్కువగా అంటే సమృద్ధిగా లభిస్తాయి. అదేవిధంగా ఆకుకూరల్లో మనం తీసుకున్నట్లయితే మాంసకృత్తులు అంటే ప్రోటీన్స్ యొక్క కాంటెంట్, మాంసకృత్తుల శాతం చాలా తక్కువగా ఉన్నప్పటికీ వాటిలో ఉన్నటువంటి ఎమైనో యాసిడ్స్, దాని యొక్క క్వాంటిటీ, ఎమైనో ఆమ్లాల పరిమాణం బట్టి ఈ గింజ ధాన్యాలు కానివ్వండి, పప్పు ధాన్యాల్లో లభించేటటువంటి మాంసకృత్తుల కంటే ఆకుకూరల్లోని మాంసకృత్తులు మేలైనవి. అంటే క్వాంటిటీ పరంగా మనకు తక్కువ ఉన్నప్పటికీ ఆకుకూరల్లో క్వాలిటేటివ్ ప్రోటీన్స్ అనేటువంటి మనకు ఆకుకూరలో లభించడం జరుగుతుంది. అందువల్ల మనం ఈ ఆకుకూరలను ఇతర ఆహార పదార్థాన్ని కలిపి తీసుకుంటే మనకు మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా వ్యాధి నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ పవర్ పెంచి తర్వాత శరీరానికి పోషణ రక్షణ ఇచ్చేటువంటి ఆకుకూరల్ని మనము ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక రక్షిత ఆహారంగా మనము పరిగణించాల్సి ఉంటుంది. అంటే మనం ప్రతిరోజు కూడా ఆకుకూరలు తినాలా అని మనం అనుకోవద్దు. అంటే ఇప్పుడు మనం ఎట్లనైతే రోజు అన్నము పప్పు రొట్టెలు ఇట్లా అలవాటుగా కంపల్సరీ తింటామో అలాగే ఆకుకూరలు కూడా ఖచ్చితంగా మనం ఒక భాగంగా తినడం అలవాటు చేసుకోవాలి. అంటే మనకు బాగా తెలిసిన మామూలుగా దాదాపు మనం రెగ్యులర్ గా వాడేవి కొన్ని ఆకుకూరలే ఉంటాయి. అయితే ఇక్కడ మనకు తెలియనివి కూడా మనం తక్కువగా వాడే ఆకుకూరలు కూడా చాలా వరకు ఉంటాయి. ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఇప్పుడు మునగాకు, అవిశాకు, గుమ్మడాకు, చేకూరమని, బచ్చలి, పున్నగంటి ఆకు, గంగవాయిలాకు, చిట్టిమిరపాకు ఇవి కూడా మనము తీసుకున్నటువంటి ఆకుకూరల్లో చాలా శ్రేష్టమైన. అంటే మనం మామూలుగా అయితే ఇప్పుడు ఈ కొత్తిమీర కానివ్వండి, పుదీనా, మెంతికూర ఇవి రెగ్యులర్ గా వాడతాం. ఇవి కాకుండా ఇప్పుడు నేను ఇంతకు ముందు మీకు తెలియజేసిన ఇవి కూడా చాలా మంచి ఆకుకూరలని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇవి లభించినప్పుడు కూడా మనం తప్పక వీటిని తినడం అనేటువంటిది అలవాటు చేసుకుంటే చాలా మంచిది.
6: అయితే మరి ఈ ఆకుకూరల్ని వండే పద్ధతుల్లో ఎలాంటి మెలకువలు పాటించినట్లయితే మంచిగా ఉంటుంది? మరి
7: అయితే మనము తెలుసుకున్నట్టుగా ఆకుకూరలు తినడం ఎంత ముఖ్యమో మరి వాటిని ఎలా తినాలి, ఏ విధంగా వండి తినాలనడం కూడా చాలా వరకు ఇది ముఖ్యం. ఎందుకంటే మనము ఆకుకూరలు వండే పద్ధతుల్లో మనం కొన్ని మెలకువలు పాటించినటువంటిది అవసరం. ఎందుకంటే ముఖ్యంగా పోషకాల్లో ఈ బి విటమిన్లు ప్లస్ ఖనిజ లవణాలు ఇవేంటంటే నీటిలో తొందరగా కరిగిపోతాయి. అయితే ఇప్పుడు మనం ఎక్కువ నీటిలో ఒకవేళ ఆకుకూరలు గాని ఉడికించి మళ్ళీ ఆ నీరు ఎక్కువైందని చెప్పేసి పారవేయటం వల్ల మనం ఈ పోషకాలన్నీ కూడా వృధా అయినట్లు అయిపోతుంది. అందుకని మనం ఏం చేయాలంటే ఆకుకూరలను ఎప్పుడు కూడా తక్కువ నీటిలో అంటే తగు మాత్రం ఎంత అవసరమో అంత మేరకు మాత్రమే నీటిలో ఉడికించి తినడం చాలా మంచిది. ఒకవేళ నీరు అనుకోకుండా ఎక్కువైతే దాన్ని పారవేయకుండా మనం సాంబార్ కానివ్వండి, రసము, ఇంకా ఏదైనా వంటకాలకు చేర్చి ఆ నీరుని మనం వాడుకోవాలి. ఆ విధంగా చేయడం వల్ల మనం ఈ పోషకాలటువంటివి వృధా కాకుండా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనం ఆకుకూరలను ఎక్కువసేపు ఉడికించకూడదు. ఎప్పుడు కూడా ఆకుకూరలను ఎక్కువసేపు ఉడికించడం వల్ల ఏమైతుందంటే విటమిన్ సి అనేటువంటిది నష్టపోతాం. కాబట్టి మనము ఆకుకూరలను ఎక్కువసేపు ఉడికించొద్దు. మళ్ళీ వండేటప్పుడు ఖచ్చితంగా గిన్నెపై మూతను ఉంచాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆకుకూరల్ని కొందరు ఏం చేస్తారంటే ఎక్కువ ఆయిల్లో వేసి డీప్ ఫ్రై లాగా అట్లా చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమైతుందంటే ఎక్కువ వేయించడం వల్ల ఎక్కువ వేడికి విటమిన్ సి మరియు బీటా కెరటిన్ వంటి పోషకాలు ఎక్కువగా నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా కూడా మనం ఆకుకూరల్ని ఏం చేయాలంటే తక్కువ నూనెలో పోపు పెట్టుకొని వేయించుకుంటే దానిలో ఉన్నటువంటి పోషకాలను మనం కాపాడుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా మనము తీసుకున్నట్లయితే ఈ ఆకుపచ్చ రంగు ఉన్న క్యాబేజీ ఉంటుంది కదా, క్యాబేజీలో మనకు కెరోటిన్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. క్యాబేజీని ఉడికించేటప్పుడు కొందరు కుక్కర్లో కూడా వేయడం జరుగుతుంది, తొందర అయిపోతుంది అని చెప్పేసి. కానీ ఎప్పుడు కూడా దాన్ని కుక్కర్లో వేయొద్దు. అట్లా లేకుండా గిన్నెలో, అంటే మనం మామూలుగా ఇంతకు ముందు ఏమని చెప్పుకున్నాం, ఆకుకూరల్ని మూత పెట్టే గిన్నెపై మూత నుంచి ఉడికించాలనుకున్నాం. కానీ క్యాబేజీ విషయానికి వచ్చేటప్పటికి ఏమైతుంది అంటే క్యాబేజీలో కొన్ని సల్ఫర్ రసాయనాలు అనేటువంటివి ఉంటాయి. దాంతో మనం ఏం చేయాలంటే ఒక మొదటి అంటే స్టవ్ పైన పెట్టిన ఒక 5 to 7 minutes 5 to 7 నిమిషాలు మూత లేకుండానే ఉడికించాలి. ఎందుకనంటే ఆ సల్ఫర్ రసాయనాలు అనేటువంటివి బయటికి ఆవి రూపంలో వచ్చేస్తాయి. దానివల్ల మనకి కూరకు ఒక విధమైనటువంటి ఏదైతే గాఢమైన వాసన ఈ సల్ఫర్ రసాయనాలతో వస్తుందో అది లేకుండా మనం చూసుకోవచ్చు. అంటే మొదటి 5 to 7 minutes మనం మూత లేకుండా ఉంచితే ఆ సల్ఫర్ రసాయనాలు ఆ స్మెల్ అనేది బయటకు పోతుంది ఆవిరి రూపంలో. తర్వాత మళ్ళీ మనం మూత పెట్టి ఉడికించుకుంటే అది మనకు కూర అనేటువంటిది మంచిగా ఉంటుంది. క్యాబేజీ విషయం ఒక్కదానికి వస్తుంది. అదేవిధంగా మళ్ళీ కొందరు ఏమనుకుంటారంటే ఆకుకూరలు విరివిగా అంటే ఎక్కువగా వాడితే మన ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయేమో అని అట్లా కూడా భయపడతాం. అట్లాంటి ఇబ్బందులు అయితే ఏమీ ఉండవు. అట్లాంటి విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఎందుకంటే ఆకుకూరలో మనం తీసుకున్నటువంటి పిండి పదార్థాలు కానివ్వండి, కొవ్వు పదార్థాలు, ఫ్యాట్స్ చాలా తక్కువ శాతంలో ఉంటాయి. కాబట్టి దీనివల్ల బరువు పెరగటం కానివ్వండి, అదేవిధంగా గుండె రక్తనాళాల్లో కొవ్వు చేరటం కానీ, రక్తపోటు రావడం కానీ ఇలాంటి ఇబ్బందులు కూడా జరగవు. అంటే కనీసం మనం రోజుకు ఒక 50 to 100 grams అంటే సుమారు ఒక 2 or 3 చిన్న కట్టల ఆకుకూర తీసుకున్నట్లయితే అది ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తుంది. అదేవిధంగా పుదీనా కానివ్వండి, కరివేపాకు, అవిశాకు, జీరాకు, కొత్తిమీర ఇవి ఇట్లాంటి ఆకుకూరల వల్ల మనకి నోటిని శుభ్రపరచడమే కాకుండా శరీరంలో విషక్రిముల బారిన పడకుండా కూడా మనకు ఇట్లాంటి ఆకుకూరలు ఎంతో రక్షణ ఇస్తాయి.
6: అయితే మరి ఈ ఆకుకూరలు ఎక్కువగా దొరికినప్పుడు అంటే విరివిగా దొరుకుతున్నాయి, ఆ సీజన్ లోనే ఇవి ఎక్కువగా లభిస్తాయి అన్నప్పుడు మరి ఈ ఆకుకూరల్ని మనం ఏ విధంగా నిల్వ చేసుకోవాలి, మరి ఈ నిల్వలో ఏ జాగ్రత్తలు పాటించాలంటారు?
7: అయితే ఇప్పుడు ఈ ఆకుకూరలు మనకు కొన్ని ముఖ్యంగా కొన్ని ఆకుకూరలు కొన్ని సీజన్స్ లో ఎక్కువ వస్తాయి, తర్వాత అవి మనకు షార్టేజ్ అయిపోతాయి. కానీ మనము వాటి ఇయర్ రౌండ్ తర్వాత కూడా తినాలి అనుకుంటే వాటిని మనము కొన్ని పద్ధతులతోనే నిల్వ చేసుకోవాల్సి ఉంటది. ముఖ్యంగా ఈ ఆకుకూరలు ఎప్పుడైతే ఎక్కువ దొరుకుతాయో అప్పుడు వాటిని ఫస్ట్ మొదటగా మనం నీటిలో శుభ్రం చేసుకుని తుడిచి ట్రేలలో నీడ కారబెట్టుకోవాలి. అయితే మా ఎండాకాలంలో అయితే ఒకటి లేదా రెండు రోజుల వట్టి అయినా అవి ఎండిపోతాయి తెలుసు. వట్టి మనం పక్కన ఒక రెండు రోజులు పెట్టేస్తే కూడా అవి ఎండిపోతాయి. వాటిని మళ్ళీ మనం గ్రైండర్ లో మెత్తగా పొడి చేసి కూడా నిల్వ ఉంచుకోవచ్చు. మళ్ళీ పొడిని వాడుకోవాల్సి ఉంటది. అయితే ఈ పొడి మళ్ళీ మనకు ఈ రంగు కానివ్వండి, రుచి, వాసనలో మామూలుగా తాజా ఆకుకూరలు ఎట్లుంటాయో దాదాపు అలానే ఉంటాయి. అదేవిధంగా ఒకవేళ మైక్రోవేవ్ ఓవెన్ లో చేసుకోవాలనుకుంటే దాంట్లో మనం ఒక 80 degrees అంటే 80 degrees లో ఒక 15 నిమిషాలు గాని ఆకును ఉంచి అప్పటికి అది ఎండిపోతే దాన్ని పొడి చేసుకుని వాడుకోవచ్చు. అయితే ఇట్లా పొడి చేసుకున్న వాటిని మనము ఈ గాలి చొరబడినటువంటి గాజు సీసాల్లో కానివ్వండి, లేదంటే మంచి ప్లాస్టిక్ డబ్బాలో, ముఖ్యంగా గాజు సీసాలు అయితేనే చాలా మంచివి, వాటిలలో నిల్వ చేసుకోవచ్చు. ఇట్లా మనం పొడి చేసుకుంచుకున్నటువంటి ఆకుకూరల పొడులు ఏవైతే ఉన్నాయో ఇవి మనకు 4 నుండి 5 నెలల వరకు కూడా పాడవకుండా ఉంటాయి. ఈ పొడులు ఉపయోగించి మళ్ళీ మనం ఇంకా చట్నీ పొడులు కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పొడిని డైరెక్ట్ వాడుకోకుండా వీటితోని చట్నీలు కూడా చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఒక 4:1 నిష్పత్తిలో ఒక వేయించినటువంటి గింజలు, పప్పు ధాన్యాలు ఉంటాయి కదా, అవి తీసుకుని అంటే ఒక 4 భాగాలు ఒక మనం ఈ పప్పు ధాన్యాలు అనుకుంటే ఒక భాగం ఈ ఆకుకూర పొడి మిశ్రమం మనం ఏదైతే ఉందో దాన్ని తీసుకొని మిక్స్ చేసి దాంట్లో మళ్ళీ మనం బెల్లం పొడి కానివ్వండి, యాలకుల పొడి కలిపి దాన్ని లడ్డూ రూపంలో చేసి మనకు పిల్లలకి ఇవ్వడానికి కూడా చాలా బాగుంటది. అది మళ్ళీ చాలా మంచి న్యూట్రిషియస్ ఫుడ్, అంటే మంచి పోషకాలు ఉన్నటువంటి ఆహారం. లేదు అంటే దాన్ని మళ్ళీ మనం జావగా చేసి కూడా పాలల్లో కలిపి కూడా పిల్లలకి ఇవ్వచ్చు. ఈ మిశ్రమైనటువంటి పౌష్టికాహారం చాలా రుచిగా కూడా ఉంటుంది. అదేవిధంగా మనం ఈ చట్నీల పొడుల తయారీకి ముఖ్యంగా ఈ కందిపప్పు కానివ్వండి, శనగపప్పు, పెసరపప్పు, మినపప్పు, వాటిని మనం ముందుగా వేయించి పొడి చేసుకుని వీటికి ఇప్పుడు చెప్పుకున్నాం కదా 4:1 అంటే ఒక 4 పాళ్ళ పప్పు పొడి తీసుకుంటే ఒక భాగము ఈ ఆకుకూరల పొడిని తీసుకొని దాంట్లో మళ్ళీ మనము మిరియాలు కానివ్వండి, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, ఇంగువ, వెల్లుల్లి, ఉప్పు, ఏదైనా ఇష్టం ఉన్నట్టు అంటే మనకి ఎంత క్వాంటిటీలో అవసరమో అదంతా వేసుకుని దాన్ని మనము గ్రైండ్ చేసుకుని ఉంటే కూడా అది కూడా మనము నిల్వ చేసుకోవచ్చు. అయితే దాంట్లో మళ్ళీ ఒకవేళ పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, జీరా ఆకు వేస్తే అవి ఇంకా సువాసనతో ఉంటాయి. అయితే ముఖ్యంగా ఈ పోషకాలలో మిన్నగా ఉండి ఔషధీయత గుణాలు కలిగినటువంటి ఆకుకూరలు మన శరీర ఆరోగ్యానికి కానివ్వండి, బలానికి చాలా ఉపయోగపడతాయని చెప్పవచ్చు. అదేవిధంగా చిన్న కానివ్వండి, పెద్ద అని ఎలాంటి తేడా లేకుండా అందరూ వాడదైనటువంటి ఆకుకూరలు ప్రతిరోజు కూడా మనము మన ఆహారంలో ఒక భాగంగా ఉండేటట్లుగా ప్రతి ఒక్కరూ కూడా అలవాటు చేసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా కొంతమంది ఎట్లా అనుకుంటారంటే ఆకుకూరలు అనగానే అది ఏదో గడ్డి తిన్నట్టుగా అని కూడా అనుకుంటారు. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ వాళ్ళు ఖచ్చితంగా తమ యొక్క ఆలోచన విధానం అంటుంది మార్చుకోవాలి. ఎందుకనంటే ఆకుకూరల్లో చాలా పోషకాలు ఉంటాయి కాబట్టి తినగా తినగావేమో తీయనుండు అన్నట్టుగా మనము ఆకుకూరల్ని ఎలా అయినా సరే మన ఆహారం అలవాటుగా చేసుకుంటే అవి మనకు చాలా వరకు మంచి ఆరోగ్యదాయకంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది.
6: చాలా మంచిదండి సంధ్యారాణి గారు. ఈ రోజువారీ ఆహారంలో ఆకుకూరల యొక్క ప్రాధాన్యత ఏమిటి, మరి ఆకుకూరల్ని ఏ విధంగా వండుకోవాలి, ఆకుకూరల్ని ఎలా నిల్వ చేసుకోవాలి, ఇవన్నీ కూడా చాలా చక్కగా తెలియజేసిండ్రు. మరి ఎన్నో పోషకాలు ఉండేటువంటి మన ఆరోగ్యానికి తోడ్పడేటువంటి

0: ఆకుకూరల్ని కూడా తినడం కానీ, రైతులైతే పండించడం కానీ చేసి వినియోగదారులు అయితే అందరూ కూడా తినాలని కోరుకుంటూ ఈ ఆకుకూరల గురించి ఇన్ని ముచ్చట్లు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
1: ధన్యవాదాలండి.
2: తిండితో మనం రోజువారీ ఆహారంలో ఆకుకూరల ప్రాధాన్యత. ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ అధికారి ఈ సంధ్యారాణితో ముచ్చట విన్నారు. ముచ్చట పెట్టారు పి అశోక్.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఇది అంబటాల సంగతులు. ఈరోజు సంస్కృత భాష దినోత్సవం. మన భారతదేశ ప్రాచీన సంస్కృతి, భాష గొప్పదనాన్ని స్మరించుకునే ఒక అద్భుతమైన సందర్భం. సంస్కృతం కేవలం ఒక భాష మాత్రమే కాదు, మన తత్వశాస్త్రం, విజ్ఞానం, సాహిత్యం మరియు సాంప్రదాయాలకు జీవధార. సంస్కృతాన్ని దేవభాష అని పిలుస్తారు. భారతదేశంలోని అనేక ఆధునిక భాషలకు ఇది మూల లేదా పోషక భాషగా నిలిచింది. వేదాలు, ఉపనిషత్తులు, రామాయణ మహాభారతాలతో పాటు ఆయుర్వేదం, ఖగోళ శాస్త్రం, గణిత శాస్త్రం మరియు యోగాకు సంబంధించిన ప్రాచీన గ్రంథాలన్నీ సంస్కృతంలోనే నిక్షిప్తమై ఉన్నాయి. ఇల్లటి అంబటాల సంగతులు కార్యక్రమంలో మనం విందాం శృణవామ సంస్కృతం. సంస్కృతాన్ని విందాం. దుర్బల ప్రభాకర శాస్త్రి అందిస్తున్న లఘు ప్రసంగ మాలిక 4వ భాగం.

योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरः स्वधाम्ना। अन्यांश्च हस्तचरणश्रवण त्वगादीन् प्राणान्। नमो भगवते पुरुषाय तुभ्यम्। संस्कृतं कार्यक्रमे वयं भागं स्वीकुर्मः, संस्कृतान्नि विन्दाम्। ఒకసారి ధ్రువుని కథ మనకు తెలుసు. ధ్రువుడు ఒక ఆలోచనతో భగవంతుడు ప్రత్యక్షమైన తర్వాత, భగవంతుడు శంఖస్పర్శ చేసిన తర్వాత మొట్టమొదట పలికిన మాట ఇది: యో అంతఃప్రవిశ్య మమ వాచం ఇమాం ప్రసుప్తాం సంజీవయతి. కోపి భగవాన్, కుత్రాస్తి ఇతి నజానామి, తస్య నామ నాస్తి, రూపమపి నాస్తి, కహ ఇతి అహం నజానామి, కింతు ఇదానీం అహం మూకః, భాషణం కర్తుం న శక్తః ఆసం. శంఖస్పర్శేన మమ వాచం సంజీవితవాన్. సర్వేషాం హితకరి, హితకరీం వాచం మన్ముఖాత్ వాచితవాన్. సత్యమేవ, వయం కథం భాషణం కుర్మః న జానీమః, కేవలం భగవతః దయయా ఏవ వయం భాషణం కర్తుం శక్నుమః.

0: మనుష్యులకు భగవంతుడిచ్చినటువంటి వరం. దేవీం వాచం అజనయంత దేవాః తాం విశ్వరూపాః పశవో వదంతి సా నో మంద్ర ఇషం ఊర్జం దుహాన వాక్ అస్మాన్ ఉపశుష్టుతా ఏతు అని వైదిక మంత్రం. ఈ వాక్కు ఎలా వచ్చిందో తెలియదు. మన కోసం దేవతలు వాక్కును సృష్టించారు. కేవలం మనుష్యాణాం కృతే ఏవ వాచం దత్తవంతః. భగవాన్ వాక్ రూపాం శక్తిం మనుష్యాణాం కృతే దత్తవాన్. తయా వాచ వయం సర్వేషాం ఉపకారం కుర్మః. తాం వాచం దురుపయోగాయ న ఉపయుంజుమహే. సదుపయోగార్థం దత్తాం వాచం సదుపయోగద్వారా సార్థకాం సార్థికాం చ కుర్మః. అస్మాకం జన్మ యథా చరితార్థం భవతి, అస్మాకం వాక్ యథా చరితార్థా భవతి, తదర్థమేవ భాషణం కుర్మః. వయం సత్యం వదామః, ధర్మం వదామః, ఉత్తమం వచనం వదామః, అసత్యం న వదామః, అధర్మం న వదామః, వాచః సదుపయోగం కుర్మః. సంస్కృతం శృణుమః, శృణవామ సంస్కృతం.
1: శృణవామ సంస్కృతం, సంస్కృతాన్ని విందాం. దోర్బెల ప్రభాకర శాస్త్రి అందించిన లఘు ప్రసంగ మాలిక నాలుగవ భాగం విన్నారు.
2: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
3: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా.
6: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
1: ఇది మన యాస, మన బాస, మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. రాకెట్ల పున్నం. తెలంగాణ జానపద గ్రామీణ సంస్కృతిలో శ్రావణ పౌర్ణమిని రాకెట్ల పున్నం అని పిలుస్తాం. గ్రామీణ వ్యవహారిక భాషలో రాఖీని రాకెట్ల పున్నం, పౌర్ణమిని పున్నం అని అనడం ఈ వల్ల ఈ పేరు వచ్చింది. అక్కచెల్లెళ్ళు తమ అన్నదమ్ముల చేతికి రాఖీలు కట్టి వారి ఆయురారోగ్యాలు ఉన్నతిని కాంక్షిస్తారు. సోదరులు తమ చెల్లెళ్లకు రక్షణగా ఉంటామని మాట ఇచ్చి కానుకలు అందజేస్తారు. ఇలా రాఖీ పౌర్ణమి, అదే రాకెట్ల పున్నం సందర్భంగా రచయిత పాత్రికేయులు మంగారపు రమేష్ యాదవ్ ప్రసంగం విందాం.
7: బస్సులు, రైళ్లు తొనుగ దొబ్బరాని జనంతోటి అటిటూ పోతున్నాయి. అన్లా తల్లిగారి ఊర్లకు, అన్నదమ్ములున్న పల్లెలు పట్నాలకు అచ్చేటి పోయేటి అక్క ఎల్లెళ్ళు పుట్టింటి బిడ్డలే ఎక్కగానస్తున్నారు. రక్షాబంధన్, రాకెట్ల పున్నం పండుగ మరి. సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం భారతదేశం. చెల్లికి, అక్కకు అన్నదమ్ములు ఇచ్చేటి బతుకు భరోసా, రక్షణ ప్రతిజ్ఞ గీ రాఖీల పండుగ. ఈ పండుగల కులం, గరీబు, అమీరు భేదం లేదు. అమ్మగారు అత్తోరు గ్రామాలకు పోయి

కాతందుకు అక్కలు చెల్లెళ్లకు దూరం అనిపించది, టికెట్ల ఖర్చు గురించి బాధ అనిపించది. ఏంటికంటే ఇక తోడబుట్టినోళ్లను చూస్తామన్న సంతోషం ఆళ్లల్లా హుషారుతనం తెప్పిస్తది. గవ్వే రక్త సంబంధాలు, మానవ సంబంధాలు, బస్సులు రైళ్లు అట్లా అనుబంధాల గాజుల గలగల నాజులతో గమ్యాల దిక్కు పోతనే ఉన్నాయి. సగటు కుటుంబంలా రాఖీల పుణ్యం ఎలుగులు, తరతరాల తియ్యటి గుర్తులు. బస్ ఆగింది, ఎక్కేటోళ్లు తయారున్నారు, దిగేటోళ్లు దిగుతున్నారు. మహారాష్ట్ర నుంచి తెలంగాణ బార్డర్లో ఉన్న గా ఊరిలా దిగి అటు తల్లిగారింటికాయ నడుస్తున్నది 50 ఏండ్ల శాంతవ్వ. అర్రే ఇప్పుడే వచ్చింది లావ్యక్క, బాబు మంచిగున్నాడా, పిల్లగాళ్ళు మంచిగున్నలా అడిగి శాంతవ్వకు కాళ్లకు లీలియమని లతకు చెప్పిండు నారాయణ. మీలంతా మంచిగానే కదా, ఛాయ దాక్కుంటా కులాస అడుగుతున్నది శాంతమ్మ. దేవుని దయతోనే అంతా మంచిగానే ఉన్నది, ఆనలు శోభ ఉండి పంటలు మంచిగున్నాయి. కోడలు నిన్న పోయింది తల్లిగారింటికి, రాకు ఇట్లు గట్టిరాను లత చెప్తున్నది. గీ ముచ్చట్లలోనే దేవి రానే వచ్చింది మొగంతోని మోటార్ సైకిల్ మీద. ఆమె నారాయణ కూతురు, కొడుకు రాజుకు రాఖీ గట్టచ్చినట్టున్నది. ఆళ్ళది గీ మండలమే రాకరాక గంత దూరం మహారాష్ట్ర నుంచి యాటా గీ రాఖీల పున్నంకే అచ్చేటి అక్కని అపురూపంగా చూస్తాడు నారాయణ. శాంతమ్మలా ఆయనకు తల్లి రూపం కనిపిస్తుంది. బిడ్డ అల్లుడు మన్మడు మన్మరాలు అక్కతోని ముచ్చటాడుతున్నాడు నారాయణ. నారాయణకు అన్నీ తనై చేసింది శాంతవ్వ. చిన్ననాడే ఆళ్ల తల్లిదండ్రులు గీ లోకంలోకెళ్ళి వెళ్ళిపోయిన్లు. ఇక ఆడి పాడేటి వయసులోనే తమ్ముడు అరకబడితే శాంతవ్వ అంట చేసి సద్ది తీసుకపోయి తినిపిస్తుండ్యా, కలుపు కలుస్తుండ్యా. ఇట్లా తల్లి తండ్రి అయ్యి అతన్ని ఇంతోన్ని చేసి పిల్లని చూసి లగ్గం చేసిచ్చా. తమ్ముని లగ్గం తర్వాయి అయినాకనే చుట్టాల మాట విని తాను ఒకింటిది అయిపోయా. ఇక ఆ నుంచి ఊళ్ళ పరిధిలాళ్ళ జిందగీలు బిజీ అయిపోయా. ఫోన్లైనా ఇప్పుడు గాని గన్ల మాట్లాడి మంచి చెడ్డ మాట్లాడతందుకు సుఖ టైం లేనట్టనిపిస్తుంది. ఇక శాంతవ్వ యమునముల ముఖంతో మస్తు భోగిచ్చింది తాగుడు కొట్టుడు. అగో గా కష్టకాలంలో తమ్ముడు నారాయణ ఆదుకున్నాడు, అక్క సంసారం నిలబెట్టిండు. పాత దినాలు యాదికి వేసుకుంటా భోజనాలు చేస్తున్నారాళ్ళు. ఇట్లా నారాయణ శాంతవ్వల రక్త సంబంధం బలంగా ఉన్నది. తెల్లారుతున్నది, ఆలయాలల్ల సందడి మొదలైంది. అలుకు పూతలు ముగ్గులతోని ఇండ్లల్ల కళ అచ్చింది. ఏ ఇంట్లో చూసినా రాఖీలు గట్టచ్చిన ఆడబడుచులే. పీఠ మీద గుస్తున్న నారాయణకు బొట్టు పెట్టి అక్షింతలేసి మహారాష్ట్ర ఘాటంజి నుంచి తెప్పించిన పెద్ద రాఖీ ప్రేమతోని గట్టింది శాంతవ్వ. తెచ్చిన అరిసె ఇరిసి తమ్ముని నోట్లో పెట్టింది. ఇక నారాయణ లతలు కలిసి మొన్ననే యడ్లాపురం నుంచి తెప్పించిన కోక రైక దోతి అంగి టావెల్లు భక్తితోని శాంతవ్వ ఓట్లే పెట్టిండ్లు. గివన్నీ ఏంటికి రాతమ్మా, ఇప్పుడు నీ పరిశాన్ని నీకుండంగా శాంతవ్వ అన్నది. నారాయణ నగుకుంటూ అనబట్టే, అక్కా మనిషికి కష్టాలు ఎప్పుడు ఉండేటే గానే ఇక గవ్విటికెరిసి రీతి రివాజు ఇడసవిడతమావే. అట్లనే దేవి అన్న రాజుకు రాఖీ కట్టింది, చీర సారెలు ఆమెకు అందించిండ్లు. నారాయణ పక్కింటి శ్రీహరి ఇంట్లో రాఖీ సందడి కనిపిస్తలేదు. అతని తాత తండ్రి నుంచి ఆళ్ళు ఇంటికి ఒక్కడే అన్నట్లున్నారట. తోడబుట్టిన అక్క చెల్లెళ్ళు 3 తరాల సంధి లేలట. ఇగో గీ రక్షాబంధనాల పండుగ గోల అసుంటోళ్ళు మనసుల బాధపడతనే ఉంటలు. అయ్యో మాకొక అక్క ఉన్నా మంచిగుండ్యా, చెల్లెలున్నా మంచిగుండ్యా అని. గీ హైటెక్ జమానల గరీబు నుంచి ఉన్నోని దాకా, కూలి నుంచి సర్కారు జీతగాని దాకా ఉన్నందరు కాదు గని మస్తు మంది ఆడపిల్ల పుడితే బాధపడిపోయినట్లు కానస్తలు. మరల ఆళ్ళ లగ్గాలు ముహూర్తాలు కట్నాల లెక్కలేసుకుని భయపడిపోతారు. గని ఆడబిడ్డ లేని లోటు ఆని చేతుకు అసలైన రాఖీ లేనప్పుడు తెలుస్తుంది. పండుగలు లగ్గాలల్ల అక్కా చెల్లెళ్ల సందడి లేనప్పుడు తెలుస్తుంది. మరి
సంతానం.

0: ఆమె లేనోళ్ళు దురదృష్టవంతుల అంటే కాదు, వారిది జగమంత ప్రపంచం. ఇక గ్రామంలో నారాయణ శాంతవ్వల తీరు దేశంలంతటా తీరు రాకీలు అన్నలు తమ్ముళ్లకు కడుతున్నారు, అక్కజెల్లెళ్ళు ఒక రక్షణ వరం తీసుకుంటున్నారు. రక్షాబంధనం అనేటిది దేవుళ్ళు ఇతిహాసాల కాలం సంధి కనిపిస్తున్నది. దేవతల రాజు ఇంద్రుని భార్య సచీదేవి యుద్ధంలో విజయం ఆకాంక్షిస్తూ రాఖీ కట్టడం జరిగిందట. క్రీస్తు పూర్వం 326 ప్రాంతంలో పోరస్ రాజ్య యుద్ధంలో అలెగ్జాండర్పై తన అన్న పురుషోత్తముని గెలుపు కోరుతూ గా ఆత్మవిశ్వాసం నింపి చెల్లి రాఖీ కట్టినట్లు చరిత్ర చెప్తున్నది. తర్వాత తన రాజ్యం కుటుంబం క్షేమం కోరుకుంటూ మొఘల్ రాజును సోదరిని తీరు భావించి గుజరాత్ రాణి కర్మావతి రాఖీ బంధనం చేసినట్లు చెప్తారు. రాఖీ ఉద్దేశం ఏళ్లలు దాటింది, కుటుంబాలకే పరిమితం కాలేదది. రక్త సంబంధాలు దాటి మానవ సంబంధాలు విశ్వ మానవ ప్రేమ దిశగా రాకిట్లు పోతున్నాయి. స్వాతంత్ర సమరముల ఒకరికొకరు రాఖీ కంకణం కట్టుకుని వందే మాతర ఉద్యమంని ఉత్సాహంగా చేసిండ్రు. ఇప్పుడు మంచి సందేశాలతోటి అక్కా చెల్లెండ్లు రాఖీలు కడుతున్నారు. ఎంపీ కవిత హెల్మెట్ రాఖీ సందేశం ఎంత మంచిగున్నది. దేశ సరిహద్దుల మంచు గుట్టలల్లా కష్టంగా ఉన్నా సుఖ ఇష్టంగా డ్యూటీ చేస్తున్న జవానులకు భారత మహిళ రక్షణకు కృతజ్ఞతగా ఇంకా ధైర్యం నింపుతూ పవిత్ర రాఖీలు కడుతున్నారు. పోలీసులకు విద్యార్థినులు రక్షాబంధనం చేస్తున్నారు. అనాథ బాలలు కాదు మీరు, మేమంతా లేమా అంటూ వారి రాఖీలు అపురూపంగా ధరిస్తున్నది మానవత ఉన్న కొంత సమాజం. రాజకీయ పార్టీల భేదం లేదు, మహిళా ప్రజాప్రతినిధులు ఎదుటి పార్టీ వారిని అన్నల్లా భావించి సమాజాన్ని మంచి వైపు నడిపిద్దామని కోరుకుంటా రాఖీలు కడుతున్నారు. జాతి మంచి కోసం పనిచేసిన మహాత్ములకు మరణం లేనట్లే ఉత్త దారమున్న కంకణం రాకిసుక శక్తివంతమైనదే. మండల కేంద్రం తాంసిల అమరుడైన మిలిటరీ తమ్ముని స్మారకంగా చేన్ల అతని నిలువెత్తు విగ్రహం పెట్టించిన సోదరీమణులు ప్రతి రాఖీ రోజు ఆడికెళ్ళి తమ్ముడి ముంజేతికి రక్షాబంధనం చేస్తారు, అనుభూతులు నెమరేసుకుంటారు. పెద్ద చదువులు నేర్చి ఖండాంతరాలల్లో ఉండేటి మనోళ్లకు తీరం లేక ఆన్లైన్లో రాఖీ తీసుకుని చూసుకుని స్వైపింగ్ మిషనో మొబైల్ బ్యాంకింగో సోదరునికి నాం పంపటం సుఖ గుడ్డిలో మెల్లల సంతోషమే. ఏంటికంటే ఇంకా అనుబంధాలు గుర్తుంచుకున్నందుకు గని అక్క చెల్లెళ్ళే ఇంటికచ్చి సోదరులకు రాఖీలు కట్టి కండ్లకు చూసి కష్టసుఖాలు అడిగి పుట్టింటి చీర పొందటం అనేటిది వెలగట్టలేని ఘట్టం. ప్రతి పండుగ ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని వర్గాలకు దాదాపుగా ప్రయోజనమిస్తుంది. గ్రామాలల్లా కిరాణా దుకాన్లల్లా తీరుతీరు రాకెట్లుంటాయి. లోపల రాఖీ ఎట్లన్నా ఉండని గానీ డబ్బా ప్యాక్ సోవ ఉంటే తీసుకుంటారు. అంతో ఇంతో లాభమే కిరాణమోళ్లకు. పట్నాలు అంగాళ్ళు పతాకం రాఖీల దుకాన్లతోటి జనంతోటి సందడిగా కనిపిస్తాయి. రాఖీలు తయారు చేసుకుంటా మహిళలు ఉపాధి పొందుతున్నారు. రాగి ఎండి బంగారం ఇంకా పెట్టి పుట్టినోళ్ళు వజ్రాల రాఖీలు, అబ్బా ఎన్ని తీర్ల రాఖీలుంటాయి. చైనా రాఖీలు కొనుక్కుంట్రే అని సందేశాలు ఇస్తున్నారు. సాంప్రదాయబద్ధంగా జంగమయ్యలు పంతులు విశ్వ బ్రాహ్మణులు ఇంటింటికెళ్ళి కంకణం గట్టి దీవిస్తున్నారు, ఇచ్చిన ధాన్యం స్వీకరిస్తున్నారు. శైవ వైష్ణవ ఉపదేశం తీసుకున్న శిష్యులు తమ గురుపీఠాలకు చేరుతున్నారు, గురువులు రక్షా కంకణం కడుతున్నారు. ఇక రాఖీలు కట్టుకుని శోభ భోజనాలు చేసి మర్రి చెట్టు నీడల కుసున్నలు పెద్ద చిన్న ఒగోన్ చేతికాయ ఒగోడు చూసుకుంటున్నలు, అబ్బా ఆనికి భారీ రాఖీ కట్టిండ్లు అనుకుంటున్నలు. పూజల నెలల శ్యామనంలా గట్ల పచ్చటి పంట చేన్లల్లా యవసం పనులు కానస్తున్నాయి. హరితహారం మొక్కలు నాటి అట్లనే ఉండక పెంచి పెద్ద చేయాల, అట్లనే రాఖీ కట్టి ఇడుసుడుగాక సమాజ రక్షణ వైపే ఆలోచన అమలు ఉండాల. చిన్నారులు ఆళ్ళ చిన్న చేతులకున్న రంగురంగుల రాఖీలను అపురూపంగా చూసుకుంటా ఇవి ఏమి కావచ్చు అని ఆలోచించుకుంటా ఆడుకుంటున్నారు.
1: రాకెట్ల పున్నం రచయిత పాత్రికేయులు బంగారపు రమేష్ యాదవ్ ప్రసంగం విన్నారు. శ్రోతలు, మీరు ఈ ప్రసంగాన్ని మళ్లీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కు వెళ్లి వినవచ్చు. ఈ ప్రసంగమే కాదు, ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ద్వారా ప్రసారమైన చాలా కార్యక్రమాలు యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయి. అక్కడికి వెళ్లి మీరు వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఈరోజు జర్మన్ రచయిత గేదే జయంతి. ఈయన జర్మన్ భాష సాహిత్య చరిత్రలోనే అత్యంత ప్రముఖమైన విస్తృత ప్రాచుర్యం పొందిన కవి, నాటకకర్త, నవల రచయిత మరియు తత్వవేత్త. ఈయన రాసిన ఫాస్ట్ నాటక ప్రపంచ విశ్వ సాహిత్యంలోనే ఒక అద్భుతమైన కావ్యంగా గుర్తింపు పొందింది. అలాగే ది సరోస్ ఆఫ్ యంగ్ వెర్థర్ నవల ఆయనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తెచ్చిపెట్టింది. భావోద్వేగాలకు ప్రాధాన్యమిచ్చే స్మార్ట్ అండ్ డ్రగ్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, ఆ తర్వాత జర్మన్ క్లాసిసిజం రూపకల్పనలో కీలక మూలస్తంభంగా నిలిచారు గేథే.

ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు దేశవ్యాప్తంగా జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు జరుగుతున్నాయి. శ్రోతలు, ఇంతటితో ఈ అంబటాల సంగతులు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 8 గంటలు మరికొన్ని క్షణాల్లో.

ప్రముఖ కథారచయిత స్కైబాబా కథ నుండి ఒక ఖండిక. అయాల సైబర్ కేఫ్ల హుషారుగా అవి ఇవి చూసినాక చాట్ ఓపెన్ చేసిన అయాల్టికి ముందు రెండుసార్లు మాట్లాడిన వాసును పలకరిద్దామని పేర్లను ఉరికిస్తున్న జట్న ఒకతాన రుకాయించి వెనుకకు కొన్ని పేర్లు ఓనిచ్చిన సుల్తానా పరేశానైన చాట్ల ఒక ముస్లిం ఆడపేరా వా ఎండాకాలం ఆకాశంలా ఒక మబ్బుతునుక. క్లిక్ చేసిన అస్సలామాలేకుం మేరా నామ్ షఫీ క్యా ఆప్ ముస్సే దోస్తానా కరేంగే అని కొట్టిన నో రెస్పాన్స్. ఏం చెయ్యాలే, మనసు కొద్దిగా ముడుచుకుపోయింది. వేరే కొన్ని పేర్లు క్లిక్ చేసుకుంటా కొద్దిసేపు గడిపిన ఆడపిల్లల పేర్లనుకొని మాట్లాడదామనుకుంటే నా పేరు చూసి ఎవరూ రెస్పాన్స్ ఇస్తలేరనిపించింది. ఎక్కువ శాతం ఆడపిల్లల పేర్లు ఆఖరికి మగపోరాలయ్యే అని అర్థమై అనవసరంగా టైం వేస్ట్ అనిపించింది. మధ్య మధ్యలా సుల్తానా గురించి చూస్తూనే ఉన్నా. అంతల్నే సుల్తానా లెఫ్ట్ ది రూమ్ అని పడింది. అరెరే, నేను క్లిక్ చేసే టైంకి సుల్తానా వెళ్ళిపోయే మూడ్లా ఉన్నట్లున్నది. సమజై మనసు ఖరాబైంది. ఆ 20 రూపాయల గంట దాకా మళ్ళా అవి ఇవి చూసేసి బయటకొచ్చిన రెండో రోజు మళ్ళా ఆ టైంకి కొద్దిగా ముందే కేవలం సుల్తానా కోసమే కేఫ్కు పోయిన పోంగనే ముందుగాల చాట్ ఓపెన్ చేసేసి తిరిగి ఇదే రూమ్లకెళ్ళి ఎస్లా చూసిన యాహూ సుల్తానా ఈజ్ దేర్ క్లిక్ చేసిన తిరిగి నిన్నటి వాక్యమే కొట్టిన. కొద్దిసేపు టెన్షన్. ఆ బాక్సుల సుల్తానా ఆన్సర్ ఇస్తున్నట్లు పడేసరికి యమ ఖుషి అనిపించింది. జవాబ్ పడింది అస్సలామాలేకుం మేరా నామ్ సుల్తానా అంజుమ్ ఆప్కీ దోస్త్ బన్నే మే ముఝే కుచ్ ఎతరాజ్ నయీ హై ఆప్కే బారే మే ఔర్ కుచ్ బతాయియే. ఇక్కడ లేని సంబరమైంది. ఇక అయాల అన్నం మీద నీళ్ల మీద ధ్యాస్ ఉంటే ఒట్టు. అయాల్టి నుంచి షురు ఎంతగనమో కష్టపడి ఎక్కువసార్లు 4 నుంచి 5 టైంకు కేఫ్కు పోబట్టిన పోయినకాడ్నుంచి సుల్తానాతోటి మాట్లాడటమే సరిపోయింది.

అడిగేది. పోలేకపోయినా తెల్లారి ఎందుకు రాలేదని అడిగేది సుల్తాన్. పైసలు లేక అని చెప్పబుద్ధిగాక ఏదో పనిపడ్డట్టు చెప్పేది. తర్వాతి నెల నుంచి ఫాయిదా లేదని కష్టపడి మంత్లీ మాట్లాడుకున్నా. ఇక రోజూ ఓవట్టిన. చిన్న చిన్నగా మా మాటల్లా దగ్గరితనం పెరిగింది. ఒకరోజు కూడా మాట్లాడుకోకుండా ఉండలేకపోతున్నాం ఇద్దరం. ఇదే విషయం ఒకరినొకరం చెప్పుకున్నాం. ఎవరన్నా రాకపోతే రెండో రోజు అలగడాలు, సంజాయింపులు వగైరా వగైరా. ఒకరోజు ఇక ఉండబట్టలేక నిన్ను చూడాలనిపిస్తుంది సుల్తానా, మనం ఇక్కడన్నా కలుద్దామా అన్న. ఇప్పుడు కలవడం కుదరదన్నది. ఎందుకంటే చెప్పదు. కనీసం మీ ఊరేదో, మీ అబ్బా పేరేందోనన్నా చెప్పరాదు, నా కష్టాలేవో నేను పడతానన్న. ఊహు సస్తే చెప్పనన్నది. సుల్తానా చాలా హుషారు. ఒక్కోపారి యమ ఇరకటంలో పెట్టేది. అడగకనే అన్నీ తెలుసుకునేది, చెప్పకనే అన్నీ చెప్పేది. అబ్బో ఒక్కొక్క పారి చంపేసేది. ఒకపారి మాటలల్లో పెట్టి టకటక క్వశ్చన్లు అడుక్కుంటా మా ఊరి పేరు నేను చెప్పేసేట్లు చేసింది. అంతదాకా తను వాళ్ల ఊరేదో చెప్పలే. నువ్వు చెప్పినప్పుడే నేను కూడా చెప్తాననుకుంటా వస్తున్న నేను. మీ చెల్లెళ్ళను చదివిస్తున్నవా అని అడిగింది ఒకసారి. ఒక ఆమె చదువుతలే, ఇంకొక ఆమె చదువుతుందని చెప్పిన. ఓహో నీకిద్దరు చెల్లెళ్ళా, మరే ఒక ఆమెను ఎందుకు చదివిస్తలేరు అనుకుంటా మళ్ళా. ఏం నిన్నింట్లో ఎక్కువ మాట్లాడనియ్యరా అని అడిగిన నేను ఒక పారి. మా ఇంట్లో నేనే ఎక్కువ మాట్లాడతా, మా చెల్లె అస్సలు మాట్లాడదు అన్నది. ఆహా అయితే నాకొక మర్దలు కూడా ఉన్నదన్నమాట అన్న. ఏయ్ హద్దులు మీరుతున్నావు అన్నది. మాఫ్ కర్ణ, మీ చెల్లెల్ని యాది చేసిందని చెప్పు, చాలా చిన్నదైతే ముద్దులు చెప్పు అన్న. మళ్ళా గొడవ. ఆ చెల్లెలి పేరు అడిగితే కూడా చెప్పలే. మా దాది చచ్చిపోతే నేనొక 3 రోజులు ఓలే. 4వ రోజు పోయి చూస్తే 3 రోజులు ఎందుకు రాలే అనే క్వశ్చన్ కొట్టి అలిగి కూసున్నది. మా దాది చచ్చిపోయింది, అసలిటు దిక్కు వస్తానికి కుదరలే అని ఎన్ని తీర్ల చెప్పినా వినది. డాక్టర్ అల్లూరి వెంకట నరసింహరాజు పద్యాలు. నా కవితావధూటికి వినమ్రత ముఖ్యము, డావుదర్పమున్ శోకులు కాదు, మంచి మనసున్న కురూపినిగూడ ప్రేమతో సాకును, తుచ్చ సౌఖ్యముల ఛాయకు పోదు, రసార్థదృష్టియేగాక కళారహస్యములకై విహరించును దేశదేశముల్. పదములు లెక్కబెట్టుకొని పద్యము వ్రాయుటగాదు, చందమున్ కుదిరి నటంచు తృప్తి పడకూడదు, భావము శైలి శబ్దముల్ మృదువుగా నుండగావలె, శ్రమించి రచించుట కాదు, హాయిగా పదములు దొర్లివచ్చి యతిప్రాసలలో పడి కూరుచోవలెన్. 7 దశాబ్దముల్ బ్రతికి ఏమి గ్రహించితి, కూడుగుడ్డయున్ గూడును లేక కొందరును, కోట్లకు కోట్లు గడించు కొందరున్, తోడుగా నుండు కొందరును దోచుకుపోయడివారు కొందరున్, చూడగా చూడగా తెలియచున్నది సృష్టి విచిత్రమంతయున్. జీవితమెల్లా కష్టపడి చేసినదంతయు కన్నుమూసినన్ పోవునదే కదా, తుదకు పుణ్యము పాపము వచ్చునంట ఈ జీవునితో, అదీ ఋషులు చెప్పిన మాట, యథార్థమెద్దియో దైవమెరుంగు ఈ తనువు దాల్చుటచేత కదా కుశంకలున్. తొడుగును బోలు ఈ తనువుతో నివసించితి నిన్నినాళ్ళు, ఈ నడుమ సమాధిలో తెలిసిన నిజరూపము, రెక్కలార్చుచున్ పుడమిని వీడిపైకెగరిపోయద, శూన్యములోన ఎక్కడో విడిచెదనీ దుకూలమును వేలుపునై విహరింతు హాయిగా. ఈ క్షణమందు నేను మరణించిన ఇంచుక చింతలేదు, సల్లక్షణమైన మేడయు పొలము గడించితి పిల్లవాండ్రకున్ శిక్షణ నిచ్చినాను, విరచించితి చక్కని తెలుగు కావ్యముల్ అక్షరభిక్ష పెట్టిన మహాత్ముల పాదములంటి మృక్కెదన్. కూటికి లేక పేద ప్రజ కృంగి కృషింపక, భాగ్యవంతులే లోటును లేక సౌధములలో విహరించుటెగాని, వారు మా సాటి మనుష్యులంచు మనసార తృణమ్మ ఫణమ్మ ఇచ్చి ఆరాటము దిర్చలేర, ధనరాశులు నెత్తిన కట్టుకొందురా. పిల్లకు పాలులేక దురపిల్లెడు భార్యను చూడలేక, మేనల్లుడు కూడిరాక తెగనాడు సమర్థత లేక, అప్పుకై కళ్ళలు చెప్పలేక అధికారులకు దాస్యము చేయలేక, నా ఉల్లము తల్లడిల్లె ఇక ఊరట కూర్చునదొక్క మృత్యువే. చిక్కిన ఎద్దు చచ్చే వరిచేనికి ఎద్దడి వచ్చే, జబ్బుతో ముక్కుచునుండే భార్య నలుమూలల అప్పులే, చంటిబిడ్డక గుక్కెడు పాలులేవు, ప్రతికూల పరిస్థితులిట్లు వచ్చినన్ చిక్కక
కృంగిపోక ఇక చే

చేయునదేమిటిలే కృషి ఇవల. పద్యము పద్యమే, ఎవరి పద్ధతి వారిది హుంకరించినను హృద్యముగా రచించినను హేయమటంచు పరిత్యజించిన మద్యము కాదు. సోమరసమన్న రహస్య మెరుంగకున్న నా విద్యలు విద్యలే, చెరిపివేసిన పోవని ఆద్య విద్యలే. శ్రుత పాండిత్యమునాది పండితులకున్ శుశ్రూషలంజేసి సంస్కృతమున్ నేర్చినవాడగాను. ఎవరో సిద్ధాంతి అన్నట్లునే గతజన్మమ్మున యోగి పుంగవుడనే కానోపు. లేకున్న ఈ గతి కావ్యామృతమేళ గ్రోలుదు రసజ్ఞత్వంబు శోభిల్లగన్. కవి అనిపించుకుంట ఒక కావ్యము రాసిన చాలు, కాని మానవుడనిపించుకొంటకు సనాతన ధర్మమునాచరించుచున్ ఎవడను నేను? ఇచటకు ఎందుకు వచ్చితి? ఏమి చేసితిన్? చివరకు నేను గమ్యమును చేరెదనన్న తలంపు రావలెన్. అక్షర లక్షరిచ్చిన మహామహులెందరు లేరు, వారికా దక్షతయుండు అద్దీయ ప్రధానముగాదు. రసజ్ఞుడొక్క ఒక్క క్షణమైన తాను పరకాయ ప్రవేశము చేసి లిప్తలో అక్షయలోకముల్ దిరిగినప్పుడే సార్థకమవు కవికృతులు.

0: బాస రచులు కార్యక్రమంలో ఇంతవరకు ప్రముఖ కథారచయిత స్కైబాబా రాసిన కథ నుండి ఓ కండిక, ప్రముఖ కవి డాక్టర్ అల్లూరి వెంకట నరసింహారాజు రాసిన పద్యాలు విన్నారు. చదివి వినిపించారు ఎస్ రాజవర్ధన్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఈరోజు రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 23వ భాగం ప్రసారమవుతుంది. ఇందులో సుశీల్ రాణే గురించిన విశేషాలు చదివి వినిపిస్తారు ఎస్ రాజవర్ధన్. రచన కూడా ఎస్ రాజవర్ధన్ గారే. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనస్సు నిండా.

సింగిడి సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమం ఇప్పటి నుంచి 10 గంటల వరకు కొనసాగుతుంది. శ్రోతలందరికీ ముందుగా రాఖీ పౌర్ణమ శుభాకాంక్షలు. ఈ పవిత్ర పర్వదినాన ప్రాశస్త్యాన్ని అందరూ తెలుసుకుంటూ మీరు మీ జరుపుకునే రాఖీ పండుగ గురించి మా ఆకాశవాణితో మా శ్రోతలతో పంచుకోవచ్చు ఫోన్ చేసి. మరి మా ఫోన్ నెంబర్లు 2300081

పంపించండి అంటూ కోరుతున్నారు. తెలంగాణ వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తిక్, మను, యామిని, భవ్యశ్రీ, శ్రీ శ్రీధర్, సుధారామయ్య, చేతిక శ్రీ. తప్పకుండా అండి, మీ అందరి కోసం ఆ పాటను వినిపిస్తాం. అయితే శ్రోతలు, మీరు కూడా ఉత్తరం ద్వారా పాటలు కోరాలనుకుంటే మా చిరునామా కేరఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఎఫ్ఎం రేడియో, విద్యానగర్, ఆదిలాబాద్, 504001 ఈ చిరునామాకి ఉత్తరాన్ని రాసి పంపించినట్లయితే మీరు కోరుకున్న పాటను వినిపిస్తాం ఈ సింగిడి కార్యక్రమంలో.

ఇది సింగిడి సినిమా పాటల కార్యక్రమం. దేవుడు చేసిన మనుషుల సినిమా నుంచి అలనాటి వేణుగానం అనే పాటను

0: ఇది సింగిడి సినిమా పాటల కార్యక్రమం. మనతో మాట్లాడడానికి ఒక శ్రోత ఫోన్ చేసి లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో.
1: హలో మేడం, శుభోదయం.
0: శుభోదయం అండి. మీ పేరు తెలుసుకోవచ్చా?
1: నా పేరు రమేష్ మేడం, అనుకుంటా విలేజ్ మాది.
0: ఓకే, ఏం చేస్తుంటారు రమేష్?
1: నేను ఆర్ఎంపీ వెటర్నరీ చేస్తాను మేడం.
0: ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు?
1: ఒక 25 ఇయర్స్.
0: ఆహా, అంటే మీకు ఉంటుందా పని? అంటే తగ్గిపోయినాయి కదా ఇప్పుడు. అంటే మీ ఒక్క ఊర్లోనే చూస్తారా?
1: ఒక ఊరు కాదు మేడం, అనుకుంటా ఆదిలాబాద్, కచ్చకంటి, మళ్ళా పొద్దున మిల్క్ పాలు కూడా పోస్తాం మేడం.
0: ఓకే, అంటే మీకు సొంతంగా ఉన్నాయా?
1: మాకు సొంత పశువులు ఉన్నాయి మేడం.
0: ఎన్ని ఉన్నాయి మీకు?
1: ఒక 6 ఉన్నాయి మేడం.
0: ఓకే, మరి అది ఇది అంటే కష్టం అవుతుందా?
1: పొద్దున మేడం ఇది 7:30 గట్ల అయిపోతాయి పాలు. 7:30 నుండి మళ్ళీ మనం ఫీల్డ్ మీద వెళ్ళిపోతాం. 11:30 అట్లా మన కేసులు బట్టి అయిపోతాయి. మళ్ళా సాయంత్రం మళ్ళా 5-6 గంటలకు మిల్క్ అయిపోతుంది. మళ్ళా 1-2 గంటలు మళ్ళా.
0: ఓకే, అంటే చేతి నిండా పని అన్నట్టు కదా?
1: అవును మేడం.
0: ఓకే, సరే మరి ఈరోజు ఏ పాట వినిపిస్తున్నారు?
1: ఈ రాఖీ పూర్ణిమ సందర్భంగా మీ ఆర్జేజేకు, మీ డైరెక్టర్ గారికి అందరికి శుభాకాంక్షలు.
0: ధన్యవాదాలు అండి. అని చెప్పండి.
1: దూరదర్శన్ శ్రోతలందరికి కూడా శుభాకాంక్షలు రాఖీ పండుగ.
0: ఓకే,
1: ఈ రాఖీ పండుగ సందర్భంగా మేడం నాకు ఒక కరణ్ అర్జున్ సినిమా నుండి ఏ బంధంతో ప్యారితో బంధ అనే పాట కావాలి.
0: తప్పకుండా వేస్తాను. రాఖీ కట్టుకున్నారా లేదా ఇంతకి?
1: కట్టుకున్నా మేడం.
0: ఓకే, ఇందరు మీకు అక్క చెల్లెలు? హలో, సరే అండి, మీకోసం ఆ పాట వస్తుంది, వినండి.

0: ఇప్పుడు మరొక శ్రోత ఫోన్ చేసి లైన్ లో ఉన్నారు మనతో మాట్లాడడానికి. హలో, హలో,
1: హలో,
0: చెప్పండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు బాలాజీ మేడం, నేను మహబూబ్నగర్ నుంచి మాట్లాడుతున్నాను.
0: మహబూబ్ నగర్, హైదరాబాద్ దగ్గర కదా? ఎక్కడ, హైదరాబాద్ దగ్గరనా? సరే అండి, చెప్పండి.
1: నాకు ఒక సాంగ్ కావాలి మేడం.
0: ఏ పాట కావాలి?
1: జీవన రాగంలో
0: చెప్పండి.
1: ఒక కొమ్మకు పూసిన పువ్వుల రాగం.
0: ఓకే, ఇంతకీ మీ ఇంటి కొమ్మకి ఎన్ని పువ్వులు పూసినాయి?
1: ఏంది మేడం?
0: మీరు ఎందరు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు?
1: మాకు ఒక అక్క ఉంది, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నాడు మేడం.
0: ముగ్గురున్నారు. ముగ్గురికి మీరు ఒక్కరే అన్నట్ట?
1: అంటే మా చెల్లె దూరం అయి 6-7 సంవత్సరాలు అవుతుంది.
0: అయ్యో, ఓకే.
1: మా పెద్దక్క కూడా మొన్న ఒక 1 మంత్ కింద దూరం అయింది.
0: ఓకే ఓకే.
1: ఇప్పుడు నడిపే అక్క ఒకటే ఇక్కడ ఉంది, ఆమె వచ్చి కడుతుంది.
0: ఓకే, ఇంకా కట్టుకోలే మీరు రాకి?
1: లే, కట్టలే మేడం, ఇంకా రాలే.
0: ఏమిస్తున్నారు మీ చెల్లెకి? మీ చెల్లెకి ఏమి ఇస్తున్నారు?
1: ఏదో ఒకటి ఇయ్యాలి కదా మేడం, సాంప్రదాయం అది.
0: సాంప్రదాయం అని ఇస్తారా? ప్రేమతో ఇస్తారు లేరా?
1: నేను లేడీస్ టైలర్ పని కదా, శారీ తీసుకొని.
0: ఓకే అండి, సరే. మీరు
1: శారీ కూడా పెడతాను నేను ప్రతిసారి.
0: అవునా? ఓకే.
1: శారీ తీసుకున్నప్పుడు మళ్ళా తర్వాత స్టిచ్చింగ్ నా దగ్గర.
0: ఓకే ఓకే. అంటే మీరు దగ్గరేనా మీ ఇంట్లో?
1: దగ్గరనే మేడం, ఒక 5 కిలోమీటర్.
0: సరే మరి. మీ సౌండ్లు బాగా వస్తున్నాయి, మీ పాట వస్తుంది, వినండి.
1: ఇంకోటి మేడం
0: చెప్పండి. చెప్పండి చెప్పండి.
1: ఇది రాఖీ పౌర్ణమి సందర్భంగా మీ ఆదిలాబాద్ రేడియో స్టేషన్ అందరికి, మీకు, మా శ్రోతలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.
0: సరే అండి, వినండి, పాట వస్తుంది.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగుల తామరా, బురద పుల్లా.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఇప్పుడు ఒక శ్రోత ఫోన్ చేసి లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో,
1: హలో మేడం.
0: నమస్తే అండి. హలో,
1: హలో మేడం.
0: నమస్తే అండి. ఎవరు ఇక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి, ఏం చేస్తుంటారు మీరు? హలో, హలో, మీకు అంటే రేడియో వినుకుంటూ మాట్లాడుతున్నారా? దూరం గారండి రేడియోకి? అవునవును, రేడియోకి దూరంగా వచ్చి మాట్లాడండి. ఏం చేస్తుంటారు మీరు? ఏం పని చేస్తారు? హలో, ఓకే, మీకు సిగ్నల్ సక్కగా లేదు. చెప్పండి, ఏ పాట కావాలి? సీతమ్మ పెళ్లి నుంచి. ఓకే, ఆ పాట కావాలా?
1: మేడం ఒక మాట
0: చెప్పండి.
1: ఇప్పుడు హైదరాబాద్ లో ప్రోగ్రామ్ అటువంటి ఒక ప్రోగ్రామ్ మన దగ్గర బాగుంటుందని.
0: ఏ ప్రోగ్రామ్?

0: అన్నారు?
1: హైదరాబాద్ దగ్గరికి వస్తుంది.
0: సరే, ప్రయత్నిద్దామండి, తప్పకుండా. మీ అవును అవును, కానీ మీ మాట చక్కగా వస్తలేదు, పాట వినేసిద్దాం. ఓకే అండి,
1: సరే సరే,
0: ఓకే.

ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

இது மனையாசா மனபாசா மன எஃப்எம் ஆகாஷவாணி ஆதிலாபாத் 100.2 எஃப்எம் மனசு நிந்தா சிங்கிடி కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు శ్రోతలు. మీరు మీకు నచ్చిన పాట వినాలనుకుంటే వెంటనే ఫోన్ చేయగలరు. మా ఫోన్ నెంబర్లు 2300081 మరొక నంబర్ 2950081. ఈ నంబర్లకు ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ జత చేయాల్సి ఉంటుంది. ఇప్పుడైతే ఒక శ్రోత లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి. మీ పేరు ఊరు చెప్తారా? రామరెడ్డి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎక్కడ ఉంటున్నారు అండి? ఏ ఊరు? మూడు ఉన్నట్టున్నాయి ఊట్నూరులో. మూడు ఉంటాయి కదా ఊట్నూరు. సరే అండి, ఏం చేస్తుంటారు మీరు? ఓకే, వ్యవసాయమా? ఏం పంటలు ఇస్తారు? హలో, మీరు రేడియోకి దూరంగా రారా దయచేసి. హలో హలో, మీ కాల్ కట్ అయిపోతుంది. మీరు రేడియో వినుకుంటా ఫోన్ మాట్లాడితే. హలో హలో, ఏ పాట కావాలి చెప్పండి. హలో, సరే అండి, మీకోసం ఒక అన్న చెల్లెల పాట వస్తుంది, వినండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వానాకాలంలో మలేరియా, డయేరియా, టైఫాయిడ్, కలరా, డెంగీ, కామెర్లు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.
4: అందుకే దోమలు, ఈగల నుండి రక్షణ కోసం దోమ తెరలను వాడాలి.
3: నిలిచి ఉన్న నీటిని తొలగించండి, దోమల వ్యాప్తిని అరికట్టండి.
4: ఇల్లు, పరిసరాల పరిశుభ్రతను పాటించండి.
3: క్రమం తప్పకుండా చేతులను సబ్బుతో కడుక్కోండి.
4: అపరిశుభ్రమైన ఆహారం తినవద్దు, కాచి చల్లార్చిన నీటినే తాగాలి.
3: ఈ జాగ్రత్తలు పాటించండి, వ్యాధులు రాకుండా చూసుకోండి.
4: ఈ ప్రకటన జారీ చేసిన వారు
3: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఆదిలాబాద్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: పోలీస్
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

ఇది సింగిడి సినిమా పాటల కార్యక్రమం. ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 8 వరకు దేశవ్యాప్తంగా జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు జరుగుతున్నాయి. వెలుగుల ప్రపంచంలో మనం ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నాం, కానీ మన చుట్టూ ఉన్న చాలామంది కార్నియల్ అంధత్వంతో నిత్యం చీకట్లోనే జీవిస్తున్నారు. అలాంటి వారి జీవితాల్లో కాంతిని నింపే ఏకైక మార్గం నేత్రదానం. నేత్రదానంలో పూర్తి కంటిని తీసివేయరు. కంటి ముందు భాగంలో ఉండే పారదర్శక కార్నియాను మాత్రమే సేకరించి ఇద్దరు వ్యక్తులకు చూపును అమరుస్తారు. వయస్సుతో సంబంధం లేదు. కంటి అద్దాలు ధరించేవారు, మధుమేహం లేదా రక్తపోటు ఉన్నవారు కూడా నేత్రదానం చేయవచ్చు. మరణించిన 6 గంటలలోపు ఐ బ్యాంక్ సిబ్బందికి సమాచారం అందించాలి. మరణించిన తర్వాత మన కళ్ళు బూడిద కావడం లేదా మట్టిలో కలవడం కంటే మరొకరికి చూపునిచ్చి ఈ అందమైన ప్రపంచాన్ని చూడగలిగితే అంతకంటే గొప్పదానం మరొకటి ఉండదు. ఈరోజు మన మంత్రం నేత్రదానం చేయడానికి సంకల్పించుకుందాం. మన కుటుంబ సభ్యులకు, మిత్రులకు అవగాహన కల్పిద్దాం. నేత్రదానం చేద్దాం. చూపు లేని వారి జీవితాల్లో వెలుగులు నింపుదాం.

ఇది సింగిడి సినిమా పాటల కార్యక్రమం. ఈరోజు ప్రముఖ సినీ నటులు సుమన్ పుట్టినరోజు. కథానాయకుడిగా, దైవిక పాత్రల్లో మరియు ప్రతి నాయకుడిగా అలరించిన, అత్యంత ప్రజాదరణ పొందిన ఉత్తమ నటుడు సుమన్. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సితార సినిమా సుమన్ కెరీర్లో ఒక మైలురాయి. టి కృష్ణ దర్శకత్వంలో వచ్చిన నేటి భారతం విప్లవాత్మక చిత్రం ఆయనకి తెలుగులో నటుడిగా నిలదొక్కుకోవడానికి ఎంతో తోడ్పడింది. 1980 మరియు 90లలో టాలీవుడ్లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న ప్రముఖ కథానాయకుడు ఈయన. తమిళ సినిమా నిచల్ కులం ద్వారా నటుడిగా పరిచయమై తెలుగులో నేటి భారతం చిత్రంతో నటుడిగా మంచి గుర్తింపు పొందారు. సుమన్ కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన నైపుణ్యం కలిగిన నటులు. సినిమాలో సొంతగా స్టంట్స్ చేస్తూ అప్పట్లో తెలుగు తెరపై డాన్సులు, యాక్షన్ సన్నివేశాలలో సరికొత్త శైలిని పరిచయం చేశారు. కథానాయకుడిగానే కాక దైవిక పాత్రల్లో ఆయన చూపిన అభినయం అద్భుతం. ముఖ్యంగా అన్నమయ్య చిత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా, శ్రీరామదాసులో శ్రీరాముడిగా ఆయన నటన ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో 150కి పైగా చిత్రాల్లో నటించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ శివాజీ చిత్రంలో విలన్గా మెప్పించి తన నటనలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు. సుమన్ గారు తన విలక్షణమైన నటన మరియు మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలతో దక్షిణ భారత చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నారు.

ఇది సింగిడి సినిమా పాటల కార్యక్రమం. ఈరోజు ప్రముఖ తెలుగు సినీ నటి డబ్బింగ్ జానకి పుట్టినరోజు. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ముఖ్యంగా తెలుగు మరియు తమిళం సినిమాల్లో నటిగా డబ్బింగ్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు పొందిన నటి. 1970 నుండి అనేక చిత్రాల్లో అమ్మగా, అత్తగా, నాయనమ్మగా, అక్కగా మరియు పద్ధతి గల కుటుంబ పాత్రల్లో నటించారు. శంకరాభరణం, బడిపంతులు వంటి ఎన్నో ప్రముఖ సినిమాల్లో ఆమె నటన ప్రేక్షకుల్ని అలరించింది. పేరులోనే ఉన్నట్లుగా ఆమె డబ్బింగ్ ఆర్టిస్టుగా విశేష సేవలు అందించారు. ఆనాటి పరుభాష నటీమణులకు, ముఖ్యంగా తమిళం లేదా హిందీ నుండి తెలుగులోకి వచ్చే చిత్రాలలో నటీమణులకు గొంతు అందించి డబ్బింగ్ జానకిగా స్థిరపడిపోయారు. వెండితెర

నటనే కాకుండా పలు తెలుగు తమిళ టీవీ సీరియళ్లలో కూడా నటించి బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. శాంతమైన ముఖ కవళికలు, సహజమైన నటన మరియు స్పష్టమైన ఉచ్చారణ ఆమె ప్రత్యేకతలు. ఈమె శంకరాభరణం సినిమాలో శంకర శాస్త్రి సోదరి పాత్రలు నటించి మంచి గుర్తింపు పొందారు. సాగర సంగమంలో కమల్ హాసన్ పాత్రకు తోడ్పాటును అందించే పాత్రలో కూడా కనిపించి ప్రేక్షకుల్ని మెప్పించారు.

సింగిడి సినిమా పాటల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 10 గంటలు కావస్తున్నది. మరికొన్ని క్షణాల్లో వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి.

0: నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉజ్బెకిస్తాన్ ను పర్యటిస్తారు. మధ్య ఆసియా దేశమైన ఉజ్బెకిస్తాన్ లో ఆయన 2 రోజుల పాటు పర్యటిస్తారు. 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి అధ్యకుడు షఫ్కత్ మిర్జియోయెవ్ తో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి అమెరికాలో 6 రోజుల పర్యటనలో ఉంటారు. షికాగో, యాష్విల్, న్యూయార్క్ నగరాలు సందర్శిస్తారు. షికాగోలో ప్రముఖ పెట్టుబడిదారులతో జరిగే రౌండ్ టేబుల్ సమాపేశంలో ఆర్థిక మంత్రి పాల్గొని ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ సీఓలు, అధ్యకులు, సీనియర్ ప్రతినిధులతో చర్చిస్తారు. తెలంగాణలో పెరుగుతున్న వరి ఉత్పత్తికి అనుగుణంగా 5 నుంచి 10 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఆధునిక ధాన్య శిలోలు నిర్మిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. 2047 నాటికి భారత్ అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దాలని అహ్మదాబాద్ లో జరిగిన ఫార్మా అవార్డ్స్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. గుజరాత్ విద్యాపీఠ స్నాతకోత్సవంలో సంస్కృతి పరిరక్షణ గురించి చెప్పి కామన్వెల్త్ ఒలింపిక్స్ నిర్వహణ పద్దతులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 2030 నాటికి ఈవీ విపణి 20 లక్షల కోట్లకు చేరి 5 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. మై భారత్ హైదరాబాద్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఖేలో ఇండియా సంవాద్, యువ సంవాద్ నిర్వహించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ సందేశంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో క్రీడలు, వికసిత్ భారత్ సాధనపై విద్యార్థులతో మై భారత్ ప్రతినిధులు చర్చించారు. రాష్టంలో ట్రాఫిక్ నిర్వహణ మెరుగుపరచడంతో పాటు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ పేరుతో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లో కరువాను ఓడించి ప్రజ్ఞానంద ఈ టైటిల్ నెగ్గిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. మరోవైపు మహిళల హాకీ ప్రపంచ కప్ లో జర్మనీపై 3-1 గెలిచిన భారత జట్టు 5వ స్థానంలో నిలిచింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం రాఖీ పండుగ సందర్భంగా అన్నయ్య అన్నా వంటే హాస్యనాటిక వింటారు. రచన డాక్టర్ సురభి రమేష్, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ నాటికలోని పాత్రలు సాయన్న రమేష్ సుంకసారి, విక్రమ్ సందీప్, కిరణ్ సురభి రమేష్, అర్జున్ కార్యవర్ధి గొప్పిశెట్టి. వినండి అన్నయ్య అన్నా వంటే హాస్యనాటిక.
2: ఒకటి షుగర్ తక్కువ, ఇంకొకటి ఎప్పటిలాగానే స్ట్రాంగ్.
3: సాయనా, నా టీకి బిస్కెట్లు కూడా పెట్టు.
2: బిస్కెట్లు కావాలంటే ముందు టీ బిల్లు కట్టాలి సారు.
3: అయ్యో సాయనా, ఉదయాన్నే బిల్లు గుర్తు చేస్తావేంది?
2: నీకు టీ తాగినప్పుడే బిల్లు గుర్తుండదు సారు. ఇక నేను గుర్తు చేయకపోతే తెల్లాళ్ళు గుర్తే రాదు.

0: ఎట్లుండరా మన లైఫ్?
1: జాతి రత్నాల సినిమాల హీరోల లెక్క బిందాసుకునే వాళ్ళం.
2: ఎట్లున్నా ఎవ్వడేమనకపోతుండే.
0: ఒకవేళ ఎవడన్నా అన్నా కూడా
1: బయట తీసుకునేటోళ్ళం కదా.
2: అసలు మనకి ఏం టెన్షన్ ఉండేదిరా, ఏముండేది కాదు.
0: జేబులో డబ్బులు ఉండకపోయినా కాన్ఫిడెన్స్ బాగుండేదిరా.
1: ఎగ్జామ్ ఎంత దగ్గర పడినా టెన్షన్ మాత్రం దూరం పెట్టేవాళ్ళం.
2: ఎందుకంటే భయపడేది మనం కాదు, మన ఎగ్జామ్ పేపర్ ని కరెక్షన్ చేసేటోళ్ళు.
0: అది కాన్ఫిడెన్స్ కాదురా, ప్యూర్ ఓవర్ కాన్ఫిడెన్స్.
1: ఏదైతేనేం ఆ లైఫ్ మాత్రం బిందాస్ లైఫ్.
2: అవునరా, నిజం చెప్పినవరా నువ్వు.
3: అరే అరే అరే అరే, ఏం సార్లు రాఖీ పండుగ పూట అక్క చెల్లెలతో ఇంట్లుండకుండా ఇటువైపు వచ్చిండ్రేంది?
0: అరే సాయన, ఇంట్లో ఉంటే రాఖీ పండుగ, ఈడికొస్తే మా పాత రోజుల పండుగ.
3: ఇంట్లో కంటే నా ఛాయ్ దుకాణంలోనే ఆరాం ఉందంటారా?
1: అదేం కాదు సాయన్న, ఇక్కడ కూర్చుంటేనైనా కనీసం ఎవరు పని చెప్పరు.
2: ముఖ్యంగా అన్నయ్య ఇది తీసుకురా అనే మాటే వినిపించదు.
3: అబ్బో, ఇప్పుడు అసలు రాఖీ కథ బయటకు వస్తుందన్నమాట.
0: ఏం రాఖీ పండుగలే సాయన్న, ఒకప్పుడు రాఖీ పండుగ వస్తే మస్తు స్వీట్లుంటుండే,
1: మనం ఫుల్ తింటుండే.
2: ఇంట్లో ఎక్కడ చూసినా స్వీట్లు, బంధువులు, అబ్బాబ్బా ఏం సందడి ఉండేది తెలుసా.
0: చెల్లెలు రాఖీ కడితే ఒక చాక్లెట్ ఇస్తే చాలు, అక్కకేమో అమ్మని అడిగి 10 రూపాయలు ఇస్తే మన పని అయిపోయా.
1: కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది.
2: ఇప్పుడు రాఖీ పండుగ వస్తుందంటేనే భయమేస్తుంది తెలుసా.
3: అంత భయపడాల్సిన పరిస్థితి ఏంది సారు, ప్రతి సంవత్సరం వచ్చే పండుగనే కదా ఇది.
2: ప్రతి సంవత్సరం వచ్చే పండుగే సాయన్న, కానీ దానికి వచ్చే ఖర్చులు చాలా పెద్దవి.
0: ఒకప్పుడు రాఖీ అంటే చేతికో దారం, ఇప్పుడు రాఖీ అంటే రాఖీ, స్వీట్స్, ఫ్లవర్స్, గిఫ్ట్స్, షాపింగ్. అమ్మో,
1: అంతటితో ఆగితే పర్లేదు, ఇప్పుడు ఆన్లైన్ విష్ లిస్ట్ కూడా వచ్చింది.
3: మీ ముగ్గురి మాటలు వింటుంటే సారు, రాఖీ కంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ ని ఖాళీ చేసే పెద్ద పండగలా ఉంది ఇది.
2: అదే సాయన్న, మా పరిస్థితి కూడా అదే.
0: ఈ రాఖీ పండగ రోజు మగపిల్లలకి ఎంత దిమాగ్ ఖరాబ్ అయితే తెలుసా.
3: తెలియదు సారు, అయినా దిమాగ్ ఖరాబ్ అవ్వడేంది, గమ్మతుంది. టీ పోస్తూ మీ రాఖీ పండగ కథలు వింటాను, చెప్పుర్రి. కానీ మీ కథలు వినుకుంటా టీ గిట్లా చల్లారిపోతే బాధ్యత మీదే, పైసలు మటుకు బరాబర్ ఇయ్యాలి.
1: మీ టీ చల్లారినా పర్లేదు సాయన్న, మా కథలు మాత్రం వేడిగా ఉంటాయి, వినురి.
3: అయితే ఎవరు మొదలు పెడతారు? ముందు కిరణ్ సార్ మీరు చెప్పుర్రి.
0: వాడికి రాఖీ అంటే ప్రేమ కంటే ముందు బ్యాంక్ బ్యాలెన్స్ గుర్తొస్తుంది.
2: అది నా తప్పు కాదురా, నా చెల్లెలు ప్రేమ అనురాగాలు చాలా కాస్ట్లీ.
3: సరే కిరణ్ సార్, మీ చెల్లెలు ప్రేమ ఎంత కాస్ట్లీయో జర మాకు కూడా వినిపించుండ్రి.
2: అయితే నా ఎక్స్పీరియన్స్ తెలుసుకునే ముందు రాఖీ పండుగ రోజు ప్రతి అన్నయ్య జీవితంలో జరిగే 3 ముఖ్యమైన స్టేజెస్ గురించి ముందు తెలుసుకోవాలి.
1: ఏంటి స్టేజెస్? రాఖీ పండుగకి స్టేజెస్ కూడా ఉంటాయా?
0: నీకు ఇంకా తెలియదా రా, రాఖీ రోజు అన్న తమ్ముడు బతుకులకి 3 స్టేజెస్ అన్నమాట.
2: అవునరా, ఇవి తెలుసుకోకుండా రాఖీ పండుగలోకి దిగితే మన పరిస్థితి ఏంటో మనకే అర్థం కాదు. అలర్ట్ ఉండాలి.
3: అట్లనా సార్, అలర్ట్గా ఉండాలనా? ఇంతకీ గా స్టేజెస్ ఏంటో చెప్పండి సారు, నాకు బి మస్తు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది.
2: చెప్తిను సాయన. మొదటి స్టేజ్ 1, అన్నయ్య నాకు ఏమీ వద్దు అని అంటారు.
1: అదేంటి, నిజంగానే ఏమీ వద్దంటే ఇంకేంటి ప్రాబ్లం?
0: అదే నీ అమాయకత్వం రా అయ్యా. నాకు ఏమీ వద్దు అనేది ఏమీ వద్దు అని చెప్పే స్టేజ్ కాదు, ఏదో ఒకటి కావాలి అని అడిగే ముందు వచ్చే స్టేజ్.
3: అవునా, అంటే 1 స్టేజ్ లా మాటలు చాలా సింపుల్ గా ఉంటాయన్నమాట.
2: అచ్చం అలాగే అంటారు సాయన్న, చాలా ప్రేమగా అనురాగంతో మాట్లాడతారు. అన్నయ్య నాకు నిజంగా ఏమీ వద్దు, నువ్వు నాతో ఉంటే చాలు, నీ ప్రేమే నా పెద్ద గిఫ్ట్ అని అంటారు.
1: అది వింటే మనం ఎమోషనల్ అయిపోతాం కదా.
2: అదే మొదటి ట్రాప్ రా, నువ్వు ఎమోషనల్ అవుతావు, వాళ్ళు అదే టైంలో నెక్స్ట్ స్టేజ్ లోకి వెళ్తారు.
0: అదే స్టేజ్ 2 కదా.
2: Yes, correct. ఈ స్టేజ్ 2లో అన్నయ్య ఒక చిన్న విషయం అంటారు.
1: అమ్మో, చిన్న విషయం అంటేనే ఇప్పుడే టెన్షన్ మొదలవుతుంది.
2: టెన్షన్ ఒకటే కాదు, భయపడాలి కూడా, ఎందుకంటే చిన్న విషయం అనేది చిన్నగా ఉండనే ఉండదు.
0: అది ఒక పెద్ద విషయానికి ట్రైలర్ లాంటిది.
3: అవు సార్, మా ఛాయ్ దుకాణంలో ఇట్లా ఇసొంటి మాటలు ఇంటనే ఉంటా నేను. సాయన్న ఓ చిన్న టీ చేయి అంటారు, తర్వాత ప్లేట్ల గిట్లా ఉన్న బిస్కెట్లు కూడా తీసుకుపోతారు. అంతేనా?
2: అంతే సాయన్న, కానీ మా దగ్గర బిస్కెట్ ప్యాకెట్ తో ఆగదు తెలుసా.
1: మరి ఎక్కడికి వెళ్తుంది?
2: అక్కడి నుంచి మొదలయ్యేది స్టేజ్ 3. అన్నయ్య నీకు నచ్చితే తీసుకో అని అంటారు.

0: ఏ ఫైనల్ స్టేజ్,
1: ఇక్కడ మనం ఏం చేయాలి?
2: ముందు ఐటమ్ చూడాలి, తర్వాత ప్రైస్ చూడాలి, ఆ తర్వాత మన బ్యాంక్ బ్యాలెన్స్ చూడాలరా,
0: చివరికి మళ్ళీ ఐటమ్నే చూడాలి.
3: అంటే చివరకు ఐటమ్ ఏం తీసుకోవాలనో గా జిమ్మెదారి ఇట్లా అన్నయ్యకే వదులుతారన్నమాట.
2: అవుసాయన్న, దాని వెనుక పెద్ద ఆలోచన ఉంటది వాళ్ళకి. ఎందుకంటే చివరికి నీకు నచ్చితే తీసుకో అంటే నువ్వు తీసుకోవాలి అనే అర్థం తెలుసా?
1: ఇంత పెద్ద ఆపరేషన్ ఉందా రాఖీ పండుగ వెనకాల?
0: ఇంకా అసలు క్లైమాక్స్ చెప్పలేదురా, ఈ మూడు స్టేజెస్ కంప్లీట్ అయ్యే లోపు
2: మన బ్యాంకు బ్యాలెన్స్ మాత్రం
0: మిల్ అయిపోతుంది.
3: సార్లు ఇదంతా ఇంటుంటే ముందుగాల ప్రేమానురాగాలతో మొదలై చివరికి బ్యాంక్ బ్యాలెన్స్ దగ్గర ఆగుతుందన్నమాట. అబ్బో, పెద్ద కథనే నడుస్తుంది సారు ఈ రాఖీ పండుగ వెనకాల.
2: ఇదే మా అన్న తమ్ముల రాఖీ జర్నీ సాయన్న.
0: కానీ ఈ స్టేజెస్ మేము ఊరికే చెప్పడం లేదు సాయన్న, మా జీవితాల్లో లైవ్ గా జరిగాయి తెలుసా, ఒక్కొక్కరిది ఒక్కో ఎక్స్పీరియన్స్.
3: అవునా కిరణ్ సార్, ఇది వింటుంటే కాశీ మజిలీ కథలెక్కుంది, మస్తు మలుపులున్నాయి. అసలు ఈ రాఖీ పండుగ పూట ఏం జరుగుతుందో జర క్లియర్ గా చెప్పురే సారు. అరే రాజుగా, ఆ గల్లపెట్ట కాడుండు, నేను ఇలా ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నా. చెప్పుర్రీ సారు చెప్పుర్రీ, ఇంట్రెస్టింగ్ ఉంది.
2: అయితే వినండి సాయన, నా చెల్లెలు ఈ రోజు ఉదయం నాకు మొదట చెప్పిన మాట, అన్నయ్య నాకు ఏమీ వద్దు.
0: స్టేజ్ వన్ లైవ్ డెమాన్స్ట్రేషన్ మొదలైంది.
2: ఈ రోజు ఉదయం నా చెల్లెలు నాకు ఒక వాయిస్ మెసేజ్ పంపించింది, చాలా ప్రేమగా మాట్లాడింది. అన్నయ్య హ్యాపీ రాఖీ, ఈసారి నాకు నిజంగా ఏమీ వద్దు, నువ్వు నాకు ఎప్పుడు సపోర్ట్ గా ఉంటావు, నీ ప్రేమే నాకు పెద్ద గిఫ్ట్ అని అనిందిరా.
0: ఇలాంటి మెసేజ్ ఉంటే ఎవరికైనా గుండె కరిగిపోతుంది కదా.
2: నాకు కూడా అలాగే అయింది. వెంటనే చెల్లెమ్మ, నువ్వు ఇంత మెచ్యూర్డ్ గా మాట్లాడుతున్నందుకు నాకు చాలా ప్రౌడ్ గా ఉంది అని రిప్లై చేశాను.
1: అక్కడితో కథ ముగిసిపోయింది అనుకున్నావా?
2: అదే అనుకున్నాను. 5 నిమిషాల తర్వాత మరో మెసేజ్ వచ్చింది, ఏంటో తెలుసా? అన్నయ్యా అని.
0: ఇదిగో సాయన్న, ఇదే స్టేజ్ 2 డోర్ తెరుచుకోవడం అంటే.
2: ఒక చిన్న విషయం చెప్పాలి అని అంది.
1: ఆ మాట విన్న తర్వాత నీకు అనుమానం రాలేదా?
2: నాకు ఇంకా అమాయకత్వం మిగిలిందిరా. నేను స్వాతిముత్యం సినిమాలో కమలాసర్ని. మా చెల్లి పెట్టిన మెసేజ్ కి నేను ఏంటో చెప్పు అని రిప్లై ఇచ్చాను. చెల్లి మెసేజ్ లో ఏం చెప్పిందో తెలుసా? నాకు నిజంగా ఏమీ వద్దు, కానీ ఈ మధ్య ఒక వాచ్ చూశాను, చాలా బాగుంది, నీకు నచ్చితే.
0: అక్కడే అర్థమైంది, ప్రేమ మాటల నుంచి షాపింగ్ లిస్ట్ కి జర్నీ మొదలైంది.
2: నేను కూడా చాలా ఇన్నోసెంట్ గా ఎంత అని అడిగానురా.
1: ఆ ప్రశ్న అడిగిన తర్వాత నీకేదైనా ప్రమాదంలా అనిపించలేదా?
2: లేదురా, తను ఏం మెసేజ్ పెట్టిందో తెలుసా? అన్నయ్య నువ్వు ఎప్పుడు డబ్బులు గురించి ఎందుకు ఆలోచిస్తావో అని అంది.
0: మరి నువ్వేమన్నావు?
2: నేను అన్నాను, శాలరీ మీద బేస్ అయ్యాను కదా, అందుకే ఖర్చు పెట్టేటప్పుడు ప్రతిరోజు డబ్బు గురించి ఆలోచిస్తాను అని కౌంటర్ ఇచ్చానురా.
0: ఆ మాట ఇన్నాకైనా మనసు కరిగిందా?
2: అబ్బే, అది మాత్రం అస్సలు జరగలేదు. ఇక తప్పేది లేదని చివరికి ఒక కాస్ట్లీ వాచ్ తీసుకున్నాను. తను అది చూసి చాలా బాగుంది అన్నయ్య, నిజంగా నాకు చాలా నచ్చింది అని అనింది తెలుసా.
1: అంటే అక్కడతో సమస్య పూర్తిగా ముగిసిందా?
2: అవును ముగిసింది అని అనుకున్నా, కానీ వెంటనే అయితే నేను చూసింది ఇంకోటి ఉంది అన్నయ్య అంది.
0: దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మొదటిది ముగింపు కాదు, అసలు షాపింగ్ చాప్టర్ కి ఇంట్రొడక్షన్ అని.
2: అప్పుడు నేనేమన్నానో తెలుసా?
1: ఏమన్నావు?
2: నీకు కావాల్సింది నువ్వే కొనుక్కో, నేను హృదయపూర్వకంగా బ్లెస్సింగ్ ఇస్తాను అని మెసేజ్ పెట్టానురా.
1: ఆ మాటకు ఆమె నుంచి ఎలాంటి సమాధానం వచ్చింది?
2: బ్లెస్సింగ్స్ ఫ్రీగానే ఉంటాయి అన్నయ్య, అవి నాకు ఎప్పుడు దొరుకుతాయలే అని అంది.
0: అది మంచి కౌంటర్ ఇచ్చింది. మరి ఆ కౌంటర్ తో నీ ఆర్గ్యుమెంట్ అక్కడితో క్లోజ్ అయిపోయినట్టేగా.
2: కౌంటర్ ఇచ్చిందంటే తర్వాత ఏదో పెద్ద దానికి పిడిపడుతుందని చివరికి ఆ వాచ్ కూడా తీసుకున్నానురా.
1: అయిపోయింది అంటే 3 స్టేజెస్ అన్ని కంప్లీట్ అయిపోయాయి అన్నమాట. సాయన్న ఇన్నావా కథ మొత్తం?
3: అవుసారు, మీరు ముందు చెప్పినట్టే స్టేజ్ 1 నుంచి స్టేజ్ 3 వరకు మీ కథ మొత్తం గట్నే జరిగింది సారు.
2: అది సాయన్న మా ఇంట్లో రాగి పండుగ రోజు జరిగిన కథ.
3: సరే కిరణ్ సారు, మొత్తానికి మీ బ్యాంక్ బ్యాలెన్స్ 0 అయ్యింది అన్నమాట.
2: అంతేగా?
3: అవు విక్రమ్ సారు, మీ ఇంట్లో ఇట్లా గిసోంటి పైసల్లోని నడుస్తుందా?
1: నా కథలో మనీ డామేజ్ లేదు సాయన్న, టైం డామేజ్ చాలా ఉంటుంది సాయన్న. మా అక్క చాలా సింపుల్.
0: అరే నీ కథ మొదలు పెట్టగానే సింపుల్ అంటున్నావు, మరి గొడవ ఎక్కడొచ్చింది?
1: నిజంగానే చెప్తున్నా, మా అక్క ఎప్పుడు డైరెక్ట్ గా ఏది అడగదు, ఒకే ఒక్క డైలాగ్ ఉంటుంది.
0: అవునా, ఏంటా డైలాగు?
1: తమ్ముడు ఓ చిన్న పని అని చిన్నగా అంటుంది.
2: అది కూడా ఒక పెద్ద స్టేజీలానే ఉంది.
1: ఈ రోజు ఉదయం నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. అంతలో తమ్ముడు అని మా అక్క. ఏంటక్క అని నేను. ఓ చిన్న పని మా అక్క. చెప్పక్క అని నేను. రాఖీకి మంచి థ్రెడ్ తీసుకురారా. తీసుకొచ్చాను. ఫ్లవర్స్ కూడా తీసుకురా. అవి తెచ్చాను. స్వీట్ బాక్స్ కూడా పట్టురా. అది కూడా పట్టుకొచ్చాను. గిఫ్ట్ కూడానా అనుకుంటూనే అది కూడా తీసుకొచ్చాను. ఇంతవరకు నేను చాలా హ్యాపీగానే ఉన్నా.
0: ఎన్ని పనులు చేసిన తర్వాత నీకేది సంతోషమేగా?
1: సంతోషమే, ఎందుకంటే ఇంతటితో పండుగ అయిపోయింది అనుకున్నాను. అప్పుడే తమ్ముడు నన్ను ఒక చోట డ్రాప్ చేస్తావా అంది.
2: మీ అక్కేగా?
1: మా అక్కే.
2: అక్కడి నుంచి అసలు డ్యూటీ స్టార్ట్ అయిందన్నమాట.
1: అక్క చెప్పినట్టే ఒక చోటకు తీసుకెళ్లాను. ప్లేస్ 1. తమ్ముడు 5 మినిట్స్ వెయిట్ చేయి అంది. 5 మినిట్స్ కాస్త 10 మినిట్స్ అయింది. 10 మినిట్స్ 20 మినిట్స్ అయింది. నేను ఫోన్ లో రీల్స్ చూసి చూసి నా డేటా కూడా అయిపోయిందిరా.
0: అంతసేపు కూర్చున్నప్పుడు నీ పేషెన్స్ ఏ స్థాయిలో ఉందో ఊహించగలంలే.
1: అప్పుడు మాత్రం నాకు ఒకటే అనిపించింది, రాఖీ కట్టడానికి వచ్చిందా లేక నన్ను క్యాబ్ డ్రైవర్ గా బుక్ చేసుకుందా.
0: నీ డ్రైవింగ్ బాగుంటదిలే.
1: బాగుంటది బాగుంటది. చివరికి గంట తర్వాత వచ్చిందిరా. ఎట్టకేలకు వచ్చింది కదా అని కార్ స్టార్ట్ చేయగానే తమ్ముడు ఇంకో చోటుకు వెళ్దామంటూ ఈ అడ్రస్ కి మ్యాప్ పెట్టు అందిరా.
3: అయ్యా, అయితే ఈ దినమంతా కారు ఆగేటట్లేదు. ఒక దగ్గరికి వెళ్ళి ఇంకో దగ్గరికి పోతూనే ఉంటదేమో.
1: పోతూనే ఉంది సాయన్న. ఎంత కోపం ఉన్నా ఆ కోపాన్ని అణుచుకుని నేను చాలా ప్రశాంతంగా అన్నాను, నేను నీ తమ్ముడినా లేక గూగుల్ మ్యాప్ సర్వీస్నా? చిరునవ్వు నవ్వుతూ తమ్ముడివి కాబట్టే కదా అడుగుతున్నాను తమ్ముడు అంది. ఆ మాట విన్నాక చేసేదేమీ లేక గుర్రును చూసా. తమ్ముడు, చిన్నప్పుడు నేను నిన్ను రోజు స్కూల్కి తీసుకెళ్లేదాన్ని గుర్తుందా? పండగ పూట ఒక్కరోజు ఆ మాత్రం తిప్పలేవా అంది.
2: చిన్నప్పుడు నిన్ను మీ అక్క తీసుకెళ్ళింది కాబట్టి ఇప్పుడు ఆమె పనుల కోసం నువ్వే తిరుగుతున్నావు అన్నమాట.
1: అవును, కాలం మారింది, బాధ్యత మారింది. కానీ తమ్ముడు అనే మాట మాత్రం చిన్నప్పటి నుండి కంటిన్యూ అవుతూనే ఉంది. దాంతోపాటు అవే పనులు ఇప్పటికీ చేయిస్తూనే ఉంది తమ్ముడు అనుకుంటా.
0: అన్నీ బాగున్నాయి కానీ మనలో మన మాటరా, పెట్రోల్ ఖర్చుల కన్నా ఇస్తదారా అక్క?
1: ఆ విషయంలో మాత్రం సంప్రదాయం మారలేదు. మనమే పెట్రోల్ కొట్టించాలి, మనమే తిప్పాలి. పెదనాన్నల ఇంటికి బాబాయ్ల ఇంటికి తెలిసిన అన్నలందరిలకి తిప్పి తిప్పి నన్ను డ్రైవర్ని చేసిందిరా.
3: అరే విక్రమ్ సారు, జర నిమ్మలం నిమ్మలం, మస్తు పరేషాన్ అవుతుంది సారు. అంటే కిరణ్ సార్కి బ్యాంకుల పైసలు డ్యామేజు, ఈ విక్రమ్ సార్కేమో టైము పెట్రోల్ డ్యామేజ్ అన్నమాట. మీ మాటలు వింటుంటే గిట్ల కూడా ఉంటదా అనిపిస్తుంది. అరే రాజుగా, గిర 3 బన్మస్కాలు, 3 స్పెషల్ అల్లం ఛాయిలు తీసుకురా. సార్లు మస్తు టైర్ అయిపోయినరు.
1: చాలా థ్యాంక్స్ సాయన్న.
3: అవు సారు, అర్జున్ సారు, జర మీ కథ కూడా చెప్పుర్రి, మస్తు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది.
0: నా స్టోరీలో రాఖీ పండగ వచ్చిందంటే రియల్ స్టోరీ కంటే రీల్ స్టోరీ ఎక్కువ ఉంటుంది సాయన్న.
3: రీల్ స్టోరీ ఏంది సారు, నాకు అర్థం కాలేదు.
0: అదే సాయన్న, సోషల్ మీడియా.
3: ఆహా, ఈ ఫోన్లలో పంపించే రీల్సా? ఈ రాఖీ పండుగకి ఈ ఫోన్లలో వచ్చే సోషల్ మీడియాకి ఏం సంబంధం సారు?
0: కిరణ్ విక్రమ్ ఇద్దరి స్టోరీస్ ట్రెడిషనల్ అయితే మా చెల్లెలి జనరేషన్ పూర్తిగా డిజిటల్ సాయన్న. డైరెక్ట్ గా ఏమీ అడగదు.
1: అయితే గిఫ్ట్ ఎలా అడుగుతుంది?
0: ఇన్స్టాగ్రామ్ రీల్స్ పంపుతుంది.
2: అలాంటి రీల్స్ చూస్తేనే విషయం అర్థమవుతుందా?
0: అర్థమవుతుంది. అర్థమయ్యేలా పంపిస్తారు. బెస్ట్ రాఖీ గిఫ్ట్స్ ఫర్ సిస్టర్స్.
2: రాఖీ పండుగకు చెల్లెలకు ఇవ్వాల్సిన బెస్ట్ గిఫ్ట్ ఏంటి?
0: థింగ్స్ ఎవ్రీ సిస్టర్ డిజర్వ్స్.
2: రాఖీ పండుగకు చెల్లెలు ఏం కోరుకుంటారు?
0: ఇఫ్ యువర్ బ్రదర్ రియల్లీ లవ్స్ యూ.
2: మీ అన్న నిజంగా నిన్ను గౌరవిస్తున్నాడా
0: అని ఇలాంటి రీల్సే వరుసగా వస్తూ ఉంటాయి.
1: అంటే విషయం డైరెక్ట్ గా చెప్పకుండానే తనకే గిఫ్ట్ కావాలో రీల్స్ రూపంలో డీటెయిల్డ్ గా మొత్తం పంపిస్తుందన్నమాట.
0: అదే డిజిటల్ జనరేషన్ ఇంటెలిజెన్స్. అంతలో ఒక మెసేజ్ వస్తుంది. ఏందదంటే, ఏం లేదన్నయ్యా, జస్ట్ షేరింగ్ అని.
2: ఆ జస్ట్ షేరింగ్ వెనుక అసలు విష్ లిస్ట్ మొత్తం దాగుతుంది తెలుసా సాయన?
0: ఎగ్జాక్ట్లీ. ఈసారి నేను కూడా కౌంటర్ అటాక్ చేశాను.
2: అవునా?
0: నేను ఒక రీల్ పంపాను.
2: ఏం పంపావురా?
0: బెస్ట్ రాఖీ గిఫ్ట్స్ ఫర్ బ్రదర్స్ అండర్ 500.
2: అంటే 500 రూపాయల్లో రాఖీ గిఫ్ట్లు అనే కదా.
0: Yes.
1: మంచి కౌంటర్ స్ట్రాటజీ అనిపిస్తుంది. తర్వాత ఏం జరిగింది?
0: ఏం జరుగుతుంది? మెసేజ్ చూసింది, రిప్లై లేదు. 2 నిమిషాలైంది, రిప్లై లేదు. 10 నిమిషాలు, రిప్లై ఇంకా రాలేదు. 30 నిమిషాలైంది, ఇంకా రిప్లై రాలేదు.
3: అదేంటి సార్, గట్ల చెమటలు పట్టి రిప్లై రానికి లేట్ అయితే ఏమైతుంది?
0: ఒక గంట తర్వాత ఓకే అని రిప్లై వచ్చిందిరా.
2: అమ్మయ్యా వచ్చిందా?
0: ఆ వచ్చింది.
2: ఆ ఓకే అంత లేట్ గా వచ్చిందంటే దాని వెనక ఏదో పెద్ద రియాక్షన్ ఉందని నీకు అప్పుడే అర్థమై ఉంటుంది కదా.
0: ఆ అచ్చం ఇలాగే అనిపించిందిరా.
2: అవునా?
0: డౌట్ వచ్చి ఫోన్ పక్కన పడేసి సీలింగ్ వైపు చూస్తూ ఆలోచించానురా.
2: ఏమని?
0: నేనేం తప్పు చేశానా? అంతలో మా చెల్లి వచ్చి చంద్రముఖిలో జ్యోతిక స్టైల్లో ఒక్క లుక్ ఇచ్చింది.
2: అవునా?
0: ఎందుకు వచ్చిన గోరలే అని చేసేదేమీ లేక ఓ గిఫ్ట్ కార్డ్ ఇచ్చేశా. ఆమె తీసుకొని థ్యాంక్స్ అన్నయ్యా అంది. అంతే.
1: అంతేనా? అంటే ఈసారైనా పీస్ఫుల్ ఎండింగ్ వచ్చింది అనుకున్నావు కదా.
0: ఆ అదే అనుకున్నాను రా. ఒక్క నిమిషం తర్వాత అడిగేసింది అమౌంట్ ఎంత అని. అప్పుడు నాకు విషయం అర్థమైందిరా. ఇన్స్టాగ్రామ్ మారచ్చు, వాట్సాప్ మారచ్చు, యూపీఐ మారచ్చు, కానీ అమౌంట్ ఎంత అనే క్వశ్చన్ మాత్రం ఎప్పటికీ మారదు, మారదు, మారదు కాక మారదు.
4: చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన కంగని చూడు.
3: అంటే మీ ముగ్గురి కథలు మూడు రకాలుగా ఉన్నా చివరికి మీ ముగ్గురి సమస్య మాత్రం ఒక్కటే అని అర్థమైంది.
1: సాయన్న, ఇంతకీ నీకేం అర్థమైందో మాకు అర్థమయ్యేలా చెప్పు కాస్త.
3: ఏం లేదు సారు, మీ అక్క చెల్లెళ్ళకి మీ ముగ్గురంటే చాలా ఇష్టం, చాలా అభిమానం. అందుకే మీ మీద వాళ్ళకి ఇంత హక్కుంది. అక్కా చెల్లెలన్న తర్వాత ఆ మాత్రం ఉంటది. ఉదయం నుంచి మీరు ముగ్గురు రాఖీ అంటే ఖర్చు అని, పని అని, టెన్షన్ అని మాట్లాడుతున్నారు. కానీ మీ కథలు మొత్తం విన్నాక నాకు ఇంకో విషయం కనిపిస్తోంది.
2: ఏంటది సాయన్న?
3: చూడు కిరణ్ సారు, మీ చెల్లెలు అన్నయ్య నాకు ఏమి వద్దు, ఒక చిన్న విషయం, నీకు నచ్చితే తీసుకో అని మూడు స్టేజుల్లో అడిగిందని కంప్లైంట్ చెప్తున్నారు. కానీ ఆ మూడు స్టేజుల వెనక ఒకే విషయం ఉంది.
1: ఏ విషయం ఉంది సాయన్న?
3: తన చుట్టూ ఉన్న వాళ్లలో నువ్వు నా తోడబుట్టినోడివి. ఈ సమాజంలో ఉన్న అందరికంటే నువ్వే ముఖ్యమని. అందుకే వాళ్ళు అడుగుతారు, బరాబర్ అడుగుతారు. వాళ్లకు మీ మీదున్న హక్కది, అది మీరు గుర్తిస్తలేరు.
2: నిజమే సాయన్న, నీ మాటలు వింటుంటే నిజమే అనిపిస్తుంది. ఈరోజు వాచ్ అడిగినప్పుడు నాకు చాలా ఇరిటేషన్ వచ్చింది, కానీ నువ్వు చెప్పిన మాటలు ఇప్పుడు ఆలోచిస్తే నన్ను అంత హక్కుగా అడిగే మనిషి ఉందనేది కూడా గొప్ప విషయమే అనిపిస్తుంది.
1: నాకు అలాగే ఉంది. ఉదయం నుంచి నన్ను ఊరంతా తిప్పిందని చిరాకు వచ్చింది. కానీ ఈ ఒక్కరోజే, మిగతా రోజుల్లో తన ప్రపంచంలో తను బిజీ అయిపోతుంది. అప్పుడు తమ్ముడు ఒక చిన్న పని అని అడిగే గొంతు రోజు వినపడదు కదా.
0: నిజమే సాయన్న, నాకు కూడా చెల్లి పంపిన జస్ట్ షేరింగ్ రీల్స్ నేరుగా అడగకుండా తనకేం కావాలో నాకే అర్థమయ్యేలా చేస్తోంది అనిపిస్తుంది.
3: రాఖీ పండుగ అంటే మన వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టడం కాదు, మన జీవితంలో వాళ్ళు ఎంత దగ్గరగా ఉన్నారో చెప్పే ఒకే ఒక గుర్తు. సార్లు ఒక్క విషయం తెలుసా, నేను ఇన్ని సంవత్సరాలుగా ఈ చాయ్ దుకాణం నడిపిస్తున్నా. రాఖీ రోజు ఎందరో అన్నదమ్ములను చూస్తుంటాను. కొందరు స్వీట్స్ తీసుకెళ్తారు, కొందరు గిఫ్ట్ కోసం పరిగెడతారు, ఇంకోరు కొంచెం అడ్జస్ట్ అవ్వు అంటారు. వాళ్ళందరి కథలు వేరు, కానీ వాళ్ళందరు వెళ్తున్నది మాత్రం కారణం ఒక్కటే, వాళ్ళ అక్క చెల్లెల కోసం. నాకు కూడా ఓ చెల్లెలు ఉండేది. చిన్నప్పుడు మేము చాలా గొడవపడేటోళ్ళం. ఆమె ఏదైనా అడిగితే నేను విసుక్కునేవాణ్ణి. రాఖీ రోజు ఇది కావాలి, అది కావాలి అంటే ఎప్పుడు నీకేదో ఒకటి కావాలి అనేవాణ్ణి. ఇప్పుడు తను నాకు చాలా దూరంలో ఉంది, ప్రతి సంవత్సరం రాలేనంత దూరంలో. అప్పటి గుర్తులే ఇప్పుడు తలుసుకొని బాధపడుతున్నా. చిన్నప్పటి ఆ గొడవలు, ఆ ప్రేమలు, ఆ మాటలు ఇప్పుడు లేవు. ఆ రోజులు తలుచుకొనే సంతోషపడాలి. చెల్లెలు ప్రతి సంవత్సరం వచ్చే పరిస్థితులు లేదని. అందుకే ఉన్నప్పుడు విలువ తెలియదు, దూరమైనప్పుడు తెలుస్తుంది. చిన్నప్పుడు చెల్లెలతో సతాయించిన ఆ విషయాలే ఇప్పుడు బాగా గుర్తొస్తున్నాయి.
2: సాయన్న, ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. మనకి వాళ్ళు చేసే పనులు గుర్తుండవు, వాళ్ళు మనతో ఉన్న రోజులు గుర్తుండిపోతాయి.
3: సారు, ఈ రాఖీకి పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు. గిఫ్ట్ ఇవ్వండి, మీ చేతనైనంతనే ఇవ్వండి. కానీ గిఫ్ట్ ఇచ్చిన వెంటనే ఫోన్లలో తలకాయ పెట్టి వాళ్లను పట్టించుకోకుండా ఉండకండి. కొంతసేపు వాళ్లతో కూర్చోండి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినండి. ఎందుకంటే ప్రతి బంధానికి ఖరీదైన గిఫ్ట్ అవసరం ఉండదు. చాలాసార్లు మనమిచ్చే కొంచెం సమయమే పెద్ద గిఫ్ట్ అవుతుంది. కొన్నిసార్లు వాళ్ళు సమస్య చెప్పినప్పుడు వెంటనే సొల్యూషన్ చెప్పలేకపోయినా పర్లేదు, నేనున్నాను అని చెప్పడం చాలు. ఎందుకంటే జీవితంలో కష్టకాలంలో మన పక్కన నిలబడే ఒక మనిషి ఎక్కువ అవసరం. అది అన్నయ్య కావచ్చు, తమ్ముడు కావచ్చు, అక్క కావచ్చు, చెల్లెలు కావచ్చు. మనసుకు దగ్గరైన ఏ బంధమైనా కావచ్చు, అదే రాఖీ మనకు గుర్తు చేస్తుంది. రాఖీ అంటే రక్షాబంధనం. మనల్ని రక్షించేవాడు మనతో పాటు ఉన్నారని చెప్తుంది సారు.
0: నువ్వు చెప్పింది అక్షరాల నిజం సాయన్న. ఉదయం నుంచి గిఫ్టులని, ఖర్చులని, బ్యాంక్ బ్యాలెన్స్ అని తిరిగాం. కానీ ఇప్పుడు వెంటనే ఇంటికెళ్ళి ముందుగా నా చెల్లెలతో కూర్చొని మాట్లాడాలి అనిపిస్తుంది.
5: నాకు అదే అనిపిస్తుంది సాయన్న. ఈసారి గిఫ్ట్ గురించి కొట్లాడకుండా ముందు మా చెల్లెలతో మాట్లాడతాను.
1: సాయన్న, నేనైతే ఈ రోజు అక్క ఎక్కడికి తీసుకెళ్లమన్నా సంతోషంగా తీసుకెళ్తాను, ఎంతసేపైనా హ్యాపీగా వెయిట్ చేస్తాను.
3: అంతకంటే ముఖ్యంగా అందరం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం
5: ఏం సాయన్న,
3: రాఖీ అనేది కేవలం చేతి కట్టే దారం కాదు, మన మీద మన అనుకునే వాళ్ళు పెట్టుకున్న నమ్మకానికి గుర్తు, మన జీవితంలో వాళ్ళు ఉన్నారనే ఆనందానికి గుర్తు. చివరిగా ఒక్క మాట చెప్తున్న అందరు గుర్తు పెట్టుకోండి, మీ తోబుట్టువులకు నేనున్నాను, నేను ఉన్నాననే నమ్మకం ఇవ్వడమే నిజమైన రాఖీ బహుమతి. ఈ మాటలు గుర్తుపెట్టుకుని జీవితాంతం ఎల్లకాలం మీ అక్కలు చెల్లెళ్లతో కలిసిమెలిసి ఉండుండ్రి.
5: అన్నలందరికి,
0: చెల్లెళ్లందరికీ,
1: ఈ అందమైన బంధాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరికి
6: రాఖీ పండుగ శుభాకాంక్షలు.

0: ఇంతవరకు మీరు రాఖీ పండగ సందర్భంగా అన్నయ్య అన్నావంటే హాస్యనాటిక విన్నారు. రచన డాక్టర్ సురభి రమేష్, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ నాటికలోని పాత్రలు సాయన్న రమేష్ సుంకసారి, విక్రమ్ సందీప్, కిరణ్ సురభి రమేష్, అర్జున్ కార్యవర్ధి గొప్పిశెట్టి. ఇది వివిధ భారతి ఆకాశవాణి సమర్పణ.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జశ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. మరి ఇవాల్టి మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో 1995 నుంచి 2000 మధ్య విడుదలైనటువంటి సినిమాల్లో నుంచి పాటలు వినేసేద్దాం. సో మరి 1995 నుంచి 2000 మధ్య విడుదలైనటువంటి సినిమాల్లో నుంచి మీ ఫేవరెట్ పాటలు ఏమైనా ఉంటే 0402324082 కి వాట్సాప్ పంపించండి. మరి ముందుగా ఆజాద్, మరి ఈ సినిమాలో నుంచి హరిహరన్ మహాలక్ష్మి కలిసి పాడినటువంటి ఈ పాట మీకోసం ఎవర్ గ్రీన్ హిట్స్ లో.

అప్పుడు సూపర్ హిట్ పాట విన్నారు. ఎస్ దోస్తో, మరి ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనకి నెక్స్ట్ మెసేజ్ చేసినటువంటి శ్రోతలు రాయగిరి నుంచి సత్యనారాయణ కవిత మెసేజ్ చేశారు. మరి ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో కోరుకున్న ప్రియుడు సినిమాల నుంచి ఒక మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను వినిపిస్తాను. అలాగే ఇదే సినిమాల నుంచి ఒక మంచి పాటను వినిపించండి అంటూ బుధాన్ పోచంపల్లి, గాంధీనగర్ నుంచి సిద్ధులు, యలగంతుల సిద్ధులు, శరద, పూజ, మనోజ్, రాజమ్మ, అమ్మవాయి మరియు వారి కుటుంబ సభ్యులు, వారి కోసం కోటి గారి సంగీతం సమకూర్చినటువంటి పాట, బాలు చిత్ర కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట, రచనలు సమకూర్చారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వివిధ భారతి కేంద్రం తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ అర్జశ్రేణి మాట్లాడుతున్నాను. అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు రాజన్న సిరిసిల్ల.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర మెసేజ్ చేశారు. మన ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నటువంటి శ్రోతలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా కోసం మొత్తం సినిమాల నుంచి ఒకడే ఒక్కడు మనగాడు పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి ఈ పాట మీకోసం.

వెల్కమ్ బ్యాక్ దోస్తు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు విన్నారు. అండ్ ఇవాళ 1995 నుంచి 2000 మధ్య విడుదలైనటువంటి సినిమాల నుంచి పాటలు విన్నాం. సో మరి బోలడ్ అంటే బోలడ్ అన్ని మెసేజ్ వచ్చాయి, కాకపోతే అన్ని పాటలు ప్లే చేయలేకపోయాను. అండ్ దట్ టు ఇవాళ రాఖీ పండుగ కాబట్టి చాలా చాలా చాలా పాటలు వచ్చాయి, కాకపోతే అన్ని పాటలు నేను ప్లే చేయలేకపోయాను. బట్ వెళ్తూ వెళ్తూ మాత్రం ఒక మంచి పాట గణేష్ సినిమాలో నుంచి సిరిసిరి మువ్వలు పాట వినిపిస్తూ ఇవాళ రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి అక్కలకి, చెల్లెళ్ళకి, అన్నలకి, తమ్ముళ్ళకి, అమ్మలకి, నాన్నలకి మరొకసారి రాఖీ పండుగ శుభాకాంక్షలు.

సమయం 11 గంటలు కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తల ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. మనం మళ్లీ కలుద్దాం స్పెషల్ మూవీ రివ్యూతో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉజ్బెకిస్తాన్ లో పర్యటిస్తారు. మధ్య ఆసియా దేశమైన ఉజ్బెకిస్తాన్ లో ఆయన 2 రోజుల పాటు పర్యటిస్తారు. వరుస సెలవులు, రాఖీ పౌర్ణమి రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్టు ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి చెప్పారు. మహాలక్ష్మి పథకంతో పెరిగే మహిళా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి ప్రయాణాలు సాఫీగా సాగేలా పర్యవేక్షిస్తారన్నారు. మిగులు ధాన్యాన్ని ఈవేలం ద్వారా పారదర్శకంగా విక్రయించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మార్కెట్ ప్లేస్, తెలంగాణ ఈ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ వంటి ప్రభుత్వ వేదికలను వినియోగించాలని సూచించారు. దేశ ఆర్థిక సమానత్వంలో మైలురాయిగా నిలిచిన ప్రధానమంత్రి జన్ధన్ యోజన 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు 59 కోట్లకు పైగా ఖాతాలు తెరవగా 3,17,000 కోట్ల రూపాయల డిపాజిట్లు నమోదయ్యాయి. 56% మహిళల ఖాతాలతో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవ అనేది మరింత విస్తరించింది. జమ్మూకాశ్మీర్లో 57 రోజుల పాటు కొనసాగిన వార్షిక అమర్నాథ్ యాత్ర ఈ రోజుతో ముగుస్తుంది. మహంత్ దీపేంద్ర గిరి నేతృత్వంలో చడీ ముబారక్ పవిత్ర గుహాలను చేరుకోవడంతో ముగింపు ఘట్టం పూర్తవుతుంది. ఈ ఏడాది పహల్గాం బల్తాల్ మార్గాల ద్వారా 480,000 మందికి పైగా భక్తులు మన్సు శివలింగాన్ని దర్శించుకున్నారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను గుర్తించి రక్షించే ప్రయత్నాలను భారత్ ముమ్మరం చేసింది. నేపాల్లో సంభవించిన భారీ ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 349కి చేరింది. 290 మంది భారతీయులతో సహా వేలాది మంది గల్లంతైన వారిని వెతికేందుకు సహాయ చర్యలను అధికారులు కొనసాగిస్తున్నారు. అమెరికాలోని సెయింట్ లూయిస్ లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫాబియానో కరువానాపై విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బీబీ స్టూడియోలో టైం 11:03 దాటింది. ముందుగా శ్రోతలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు అండ్ వెల్కమ్ టు స్పెషల్ మూవీ రివ్యూ విత్ ఆర్జే లక్ష్మి. ఒక బ్లాక్ బస్టర్ హిట్ జోడి మళ్లీ జతకడుతున్నప్పుడు, సినిమా తీస్తున్నప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పక్కర్లేదు. ఈసారి మూవీ ఎలా ఉంటుంది, ఏంటి అనే అంచనాలను అందుకుంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ గుణశేఖర్ల కాంబినేషన్ లో వచ్చాడు అర్జున్. సెంటిమెంట్, యాక్షన్, మెలో డ్రామాగా ఎవరో తెలియని అమ్మాయిని రక్షించడానికి ఒక్కడు ఫైట్ చేస్తే తోబుట్టును కంటికి రెప్పలా కాపాడుకున్నాడు అర్జున్. రక్షాబంధన్ సందర్భంగా స్పెషల్ మూవీ రివ్యూ మీకోసం. స్టే ట్యూన్డ్.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అద్గతి సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

మీరు వింటున్నారు స్పెషల్ మూవీ రివ్యూ అర్జున్, ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి మహేష్ బాబు గారి అన్నయ్య రమేష్ బాబు గారు నిర్మాతగా కృష్ణ ప్రొడక్షన్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. కథ స్క్రీన్ ప్లే గుణశేఖర్ గారు అందించగా పవర్ఫుల్ అండ్ ఎమోషనల్ డైలాగ్స్ తో ఆకట్టుకున్నారు పరుచూరి బ్రదర్స్. ఇక మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారి సంగీతం, వేటూరి సుందరామూర్తి గారి సాహిత్యం ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. ఈ సినిమాలో అన్ని పాటలు కూడా వేటూరి గారే రాశారు, సింగిల్ కార్డ్ అనమాట. మరి ముఖ్యంగా మహేష్ బాబు కీర్తిరెడ్డి గారి మీద పిక్చరైజ్ చేసిన పాటలు ఆల్ టైమ్ హిట్స్ గా చెప్పొచ్చు. మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు, వింటూ ఉండండి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం రక్షాబంధన్ సందర్భంగా స్పెషల్ మూవీ రివ్యూ అర్జున్. ఈ మూవీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఇందాక విన్నాం కదా పాట మధుర మధుర తర మీనాక్షి. ఎంత అద్భుతంగా రాశారో వీటూరి గారు. అమ్మవారిని గురించి విశ్లేషిస్తూనే అండ్ అట్ ద సేమ్ టైం ఒక అన్న లేదా తమ్ముడు తన చెల్లెలు గురించి చెప్పేలా ఉంటుంది సాహిత్యం. అందుకే మనకి ఎప్పుడు అమ్మవారి గురించి పాటలు వేయాలన్న నవరాత్రులైనా సరే ఈ పాట కంపల్సరిగా వస్తుంది. అండ్ ఇప్పుడు కూడా చూడండి, రక్షాబంధన్ సందర్భంగా ఈ పాట వినకుండా ఎవరైనా ఉంటారా? కంపల్సరీ వింటారు. సో అది వేటూరి సుందరామూర్తి గారి కలం గొప్పతనం. ఇక మూవీ విషయానికి వస్తే కథ ఏమిటంటే, అర్జున్ మీనాక్షి ఇద్దరు ట్విన్స్. అక్క తమ్ముడా, అన్నా చెల్లెల అనే క్లారిటీ ఉండదు ఇద్దరికి. నువ్వు పెద్ద అంటే కాదు, నేను పెద్ద అంటే కాదు, నేను పెద్ద అని ఇద్దరు గొడవ పడుతూ ఉంటారనమాట. ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ ఉంటారు. ఇక వీళ్ల కాలేజీలోనే చదువుతున్న ఉదయ్ని ఇష్టపడుతుంది మీనాక్షి. ఈ క్యారెక్టర్ ని రాజా ప్లే చేశారు. ఇక వాళ్ల పేరెంట్స్ తో మాట్లాడి పెళ్లి జరిగేలా చూస్తానని మీనాక్షికి మాటిస్తాడు అర్జున్. అన్నమాట ప్రకారం ఉదయ్ వాళ్ల ఊరు మధురై రావడం, పెద్దవాళ్లను ఒప్పించి పెళ్లి జరిపించడం అన్ని టకటకా అయిపోతాయి. ఇందాక వచ్చిన పాట కూడా ఆ సందర్భంలోనే కదా. తర్వాత తెలుస్తుంది ఏంటని, ఉదయ్ పేరెంట్స్ కి పెళ్లి ఇష్టం లేదని, మీనాక్షిని చంపడానికి ప్రయత్నిస్తున్నారని. ఆ విషయం తనకు అర్థమయ్యి చెప్పాలని చూసినా కూడా మీనాక్షి నమ్మదు. మరి తన తోబుట్టును అర్జున్ ఎలా రక్షించుకుంటాడు అనేది స్టోరీ. మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు. వింటూ ఉండండి స్పెషల్ మూవీ రివ్యూ. అండ్ ఇప్పుడు వినిపిస్తున్నాను సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు నుంచి ఈ అద్భుతమైన పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

రక్షాబంధన్ సందర్భంగా అర్జున్ స్పెషల్ మూవీ రివ్యూ వింటున్నారు ఆన్ వివిధ భారతి 102.8 FM. ఇక ఇందాకే కథ టూకుగా మనం తెలుసుకున్నాం. ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అక్క తమ్ముళ్లుగా మహేష్ బాబు కీర్తిరెడ్డి గారు పోటీపడి నటించారు. వాళ్ల స్క్రీన్ ప్రెజెన్స్ కానివ్వండి, లేకపోతే ఫ్రెండ్లీ నేచర్ లోనే ఎమోషన్స్ కనిపించేలా చేయడం కానివ్వండి, అక్క తమ్ముళ్లుగా ఒకరింటి ఒకరికి ఎంత ప్రాణమో తెలియజేసే సీన్స్ లో అయితే ఎవరికి వాళ్లే ద బెస్ట్ అన్నట్టు నటించారు. ఇక మీనాక్షి అత్త మామలుగా ప్రకాష్ రాజ్ సరితలు నటించిన తీరుకు ఫిదా అయిపోతాం. అఫ్ కోర్స్ విలనిజాన్ని అంత విలక్షణంగా పండించారనుకోండి. మామూలుగా మనము సినిమాలో చూస్తుంటాం, ఒక భర్త తప్పుదారిలో వెళ్తుంటే భార్య సరి చేయడమో, లేదంటే భార్య సరిగా లేదంటే భర్త సరి చేయడమో ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. గానీ భార్యాభర్తలు ఇద్దరు కూడా విలన్స్ లాగా కనిపించడం అనే ఒక ప్రయోగాన్ని అంటే అప్పుడప్పుడు జరుగుతుంటాయి చేశారు గుణశేఖర్ గారు ఈ సినిమాలో. సో అంత అద్భుతంగా నటించారు ఇద్దరు కూడా. ఇక హీరోయిన్ శ్రేయ అందంగా క్యూట్ గా అల్లరిగా కనిపించి కట్టిపడిస్తుంది. ఈ పాట వినిపిస్తున్నాను, ఆ తర్వాత చెప్పుకుందాం మరిన్ని మూవీ కబుర్లు. స్టే ట్యూన్డ్.

మీరు వింటున్నారు అర్జున్ రక్షాబంధన్ సందర్భంగా స్పెషల్ మూవీ రివ్యూ ఆన్ వివిధ భారతి 102.8 FM. ఒక్కడ చిత్రంలో చార్మినార్ సెట్ తో గుణశేఖర్ గారు ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశారో అండ్ ఆ సెట్ సినిమాకు ఎంత అసెట్ అయిందో మనందరికీ తెలుసు కదా. అర్జున్ సినిమాలో మధుర మీనాక్షి ఆలయం సెట్ ను అంతే అద్భుతంగా తయారు చేయించారు. మీకు తెలుసా, తోటతరణి గారు రూపొందించిన మీనాక్షి టెంపుల్ సెట్ భారతీయ సినిమా చరిత్రలో నిర్మించిన అతిపెద్ద సెట్లలో ఒకటిగా చెప్తారు. దీనిని పద్మాలయ స్టూడియోస్ ను నిర్మించడానికి 6 నెలలు పట్టిందట. అయితే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా వెంటితెర మీద చూస్తున్నప్పుడు. ముఖ్యంగా నైట్ టైమ్స్ లో లైట్ల వెలుగులో కోనేరు, లోటస్ కానివ్వండి, టెంపుల్ కానివ్వండి, ఎంత అద్భుతంగా ఉంటుందో. నిజంగానే మనం మధుర మీనాక్షి టెంపుల్లో ఉన్నామా అనిపించేలా ఉంటుంది. సో అంత అద్భుతంగా తీర్చిదిద్దారు తోటతరణి గారు. అఫ్కోర్స్ అవార్డు కూడా అందుకున్నారనుకోండి. మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు అర్జున్ మూవీ గురించి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో ఇప్పుడు ఒక్కడ సినిమా నుంచి ఈ అద్భుతమైన పాట వినండి. ఆ తర్వాత మరిన్ని కబుర్లు.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్ లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్ గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్ గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్ గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం రక్షాబంధన్ సందర్భంగా స్పెషల్ మూవీ రివ్యూ అర్జున్ వింటున్నారు. అర్జున్ చిత్రంలో డైలాగ్స్ సీన్స్ అన్ని కూడా చాలా నేచురల్ గా చిత్రీకరించారు దర్శకుడు గుణశేఖర్ గారు. యాక్చువల్ గా అక్క తమ్ముళ్ల సెంటిమెంట్ తో తీసిన సబ్జెక్ట్ అయినా సరే ఎక్కడ హెవీనెస్ అనిపించకుండా, అంటే మామూలుగా మనకి తెలుగు సినిమాలు మనం అబ్జర్వ్ చేసిన వరకు ఎలా ఉంటాయి అంటే కొంచెం హెవీ డైలాగ్సే ఉంటాయి. అంటే సెంటిమెంట్ మెలో డ్రామా అది ఎక్కువగా ప్రేక్షకులను రీచ్ అవ్వడానికి ఆ మార్గం ఎన్నుకుంటారు దర్శకులు. కానీ ఈ సినిమాలో మాత్రం సహజంగా సరదాగా ఒక్క మాటలు చెప్పాలంటే మన ఇళ్లలో ఎలా ఉంటారు సిబ్లింగ్స్ అచ్చం అలా అనమాట. కానీ అవసరమైతే అక్క కోసం తమ్ముడు నాన్నల పెద్దరకం వహిస్తాడు, రక్షకుడుల ప్రాణాలకు తెగించి అక్కను రక్షించుకుంటాడు. ఈవెన్ తన మాటను అక్క నమ్మకపోయినా సరే. ఇలాంటి ఎమోషనల్ సీన్స్ లో మహేష్ బాబు గారి నటన ఎంత అద్భుతంగా ఉంటుందో మనందరికీ తెలుసు అనుకోండి. మాట్లాడుకుందాం, మరిన్ని విశేషాలు వింటూ ఉండండి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. అర్జున్ సినిమా నుంచి ఈ పాట వినేయండి

రక్షాబంధన్ సందర్భంగా స్పెషల్ మూవీ రివ్యూ అర్జున్ వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. 2004 ఆగస్టులో విడుదలైంది సినిమా, అంటే 22 పూర్తి చేసుకుంది. 3 నంది అవార్డులను గెలుచుకున్న ఈ సినిమా టీవీలో వస్తుంటే చూడకుండా ఉండలేం. పర్టికులర్ గా కొన్ని డైలాగ్స్, నాయకర్ మధురైని కాపాడడానికి మీనాక్షమ్మ ఉంది, నా మీనాక్షిని కాపాడడానికి నేనున్నాను అని మహేష్ బాబు గారు చెప్తారు డైలాగ్, అసలు ఆ చెప్పడంలో ఉండే ఇంటెన్సిటీ, అక్కని రక్షించుకోవడానికి తమ్ముడు పడే తాపత్రయం, ఆరాటం ఎవరినైనా కదిలిస్తుంది, మనసుని తాకుతుంది కదా. ఈ సినిమా చూసిన వాళ్ళు ఎవరికైనా ఇదే విషయమే చెప్తారు. చెప్పుకుందాం మరిన్ని కబుర్లు, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు వినండి పోకిర్ సినిమా నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్, ఆ తర్వాత అర్జున్ మూవీ రివ్యూ కబుర్లు.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. రక్షాబంధన్ సందర్భంగా అర్జున్ స్పెషల్ మూవీ రివ్యూ వింటున్నారు. ఈ సినిమాలో మరో ప్రత్యేకత, హీరో పేరును లాస్ట్ సీన్ లో రివీల్ చేయడం. అది కూడా హీరోనే చెప్తాడు, నా పేరు అర్జున్ అని. అంతవరకు సినిమాలో ఎక్కడ కూడా ఎవరు పిలిచినా సీన్స్ కానీ మనకు తెలియడం కానీ ఎక్కడ ఉండదు. కాకపోతే టైటిల్ బట్టి మనకు తెలిసిపోతుంది, సినిమాలో మాత్రం ఎవరు పిలవరన్నమాట. సో అదొక స్పెషాలిటీ సినిమాలో. ఇక ప్రెజెంట్ ఫ్లాష్ బ్యాక్ ప్రెజెంట్ స్టోరీ నేరేషన్ తో గుణశేఖర్ గారి స్క్రీన్ ప్లే ఉంటుంది కదా. ఫస్ట్ ప్రెజెంట్ ఉంటుంది, ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్, ఆ తర్వాత మళ్లీ ప్రెజెంట్ కరెక్ట్ చేసి సినిమా ఎండ్ చేస్తారనమాట. ఇక శేఖర్ వి జోసెఫ్ గారి సినిమాటోగ్రఫీతో మనం మధురైలో ఉన్నామా అనే అనుభూతి కలుగుతుంది సినిమా చూస్తున్నంతసేపు. ఎగ్జాక్ట్లీ అదే అనిపిస్తుంది ఎవరికైనా గానీ, అంత అద్భుతంగా ఉంది సినిమాటోగ్రఫీ శేఖర్ వి జోసెఫ్ గారిది. మరిన్ని కబుర్లు చెప్పుకునే ముందు అర్జున్ సినిమా నుంచి ఈ పాట నీకోసం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. రక్షాబంధన్ సందర్భంగా అర్జున్ స్పెషల్ మూవీ రివ్యూ మాట్లాడుకుంటున్నాం. మనం ఈ సినిమా గురించి, తెలుగు సినీ చరిత్రలో తోబుట్టుల సెంటిమెంట్ సబ్జెక్ట్ తో ఎన్నో చిత్రాలు వచ్చాయి, కానీ మహేష్ బాబు గారు లాంటి స్టార్ హీరోతో గుణశేఖర్ గారు తీసిన అర్జున్ లాంటి యాక్షన్ సెంటిమెంట్ మెలో డ్రామా ప్రత్యేకంగా అనిపిస్తుంది. సిబ్లింగ్స్ మధ్య, అది కూడా ఒక మిడిల్ క్లాస్ కు చెందిన వాళ్ల మధ్య ఉండే చిన్న చిన్న చిలిపి గొడవలు, అల్లరితో కూడిన అనుబంధాలు, ఆత్మీయతను వెండితెరపై సహజంగా ఆవిష్కరించింది అర్జున్ సినిమా. అందరు తప్పకుండా చూడాల్సిన సినిమా లిస్ట్ లో ఉండే సినిమా. మరి మిస్ అయింటే ఇప్పటికన్నా చూడండి. టైంతో పరిగెత్తే హడావుడి జీవితంలో మర్చిపోయిన మమతలు ఎన్నో గుర్తు చేస్తుంది. మరి ఆలస్యం చేయకుండా చూసి

సమయం 12 గంటలు కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్లీ కలుద్దాం 12 గంటల 5 నిమిషాలకు. చైతన్య స్ఫూర్తితో వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి స్టూడియోలో టైం 12:05 దాటింది. వెల్కమ్ టు చైతన్య స్ఫూర్తి విత్ మీ ఆర్జే లక్ష్మి.

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్ లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్ గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్ గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్ గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. చైతన్య స్ఫూర్తి టైం. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అవుతున్న ఈ రోజుల్లో కూడా మమతలు, పాసం, ఆత్మీయత అనే పదాలు ఇంకా ఉన్నాయి అనిపిస్తున్నాయంటే కారణం అన్న, చెల్లి, అక్క, తమ్ముడు లాంటి పేగు బంధాలే. వాటి ప్రాముఖ్యతను, ప్రత్యేకతను తెలియచేసేది, గుర్తు చేసేది రాఖీ పండుగ. మరి స్ఫూర్తినిచ్చే కొన్ని విశేషాలు మాట్లాడుకుందాం పండుగ గురించి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తి టైం ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి రాఖీ పౌర్ణమి ఇవాళ మన చైతన్య స్ఫూర్తి. రాఖీ అంటే రక్షణ అని అర్థం. రక్ష అంటే రక్షించడం, బంధన్ అంటే కట్టడం. ఒక ఇంటి ఆడపిల్ల తన అన్న లేదా తమ్ముడు వేసే ప్రతి అడుగు విజయం వైపే ఉండాలని కోరుకుంటూ నుదుటన కుంకుమ పెట్టి ఒక తోరణంతో తయారు చేసిన రాఖీని వాళ్ల చేతికి కట్టి నోటిని తీపిచేసి హారతి పడుతుంది. ఇది అన్నా తమ్ముళ్ల పట్ల ఆడపిల్ల చూపించే ఆత్మీయత. మరి అన్నయ్య లేదా తమ్ముడి బాధ్యత ఎలా ఉంటుంది చెప్తాను ఈ సూపర్ ట్రాక్ తర్వాత. స్టే ట్యూన్ ఫ్రెండ్స్.

నువ్వు వస్తానంటే నేను వద్దంటే నా మూవీ నుంచి ఒక సూపర్ హిట్ మెస్మరైజింగ్ సాంగ్ వినేసాం. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM చైతన్య స్ఫూర్తి టైం. రాఖీ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, ఇవాళ మన చైతన్య స్ఫూర్తి. మరి ఇందాకే అనుకున్నాం కదా, ఒక ఆడపిల్ల తన ఇంట్లో అన్నకు కానీ తమ్ముడికి కానీ రాఖీ కట్టి విజయం వైపుగా అడుగులు వేయాలని నుదుటను కుంకుమ పెట్టి నోటిని తీపి చేసి హారతించి తన ఆత్మీయతను చాటుకుంటుంది. మరి అన్నయ్య లేదా తమ్ముడు, రాఖీ కట్టించుకున్న అన్నయ్య లేదా తమ్ముడు తన సోదరికి ఏ కష్టం వచ్చినా కాపాడుతానని మాటేస్తాడు. ఈ పండుగకు కులమతాల పట్టింపు, పేద గొప్ప తేడా అస్సలేమీ ఉండదు. యావత్ భారతం సమైక్యంగా జరుపుకునే మమతానురాగాల పండుగ. ఇక రాఖీ పండుగను ఎన్నో పేర్లతో పిలుస్తారు. రాఖీ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో జరుపుకుంటాం. భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదేగా మరి, మన బలం కూడా ఇది. ఆచారాలలో ఆరోగ్య సూత్రాలను చేర్చినట్టే ఇలాంటి పండుగల రూపంలో బంధాల్ని అనుబంధాల్ని బలోపేతం చేయడానికి, పదిలంగా చూసుకోవడానికి మన పూర్వీకులు అందించిన స్ఫూర్తి రాఖీ పండుగ.

సమయం 12:30 కానుస్తోంది. కొన్ని క్షణాల్లోనే తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్లీ కలుద్దాం 12:40 ఈట్ ఫిట్ తో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఆర్థిక రంగంలో అపూర్వమైన సాధికారత సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఉజ్బెకిస్తాన్ లో పర్యటిస్తారు. నేపాల్ టిబెట్ ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 392 పెరిగింది. ఈరోజు ప్రపంచ సంస్కృత దినోత్సవం, రాఖీ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. జన్ధన్ యోజన అపూర్వమైన స్థాయిని, పరివర్తనాత్మకమైన ఫలితాలను అందించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆర్థిక రంగంలో దీనివల్ల అపూర్వమైన సాధికారత సాధించగలిగామని ఆయన చెప్పారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఇప్పటి వరకు 59 కోట్లకు పైగా ఖాతాలు తెరిచారు. మొత్తం డిపాజిట్లు 317,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని 2014లో ఇదే రోజున ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమానత్వ కార్యక్రమంగా ఈ పథకం భారతీయులందరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం కింద 78% ఖాతాలు గ్రామీణ లేదా సెమీ అర్బన్ ప్రాంతాల్లో తెరిచారు. సుమారు 56% ఖాతాలు మహిళల పేరుటున్నాయి. ప్రతి ఖాతాలో సగటు డిపాజిట్ 5,356 రూపాయలుగా ఉంది. జన్ధన్ ఖాతాదారులకు 41 కోట్లకు పైగా రూపే కార్డులు జారీ చేశారని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ పథకం కోట్లాది మంది ప్రజలను, ముఖ్యంగా అట్టడుగు వర్గాలను తన సామాజిక ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకోవడానికి బ్యాంకింగ్ ఆర్థిక సేవలు పొందేలాగా శక్తివంతులను చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉజ్బెకిస్తాన్ లో పర్యటిస్తారు. ఆయన తాష్కండ్ నగరంలో 2 రోజుల పాటు గడుపుతారు. ఈ పర్యటనలో భాగంగా 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షౌకత్ మిర్జియోయెవ్ తో ప్రధానమంత్రి ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. తాష్కండ్లోని శాస్త్రీ స్మారక చిహ్నాన్ని కూడా సందర్శిస్తారు. తాష్కండ్లోని లాల్ బహదూర్ శాస్త్రీ స్మారక చిహ్నం, నగరంలోని శాస్త్రీ వీధిలో ఉన్న భారత్ 3వ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి కాంస్య విగ్రహం, 1976లో ఆవిష్కరించిన ఈ స్మారకాన్ని ప్రధానమంత్రి సందర్శిస్తారు. స్థానిక ఉజ్బెకిస్తాన్ శిల్పి యాకోవ్ షాపిరో ఈ కాంస్య విగ్రహానికి రూపకల్పన చేశారు. అక్కడ నివాళులు అర్పించేందుకు వచ్చే భారతీయ ప్రయాణికులు, దౌత్యవేత్తలు, వ్యాపార సందర్శకులకు తాష్కండ్లో ఈ ప్రదేశం అత్యంత ప్రముఖమైన చోటుగా ఆవిర్భవించింది. అలాగే తాష్కండ్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్ లో మహాత్మాగాంధీ కేంద్రాన్ని కూడా ప్రధానమంత్రి మోదీ సందర్శిస్తారు. భారత ప్రజల సాహిత్య చరిత్ర, అభివృద్ది దశలపైన, ముఖ్యంగా హిందీ ఇతర భారతీయ భాషలపైన ఈ కేంద్రంలో విద్యా పరిశోధనలు జరుగుతాయి. ఉజ్బెకిస్తాన్ భారత్ మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడానికి కూడా ఈ కేంద్రం ప్రత్యేకంగా కృషి చేస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈవేళ నుంచి అమెరికాలో 6 రోజుల పర్యటనలో ఉంటారు. ఆమె తన పర్యటనలో భాగంగా షికాగో, ఆష్విల్, న్యూయార్క్ నగరాలను సందర్శిస్తారు. షికాగోలో ప్రముఖ పెట్టుబడిదారులతో జరిగే రౌండ్ టేబుల్ సమాపేశంలో ఆర్థిక మంత్రి పాల్గొని ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ సీఓలు, అధ్యకులు, సీనియర్ ప్రతినిధులతో చర్చిస్తారు. షికాగోలో ఎంపిక చేసిన కంపెనీల సీఓలు, సీనియర్ నాయకులతో ద్వైపాక్షిక వ్యక్తిగత సమాపేశాలను కూడా ఆర్థిక మంత్రి నిర్వహిస్తారు. భారత్లో పెట్టుబడి అవకాశాలు, ఆర్థిక దృక్పథం, భారత్ అమెరికా మధ్య వ్యాపార పెట్టుబడి భాగస్వామ్యాలను బలోపేతం చేసే రంగాలపై ఈ చర్చల్లో ప్రముఖంగా దృష్టి కేంద్రీకరిస్తారు. షికాగో విశ్వవిద్యాలయంలోని పోల్స్కీ సెంటర్ ఫర్ ఆంటర్ప్రినర్షిప్ అండ్ ఇన్నోవేషన్ ను కూడా ఆర్థిక మంత్రి సందర్శిస్తారు. అలాగే షికాగోలో భారతీయ సంతతికి చెందినవారు, ప్రవాస భారతీయులతో కూడా ఆమె సమావేశమవుతారు. నేపాల్ టిబెట్ ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 392 పెరిగింది. సరిహద్దులో ఇరువైపులా 1468 మందికి పైగా గల్లంతయ్యారని అంచనా వేస్తున్నారు. నేపాల్లో 910 మంది ఆచూకీ లేకుండా పోయినట్లు అధికారులు వెల్లడించగా, టిబెట్ లో మరో 558 మంది ఆచూకీ లభించలేదని అధికారులు చెప్పారు. ప్రభావిత జిల్లా నుంచి నేపాల్ భద్రతా సిబ్బంది 800 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ పెను ప్రమాదం అనంతరం భారత్ భారీగా రక్షణ చర్యలను చేపట్టింది. నేపాల్లో ఉన్న 290 మంది భారతీయ పౌరులతో ఇంతవరకు ఇంకా కమ్యూనికేషన్ ఏర్పడలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కనిపించకుండా పోయిన భారతీయుల్లో జల విద్యుత్ ప్రాజెక్ట్ కార్మికులు, వివిధ రాష్టాలకు చెందిన పర్యాటక బృందాలు ఉన్నాయి. వారి ఆచూకీ తెలుసుకోవడానికి రక్షణ చర్యలు సమన్వయం చేసేందుకు మన దేశం అత్యవసర ప్రయత్నాలు చేస్తోంది.
విదేశాంగ మంత్రిత్వ శాఖ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 84 మంది పౌరులను రక్షించినట్లు తెలుస్తోంది. అందులో త్రిశూలి 1 రన్ ఆఫ్ రివర్ జల విద్యుత్ ప్రాజెక్టుకు చెందిన 63 మంది కార్మికులు, అలాగే తమిళనాడుకు చెందిన 21 మంది ఉన్నారు. నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షాతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడి భారత్ తరఫున పూర్తి మానవతా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచ సంస్కృత దినోత్సవం జరుపుకుంటున్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ సంస్కృత దినోత్సవం సందర్బంగా శుభాకాంక్షలు తెలియజేశారు. సంస్కృతం భారతదేశ జ్ఞానం, తత్వశాస్త్రం, నాగరికతలకు చెందిన కాలాతీతమైన భాష అని, ఇది దేశంలో గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, బౌద్ధిక సంప్రదాయాన్ని మరింతగా పెంపొందించిందని చెప్పారు. భవిష్యత్ తరాలను శాశ్వత జ్ఞాన సంప్రదాయంతో అనుసంధానించాలని, ఆధునిక ప్రపంచంలో సంస్కృత భాష ప్రాముఖ్యతను పెంపొందించాలని, సంస్కృతంలో ఉన్న అమూల్యమైన నిధిని సంరక్షించి ప్రోత్సహించాలని, ప్రచారం చేయాలని ఉపరాష్టపతి విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశమిస్తూ సంస్కృత భాష కాలాతీతమైన సమృద్దిని గుర్తు చేసుకోవడానికి శ్రావణ పౌర్ణమి రోజు ప్రపంచ సంస్కృత దినోత్సవం జరుపుకుంటారని తెలియజేశారు. భారతదేశ జ్ఞానం, ఆలోచన, సృజనాత్మకతకు సంస్కృతం నిరంతర వాహకంగా ఉందని, దాని సానుకూల ప్రభావం ఇప్పటికీ అనేక రంగాల్లో కనిపిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. దేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా సంస్కృతం నేర్చుకుంటున్న, బోధిస్తున్న వారికి, భావితరాలకు అందించేందుకు కృషి చేస్తున్నందరికీ ప్రధానమంత్రి అభినందన తెలియజేశారు. ఈరోజు రక్షాబంధన్ పండుగ సందర్బంగా దేశ విదేశాల్లో భారతీయులకు రాష్టపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలియజేశారు. రాఖీ పండుగ పవిత్ర సంప్రదాయం ప్రాచీన కాలం నుంచి భారతీయ సాంస్కృతిక ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో అంతర్భాగంగా ఉందని రాష్టపతి పేర్కొన్నారు. జీవితంలో ప్రతి సంబంధానికి నమ్మకం, సహానుభూతి, పరస్పర సహకారమే పునాది అని రక్షాబంధన్ గుర్తు చేస్తుందని రాష్టపతి చెప్పారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ సందర్బంగా శుభాకాంక్షలు తెలియజేశారు. జమ్మూకాశ్మీర్లో వార్షిక శ్రీ అమర్నాథ్ యాత్ర ఈవేళతో ముగుస్తుంది. ఏడాది జూలై 3వ తేదీన ప్రారంభమైన ఈ 57 రోజుల యాత్ర ఈరోజు శ్రావణ పౌర్ణమి సందర్బంగా విజయవంతంగా ముగుస్తోంది. పవిత్ర గుహాలయానికి మహంత్ దీపేంద్రగిరి నేతృత్వంలో పవిత్ర చెడి ముబారక్ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది. ఈ ఏడాది పెహల్గాం బల్తల్ మార్గాల ద్వారా 480,000 మందికి పైగా భక్తులు యాత్రలో పాల్గొని పవిత్ర మన్సు శివలింగాన్ని దర్శించుకున్నారు. భారత్లో ప్రస్తుతం 7 ప్రదేశాల్లో 24 అణు విద్యుత్ రియాక్టర్లు పనిచేస్తున్నాయి. వీటి మొత్తం స్థాపిత సామర్థ్యం 8.78 గిగావాట్లు. మరో 9 రియాక్టర్లు నిర్మాణంలో ఉన్నట్లు అణుశక్తి శాఖ తెలియజేసింది. విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే కాకుండా వైద్య రంగం, వ్యవసాయం, వివిధ పారిశ్రామిక లక్ష్యాలకు తోడ్పడుతూ భారత్ అభివృద్ది ప్రయాణంలో అణుశక్తి ఒక ముఖ్యమైన అంశంగా అవతరించిందని అణు ఇంధన శాఖ తెలియజేసింది. ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ మద్దతుతో నడుస్తున్న ఒక గూఢచర్య నెట్వర్క్ ను భగ్నం చేశారు. సోషల్ మీడియా వేదికగా 2024 నుంచి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ పీఐఓ కోసం పనిచేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీకి చెందిన ఒక దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దంపతులు భారతీయ సిమ్ కార్డులను సేకరించి దుబాయ్ మీదుగా పాకిస్తాన్ కు పంపడం ద్వారా పాకిస్తాన్ హ్యాండ్లర్లకు లాజిస్టికల్ మద్దతు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సిమ్ కార్డులను పాకిస్తాన్ ఆపరేటర్లు వాట్సాప్ ఖాతాలను యాక్టివేట్ చేసేందుకు, భారతీయులకు సందేశాలు పంపించేందుకు ఉపయోగించారు. అమెరికాలోని సెయింట్ లూయిస్ లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫాబియానో కరువానాపై మన దేశానికి చెందిన ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఆర్థిక రంగంలో అపూర్వమైన సాధికారత సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జన్ధన్ యోజన 13వ వార్షికోత్సవం సందర్బంగా చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఉజ్బెకిస్తాన్ లో పర్యటిస్తారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈవేళ నుంచి అమెరికాలో పర్యటిస్తారు. నేపాల్ లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 392కి పెరిగింది. ఈరోజు ప్రపంచ సంస్కృత దినోత్సవం, రాఖీ పండుగ దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బీబీ క్లాక్ లో టైం 12:40 దాటింది. స్టే ట్యూన్ ఫర్ ఈట్ ఫిట్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: వెల్కమ్ టు ఎయిట్ ఫిట్ విత్ మీ ఆర్జే లక్ష్మి. ముందొక సూపర్ ఎనర్జెటిక్ ట్రాక్ వినేద్దాం, ఆ తర్వాత మాట్లాడుకుందాం ఎయిట్ ఫిట్ కబుర్లు. ఓకేనా? స్టే ట్యూన్ ఫ్రెండ్స్.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్ లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్ గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్ గా రాంగ్ అనిపించవచ్చు.

వెయిట్ పెరుగుతామేమో అనే భయంతో తగ్గించేస్తున్నారేమో కానీ నెయ్యి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయట తెలుసా. అంటే కంప్లీట్ గా ఎందుకు మానేయకూడదు, అంటే మానేయకూడదు అనే విషయం తెలియజేసేవి కొన్ని సంగతులు మీతో షేర్ చేసుకుంటాను. స్టే ట్యూన్ టు ఎయిట్ ఫిట్.

ఏబిలు వస్తూనే ఉంటాయి అన్నట్టు మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో ఈట్ ఫిట్ టైం. మరి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది, కానీ మనం వెయిట్ పెరుగుతామేమో అన్న ఆలోచనతో ఈ మధ్య ఆల్మోస్ట్ చాలా మంది మానేస్తున్నారు. సో అలా కంప్లీట్ గా మానేయాల్సిన అవసరం లేదు, నెయ్యి వల్ల ఉండే ఉపయోగాలు చాలా ఉన్నాయి అని మీతో ఇందాక చెప్పాను. మరి వాటిలో కొన్ని మీతో షేర్ చేసుకుంటానని కూడా అన్నాను. వేడి అన్నంలో నెయ్యి కలుపుకుని తింటే జీర్ణక్రియ మెరుగుపడటమే కాక ఎక్కువసేపు ఆకలి వేయకుండా కడుపు నిండిన ఫీల్ ఉంటుందట. అన్నం తినేస్తాం, కాసేపైకి ఏమవుతుంది, మళ్లీ ఆకలిస్తుంది, ఏదైనా తిందామని ట్రై చేస్తాం. అలా కాకుండా నెయ్యి వేసుకుని తిన్నామనుకోండి ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుందట. సో ఇదేదో బానే ఉంది కదా, ఒక్క స్పూన్ నెయ్యి వేసుకుని తింటే మనం ఏది ఇంకా అనవసరంగా తినకుండా ఉంటాం. ఇది అడ్వాంటేజే కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈసారి నుంచి. ఇక నెయ్యిలో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే వంటి కొవ్వులో కరిగే విటమిన్లు అన్నీ ఉంటాయట. అంతేకాదండి, కూరల్లో ఉండే కొన్ని పోషకాలను శరీరం మరింత ఫాస్ట్ గా గ్రహించడానికి ఇలాంటి మంచి ఫ్యాట్ అవసరం కాబట్టి నెయ్యి భోజనంలో తీసుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు. మరి ఇంకా ఉండే నెయ్యి వల్ల ఉపయోగాలు చెప్తాను, వింటూ ఉండండి ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ్ భారతి. అండ్ ఇప్పుడు మీకోసం మరో రీమిక్స్ మెస్మరైజింగ్ ఆల్ టైమ్ హిట్ సాంగ్ ఆన్ ద వే నాయక్ మూవీ నుంచి. ఎంజాయ్ దిస్ ప్లీజ్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM ఈట్ ఫిట్ టైం. మరి వేడివేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. అండ్ నెయ్యి మానేయకపోవడానికంటే ఎందుకు మానేయకూడదు అని చెప్పే విషయాలు కొన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. అంటే నెయ్యి వల్ల ఉండే ఉపయోగాలు అన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే వేడి అన్నంలో నెయ్యి వేయగానే వచ్చే మంచి ఫ్రాగ్రెన్స్ భోజనాన్ని మరింత రుచిగా మారుస్తుంది. కాబట్టి భారతీయ వంటల్లో నెయ్యికి ప్రత్యేక స్థానం ఉంది. నీకు తెలుసు కదా, మనకి వేడివేడి అన్నంలో కూరలను వడ్డించాక, అన్నం వడ్డించాక కరిగిపెట్టి నెయ్యి వేస్తారు. ఒక స్పూన్ నెయ్యి వేయగానే మనకి తొందరగా భోంచేయాలి అనిపిస్తుంది. అంటే ఆకలి కూడా మరింత రెట్టింపు అవుతుంది అనమాట. ఎంత చక్కగా తినేయచ్చు. ఓ 4-5 కూరలో ఉండక్కర్లేదు. మన తెలుగు నాళ్లలో చాలా ప్రసిద్ధి కదా వేడివేడి అన్నం, ఆవకాయ నెయ్యి లేదంటే ముద్దపప్పు, వేడివేడి నెయ్యి అన్నం. సో అలా ఉన్నా చాలన్నమాట, హ్యాపీగా తినేయచ్చు. మరి అదనమాట నెయ్యి వల్ల ఉండే అడ్వాంటేజ్. ఇంకా ఉన్నాయి చెప్తాను, వింటూ ఉండండి.

ఖైదీ నంబర్ 150 మూవీ నుంచి డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో ఒక సూపర్ ట్రాక్ వినేసాం. నిజంగా డిఎస్పీ మ్యూజిక్ అండ్ మెగాస్టార్ చిరంజీవి గారి డాన్స్ అదిరిపోతుంది పాట. సో వింటున్నా కూడా మనకు జోష్ వచ్చేస్తుంది. మంచి డాన్సింగ్ నంబర్ అనమాట. మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఆన్ వివిధ భారతి 102.8 FM. మరి నెయ్యి వల్ల ఉన్న ఉపయోగాల గురించి మనం మాట్లాడుకున్నాం. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అండ్ శరీరానికి అవసరమైన మంచి ఫ్యాట్స్ ను అందిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మన ఆకలి అంటే భోజనం ముందు కూర్చున్నప్పుడు తినాలనిపించాలి, కడుపు నిండా తినాలనిపించే ఒక మంచి సువాసనను అందించే అతి ముఖ్యమైన పదార్థం నెయ్యి. అందుకని మన పెద్దవాళ్లు నెయ్యిని కంపల్సరీ చేశారు. అలాగని నెయ్యి ఆరోగ్యానికి ఎంత మంచిదైనా ఇందులో క్యాలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో తక్కువగా తీసుకుంటేనే మంచిదట, పర్టికులర్ గా హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్లు. మరి ఏదైనా సరే లైట్ గా తీసుకుంటేనే హెల్దీగా హ్యాపీగా ఫిట్ గా ఉంటాం అన్నమాట. ఆ మాట మాత్రం నిజం. ఏమంటారు?

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్ లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్ గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్ గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్ గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: సమయం 1:10 కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్లీ కలుద్దాం 1:20 షో టైంతో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మి ప్రసూన. తెలంగాణ వ్యాప్తంగా రాఖీ పండుగ వేడుకలు మిన్నంటాయి. పండుగ సందర్భంగా రాష్ట్రంలోని అక్క చెల్లెళ్లకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు శుభాకాంక్షలు తెలిపారు. విశ్వనగరం పేరుతో గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు హైదరాబాద్ను విషాద నగరంగా మార్చేశాయని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. నేపాల్ ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న తెలంగాణ పౌరుల భద్రతకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్ విజయవాడ NH-65 రహదారిపై ప్రమాదాల నివారణకు 17 బ్లాక్ స్పాట్లలో చేపట్టిన ఫ్లైఓవర్ల పనులను వేగవంతం చేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. తెలంగాణ రాష్ట వ్యాప్తంగా రాఖీ పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తోడపుట్టిన సోదరులకు రాఖీలు కట్టి తమ ఆత్మీయ అనుబంధాన్ని చాటుకునేందుకు సోదరీమణులు పెద్ద సంఖ్యలో పుట్టింటికి తరలివెళ్తున్నారు. హైదరాబాద్లో రాఖీ పండుగ సందర్భంగా ప్రధాన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో రద్దీ నెలకొంది. సోదరులకు రాఖీ కట్టేందుకు మహిళలు సొంత ఊళ్లకు వెళ్తున్నారు. దీంతో జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, దిల్సుఖ్ నగర్ బస్ స్టేషన్లతో పాటు సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. తెలంగాణ సంస్కృతిలో రక్షాబంధన్ను అత్యంత కీలకమైన పండుగగా భావిస్తారు. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ తదితర జిల్లాల్లో వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు.

సందర్భంగా జూబ్లీహిల్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు సీతక్క, కొండ సురేఖ, మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి, బ్రహ్మకుమారీలు, పలువురు నాయకులు, అంధుల పాఠశాల విద్యార్థినులు రాఖీలు కట్టారు. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. హైదరాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఆయన సోదరీమణులు రాణి, విమల రాఖీలు కట్టి స్వీట్లు తినిపించగా, మాజీ మంత్రి హరీష్ రావు నివాసంలో మహిళా ప్రజాప్రతినిధులు, అభిమానులు ఆయనకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ నాయకులు ఎన్ రామచంద్రరావుకు వారి సోదరి రాఖీ కట్టగా, వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వగృహంలో ఆయన సోదరి రాఖీ కట్టి తమ ప్రేమానురాగాలను చాటుకున్నారు. రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రాష్టంలోని అక్క చెల్లెళ్లకు శుభాకాంక్షలు తెలిపారు. అన్న చెల్లెళ్లు, అక్క తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక అయిన ఈ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ప్రతి ఇంట్లో సుఖ సంతోషాలు, ఆరోగ్యం వెల్లివిరియాలని అన్నారు. అక్క తమ్ముళ్లు, అన్న చెల్లెళ్ల అనుబంధం అజరామరమని వెల్లడించారు. రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని నిర్మల్ జిల్లాలో వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. సోదరులు సోదరీలకు రాఖీలు కట్టి తమ ఆత్మీయ అనుబంధాన్ని చాటుకున్నారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా జిల్లా ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఆయుష్ ఆరోగ్య కేంద్రంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అన్నా చెల్లెలు అనుబంధం, పరస్పర రక్షణకు ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ సందర్భంగా యోగా కేంద్రంలోని సభ్యులు ఒకరికొకరు రాఖీలు కట్టుకున్నారు. రాఖీ పండుగను పురస్కరించుకుని జిల్లా ప్రజలకు కలెక్టర్ కుమార్ దీపక్ శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ పురస్కరించుకుని హనుమకొండ జిల్లాలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పేరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు, సోదరీమణులు ఎమ్మెల్యేకు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కాగా హనుమకొండ జిల్లా ప్రజలకు రాఖీ పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్. మహిళల గౌరవం, సమానత్వం, స్వాభిమానాన్ని కాపాడటమే నిజమైన రక్షణ అని హనుమకొండ కలెక్టర్ పేర్కొన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ రాష్ట ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పరస్పర గౌరవం, ఆప్యాయత, రక్షణ, అండగా నిలిచే స్పూర్తి, కుటుంబ జీవనంలో ప్రత్యేక సాంప్రదాయ సాంస్కృతిక వేడుకకు ఈ పండుగ ప్రతిరూపమని పేర్కొన్నారు. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో సోదరభావం, ప్రేమ, శాంతి, పరస్పర గౌరవం మరింత పెంపొందాలని ఆకాంక్షించారు. రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో 5,000 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ 27 నుంచి 31 వరకు ఈ బస్సులు నడుస్తాయని, మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణం యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. తిరుగు ప్రయాణాల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులను సిద్దంగా ఉంచాలని, బస్ స్టేషన్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. విశ్వనగరం పేరుతో గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు హైదరాబాద్ను విషాద నగరంగా మార్చేశాయని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. తార్నాక డివిజన్లో మాదాల రాధాకృష్ణ ఆధ్వర్యంలో పలువురు విద్యావంతులు పార్టీలో చేరిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కనీస మౌలిక వసతులు, డ్రైనేజ్ వ్యవస్థల లేమితో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ అభివృద్ది కేవలం బీజేపీతోనే సాధ్యమని, రాబోయే 3 మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన కేంద్ర పథకాలు ప్రజలకు పారదర్శకంగా అందుతాయని రామచంద్రరావు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు కర్ణాటక రాష్టం రాయచూర్ జిల్లాలోని హట్టి గోల్డ్ మైన్ సందర్శించారు. దేశంలోనే ఏకైక ప్రభుత్వ రంగానికి చెందిన ఈ బంగారం ఉత్పత్తి సంస్థలోని ప్రొడక్షన్ యూనిట్, బంగారం శుద్ది కేంద్రం, ఎలక్ట్రో విన్నింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మైన్స్ అధికారులు బంగారం తయారీ విధానాన్ని ఉప ముఖ్యమంత్రికి వివరంగా తెలియజేశారు. హట్టి గోల్డ్ మైన్స్ ప్రాజెక్టు ద్వారా ప్రతిరోజు సగటున 2 నుంచి 4 కిలోల బంగారం తయారవుతుందని అధికారులు వివరించారు. ఉప ముఖ్యమంత్రి వెంట సింగరేణి సీఎండి బుద్ధప్రకాశ్ జ్యోతి, ప్లానింగ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, జీఎం పంకజ్ కులశ్రేష్ఠులతో పాటు ఇతర

అధికారులు ఉన్నారు. నేపాల్ ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న తెలంగాణ పౌరుల భద్రతకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు గుర్తించిన 23 మంది వివరాలను కేంద్ర విదేశాంగ శాఖకు పంపించామని, ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సమన్వయం చేస్తున్నట్లు వెల్లడించారు. న్యూఢిల్లీ తెలంగాణ భవన్ సచివాలయంలో ప్రత్యేక హెల్ప్ లైన్లను ఏర్పాటు చేశామని, బాధితుల కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు. సహాయం కోసం నిర్దేశిత హెల్ప్ లైన్ నెంబర్లలో సంప్రదించాలని కోరారు. హైదరాబాద్ విజయవాడ NH 65 రహదారిపై ప్రమాదాల నివారణకు 17 బ్లాక్ స్పాట్లలో చేపట్టిన ఫ్లైఓవర్ల పనులను వేగవంతం చేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. చిట్యాల ఫ్లైఓవర్ను దసరా నాటికి, మిగిలిన వాటిని డిసెంబర్ నాటికి పూర్తి చేసి సంక్రాంతికి వాహనాల రాకపోకలకు సిద్దం చేయాలన్నారు. 6+2 రహదారి విస్తరణ, ఇతర NHAI ప్రాజెక్టుల వేగవంతం కోసం త్వరలోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని, అవసరమైతే ప్రధానమంత్రిని కలుస్తానని రోడ్ సేఫ్టీ సమీక్షా సమావేశంలో వెల్లడించారు. తెలంగాణలో పెరుగుతున్న ధాన్యం ఉత్పత్తికి అనుగుణంగా 5 నుండి 10 లక్షల మెట్రిక్ టన్నుల శాస్త్రీయ నిల్వ సామర్థ్యంతో అత్యాధునిక ధాన్య శైలోల నిర్మాణానికి ప్రణాళికలు సిద్దం చేయాలని నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక సాధికారతకు ఈ శైలోల నిర్మాణం, నిర్వహణలో వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదని మంత్రి వాకిటి శ్రీహరి విమర్శించారు. 10 ఏళ్ల తమ పాలనలో ఉద్యోగాలు, రైతు రుణమాఫీ, ఇళ్ల నిర్మాణ హామీలను గాలికి వదిలేసిన ఆ పార్టీ నేతలు ఇప్పుడు ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల వైఫల్యాలు, నెరవేర్చని హామీలను ఎండగడుతూ సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట వ్యాప్త పోరుబాటు చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేస్తూ సెప్టెంబర్ 1 ఛార్జిషీట్ విడుదల చేసి, ఆపై ధర్నాలు, రైతు సదస్సులు, వంట వార్పు, విద్యార్థి ర్యాలీలు, ఆటో ర్యాలీలతో నిరసనలు తెలుపనున్నట్లు చెప్పారు. ప్రాణహిత నదిపై తెలంగాణ ప్రభుత్వం తక్కువ విద్యుత్ వ్యయంతో త్వరగా నిర్మించతలపెట్టిన తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి సెప్టెంబర్ 1 ఢిల్లీలోని సేవాభవన్లో కేంద్ర జలసంఘం చైర్మన్ అధ్యక్షతన తెలంగాణ, మహారాష్ట జలవనరుల శాఖల ఉన్నతాధికారులు కీలక సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహారాష్ట సీఎం, ప్రధానమంత్రి, కేంద్ర జలశక్తి మంత్రులకు లేఖలు రాస్తూ చేసిన నిరంతర ప్రయత్నాల ఫలితంగా ఈ భేటీ ఏర్పాటైనట్లు సీఎంఓ తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. తెలంగాణ వ్యాప్తంగా రాఖీ పండుగ వేడుకలు మిన్నంటాయి. పండుగ సందర్భంగా రాష్టంలోని అక్క చెల్లెళ్లకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు శుభాకాంక్షలు తెలిపారు. నేపాల్ ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న తెలంగాణ పౌరుల భద్రతకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి క్లాక్ల టైం 1:20 దాటింది. వెల్కమ్ టు షో టైం విత్ బీఆర్జే లక్ష్మి. ముందొక పాట వినేద్దాం, ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం షో టైం ని. స్టే ట్యూన్డ్.
1: బాబోయ్ బాబోయ్ బాబోయ్ బాబోయ్ బాబోయ్ బాబోయ్.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: షో టైం టైం. ఆగస్ట్ మంత్ వచ్చిందంటే చాలు, ఇక హాలిడే స్టార్ట్ అయినట్టే. ఇండిపెండెన్స్ డే, వరలక్ష్మి వ్రతం, ఇప్పుడు రాఖీ, నెక్స్ట్ వినాయక చవితి, ఎట్సెట్రా, అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయనుకోండి. పిల్లలకి పెద్దలకి ఆటవిడుపు లాంటి ఫెస్టివ్ అకేషన్స్ విత్ హాలిడేస్ ను హ్యాపీగా ఎంజాయ్ చేయండి అందరు. అండ్ వింటూ ఉంటారుగా వివిధ భారతిని, తరతరాల తరగని ఆనందాన్ని, వినోదాన్ని అందించి మీ ప్రియ నేస్తాం మీ వివిధ భారతి. ఇక మరి నేను రెడీ క్వశ్చన్స్ తో, మీరు రెడీ నా మొబైల్స్ తో, ఇక మొదలెడదామా షో టైం ని. అడిగేస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్. యాక్చువల్గా ఈ మధ్య మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం దేశవ్యాప్తంగా ఘనంగా. కానీ ఈ స్వాతంత్ర ఉద్యమాన్ని గురించి, స్వాతంత్రం గురించి ఎన్నో విషయాలు ఉన్నాయి చరిత్రలో, మనకి తెలియనివి చాలా ఉన్నాయి. సో అప్పుడప్పుడు అలాంటివి కనిపించినప్పుడు మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. సో ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ కూడా అలాంటిదే అనమాట. మనం ఇలాంటివి తెలుసుకోవడానికి ప్రత్యేక సందర్భాలేం అక్కర్లేదు కదా, ఎప్పుడు తెలుసుకున్నా ప్రత్యేకమే. కాబట్టి అడిగేస్తున్నాను క్వశ్చన్, చూద్దాం ఎంతమంది ఆన్సర్ చేస్తారు. ఆగస్టు 13న ఏ రాష్ట్రంలో పేట్రియాట్స్ డే నిర్వహిస్తారు? మరోసారి వినండి, ఆగస్టు 13న ఏ రాష్ట్రంలో పేట్రియాట్స్ డే నిర్వహిస్తారు? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ వెంటనే వాట్సాప్ 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం మరో సూపర్ ఎనర్జెటిక్ సాంగ్ ఆన్ ద

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం షో టైమ్ టైమ్. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ఆగస్టు 13న ఏ రాష్ట్రంలో పేట్రియాట్స్ డే నిర్వహిస్తారు అని. చాలా మంది ఆన్సర్ పంపించారు అండ్ ఎంతమంది తెలుసుకుని కూడా పంపించుంటారు. కొంతమందికి తెలిసే ఉంటుంది కానీ తెలుసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి ఈ క్వశ్చన్ అడగడం ఉద్దేశం. ఎనివేస్ మరి రైటర్స్ పంపించిన వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను. శిల్ప, పద్మావతి, ప్రసాద్ చెంచల్గూడ నుంచి, ఖైరతాబాద్ నుంచి కేవీరావు, శంకర్ రావు, చింతల్ హైదరాబాద్ నుంచి, స్రవంతి, సుశీల్ అప్పలరాజు పెడన నుంచి, ఇక ద్రోణం రాజు, శ్రీయశ్రీ కౌకూర్ నుంచి, గజ్వేల్ నుంచి, షేర్ల వెంకటేష్, సుగుణ రాంప్రసాద్, రామ్చరణ్, రాధ ఆర్బూర్ నుంచి, బూదన్ పోజపల్లి నుంచి, భోగ మార్కండేయ, అనిత, బొమ్మిదన్ని లక్ష్మీనారాయణ, అమ్మనగుర్తు నుంచి, నెమ్మారి నుంచి పున్నం వెంకటేశం, లత, దమ్మోజి వెంకట చిత్రయాల నుంచి, వనస్థలపురం నుంచి దొర్నల బాలరాజు, హైదరాబాద్ నిజాంపేట నుంచి గణేష్ వేదవతి అండ్ ఇంకా చాలా మంది పంపిస్తున్నారు ఆన్సర్. చింతా శ్రీనివాస్ ఎక్కడి నుంచి, షాపల్లి నుంచి, ఇంకా స్రవంతి ఎక్కడి నుంచి అంటే యుఎస్ నుంచి అంట, యుఎస్ నుంచి పంపించారు ఆన్సర్. అండ్ ఇక దస్తగిరి సంధ్య పొద్దుటూరు నుంచి, చిలక నారాయణ ఎన్సీఆర్ జనకంపేట నుంచి, మాధవి ఆంజనేయులు ఎక్కడి నుంచి వీళ్ళు, భూదన్ పోచంపల్లి నుంచి, అండ్ ఇక శ్రీపతి బాబు బెంగళూరు నుంచి, నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి, జక్రపల్లి నుంచి, అరుణ, రాజేందర్. సో వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ మణిపూర్. మణిపూర్ లో ఆగస్టు 13న పేట్రియాట్స్ డే నిర్వహిస్తారట. ఎందుకంటే ఆంగ్లో మణిపూర్ యుద్దంలో ప్రాణత్యాగం చేసిన అమర వీరులకు నివాళిగా దేశభక్తుల దినోత్సవాన్ని జరుపుకుంటారట. ఆ రోజు మొత్తం స్టేట్ లో స్కూల్స్ కి, ఆఫీసులకు కూడా హాలిడే డిక్లేర్ చేస్తుంది గవర్నమెంట్. సో మన స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం ప్రాణత్యాగం చేసిన ఎందరో అమరవీరులకు నివాళిగా నిర్వహించేది ఈ పేట్రియాట్స్ డే. అది కూడా మణిపూర్ లో జరుపుకుంటారు. మరి ఎంత గొప్ప కదా. సో మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అప్పుడు మీకోసం ఒక పాట వినిపిస్తాను, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. స్టే ట్యూన్ టు షో టైమ్ ఆన్ వివిధ్ భారతి 102.8 ఎఫ్ఎం.

మనసుని రిలాక్స్ చేసే పవర్ మ్యూజిక్ ఉంటే మైండ్ అలా వెనక్కి తీసుకెళ్లే పవర్ ఉంటుంది ఇలాంటి సాంగ్స్ కి కదా. ఇలాంటి పాటలు వింటున్నప్పుడంతా కూడా మైండ్ అలా వెనక్కి వెళ్ళిపోతుంది. సో అప్పటి జ్ఞాపకాలను అన్ని మనం రీకలెక్ట్ చేసుకుంటాం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అఫ్ కోర్స్ ఆల్మోస్ట్ స్ట్రెస్ బస్టర్స్ లాంటివే ఇలాంటి పాటలు విత్ మ్యూజిక్ అండ్ డాన్స్. ఎనీవేస్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం షో టైమ్ టైమ్. మరి నెక్స్ట్ క్వశ్చన్ క్రీడినా మీరు అడిగేస్తున్నాను. మనకి హైదరాబాద్ అంటేనే టూరిజం కి ఒక బ్రాండ్ అంబాసిడర్ అనమాట. ఎన్నో ప్లేసులు చెప్పేస్తాం టక్ టక్ టక్. ఆఫ్ కోర్స్ ఇప్పుడు కొత్త కూడా యాడ్ అయినాయి, కానీ ఎప్పటి నుంచో హైదరాబాద్ అంటే మనకి ఫస్ట్ టూరిజం ప్లేస్ అంటే గుర్తొచ్చేది గోల్కొండ కోట కదా. సుప్రసిద్ధ గోల్కొండ కోటను నిర్మించిన రాజవంశీయులు ఎవరు? మరోసారి వినండి క్వశ్చన్ ని. సుప్రసిద్ధ గోల్కొండ కోటను నిర్మించిన రాజవంశీయులు ఎవరు? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అయిన వెంటనే వాట్సాప్ 0402324052. అండ్ ఇప్పుడు మీకోసం మరో సూపర్ ఎనర్జెటిక్ సాంగ్.

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్ లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్ గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్ గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్ గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: Showtime వింటున్నారు ఆన్ వివిధ భారతి 102.8 FM. మరి ఎంత చక్కగా పాటలు వినేస్తున్నారు, ఎనర్జెటిక్ సాంగ్స్ వినేస్తున్నారు. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, సుప్రసిద్ధ గోల్కొండ కోటను నిర్మించిన రాజవంశీయులు ఎవరు అని. చాలా మంది రైటర్స్ పంపించారు, మరి వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను. నిజంగా ఆల్మోస్ట్ అందరూ కూడా కనుక్కొని చెప్తున్నారు, లేదంటే తెలిసే ఆల్రెడీ పంపిస్తున్నారు, కానీ టక్క టక్క టక్క ఫాస్ట్ గా పంపించేస్తున్నారు. మళ్ళీ వాళ్ళ పేర్లు కూడా అలాగే చదివేస్తాను. సంగీత శ్రవణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌస్ నుంచి, బాగ్లింగంపల్లి నుంచి చంద్రశేఖర్, హుడాకాల్ నుంచి బుజ్జి, దస్తగిరి సంధ్యా ప్రొదుటూరు నుంచి, ఇక నెమ్మాని నుంచి వెంకటేశం హేమలత, ఉంబడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, చిత్రాల నుంచి దంబోజీ వెంకటాచార్య, శ్రీనివాస్ పీర్జాదిగూడ నుంచి, జగ్రన్పల్లి నుంచి అరుణ రాజేందర్, ప్రగతి నగర్ హైదరాబాద్ నుంచి ఆంజనేయులు రాజలక్ష్మి, గీతానగర్ నుంచి చోడవరపు సాయి మన్విత, ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుంచి ధనరాజ్ సునీత, కర్ణాటక గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి, పర్వతపూర్ నుంచి కృష్ణవేణి. మీ ఊరి పేరు బాగుందండి, పర్వతాపూర్, నిజంగా వెరైటీగా ఉంది. వనస్థలపురం నుంచి హరిణి లోకేష్, ఇక నిజామాబాద్ జిల్లా తాళ్లరాంపూర్ నుంచి రాజేంద్ర ప్రసాద్, విజయలక్ష్మి, సాయిచరణ్, వైష్ణవి. ఇంకా వస్తున్నాయి ఆన్సర్స్, చూద్దాం. ఆల్రెడీ మీ పేరు చదివేశాను కాబట్టి అవసరం లేదు. నందిపేట నుంచి రాకేష్, అలాగే ఇంకా ఎలగండ్ల మార్కెండయ్య, లక్ష్మి ఎక్కడి నుంచి, భూదాన్ పోచంపల్లి నుంచి, బొమ్మదేని లక్ష్మీనారాయణ అమరగుర్తి నుంచి. వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ కాకతీయ వంశీయుడు ప్రతాపరుద్రరాజు.

మనసుని శృతి చేసే సాహిత్యం ఎంతైన రాసింది మన మనసు కవి ఆత్రేయ గారు కదా. ఇక కేవీ మహాదేవన్ గారి సంగీతం ఆ సాహిత్యం స్థాయిని మరింత పెంచింది. అందుకే ఇవి ఆల్ టైమ్ హిట్ సాంగ్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాలు తరిగని ఆనందం అలరించే సంపూర్ణ విధులతో షో టైం టైం. ఇక నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. ఇందాక మనం గోల్కొండ హిస్టరీ గురించి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే గోల్కొండ అనే పదం ఎలా వచ్చింది? గోల్కొండ అనే పదం ఎలా వచ్చింది ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అనే వెంటనే వాట్సాప్ 2042324 0852. అండ్ ఇప్పుడు మీకోసం మరో ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ ఆన్ ద వే.

0: శ్రీనివాస కళ్యాణం సినిమాలించి ఒక ఆల్ టైమ్ హిట్ సాంగ్ వినే సాంగ్. మీరు వింటున్నారు షో టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, గోల్కొండ అనే పదం ఎలా వచ్చిందని. ఆల్మోస్ట్ అందరు కూడా రటాసరి పంపించారు. మళ్ళీ వాళ్ళ పేరు చదివేస్తున్నాను. వరంగల్ పెరుకవాడు నుంచి మల్లికార్జున్ సులాచన ప్రియాంక, దోనాల బాలరాజు అంకుశాపురం నుంచి, బిహెచ్ఎల్ నల్గొండ నుంచి పానుగంటి రవిగౌడ్, అమ్మగుర్తి నుంచి మబిదేని లక్ష్మీనారాయణ, గజ్వేల్ నుంచి శైల వెంకటేష్, సుగుణ పోతంగల్ నుంచి తోట సంతోష్, సంగీత శ్రవణ్ యాదవ్ లంగర్ హౌస్ నుంచి, మూర్తి మంగమ్మ బెంగళూరు విల్సన్ గార్డెన్ నుంచి, రామ్ మల్కాజ్గిరి నుంచి, అండ్ ఇక హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక బాలు, కృష్ణ లంగన్ ఇక్కడి నుంచి ఎల్బీ నగర్ నుంచి, అండ్ ఇక ఒకరైతే స్టోరీ కూడా రాసి పంపించేశారు. అనసూయ చిలుక నారాయణ యమున జనకంపేట నిజామాబాద్ నుంచి, అప్పలరాజు పెడన నుంచి, తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి, అండ్ ఇక పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల నుంచి. సో ఇంకా చాలా మంది పంపిస్తున్నారు. కల్వకుర్తి నుంచి నేదునేరి కళ్యాణ్చారి కూడా పంపించారు. సో వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ గొల్లకొండ. అంటే గొల్లకొండ అంటే మేకల కాపుర్ల కొండ అనే తెలుగులోని ఒక పదం నుంచి గోల్కొండ అనే పేరు వచ్చిందని మన చరిత్రకారులు చెప్తున్నారన్నమాట. సో గోల్కొండ అనే పేరుకు సంబంధించిన చరిత్ర ఇది. సో ఒక చిన్న పదం నుంచి ఒక హిస్టారిక్ టూరిజం ప్లేస్ మనకి పరిచయం అయింది. ఎనీవేస్ మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం పాట వినిపించే టైం లేదు, కానీ స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి. సమయం 2 గంటలకు వస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారం అవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 2:15 శక్తిశీలితో.
1: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్ లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్ గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్ గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్ గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 PM every day only on FM Rainbow 101.9.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి స్టూడియోలో టైం 2:15 దాటింది. వెల్కమ్ టు శక్తిశీలి విత్ మీ ఆర్జే లక్ష్మి. రక్షాబంధన్ శుభాకాంక్షలతో ఇవాళ శక్తిశీలి కార్యక్రమాన్ని ఈ పాటతో స్టార్ట్ చేసేద్దామా.

శక్తి సిలి టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. ఆల్ఫాబెట్స్ చదువుకునే 6 ఏళ్ల వయసులోనే చదరంగంలో అద్భుతాలు చేసిందా అమ్మాయి. అసమాన ప్రతిభతో కేవలం 12 ఏళ్లకే అంతర్జాతీయంగా 14 బంగారు పథకాలతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక 16 ఏళ్లకే ఉమెన్ గ్రాండ్ మాస్టర్ గా అవతరించి అబ్బురపరిచింది. ఇంతకీ ఎవరి లిటిల్ ఛాంప్ అని ఆలోచిస్తున్నారా? ట్రై టు గెస్, పాట తర్వాత చెప్తా.

శక్తిశీలి టైం ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి గెస్ట్ చేశారా ఎవరు? పొన్నేం చెప్పేనా? చెస్ క్రీడలో తనకు తిరుగులేదని నిరూపించుకున్న దివ్య దేశ్ముఖ్ 2024 ప్రతిష్టాత్మక వరల్డ్ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ సొంతం చేసుకోవడమే కాకుండా గ్రాండ్ మాస్టర్ హోదా కూడా దక్కించుకుంది. ఇప్పుడు ప్రతిష్టాత్మక అర్జున అవార్డుకి ఎంపికైన దివ్య దేశ్ముఖ్ ఇవాళ మన శక్తిశీలి. సో స్టే ట్యూన్ ఫ్రెండ్స్.

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్ లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్ గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్ గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్ గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు శక్తిశీలి లిటిల్ చెస్ ఛాంపియన్ దివ్యా దేశ్ముఖ్ ఇన్స్పైరింగ్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నాగపూర్ కు చెందిన దివ్య తల్లిదండ్రులు ఇద్దరు డాక్టర్సే. అయినా సరే ఇదే ప్రొఫెషన్ ఎంచుకోమని దివ్యని ఎప్పుడు ఒత్తిడి చేయలేదు. ఇన్ఫాక్ట్ తనకు నచ్చిన కెరీర్ ను తీసుకునేలా ప్రోత్సహించారు కూడా. చెస్ పై మక్కువ చూపించిన దివ్యకు అడుగడుగునా సపోర్ట్ ఇస్తూ వచ్చారు తన పేరెంట్స్. మరి మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు. వింటూ ఉండండి శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి మీరు వింటున్నారు వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి సమయం 2:30 కావస్తుంది. ఇప్పుడు ఇవాళ శ్రావణ పౌర్ణమి, అలాగే విశ్వ సంస్కృత భాష దినోత్సవం సందర్భంగా సంస్కృత భాష పరంపర జ్ఞాన వారసత్వం ప్రత్యేక చర్చా కార్యక్రమం ఇప్పుడు ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొన్న వారు డాక్టర్ అరవిందరావు, ఐపీఎస్ రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ప్రొఫెసర్

0: శశిరేఖ, విశ్రాంత ఆచార్యులు, సంస్కృత భాషా విభాగం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, అనుసంధానం డాక్టర్ కెవి రమణాచారి, ఐఏఎస్ తెలంగాణ రాష్ట పూర్వ ప్రభుత్వ సలహాదారు. మరిక వినండి ఈ కార్యక్రమాన్ని.
1: ఈరోజు విశ్వ సంస్కృత దినోత్సవం. సంస్కృతానికి ఉండేటువంటి ఆ గొప్పతనం, ఆ మహత్వం ఈ రోజులో తగ్గుతుందని చెప్పని చాలా మంది అనుకుంటున్నారు. కానీ విశ్వవ్యాప్తమైనటువంటి ఈ సంస్కృత భాషకి పరివ్యాప్తి వచ్చిన తర్వాత కొద్ది మందికి అది తగ్గినట్టుగా అనిపిస్తూ ఉంది. కానీ మరీ విస్తృతంగా ఉందనేటువంటి విషయం భాషాభిమానులకందరికీ తెలిసిన విషయమే. ఫార్మర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా పనిచేసి సంస్కృత భాష పట్ల ఎనలేని అభిమానంతో వారు రీసెర్చ్ చేసి అరవిందరావుగా ఉన్నటువంటి వారు సంస్కృత అరవిందుడిగా ఉన్నటువంటి స్థితిలో ఉన్న డాక్టర్ అరవిందరావు గారు ఒకవైపు, మరొక వైపు ప్రొఫెసర్ శశిరేఖ వారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సంస్కృత విభాగంలో ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయినటువంటి వారు. నమస్కారం అరవిందరావు గారు.
2: నమస్కారం అండి.
1: నమస్కారం మేడం.
3: నమస్కారం.
1: మీరు ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు, తెలుగు వాళ్లే కాదు భారతదేశమంతా కూడా భాషాభిమానులైనటువంటి వాళ్ళు, ముఖ్యంగా సంస్కృత భాషాభిమానులందరూ కూడా చాలా సంతోషించేటువంటి రోజుగా నేను దీన్ని భావిస్తూ మనం ఈ కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. ముందుగా భారతీయ భాషల్లో సంస్కృత భాష ఎంత గొప్పది, జనని సమస్త భాషలకు అన్నటువంటి సంస్కృత భాష రాను రాను రాను చాలా అల్పమైనటువంటి స్థితిలోకి వచ్చిందని చెప్పని చాలా మంది అనుకుంటా ఉంటారు. అనల్పమైనటువంటి సంస్కృత భాషకి అల్పమైనటువంటి స్థితి రావడం అనేటువంటిది భరించలేనటువంటి విషయం ఇది. ఈ విషయంలో మరి సంస్కృతాన్ని నేర్చుకోవడం కాదు మనం కనీసం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పని అందరూ భావిస్తున్నారు. మీరేమంటారు?
3: అసలు సంస్కృతం అనేది వ్యాప్తంలో అంటే వ్యావహారిక భాషలో లేకుండా పోతుంది అన్న కారణం చేత దానికి గుర్తింపు తగ్గింది అనే భ్రాంతిలో ఉన్నారే కాని సంస్కృత భాష ఎక్కడికి పోలేదు. చక్కగా అన్ని భాషలతో కలిసి ఆడుతూ పాడుతూ తిరుగుతూ విలసిల్లుతోంది. అందుచేత నేను చిన్న శ్లోకంలో చెప్పదలుచుకున్నాను, ఈ వాంగ్మయం అనేది ఏదైతే ప్రపంచం ఉందో ఇదొక నందనోద్యానం. ఈ నందనోద్యానంలో ఆ సురభారతి, ఆ వాగ్దేవి శోభిస్తూ ఉంది. ఎలాగా అంటే అన్ని భాషలు జనని అన్నారు. ఇక్కడ నేను ఇంకా కొంచెం సౌహార్దానికి దగ్గరగా తీసుకొచ్చి చెలికత్తెలతో ఆడుతున్నట్టుగా అని నేను రాశాను. గీర్వాణ నందనోద్యాని సురవాణి సుశోభతి సఖీభి బహుభాషాభి క్రీడంతి రససాగరే అని. ఈ విధంగా సంస్కృత భాష ఆచార్య గారు ప్రశ్నించినట్లుగా నేర్చుకోవాల్సిన అవసరము లేదు. భారతీయ భాషల్లో ఏ విధంగా అయితే ఆత్మ అనుస్యూతంగా ఏముంటుందో అన్ని భాషల్లోనూ ఆ పదాలు ఉన్నాయి. అయితే కాస్త అపభ్రంశ రూపంలో కావచ్చు లేదా అచ్చంగా కావచ్చు, తత్సమము తద్భవము అన్నారు. అందుచేత సంస్కృతము లేదు అనుకోవడం ఒక భ్రమ. సంస్కృతం ఉంది. అయితే అసలు ఏదైతే మనం పదాలు తెచ్చుకున్నామో తెలుగులో, ఆ పదాలు వాటి మహత్తు అక్కడ మూల భాషలో ఎలా ఉంది అని తెలుసుకోవడం ద్వారా ఏమన్నా చిన్న చిన్న భ్రాంతులు, అపార్థాలంటారు, అర్థాలు మారిపోవడాలు, ఇవి తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అని ఇది నా అభిప్రాయం అండి.
1: అరవిందరావు గారు, మీరు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా పనిచేశారు, మీకుండేటువంటి స్థితి వేరు, సమయం తక్కువ, ఇవన్నీ ఉన్న సంస్కృత భాష మీద ఎనలేనటువంటి అభిమానాన్ని సంపాదించి ఈనాటి యువతరానికి ఆదర్శంగా నిలిచారు, దీనికి కారణం ఏమంటారు చెప్పండి.
2: నేను చాలా పెక్యులర్ పరిస్థితుల్లో అంటే విచిత్రమైన పరిస్థితుల్లో సంస్కృతాన్ని కొంచెం బాగా అభివృద్ది చేసుకోవాల్సి వచ్చింది. చిన్నప్పటి నుంచి కొంత సంస్కృతం అనేది కొద్దిగా మా మాతామహుల ద్వారా తెలిసినప్పటికీ కూడా తర్వాత సర్వీస్లో పనిచేస్తున్నప్పుడు కొన్ని కొన్ని ఛాలెంజెస్ ఎదుర్కొంటాం. ఏమిటి, మేము ఉదాహరణకు అనేక రకాలైనటువంటి రిపోర్ట్స్ అవి ఇవన్నీ చదువుతుంటాము. ఆ రిపోర్ట్స్ చదువుతున్నప్పుడు అరే మనకు మన గురించి, మన సంస్కృతం, మన సిద్ధాంతం గురించి కానీ, మన ఉపనిషత్తుల గురించి కానీ మనకేమీ తెలియదే, మిగతా వాళ్లకు చాలా బాగా తెలుసు కదా వాళ్ల ధర్మాన్ని గురించి, వాళ్ల సంస్కృతిని గురించి అనేటువంటి ఛాలెంజ్ రావడం వల్ల నేను అప్పుడు పుల్లెల రామచంద్రుడు గారి దగ్గరికి వెళ్లి గీతా భాష్యము, ఉపనిషత్తుల భాష్యము ఇట్లాంటివన్నీ కూడా చదువుకుని నేను, శశిరేఖ గారు, మేమందరం కూడా వారి దగ్గర అధ్యయనం చేశాము. ఆ విధంగా సంస్కృతాన్ని అధ్యయనం చేయడం జరిగింది. అది చేయడం ద్వారా నేను కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకున్నాను. సంస్కృతం తెలియకుంటే మనకు చాలా విషయాలు మనం కోల్పోతామనేది అప్పుడు నాకు తెలిసింది. సంస్కృతం తెలియకుంటే మనకు అసలు భారతీయ సంస్కృతిని గురించి ఏమీ తెలియనట్లే, అది నా యొక్క కన్విక్షన్. ఆ విధంగా నేను సంస్కృతం పైన అభిరుచి పెంచుకుని ఇప్పటికి కూడా చదువుతుంటానండి.
1: సంస్కృతం ఎవరు చదవాలని మీ ఉద్దేశం?
2: నా ఉద్దేశంలో ముఖ్యంగా మేధావులు అని అనిపించుకునే వాళ్ళందరూ చదవాలండి. ఎందుకంటే ఇప్పుడు మనకు దాదాపు 300 సంవత్సరాల క్రితం వరకు సంస్కృతం అనేటువంటిది మనకు లింక్ లాంగ్వేజ్ గా ఉండేది. లింక్ లాంగ్వేజ్ గా ఉండడం వల్ల సమాజంలో చదువుకున్నటువంటి వాళ్ళందరూ ఈ రోజు ఎలాగైతే మనం ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటున్నామో ఆ విధంగా అప్పుడు 300 సంవత్సరాల క్రితము ఎక్కడో కాశీ నుంచినో ఇంకెక్కడికో కంచికి పోయినటువంటి వాడు కావచ్చు, ఇంకేదో టౌన్ నుంచి ఇంకో టౌన్ పోయినటువంటి వాడు కావచ్చు, పండితులందరూ కూడా సంస్కృతంలో మాట్లాడుకునేవాళ్లు. పోతే ఇప్పుడు తర్వాత ఏమైంది, సంస్కృతం మనకు దూరం కావడం వల్ల సంస్కృత గ్రంథాల్లో ఏమున్నది అనేది మనకు తెలియకుండా అయిపోయింది. సో కాబట్టి అది ఎందుకు అనేక కారణాల వల్ల, అది మనందరికీ తెలిసిన కారణాలే. సో ఆ కారణాల వల్ల సంస్కృతం మరుగుపడడం వల్ల అసలు సనాతన ధర్మం అంటేనే ఇదిగో ఇలాంటిది, సనాతన ధర్మం అంటేనే క్యాస్టు, సనాతన ధర్మం అంటే ఫలానది, ఇట్లాంటి ఒక నెరేటివ్స్ సమాజంలో రావడం మొదలుపెట్టింది. కాబట్టి వీళ్ళు సొంతంగా చదువుకుంటే దీనిలో తెలుస్తుంది ఏమిటి అనేది తెలుస్తుంది. అనేక ఇప్పుడు ఉదాహరణకు చాలా మంది చాలా రకాలైనటువంటి విమర్శలు చేస్తుంటారు కదా, ఆ విమర్శలకు సమాధానం అంతా ఎక్కడ ఉన్నది? ఇప్పుడు ఉపనిషత్తుల్లో ఉన్నది. ఇప్పుడు ఈరోజు శీర్షిక కూడా చాలా మంచి శీర్షిక పెట్టారండి, విశ్వ దృష్టితో ముందుకు అన్నారు, గ్లోబల్ విజన్ అన్నారు. సంస్కృతానికి ఉన్నంత గ్లోబల్ విజన్ ఇంకెక్కడ ప్రపంచంలో ఎక్కడ దేనికి లేదని మనం ఘంటాపథంగా చెప్పచ్చండి. సో అలాంటిది మనం ఎవరికి తెలియాలంటే మేధావులకు తెలియాలి. ఒక దాదాపు 50-60 సంవత్సరాల క్రితం వరకు మేధావులందరూ కూడా చాలా బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, మంచి బాగా సంస్కృతం చదివినటువంటి వాళ్ళు. ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు ఏదో సాహిత్యం గురించి ఇట్లా వాటి గురించి రాస్తున్నారు, కానీ మనకు ఎదుర్కొంటున్నటువంటి విమర్శల గురించి ఎవరు రాయడం లేదు. వాటి గురించి దాంట్లో సత్యత్వం ఎంత ఉన్నది అనే దాని గురించి రాయడం లేదు. కాబట్టి అంతేకాకుండా మన యంగ్ పేరెంట్స్ ఉంటారు చూడండి, వాళ్లకు అంతో ఎంతో తెలియాలండి. సంస్కృతం అంతా గొప్పగా నేర్చుకోకపోయినా వాళ్ల పిల్లలు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. పిల్లలు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే వీళ్లకు ఇప్పుడు ఈ రోజు పిల్లలకు కాలేజీకి గానీ స్కూల్కు గానీ వెళ్లిన పిల్లలు కొన్ని ప్రశ్నలు ఎదుర్కొంటారు, మీ సంస్కృతిలో ఇలా ఉంది అంటాడు. సో వీడు ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతాడు అనమాట. సో మనము ఇన్ఫీరియారిటీ నుంచి తప్పించుకోవడం కోసము, మనకు కొంచెం ఆత్మవిశ్వాసం రావడం కోసము ఇలాంటివన్నీ, అంతేకాకుండా మనం సంస్కృతం చదవడం లేదు, అనేక పాశ్చాత్య మేధావులు వాళ్ళు చదువుతున్నారండి. పర్టికులర్లీ ఇప్పుడు ఇన్నాళ్లు జర్మనీలో చదివేటువంటి వాళ్ళు, ఇప్పుడు అమెరికన్ మేధావులు చాలా మంది చదువుతున్నారు. ఇప్పుడు మన వాళ్ళందరూ ఏమనుకుంటారు, వాళ్ళు రాసిందే నిజమనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు వెండి డానికర్ అనేగా రాస్తుంది, సంస్కృతం ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ సప్రెషన్ అంటుంది, ప్రజలందరినీ కూడా సప్రెస్ చేయడం కోసం సంస్కృతం లాంగ్వేజ్ అని పుట్టించినారు అంటుంది. అరే సంస్కృతంలో ఏముంది మనకు తెలియకుండా ఎంత విశ్వజనీయమైనటువంటి, లేకుంటే విశ్వ దృష్టితో అని చెప్పిన అన్నాం కదా, గ్లోబల్ విజన్తో చెప్పినటువంటి ఉపనిషత్తులు, ఈ దీనిలో ఏముంది మనకు తెలియకుండా వాళ్ళు చెప్పింది మనం నమ్మేస్తుంటాం. సో దీనివల్ల మనకేమవుతున్నది, దీనివల్ల మన సమాజంలో ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ వస్తుందండి. చాలా మంది చదువుకున్నటువంటి వాళ్లలో ఒక ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఉంటుంది. సో ఆ ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ పోవాలన్నా, మన పిల్లలకు మనం సమాధానం చెప్పాలన్నా, ముఖ్యంగా సమాజంలో ఒపీనియన్ మేకర్స్ అనేటువంటి వాళ్ళు సంస్కృతం చదివి తీరాలి, లేక మనం చాలా మందితో చదివించాలని నా అభిప్రాయం.
4: నిజమే మీరు చెప్పింది, చాలా మంది యువతకి సంస్కృతం తెలపాల్సినటువంటిది, నేర్పాల్సిన అవసరం ఉందని చెప్పని. అమ్మ మీరు ఆచార్యులుగా పనిచేశారు కదా, ఈ సంస్కృతంలో ఉన్నటువంటి జ్ఞాన సంపదలను పండితులకే పరిమితం కాకుండా సాధారణ ప్రజలకు, యువతకు ఎలా పంచగలుగుతాము, ఎలా వాళ్ళకి చేరువ చేయగలుగుతాము?
3: నిజానికి చాలా సులభంగా పంచగలుగుతాము. అసలు సంస్కృతం నేర్చుకోవడం కష్టము అనుకున్న వాళ్ళు ముందుగా గ్రహించాల్సింది ఏమిటంటే, ఒక వాక్యంలో ఏముంటాయి, కర్త, కర్మ, క్రియ. ఆ కర్త, కర్మ రెండూ కూడా నౌన్స్ అంటాం మనం, అంటే శబ్దాలే. కాబట్టి మనకు రాముడు అంటే రాముడే, వనం అంటే వనమే. కాబట్టి రాముడు అనేది సంస్కృతంలో రామ అనే ఉంటుంది, వనం వనమనే ఉంటుంది. గచ్చతి అనే ఒక క్రియాపదం మాత్రమే మనం కొత్తగా నేర్చుకోవాల్సి వస్తుంది. ఇలాంటివి ఏవైతే ఉంటాయో, అంటే ఇలాంటి మనం టేబుల్స్ తయారు చేయాలన్నమాట. అంటే మీకు ప్రకృతి ప్రత్యయ విభాగము, ఒక నామవాచకము అండ్ క్రియ, అది ఏర్పాటు చేసినప్పుడు మీరు రాముడు కృష్ణుడు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అకారాంతాలు ఇకారాంతాలు ఏమీ నేర్చుకోక్కర్లేదు, ఇవన్నీ ఉన్నాయి, వాటికి విభక్తుల రూపాలు ఒకటి చేర్చుకోవాలి. అండ్ క్రియాపదాలు తీసుకుంటే సంస్కృతం నేర్చుకోవడం చాలా సులభం. అంటే ఇదే పద్ధతిలో మేము క్రియాపదాలు కూడా మేము చెప్పాము. మీది మామూలుగా ప్రాక్టికల్ గా ఇంటర్మీడియట్ లో ఉంది, చెప్పడంలో మీరన్నట్టు కొంచెము ఏమన్నా అటు ఇటు లోపాలు ఉండొచ్చు, కానీ మీరన్నట్టు వక్త శ్రోతాచ దుర్లభ అన్నట్టుగా మంచి వక్త గనక ఉంటే శ్రోత కూడా దొరుకుతారు. మార్గం ఉందండి, మార్గం లేకపోవడం అనేది లేదు. ఆ భాష మన ఎదురుగ్గానే ఉంది, దాన్ని అందుకోవడంలో అందించడంలో ప్రయత్నం ఇంకా కొంచెం కావాలి. దానికి ఇంతకు ముందున్న మార్గాలను ఇంకా కొంచెం సుగమం అయ్యేట్టుగా చేయాలనేది అది మా మీరన్నట్టు ఆచార్యుల పైన ఉన్న మహత్తర బాధ్యత. అంటే మీరు అధికారులు, మా చేత చేయించాలని నేను మా అందరి తరఫున మిమ్మల్ని
4: విన్నవిస్తున్నాను.
3: అది కదా, అందుకనే
4: పరస్పరం
3: భావయంతి.
4: ఇప్పుడు అరవిందరావు గారు, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, డిజిటల్ మీడియా అంటున్నాం, ఆర్టిఫిషియల్

0: ఆ ట్రూత్ అనేటువంటి దానికి అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు, ప్రొపగాండ అక్కర్లేదు, దాన్ని అందరూ రక్షిస్తారు. ఆ ట్రూత్ ఏమిటంటే, మనకు ఉపనిషత్తుల్లో ఫర్ ఎగ్జాంపుల్ అతి ప్రాచీనమైనటువంటి గ్రంథాలంటే వేదాలు ఉపనిషత్తులే కదండి. దానిలో ఏమిటి వాళ్ళ అప్రోచ్ ఏమిటి, అది ఒక ఏదో ఒక బిలీఫ్ సిస్టమ్ కాదు. దేవుడు అనేవాడు ఇలా ఉన్నాడు, నువ్వు దీన్ని నమ్మి తీరాలి, అట్లాంటి బిలీఫ్ సిస్టమ్ కాదు. అసలు సత్యం అంటే ఏమిటి, జీవుడు అంటే ఏమిటి, ప్రపంచం అంటే ఏమిటి, నేనంటే ఏమిటి, మొట్టమొదటి హూయామాయి అనే దాంతో ప్రారంభిస్తుంది. ప్రారంభించి ప్రశ్నలు వేసుకుని వాళ్ళు ఎంత రాడికల్ గా చెప్పారంటే, అది ఇప్పుడు ఈ కాలంలో నిజంగా అందరికీ తెలిస్తే చాలా రాడికల్ ఐడియా అది. ఎవరికి మనకు తెలియదు కాబట్టి మనం ఏదో అనుకుంటున్నాం. సో మనకు వాళ్ళు ఏం చెప్తారంటే, విశ్వాన్నంతటిని కూడా మనం శాసిస్తున్నటువంటి ఒకనొక శక్తి అని మనం ఏదో దేవుడు అంటున్నాము. దేవుడు అనేది ఒక వ్యక్తే కాదు, ఒక సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని దానికి నిర్వచించారు. దానికి అర్థం తెలుగులో సింపుల్ గా చెప్పాలంటే, విశ్వాన్నంతటిని వ్యాపించి ఉన్నటువంటి ఒకనొక చైతన్యము అని, శుద్ధ చైతన్యం. దానికి రూపము లేదు, పేరు లేదు, ఏమి లేదు, ఇన్ఫినిట్లీ ఎగ్జిస్టింగ్ కాన్షియస్నెస్ అని ఇంగ్లీష్ లో చెప్పొచ్చు. అది ఈ విశ్వం రూపంలో కనిపిస్తున్నది, ప్రకటమవుతున్నది, ప్రపంచ రూపంలో ప్రకటమవుతున్నది. అంటే చైతన్యం అనేటువంటిది ఇట్ ఈస్ మేనిఫెస్టింగ్ యాజ్ మ్యాటర్ అనేటువంటి విషయము ఈ రోజు సైంటిస్టులు కూడా దాని గురించే పరిశోధన చేస్తున్నారండి. కాన్షియస్నెస్ అనేది ప్రైమరీనా, మ్యాటర్ ప్రైమరీనా, మ్యాటర్ నుంచి కాన్షియస్నెస్ వస్తుందా లేక కాన్షియస్నెస్ నుంచి మ్యాటర్ వచ్చిందా అనేటువంటి దాని గురించి ఈ రోజు కూడా వాళ్ళు పరిశోధన చేస్తూనే ఉన్నారు. కొంతమంది ఉపనిషత్తులు చెప్పిన దాంతో ఏకీభవిస్తున్నారు కూడా. అందుకని మనకు సైన్స్ అండ్ నాన్ డ్యువాలిటీ అనే దాని గురించి మనం చూస్తే కొంతమంది దీంతో ఏకీభవిస్తున్నారు, ఇంకా కొంతమంది డిబేట్ చేస్తున్నారు. ఇది పరిశోధన నడుస్తుంది. కానీ ప్రైమరీ క్వశ్చన్ అసలు ఏమిటి, అసలు విశ్వానికి అంతటికో దేవుడు ఉంటో గాని ఎక్కడో ఆకాశంలో ఉన్నాడా, ఇవన్నీ మన భావన. మరి మనకు లేదా ఇదంతా అంటే, అటు లోవర్ లెవెల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మన వాళ్ళు ఏం చేశారంటే విచిత్రంగా అన్నిటిని కూడా సమన్వయం చేశారు. మన లోకంలో ఎన్నెన్నో ఆచారాలు ఉన్నాయి, ఎన్నెన్నో సంప్రదాయాలు ఉన్నాయి, వైష్ణవము, శైవము, మరొకటి మరొకటి అన్ని కూడా చాలా సంప్రదాయాలు ఉన్నాయి కదా, వీటన్నిటిని కూడా అలౌ చేశారు. అలౌ చేస్తూ పరమ సత్యం మాత్రం వేరే ఉందాయా, ఇది అన్నిటికీ కూడా అతీతమైనటువంటిది, నువ్వు ఏ రూపంలో నువ్వు దేవుణ్ణి ప్రార్థించినా యో యో యామ్ యామ్ తనం భక్త శ్రద్ధయార్చితం ఇచ్చతి అని చెప్పని, నువ్వు ఏ రూపంలో భావించినా కూడా ఒకే సత్యమే ఉన్నది, ఒకే హైయెస్ట్ రియాలిటీ ఒకటి ఉన్నది, దాని నుంచినే నీకు రిజల్ట్ వస్తుంది. ఈ విధంగా వాళ్ళు అన్నింటిని కూడా సమన్వయం చేసి చెప్పారు. సో అందువల్ల మనం వీసీ సో మెనీ డైటీస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ అంటే ఎందుకు మనకి ఇంతమంది దేవుళ్ళు అంటే మన పిల్లవాళ్ళు అడిగినప్పుడు ఇది చెప్పాలన్నమాట. సో ఇలాంటివి మనకు తెలుస్తుందండి. సో ఈ సోషల్ మీడియా అనేది రావడం వల్ల మనకు చాలా చాలా ఇది వచ్చింది. తర్వాత ఆధునిక వేదాంత శాస్త్ర పండితులు, తర్వాత శాస్త్ర పండితులు వేదాంతమే కాదు మిగతా శాస్త్ర పండితులు కూడా చాలా కృషి చేసి చాలా విషయాలను బయటకు తీస్తున్నారు.
1: అమ్మా, ఇప్పుడు మనది తెలుగు భాష, మలయాళం భాష, తమిళ భాష, అలాగే పంజాబీ భాష, ప్రతి రాష్ట్రంలో కూడా వారి వారి భాషలు ఉన్నాయి. ఈ భారతీయ భాషలు ఉన్నప్పుడు సంస్కృతం యొక్క ప్రభావం ఏమిటి, సంస్కృతానికి భారతీయ భాషలతో ఉన్నటువంటి సంబంధం ఏమిటి, ఈ సంస్కృత భాష మనగలగడాని కోసం చెప్పని ఈ భారతీయ భాషలన్నీ కూడా తోడ్పడతాయా, ఏం చేస్తే బాగుంటుంది, మీరు ఆచార్యులుగా ఉండి మీరు ఏమైనా పంచుకుంటారా?
2: నిజానికి నాకు ఒక మూడు నాలుగు భాషలతో పరిచయం ఉంది మొత్తం భారతదేశ. కానీ ఒక సంస్కృత పదం మనం తీసుకున్నట్టయితే, మామూలుగా ఒక ప్రకాశము అనే పదము ఏదైతే సంస్కృతంలో ఉందో దాన్నే ప్రకాష్ అంటారండి నార్త్ ఇండియాలో. మామూలుగా మన తమిళంలో గాని మన ఇక్కడ గాని మామూలుగా ఏదో ప్రకాశ, కన్నడలో ప్రకాశ అని అంటారు, మరాఠీలో కూడా అలాగే అంటారు. అంటే మనకి భాషలు ఎంత సంబంధం ఉంది అంటే, ఏ పదము తీసుకున్నా కూడా మీరు ఒక భోజనం అనే దానిలో కూడా అది మనకు రెండు మూడు భాషల్లో కామన్ గా కనబడుతుంది. అందువల్ల మన వ్యవహారంలో వచ్చే కూడా వాళ్ళ వ్యవహారంలో మనకు కనబడతాయి. అది కాకుండా ఇంకొకటి నేను ప్రత్యేకించి చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఇందాక మీరు టెక్నాలజీని గురించి అడిగినప్పుడు, మన అపారమైన శాస్త్ర సంపదను ఆంగ్ల భాషలో నేర్చుకుంటున్నాము. ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను ఏమిటంటే, ఇండియన్ ఫిలాసఫీ అనేది ఉంది. ఇండియన్ ఫిలాసఫీలో మన ఉపనిషత్తులను గురించి ఉంటుంది, కానీ ఉపనిషత్ వాక్యం అనేది ఉండదు. అంటే మనం కొత్తగా పరిచయం చేయండి అనడం లేదు, ఉన్న విషయం. ఎనిషియంట్ ఇండియన్ పాలిటీ అని ఉంటుంది, మనువును పేర్కొంటారు, కానీ మనువుది ఒక వాక్యం కూడా అందులో ఉట్టంకించరు. ఆర్యభట అనే పేరు తీసుకున్నా, మరొకటి తీసుకున్నా, చాణక్య ఇత్యాది పేర్లన్నీ తప్పకుండా ప్రయోగంలో ఉన్నాయి. యావత్ భారతదేశంలో మనం గనక చూసినట్టయితే ప్రతి చోట ఒక మన ఎయిర్పోర్ట్ గాని మరొకటి గాని నామవాచకాలన్నీ కూడా క్లేచర్స్ అన్ని సంస్కృతమే. ఒక వాతాయనం అనండి, ఓ శౌచాలయం అనండి, అంటే ఇన్ని పదాలు ఇంతమందికి తెలుసు అన్నమాట. ఇంతమందికి తెలిసింది ఉంది,
1: ఈ సామాన్య జనానికి కూడా అర్థమయ్యేటట్టుగా శౌచాలయం అని చెప్పని
2: వాతావరణాలు కాబట్టి, అసలు శౌచాలయం అన్నప్పుడు నిజంగా దానికి టెక్నికల్ ఒక మీనింగ్.

0: ఉంటుంది శుభ్రంగా ఉండడం అని. అంటే ఇలాగ మీకు ఒరిజినల్ అది ఏ ఉద్దేశ్యంతో తీసుకున్నారా మహానుభావులు అని మనం గనక నిజంగా తెలుసుకుంటే, అంటే ఈ ఉద్దేశ్యంతోనే మన కేంద్ర ప్రభుత్వం కూడా చాలా ఈ దృష్టితో కొన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది.
1: హరేంద్ర గారు, ఇప్పుడు మీరు ఐపీఎస్ ఆఫీసర్ గా వివిధ అనుభవాలను కలిగినటువంటి వారిగా ఈ దేశాన్ని ఈ సమాజాన్ని మీ దృష్టితో చూసినటువంటి వారు కాబట్టి మీరు ఇవ్వాల్సినటువంటి విషయం ఈనాటి యువతకు గాని ఈ తరానికి గాని కావాల్సింది ఏంటంటే, సంస్కృతం సంస్కృతం కావాలని అంటున్నాం బానే ఉంది, కానీ దేశ రక్షణ విషయంలో కూడా ఈ సంస్కృతం ఏమైనా తోడ్పడుతుందా, ఏమైనా అవసరం ఉందా? మన యొక్క చదువు ఉంటే చాలు కదా, మనం చదువుకున్నది చాలు కదా, మనం బీఏ ఎంఏ చదువుకున్నాం ఇదే ఎక్కువైపోయింది కదా అనుకునేటువంటి తరం వచ్చినటువంటి స్థితిలో సంస్కృత భాష ఉంటే బాగుంటుందని చెప్పినటువంటి అభిప్రాయం మీకుందా? దేశ రక్షణ కదా ఏమైనా తోడ్పడుతుందా?
2: ఇక్కడ దేశ రక్షణ అనే దాని గురించి మనం చూస్తే ఇప్పుడు సమాజంలో చాలా కన్ఫ్యూజన్ ఉందని ఇది వరకు చెప్పాను. ఆ కన్ఫ్యూజన్ ఏ విధంగా అనేదాన్ని కొంచెం ఎలాబొరేట్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి ఏమిటంటే క్యాస్ట్ అనేటువంటిది ఉన్నది, స్త్రీ సంస్కృతిలో క్యాస్ట్ ఉన్నది అంటారు. కానీ మన గ్రంథాల్లో సంస్కృతంలో మనం ఏ ఋషి గాని ఏ దేవుడు గాని క్యాస్ట్ అనేటువంటి చెప్పలేదండి. చాలా చాలా ఖచ్చితంగా నేను కొన్ని వ్యాసాలు రాశాను, కొన్ని ఆర్టికల్స్, కొన్ని టాక్స్ కూడా ఇచ్చాను, ఇవన్నీ చేశాను. సో చాలా మందికి ఏమనిపిస్తున్నది, ఇది ఈ ఒక పర్టికులర్ వర్గం వాళ్ళు మిగతా వాళ్ళందరినీ కూడా అణగదొక్కారు అనేటువంటిది ఉన్నది. సో దానివల్ల ఏమవుతున్నది, ఒక వర్గం పైన హేట్రేడ్ పెరుగుతున్నది. అంతేకాకుండా అసలు ఈ సంస్కృతి పట్లనే వేరే వాళ్ళకి విరక్తి పుట్టి ఈ సంస్కృతి నుంచే మనం దూరం వెళ్దాం అనేటువంటిది ఉన్నది. ఈ నెరేటివ్స్ లో నిజముందా లేదా, అసలు ట్రూత్ ఏమిటి అని తెలుసుకోవాలంటే సంస్కృతం చదవాలండి. సమాజం యొక్క అవసరాలను బట్టి ఇవన్నీ ఏర్పడ్డాయంతే. కేవలం మనకు కృష్ణుడు చెప్పినటువంటిది ఏమిటి, సత్వము రజస్సు తమస్సు అనేటువంటి మూడు గుణాలు ప్రకృతిలో ఉన్నాయండి. ఇది భారతదేశమే కాదు, అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఆఫ్రికా కావచ్చు, ఎక్కడైనా కానీ సత్వగుణము రజోగుణము తమోగుణం అనేటువంటి ఉంటాయి. వీటికి ట్రూత్ పట్ల నిష్ఠ ఉంటుంది, ట్రూత్ అనేటువంటి సత్యం అనేటువంటిది, అహింస, తర్వాత జ్ఞానం పట్ల నిష్ఠ ఉంటుంది, ఓపెన్ మైండెడ్నెస్ ఉంటుంది, ఆర్జవం అంటాం కదా, ఓపెన్ మైండెడ్ ఇట్లాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళందరూ ఉంటారు, తప్పకుండా ఉంటారు. ఇంకో కొంతమంది ఫిజికల్ గా ప్రొటెక్ట్ చేసే కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, ఇంకోటి రిసోర్సెస్ తెచ్చేటువంటి వాడు ఉంటాడు, ఇంకోటి కొంచెం కేవలం అందరినీ అసిస్ట్ చేసేటువంటి వాడు ఉంటాడు. ఈ విధంగా నాలుగు వర్ణాలు ఏర్పడ్డాయంటే, నాలుగు వర్ణాల గురించే చెప్పారు గాని ఇది ప్రాచీన సమాజంలో ప్రతి పుస్తకంలో ఉంది, ప్రతి సమాజంలో ఉన్నది. దీన్ని పట్టుకుని వాళ్ళు ఏం చేశారు, మనకి బ్రిటిష్ వాళ్ళు మనకు దిస్ ఈస్ క్యాస్ట్ అనేటువంటి దాన్ని వీళ్ళు క్రియేట్ చేశారు అనేటువంటిది ఒకటి పెట్టారు కదా. సో ఇలాంటివన్నీ కూడా మనకు ఉండడం వల్ల సమాజంలో చాలా ఫ్రిక్షన్ ఉన్నది. ఇట్లాంటి ఫ్రిక్షన్స్ పోవాలంటే ట్రూత్ అనేటువంటి తెలియాలండి. సంస్కృతం తెలిసి చదువుకుంటే మనకు ట్రూత్ తెలుస్తుంది, సంస్కృతం తెలుసుకోకుంటే మనకు ట్రూత్ తెలియదు. సత్యం ఏముంది మన పుస్తకాల్లో, ఏముంది నిజమేమిటి అనేది తెలియదండి.
1: ఈ ఐకేఎస్ అనేటువంటి విషయం మేడం మీరు కొంచెం దాని గురించి వివరిస్తే మన శ్రోతలకందరికి కూడా అర్థమవుతుంది బాగా.
0: ఈ మధ్య ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఐకేఎస్ అంటే ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనేది ఒకటి ఒక ప్రణాళిక తయారు చేసింది. అది నిజానికి ఒక 10 ఏళ్ల క్రితమే ఒక బీజ రూపంలో ఉండింది. మేము ఒక సెమినార్ అటెండ్ కూడా చేశాము. దానిలో ఏం చేశారు, అసలు చాలా విశ్వరూపంగా తీసుకున్నారు. అంటే చిన్న చిన్నగా వాళ్ళు తీసుకోకుండా మొత్తం అంత వసుదైవ కుటుంబకం అన్న పద్ధతిలో అన్ని అందులో చేర్చారు. అంటే వేదాలు, వేదాంగాలు, శాస్త్రాలు, ఇతరమైనవి, కావ్యాలు అన్ని కూడా దానిలో కొంచెం బృహత్తరమైన సిలబస్. ఇది మొదటి సోపానం. ఇప్పుడు విశ్వవిద్యాలయాల్లో వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు, మన ఉస్మానియాలో అకాడమీలో అంతటా కూడా. అయితే ఈ ప్రథమ స్థరం కాబట్టి వాళ్ళు మొత్తంగా ఒకసారి ఇది ఉంది అని తెలియాలనే ఒక ఉద్దేశ్యంతో మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. అంటే ఓన్లీ ఇంట్రడక్షన్ అన్నమాట, ఇది ఇందులో ఇన్ని ఉన్నాయి. ముందు ఆ 40-50 వాటి టైటిల్స్ చూస్తేనే ఓహో ఇన్ని ఉన్నాయా అంటే, అసలు సంస్కృతంలో ఇంత వైవిధ్యమైనటువంటి జ్ఞానం లభిస్తోందా అనేది తెలియజెప్పడానికి చేశారు. దీనికి ఒక బ్యాచ్ సిద్దమైపోయింది, 2 సెమిస్టర్లే 3వ సెమిస్టర్లో ఉంది. ఇప్పుడు ఏమైందంటే పుంఖాను పుంఖాలుగా ఎవరైతే ఎందుకు నేర్చుకోవాలి అని కాకుండా మేము తప్పకుండా నేర్చుకోవాలని ఇప్పుడు మన అకాడమీలోనే 100 మంది వచ్చేసారు. అండ్ అందులోనూ కూడా అందరు మేధావులే. ఇప్పుడు అరవింద్రావు గారు చెప్పింది అక్షరాల మేధావులు చదువుకోవాలి అని మీరు ఏదైతే అన్నారో, మేధావులే దీనికి ముందుకొచ్చారు. అంటే ఒక ఇంజనీర్స్, ఒక ఆడిట్ ఆఫ్ అలాంటి వాళ్ళు వచ్చారు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఇది నిజంగానే అంటే శనై శనై మెల్లిమెల్లిగా దాని యొక్క ఇంకా అవాంతర విభాగాలు కూడా చేసి చెప్తే గనక చాలా అద్భుతంగా నడుస్తుంది అనేది, అది చాలా గొప్ప ప్రయత్నం అండి.
1: సంప్రదాయంలో ఉండేటువంటి వాళ్ళకి ఈ ఆధునిక తల్లి ఉండదు, ఆధునికత

0: దృష్టిలో పోయే వాళ్ళకి సంప్రదాయం పట్టించుకోరు అనేటువంటిది అందరూ అనుకుంటా ఉంటారు. ఇవాళ మనం సంప్రదాయంలో ఉంటూ ఒక విశ్వదృష్టి ఉండాలి అనేటువంటి అభిప్రాయం మీద మనం ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాము. మీరు దానికి కావాల్సినటువంటి ఒక రెండు వాక్యాలు చెప్తే మనం ఈ కార్యక్రమాన్ని ఇంకా ముగించడానికి ముందుకెళ్దాము. మీరు చెప్పండి.
1: సంప్రదాయంలో భారతస్య ప్రతిష్ఠే ద్వే అని చెప్పినట్టుగా సంస్కృతం సంస్కృతి స్తథా అని, సంప్రదాయంలో ఒకనొక సంస్కృతి అలా వస్తూ ఉంటుంది. ఆ సంస్కృతిని ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతంగాని మనుస్మృతిలో చెప్తారు, ఎస్మిన్ దేశే ఆచార అంటాడు. కాబట్టి ఆచారాలను కలగా పులగం చేయాల్సిన అవసరం లేకుండా ఏ ప్రాంతానికి ఏ దానికి చెందిన వాళ్ళు వాళ్ల యొక్క ఆ సంప్రదాయమైనటువంటిది చూసుకుంటూ ఆధునికతలో, ఆధునికత్వం అంటే ఆలోచనల్లో ఆధునికత్వం ఉండొచ్చు, ఆ వేషధారణలో కూడా మనకి ఎప్పుడు రిస్ట్రిక్షన్ లేదు, దానికి అన్ని పద్ధతులు, సంస్కృతి అనేదే దాన్ని వివరిస్తుంది అన్నమాట. ఆ విధంగా ఒక సమమైన దృక్పథంతో అంటే మనకొస్తున్న సంప్రదాయం పాతది అనుకోకుండా సనాతనం అనేదైతే ఒక పదం చెప్తుందో, సదాతనం ఎప్పుడు ఉండేది, కాబట్టి ఆ విధంగా అర్థం చేసుకుంటే ముందుకు సాగితే బాగుంటుందని అండి.
0: మీరేమంటారు ఈ విషయంలో?
2: ఇప్పుడు ముఖ్యంగా మనం పరంపర సంప్రదాయం అన్నప్పుడు రెండు విషయాలు ఉంటండి. ఒకటి ఉపనిషత్తులు ఇట్లాంటి వాటిలో చెప్పినటువంటి తత్వము జ్ఞానము, అది ఎప్పటికీ మారదు. సంప్రదాయం అన్నప్పుడు ఆచారాలు, ఇదిగో పెళ్లిలో ఇలా ఆచారం చేస్తున్నాం, ఇంకొక సమయంలో ఇలాంటి ఆచారాలు ఉన్నాయి, లేకుంటే కుటుంబం ఈ విధంగా ఉంటుంది, ఉమ్మడి కుటుంబము వేరు వేరు, ఇట్లా రకరకాలవన్నీ ఉంటాయి కదా. సో వీటిలో ఆచారాలు మారే అవకాశం ఉందండి, ఎందుకంటే టెక్నాలజీ మెరుగుతున్నది, సమాజంలో ఫ్యామిలీ స్ట్రక్చర్ మారుతున్నది. ఇప్పుడు పిల్లలు అందరూ తల్లిదండ్రులు ఒకటే చోట ఉండడంలే, మనం అందరం కూడా తెల్లవారుజామునే లేచి సంధ్యావందనాలు పూజలు చేసే అవకాశాలు లేవు. సో ఇట్లా రకరకాలుగా మారుతున్నది. సో ధర్మము అనేటువంటి ధర్మశాస్త్రంలో కొన్ని కొన్ని ఆచారాల గురించి ముఖ్యంగా ధర్మశాస్త్రాల్లో రాశారు. ఈ ధర్మశాస్త్రం అనేటువంటి కాలాన్ని బట్టి తర్వాత కొంచెం సోషల్ చేంజెస్ ని బట్టి మారుతూ ఉంటుంది. సో అది కొంచెం మార్పులు ఉంటాయి, దాన్ని మనం అంగీకరించాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు 1000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆచారాన్ని మనం ఇప్పుడు కూడా పాటించాలి అంటే కుదరదు. ఇప్పుడు ఆచారాలు మారుతుంటాయి, దాన్ని మనం అంగీకరించాల్సిందే. కానీ ట్రూత్ ఎప్పటికీ మారదు. కాబట్టి ఆ ట్రూత్ అనే దాన్ని మనం జాగ్రత్తగా పట్టుకుని ఆచారాలు కొంచెం అంతో ఇంతో రిలాక్సేషన్ ఉన్నా కూడా మనం ధర్మం నిలుస్తుందని నా అభిప్రాయం.
0: మంచి విషయాలు చెప్పారు మీరు కూడా. శశిరేఖ గారికి, రవీంద్రరావు గారికి నమస్కరిస్తూ, మన సంప్రదాయం చాలా గొప్పది, మన సంప్రదాయంలో ఉంటూనే విశ్వదృష్టి కూడా ఉండాలి అనేటువంటి అభిప్రాయంతో మనం ఇవాళ మాట్లాడుకోవడం అనేటువంటిది యువతకు ఎంతో గొప్పనైనటువంటి సందేశాన్ని అందించిన వాళ్ళం అయ్యాం. ప్రపంచంలో కావాల్సినటువంటిది విశ్వదృష్టి ఉండాలి, అలాగే మన సంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలి. ఈ రెండింటిపైన కూడా సమత్వం వచ్చేసేసి ఈ కార్యక్రమంలో పాల్గొని మీరు కావాల్సినటువంటి సందేశాన్ని అందించి యువతకి ఈ మార్గంలో నడవడానికి కావాల్సినటువంటి మాటలు అందించినందుకు మీకు కృతజ్ఞతలు.
2: నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
3: శ్రావణ పౌర్ణమి రోజున విశ్వ సంస్కృత భాషా దినోత్సవం సందర్భంగా సంస్కృత భాష పరంపర జ్ఞాన వారసత్వం ప్రత్యేక చర్చ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. పాల్గొన్నవారు డాక్టర్ అరవిందరావు గారు, ఐపీఎస్, రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ప్రొఫెసర్ శశిరేఖ గారు, విశ్రాంత ఆచార్యులు, సంస్కృత భాషా విభాగం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, అనుసంధానం డాక్టర్ కెవీ రమణాచారి గారు, ఐఏఎస్, తెలంగాణ రాష్ట పూర్వ ప్రభుత్వ సలహాదారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర సమర్పణ. ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. ఆకాశవాణి సమయం 3:02 దాటింది. స్టే ట్యూన్ టు ముంబై వివిధ భారతి.
4: జో హమారే ఆస్ పాస్ హీ హోతే హై వో భీ హమే ఖుష్ కర్ దేతే హై. అబ్ జైసే సావన్ కా మహీనా హై తో రిమ్జిమ్ బరస్తీ ఫుహారే యే హమే ఖుష్ కర్ దేతీ హై. ఔర్ ఆ రహా హై రక్షా బంధన్ కా త్యోహార్, ఇసీ దౌరాన్ బహుత్ సారీ బచ్పన్ కీ యాదో మే హమ్ ఖో జాతే హై. ఔర్ ఇన్హీ యాదో మే హమారే చెహరే పర్ ఏక్ హల్కీ సీ ముస్కాన్ ఆ జాతీ హై. తో హమారీ సఖియో కీ ఖుషీ కే కారణ్ క్యా హై జాన్తే హై ఉన్హీ సే. బహుత్ బహుత్ స్వాగత హై హలో సహేలీ మే హమారీ సభీ సఖియో కా, సభీ సహేలియో కా. స్వీకార్ కీజియే ఆప్కీ దోస్త్ చంచల్ వర్మా కా నమస్కార్. ఔర్ ఝట్పట్ హమే కాల్ లగాయియే. తో యే లీజియే ఆజ్ కా పెహలా కాల్ సున్తే హై కిన్ సఖీ నే హమే కియా హై. హలో సహేలీ.
5: హలో సహేలీ.
4: నమస్తే సఖీ. బతాయే ఆప్కా నామ్ బతాయే ఔర్ యే బతాయే కీ ఆప్ కహాన్ సే జుడీ హై హమారే సాథ్.
5: మ్యామ్ జీ మేరా నామ్ దర్శనా కుమారీ హై, హమ్ పంజాబ్ సే డిస్ట్రిక్ట్ హుషియార్పుర్ హర్ సే మాన్సర్ సే బోల్ రహే హై.
4: అచ్చా జీ, తో పంజాబ్ కా మౌసమ్ ఇస్ సమయ కైసా హై?
5: గర్మీ బహుత్ హై మేడమ్ జీ, బహుత్ జ్యాదా గర్మీ పడ్ రహీ హై.
4: క్యూ బారిష్ నహీ హై వహాన్ పర్?
5: నామ్ హీ నహీ లే రహీ.
4: తో బారిష్ నా హోనే సే జో ఉమస్ హై ఔర్ గర్మీ హై వో బహుత్ జ్యాదా హై.
5: బహుత్ జ్యాదా మేడమ్ జీ.
4: అచ్చా దక్షిణా జీ, అప్నే బారే మే కుచ్ బతాయే కీ ఆప్ క్యా కర్తీ హై?
5: మేడమ్ జీ, ఘర్ కా కామ్ భీ కర్తీ హూ ఔర్ దుకాన్ పే భీ కామ్ కర్తీ హూ.
4: తో దుకాన్ పర్ జో కామ్ కర్తీ హై వో కిస్ తరహ కా కామ్ హోతా హై ఆప్కా?
5: सर जी दुकान पे हम शूज बेचते हैं।
4: शूज बेचते हैं?
5: हाँ जी।
4: आपके अलावा कोई और भी होता है दुकान पर मदद के लिए, जैसे आपके बच्चे हैं या पति हैं?
5: हाँ जी पति है हमारा, दो भी साथ ही रहता है।
4: अच्छा, और ये बताइए कि आज आपने फोन किया है तो अपनी पसंद का कौन सा गीत आप सुनना चाहती हैं?
5: हम सुनना चाहते हैं मैडम जी मेरा साया फिल्म का।
4: मेरा साया फिल्म का कौन सा गीत सुनवाए आपको?
5: झुमका गिरा रे बरेली के बाजार में।
4: आपको सुनवाते हैं आपकी पसंद का मेरा साया फिल्म का ये गीत।

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలందరికీ నమస్తే. నేను ఈ పూట మీ రేడియో దోస్త్ అశోక్ ని. ఇప్పటి దాకా అంటే పొద్దుగల 10:00 నుంచి పగటికి 3:00 దాకా వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి, ఇక పగటికి 3:00 నుంచి పొద్దుమంట 5:00 దాకా అంటే ఇప్పటి దాకా హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి ఉన్నారు కదా. ఇక ఇప్పటి నుంచి రాత్రి 11:00 దాకా మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం కార్యక్రమాలుంటాయి. ఈ కార్యక్రమాల్ని 100.2 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం పై, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ పై, ప్రసార భారతి ఆన్లైన్ పై వినొచ్చు. ఇంకా కొంచెంసేపట్లో మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమం మొదలవుతుంది. 5:30 కథిందాం. పిల్లల కోసం కథలు వినిపించే కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి తల్లి ఏనుగు పాఠం కథ, తర్వాత పెద్దల మాట కథల సంపుటి నుండి బాధ్యత ఈ కథలు ప్రసారమవుతాయి. 5:30 ఈ కథలుంటాయి. తర్వాత 5:45 శక్తి స్త్రీల కార్యక్రమంలో కోకోపీట్ తయారీ ద్వారా స్వయం ఉపాధి. ఆదిలాబాద్ గ్రామీణ మండలం బెల్లూరికి చెందిన మహిళా స్వయం సహాయక సంఘం సభ్యురాలు గుమ్మడి దేవమ్మతో ముచ్చటింటారు. ఇసుంటి ఎన్నో తిల్ల కార్యక్రమాలు రాత్రి 11:00 ట్యూన్ చేసే ఉంచండి 100.2 ఎఫ్ఎం. ఇంకా ఇయాల్టి రేపటి కార్యక్రమాల వివరాలు ఈ పొద్దుమట్టు 6:05 నచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 5:01 దాటి 38 సెకండ్లు. మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి, మీ మాటలు మీకోసం పాటలు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి గమ్మత్ గమ్మత్ ముచ్చట్లు, ఆసక్తికర ముచ్చట్లు, శ్రోతలకు పనికొచ్చే ముచ్చట్లు మాకు పంచుకుని మీకు నచ్చిన పాటలు వినొచ్చు. కొత్త శ్రోతల కోసం మా ఫోన్ నెంబర్ 08732, ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ ని టెక్స్ట్ చేసి 2300081 ఇంకొక నెంబరు 2950081. ఈరోజు మరి రాకెట్ల పుణ్యం రక్షాబంధన్ ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. మరి అన్నా చెల్లెళ్ల ప్రేమకు, అదేవిధంగా అక్కా తమ్ముళ్ల ప్రేమకు ప్రతీక. మరి ఎప్పుడు కొన్ని మనస్పర్ధల వల్ల విడిపోయిన వారు కూడా ఈ సందర్భంగా కలుసుకునే ఒక గొప్ప పండగ ఈ రక్షాబంధన్ పండగ, రాకెట్ల పుణ్యం అని చెప్పుకోవచ్చు. మరి ఈ పండుగను మీరు ఎట్లా జరుపుకున్నారో ఆ ముచ్చట్లను కూడా మాతో పంచుకోవచ్చు. మరి మీ తోబుట్టువుల వివరాలు కూడా మాతో పంచుకోవచ్చు. ఈ కార్యక్రమం 5:30 దాకా నడుస్తుంది. ముందుగానైతే అన్నవరం చిత్రం నుంచి ఈ గీతాన్ని విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరు మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి, మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి యాపల్గూడ నుంచి బాబానగర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే బాబానగర్. నమస్తే, ఏం చేస్తుంటారు మీరు? రేడియోకు దూరం రండి, రేడియోకు దూరం రండి, అది సౌండ్ వస్తున్నది. మీ వాయిస్ డిస్టర్బెన్స్ వస్తున్నది. హలో, చెప్పండి. మరి రాఖీ పండుగ చేసుకున్నారా? ఎందరు అక్క వెళ్ళండి మీకు? హలో, ముగ్గురు వచ్చిండ్రా? మరి హలో, వచ్చిండ్రా? ఓకే, మరి ఏ పాట విందాం? హలో, మంచిదండి. మీ వాయిస్ కట్ అవుతుంది, మరి అందుకోసమే మీతో ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాం. ఇప్పుడైతే మీరు కోరిన పాట వేస్తున్నాం. మీరు

0: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనసు నిండా మీరుంటున్నారు, మాట చెప్పుండ్రి, పాట ఇనుండ్రి. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఆదిలాబాద్ భాగ్యనగర్ నుంచి గణేష్ గౌడ్ గారు లైన్లో ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. హలో, నమస్తే గణేష్ గౌడ్ గారు.
5: నమస్తే సార్. నా పేరు గణేష్ గౌడ్, భాగ్యనగర్ ఆదిలాబాద్.
4: ఏ చెప్పినా, మీ పరిచయం మొత్తం చెప్పినా. ఎట్లా ఉన్నారు, మంచిగా ఉన్నారా?
5: శ్రోతలకు
4: చెప్పుండ్రి. మంచిదండి. మరి జరుపుకున్నారా మీరు రాఖీ పండుగ? ఎందరు మంది మీకు అక్క చెల్లెళ్ళు వచ్చిన వారందరు? మరి వారందరు వస్తే మీ ఇల్లు కలకలలాడిపోతుంది అనుకుంటా. ఒకరోజు మాత్రం చాలా ఆనందంగా గడుపుకుంటారు. ఏం పెడుతుంటారు సార్ మీరు వాళ్ళకి? మీరు జస్ట్ ఏం పెట్టకపోయినా పర్వాలేదు అంటే అన్న అనే ఒక భరోసా ఉంటే చాలు. చాలా మంచిదండి. మరి ఏ పాట విందాం? మంచిదండి. మరి మీకోసం మీరు కొన్ని పాట వినండి.
5: థ్యాంక్ యూ సార్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891, మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి. ఇప్పుడైతే ఉత్తరం ద్వారా కోరిన గీతాన్ని వింటాం. ఈ ఉత్తరాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు 14 నెంబర్ బస్తీ నుంచి భరత్లాల్ పరదేశి గారు పంపించారు. వీరు కెప్టెన్ కృష్ణ చిత్రం నుంచి కలకాలం ఇదే పాడని అంటూ సాగే పాటను వినిపించమంటున్నారు. మరి వీరితో పాటు ఈ పాటను కోరుతున్న శ్రోతలు భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మీ, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్. వీరందరి కోరిక మేరకు ఈ పాటను అయితే వినిపిద్దాం. శ్రోతలు మీరు కూడా ఇట్లా ఉత్తరం పంపించి పాటను వినాలనుకుంటే మాకు ఉత్తరం పంపవలసిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్ పిన్కోడ్ నంబర్ 504001. ఇప్పుడైతే భరత్లాల్ పరదేశి కోరిన ఈ గీతం

0: ఇది అలటి మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమం. ఈ కార్యక్రమం నిత్య పూజ మట్టు 5 నుంచి 5:30 దాకా ఉంటుంది. ఇక ఇప్పుడు ఫోన్ గలనోళ్ళు ఫోన్ చేయనోళ్ళు రాత్రి 8 నుంచి 8:45 వరకు ఉండే హుషారు కార్యక్రమానికి ఫోన్ చేయుండ్రి, ముచ్చట్లు చెప్పుండ్రి, మీకు నచ్చిన పాటలుండ్రి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 5:30 దాటి 37 సెకండ్లు. ఇప్పుడు కథిందాం, పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమం. పిల్లలకు కథలంటే ఎంతో ఇష్టం, కానీ ఇప్పుడు కథల్ని పిల్లలకు వినిపిస్తున్నారా? అసలు కథల్ని చెప్పేటోళ్ళు మన ఇళ్ళల్లో ఉన్నారా? మరి అందుకే ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం పిల్లల కోసం ప్రతి బుధవారం నుంచి శనివారం దాకా పొద్దుమట 5:30 పిల్లల కోసం గమ్మత్ గమ్మత్ కథలు, నీతి కథలు, హాస్య కథలు, పిల్లల్లో ఊహాశక్తిని పెంచే కథలు, పిల్లల్ని ఏడికో తీసుకుపోయేటి కథలు వినిపించే కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. మరి ఇయాల్టి కథిందాన్లో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి తల్లి ఏనుగు పాఠం కథ, తర్వాత పెద్దల మాట కథల సంపుటి నుండి బాధ్యత ఈ కథలు ప్రసారమవుతాయి. ముందుగా విందాం ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి తల్లి ఏనుగు పాఠం కథ. రచన చంద్రప్రతాప్ కంతేటి. ఈ కథను వినిపిస్తున్నారు ఈ వరలక్ష్మి.
1: అనగనగా ఒక పెద్ద అడవి ఉంటది. ఆ అడవిలా ఒక ఏనుగు ఉంటది. ఆ ఏనుగుకి ఒక చిన్న పిల్ల ఏనుగు ఉంటది. దాని పేరు బుజ్జి ఏనుగు. ఒకరోజు తల్లి ఏనుగుతోని ఆ పిల్ల ఏనుగు ఇట్లంటది, అమ్మా నేను కాస్త ఆ చెరువు దాకా వెళ్ళి కొన్ని నీళ్లు తాగి వస్తా అంటది బుజ్జి ఏనుగు. జాగ్రత్తగా వెళ్ళిరా అంటది తల్లి ఏనుగు. బుజ్జి ఏనుగు పుట్టి 7 అవుతున్నది, కాని ఇప్పటిదాకా ఒంటరిగా ఏడికి కూడా పోలేదు. అందుకని వాళ్ళ అమ్మ ఒప్పుకోగానే మస్తు హుషారుగా ఎంతో ఆనందంతోని బయటకొత్తది బుజ్జేనుగు. అట్లా కొంచెం దూరం పోయేసరికి ఒక చెట్టు మీద ఒక గండు కోతి కనిపిస్తుంది బుజ్జేనుగుకి. బుజ్జేనుగు ఒక్కతే వస్తున్నట్టు చూసి ఆ గండు కోతి పెద్ద నోరుతో, ఏంటే ఓ ఊపుకుంటూ వస్తున్నా, ఆగక్కడా అని అరుస్తుంది బుజ్జేనుగు మీద. పాపం బుజ్జేనుగుకు బాగా భయమేస్తుంది. నీళ్ళు చెరువు దగ్గరికి, చెరువు దగ్గరికి నీళ్ళు, నీళ్లు తాగొద్దామని అనుకుంటూ వణుకుతూ అంటది. అది నీ బాబుగాడి చెరువా అంటది ఆ గండుకోతి. నీళ్లు తాగాలంటే నా అనుమతి తీసుకోవాలి. చివరికి పులులైనా సింహాలైనా సరే నా అనుమతి లేందే ఆ చెరువులోని నీళ్లు తాగడానికే లేదు అంటది కోతి బాగా పొగరుగా. దాహంగా ఉంది, కొన్ని నీళ్లు తాగుతా, అనుమతి ఇవ్వండి కోతి అని అంటది వేడుకుంటూ బుజ్జి ఏనుగు. సరే తాగిరా, అయితే ఒక షరతు, నన్ను నీ వీపు మీదెక్కించుకొని కొంచెంసేపు దిప్పాలి, ఒప్పుకుంటావా అని అంటది కోతి. పాపం బుజ్జి ఏనుగు ఏమీ చేయలేక సరే తిప్పుతాను అని ఒప్పుకుంటది. అట్లా కాసేపు కోతిని తిప్పి మళ్ళీ దారి పడుతుంది. ఇంకొంచెం దూరం నడిచేసరికి వెనుక నుండి ఒక పాము బాగా వేగంగా వస్తుంది. ఒసే బండమోహన్ దానా, వెనక పెద్దలొస్తున్నారని కూడా చూసుకునేది లేదా? దారి ఇవ్వాలన్న జ్ఞానం కూడా లేదా అంటది ఆ పాము కోపంగా. తప్పైంది తప్పైంది, క్షమించన్నా అంటూ పక్కకు ఒదిగి నిలబడుతుంది పాముకు దారిస్తూ ఆ బుజ్జేనుగు. బుద్ధిగా ఉండు, లేకపోతే ఎప్పుడో ఒకప్పుడు నీ తొండంలోకి దూరి పిచ్చెక్కిస్తా అంటది ఆ పాము వేగంగా వెళ్ళిపోతూ. పాపం బుజ్జేనుగు బిక్కు బిక్కుమంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటది. మళ్ళీ అంతలా భయపడుతూ వెళ్తున్న బుజ్జేనుగుకు బండదానా, ఓహోయ్ బండదానా, ఇంట్లో చెప్పొచ్చావా అన్న మాటలు వినబడతాయి. మంచిగా అటూ ఇటు చూస్తుంది ఆ బుజ్జేనుగు ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో చూసుకుంటా. ఒక పుట్ట మీద ఒక గండు చీమ దర్జాగా కూసోని ఈ మాటలన్నీ బుజ్జేనుగుని అంటున్నది. ఓహో, ఈ మాటలు ఈ చీమంటుందా అని పాపం బుజ్జేనుగు బాగా బాధపడుతుంది. పెద్దలకి నమస్కారం పెట్టాలని కూడా తెలియదా? దండం పెట్టు, లేకుంటే నీ తొండంలోకి దూరి ఒక్క కుట్టు కుట్టినంటే సచ్చూరుకుంటావు అని బెదిరిస్తుంది చీమ. తప్పైపోయిందన్నా, క్షమించు, నమస్తే నమస్తే అన్నా అని బుజ్జేనుగు అక్కడి నుంచి మళ్ళీ బయటపడుతుంది. అట్లిట్లా వాళ్ళందరి మాటలు పడుకుంటా బాగా బాధపడుకుంటూ అట్లిట్లా చెరువు దగ్గరకొస్తుంది బుజ్జేనుగు. తీరా చెరువు దగ్గర నీళ్లు తాగబోతుంటే ఆగక్కడా అంటారు ఎవరు. తనకు అర్థం కాదు, ఎవరబ్బా మళ్ళీ నన్ను ఇక్కడ ఆగు అంటున్నారు అని అనుకుని చుట్టుపక్కలంతా చూస్తుంది. కొంచెంసేపటికి ఒక ముసలి భయంకరంగా పళ్ళు చూపిస్తూ నీటిలో తేలుతుంది. దాన్ని చూసి వణికిపోతుంది బుజ్జేనుగు. వేలా పాలా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడొచ్చి నీళ్లు తాగిపోవడానికి మీ తాత జాగిరు కాదమ్మా, అయినా నేనిప్పుడు స్నానం చేస్తున్నా, తర్వాతరా అంటది కోపంగా ముసలి. అన్నా బాగా దాహంగుందే, గొన్ని గుక్కెన్నీళ్ళే తాగుతా, కొంచెం తాగనియే అన్నా, అయినా గక్కడికి కోతిబావ అనుమతి తీసుకొనే వచ్చినా అని అంటది దీనంగా బుజ్జేనుగు. కోతి అనుమతి అనేసరికి ముసలికి మరీ మండిపోతుంది. మడుగులో కాలు పెట్టావంటే నిన్ను నీ బావని కరకర నమలేస్తా, జాగ్రత్త అని అరుస్తుంది. బుజ్జేనుగుకు బాగా భయం వేస్తుంది. గతంలో నీకన్నా పెద్దేనుగు వస్తేనే మా తాత సుక్క చూపించుండు, సాక్షాత్తు విష్ణుమూర్తే దిగొచ్చి మా తాత భార్య నుండి దాన్ని కాపాడిండు, పో పో ఇక్కడి నుంచి బండమొహమా అని తిట్టిపోస్తుంది ముసలి. బుజ్జేనుగు బాగా ఏడ్చుకుంటూ ఇంటికోతది. తల్లితో జరిగిందంతా చెప్తది. తల్లేనుగుకు బాగా కోపమొస్తుంది, మండిపోతుంది ఆ మాటలన్నీని. ఎంబటే బుజ్జేనుగుని ఎంటబెట్టుకుని చెరువుకు బయలుదేరుతుంది. దారిలా ఆ కోతి కనబడుతుంది. ఆ గండు కోతిని చూడంగానే అమాంతం దాన్ని తొండంతో సుట్టి సుట్టి మూడామడల దూరానికి ఇసిరి పారేస్తుంది. మళ్ళా కొంచెం దూరం పోగానే పాము కనబడుతుంది. ఆ పాము కనబడంగానే, రా నువ్వు నా తొండంలో దూరేలోపే కాళ్లతోని తొక్కి చంపేస్తా అంటది. ఆ పాము కాస్త బెదిరి పుట్టలోకి దూరిపోతుంది. ఇంకొంచెం దూరం పోగానే పుట్ట మీదున్న సీమ కనబడుతుంది. సీమతోని, ఏమే నీకు కూడా నా బిడ్డ లోకువయ్యాడా అని గట్టిగా తొండంతోని ఊదేసరికి అది ఎగిరిపోయి ఆ రామడల దూరాన పడి బతుకు జీవుడా అని పారిపోతుంది. ఇక చెరువు ఒడ్డుకు వెళ్ళి తల్లేనుగు మొసల్ని నిలుస్తుంది. మీ తాత ఎప్పుడో పెద్ద ఏనుగును పట్టుకున్నాడని విర్రవీగకు, నువ్వు నీళ్లలో నా ఒక్క కాళ్ళను పట్టుకొని చూడు, మిగిలిన నా మూడు కాళ్లతో నీ వీపుని తొక్కి పచ్చడి చేస్తా, నెత్తురు కక్కొని చస్తావు అంటది కోపంగా. అంతే, భయంతో ముసలి నీళ్లలో మునిగి మాయమైపోతుంది. ఏనుగులు తృప్తిగా నీళ్లు తాగి ఇంటికోతాయి. దారిలో బుజ్జేనుగుకు తల్లేనుగు హితబోధ చేస్తుంది. దేవుడు మనకి పెద్ద శరీరం ఇచ్చిండు, బలమిచ్చిండు, బుద్ధిచ్చిండు, శక్తివంతమైన తొండాన్నిచ్చిండు. మనం కాలు పెట్టి తొక్కితే ఎంతటి శత్రువైనా మట్టి గరవాల్సిందే. ముందు నీలో భయం పోగొట్టుకో, ధైర్యం పెంచుకో. ఇక ఏ ప్రాణి నీ జోలికి రాదు, సరేనా? భయపడకు, భయపడితే భయపెడతారు, అర్థమైతుందా అని పిల్లేనుగు చెప్తుంది. అప్పట్నుండి పిల్ల ఏనుగు అన్ని విషయాల్లోనూ ఎలాంటి భయం లేకుండా మంచి ఉంటది. పిల్లలు కూడా అనవసరమైన విషయాలకు భయపడరాదు.
0: ఇప్పటిదాంక ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి తల్లి ఏనుగు పాఠం కథినరు రచన చంద్రప్రతాప్ కంతేటి. ఈ కథను వినిపించారు ఈ వరలక్ష్మి. ఈ కథ ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది, అక్కడికి వెళ్ళినచ్చు. ఈ కథనే కాదు, పిల్లల కోసం ఎన్నో కథలు మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. మీ పిల్లలకి వినిపించచ్చు, మీరినచ్చు, మీ చుట్టాలకు దోస్తులకు షేర్ చేయొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా యూట్యూబ్ ఛానల్కు ఉండ్రి, సబ్స్క్రైబ్ చేసుకుండ్రి, పక్కనటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కుండ్రి మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ ని పొందుండ్రి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
4: వానాకాలంలో మలేరియా, డయేరియా, టైఫాయిడ్, కలరా, డెంగీ, కామెర్లు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.
5: అందుకే దోమలు, ఈగల నుండి రక్షణ కోసం దోమ తెరలను వాడాలి.
4: నిలిచి ఉన్న నీటిని తొలగించండి, దోమల వ్యాప్తిని అరికట్టండి.
5: ఇల్లు, పరిసరాల పరిశుభ్రతను పాటించండి.
4: క్రమం తప్పకుండా చేతులను సబ్బుతో కడుక్కోండి.
5: అపరిశుభ్రమైన ఆహారం తినవద్దు, కాచి చల్లార్చిన నీటినే తాగాలి.
4: ఈ జాగ్రత్తలు పాటించండి, వ్యాధులు రాకుండా చూసుకోండి.
5: ఈ ప్రకటన జారీ చేసిన వారు
4: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఆదిలాబాద్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనస్సు నిండా మీరుంటున్నారు కథిందాం, పిల్లల కోసం కథలు వినిపించే కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడిందాం పెద్దల మాట కథల సంపుటి నుండి బాధ్యత కథింటారు. రచన కన్యకంటి అనసూయ. ఈ కథను వినిపిస్తున్నారు బి సంధ్యాలీల.
6: అనగనగా ఒక తోట. ఆ తోట నిండా తీరొక్క పూల చెట్లు, పండ్ల చెట్లు. అప్పుడప్పుడే తెల్లారుతున్నదేమో అన్నట్లు తాజాగా విరబూసిన పువ్వులతోటి, మస్తు పండిన పండ్లతోటి సువాసనలు వెదజల్లుకుంటా ఆ తోట అంతా కలకల్లాడుతున్నది. దాంతో ఆ పువ్వులల్లో తేనె తాగాలని తేనెటీగలు, సీతాకోక చిలుకలు మస్తు హడావుడి చేస్తున్నాయి. గంతేకాదు, మస్తు మగ్గిన పండ్లను ఎప్పుడెప్పుడు తిందామా అని చిలుకల్లల్ల సుఖ ఆరాటం పెరిగిపోయి తోటంతా కలియదిరుగుతున్నాయి. అవన్నీ అట్లా పూల చుట్టూ, కాయల చుట్టూ తిరుక్కుంటుండగా ఒక తేనెటీగకు ఏ పువ్వు మీదికి పోయినా అప్పుడే ఆ పువ్వులల్ల తేనెని దాగే చచ్చేస్తున్న సీతాకోక చిలుకలకు ఎదురుపడుతున్నది. దాంతో తేనెటీగలకు మస్తు కోపమచ్చి, ఓయ్ సీతాకోక చిలుక, అల్గగుంటావని గర్వమా? లేక పువ్వులల్ల రంగులన్నీ నీ రెక్కలల్లనే ఉన్నాయని చూసుకుంటున్నావా? మిడిచిపడిపోతున్నావు? ఎక్కడికి పోయినా నాకంటే ముందే పోయి మా తేనె అంతా తాగేస్తున్నావు అని అంటది తేనెటీగ. ఎప్పుడు గిదేలొల్లి అని అస్సలు పట్టించుకుంటలేదు సీతాకోక చిలుక. పలకరించినా పలకకపాయా, సీతాకోక చిలుక నిర్లక్ష్యం మస్తు కోపం తెప్పిస్తుంది. దాంతో రెచ్చిపోతుంది తేనెటీగ. సీతాకోక చిలుకను ఎట్లయినా తోట నుంచి వెళ్ళకూడదామని మనసులు అనుకుంటది. గట్ల అనుకోగానే జుమ్మని రొద చేసుకుంటా అది ఆడికిపోతుంది, ఆడికే పోయి దాన్ని మస్తు సతాయించుకుంటుంటా అనుకుంటది. దాంతో సీతాకోక చిలుకకు తేనెటీగల మీద మస్తు కోపమస్తుంది. ఈ తోటల తిండి లెంకుకుంతందుకు తేనెటీగకు ఎంత హక్కున్నదో నాగ్గూడా గంతే హక్కున్నది. బలమైన దాన్నని కాబోలు, గీ తేనెటీగ విర్ర వెగుతున్నది, దీని సంగ చెప్తాగు అనుకుని మనసుల ఆ తోటమాలకు పన్న మంచం దగ్గరికి పోయి అతని చుట్టూ తిరుగుతుంది. సీతాకోక చిలుక వేసిన కుట్ర తెలివని తేనెటీగ దాన్ని ఎంటబడుతుంది. దాంతో పన్న మాలకు మేల్కుంటాడు. తేనెటీగ సప్పుడుకు చిరాకేస్తుంది. మాటుగాసి దగ్గరకు పోతున్నప్పుడు గుర్రుమని చూసి కట్టెతోటి ఒక్కటి కొడతాడు. దాంతో తేనెటీగ కింద పడి గిలగిలా కొట్టుకొని చచ్చిపోతుంది. ఆ చూసిన సీతాకోక చిలుక తిక్క కుదిరింది దీనికి. లేకపోతే అసలు నేనెంత, నా పొట్టెంత, నాకు కావలసింది ఏదో నేను అక్కడనే తినేస్తున్నా, దీని లెక్క కడుపు నింపుకొని దాసుకుంటందుకు కూడా పట్టుకొని పోతలేను కదా, రోజు తోటల ఎదురు పడుకుంటూనే ఉంటాం, ఈరోజుగా కొత్తగా దాని తిండిని నేను దోసుకుంటలేను కదా, అసూయ కాకపోతే. ఇంకొక్కళ్ళని చూసి అసూయ పడేటోళ్లకు ఇదే తగిన శాస్తి అనుకొని మనసులు అనుకుంటా రివ్వునెగిరిపోతుంది.
0: ఇప్పటిదాకా పెద్దల మాట కథల సంపుటి నుండి బాధ్యత కథినరు, రచన కన్నెగంటి అనసూయ, ఈ కథను వినిపించారు బి సంధ్యాలీల. ఈ కథ సుఖ ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది, అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. ఇది ఎలటి కథిందాం, పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమం. ఈ కథిందాం కార్యక్రమం ప్రతి బుధవారం నుంచి శనివారం అందాక పొద్దుమట్టు 5:30 ఉంటుంది. ఇక రేపటి కథిందాంలో ఎగిరే కప్పలు, నడిచే పాములు కథల సంపుటి నుండి చిట్టి తెలివి కథింటారు, రచన చంద్రప్రతాప్ కంతేటి, ఈ కథను వినిపిస్తారు ఈ వరలక్ష్మి. తర్వాత పెద్దల మాట కథల సంపుటి నుండి ఏకాగ్రత మరియు కల్తీ ఈ కథలు ప్రసారమవుతాయి. రచన కన్నెగంటి అనసూయ, ఈ కథలు వినిపిస్తారు బి సంధ్యాలీల, జి జ్యోతి. ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, మనస్సు నిండా సమయం, 5:46 దాటి 26 సెకండ్లు. ఇప్పుడు శక్తి స్త్రీల కార్యక్రమం. స్త్రీలకు అక్కడికచ్చే అన్ని తీవ్ర ముచ్చట్లను, ఇంకా వివిధ రంగాలలో విజయాలు సాధించిన స్త్రీల అనుభవాలను వినిపించే కార్యక్రమం ఈ శక్తి కార్యక్రమం. ప్రతి మంగళవారం పొద్దుమట్టు 5:30, ప్రతి శుక్రవారం పొద్దుమట్టు 5:45 ప్రసారమవుతుంది.
7: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
7: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
7: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
7: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, మనస్సు నిండా శక్తి స్త్రీల కార్యక్రమంలో ఇప్పుడిందా. కోకోపీట్ తయారీ ద్వారా స్వయం ఉపాధి. ఆదిలాబాద్ గ్రామీణ మండలం బెల్లూరికి చెందిన మహిళా స్వయం సహాయక సంఘం సభ్యురాలు గుమ్మడి దేవమ్మతో ముచ్చట. వీరితో ముచ్చట పెట్టింది బి సంధ్యాలీల.
6: కొబ్బరి చెట్టు అనగానే మనకు కొబ్బరి బొండాలు, కొబ్బరికాయలు ఇవే యాదికొస్తాయి. కాని కొబ్బరి చెట్టు అది కల్పవృక్షం, ఎన్నో పనులకు ఉపయోగపడుతుంది. అందుకే దాన్ని కల్పవృక్షం అని అంటారు. అయితే మన ఆదిలాబాద్ లో ఇప్పుడు కొంతమంది మహిళలు వాళ్ళ స్వయం ఉపాధి కోసం, అదనపు ఉపాధి కోసం ఈ కొబ్బరిని ఏ విధంగా వాడితే బాగుంటుంది, దీని నుండి ఏం తయారు చేస్తే బాగుంటుంది అనే ఒక కొత్త ఆలోచనతోటి ఈ మధ్య కాంపోస్ట్ ఎరువు అంటే బాగా ప్రాచుర్యంలో ఉంది. కొబ్బరి నుండి ఒక కాంపోస్ట్ ఎరువుని, ఒక ఎరువుని, మంచి ఎరువుని తయారు చేసే ఆలోచనకు శ్రీకారం చుట్టిండ్రు. దానిలో భాగంగానే మనకు ఆ వివరాలను, ఆ కొబ్బరి పీచుతో, ఆ కొబ్బరి బోండాలతో, ఆ కొబ్బరితో మరి ఈ కోకో పీట్ అనేది ఒకటి తయారవుతుంది. అది ఒక ఎరువు లాంటిది. ఎరువు, ఆ ఎరువుని మరి ఎట్లా తయారు చేస్తారు, దాన్ని ఎట్లెట్లా ఉపయోగిస్తారు, దానివల్ల ఎన్ని లాభాలున్నాయి, ఆ కోకో పీట్, ఆ కొబ్బరి పీచుతోటి ఏమేం తయారు చేస్తున్నారు, ఎన్ని ఆలోచనలున్నాయి, అవన్నీ మనకి ఇప్పుడు చెప్పడానికి మనతో పాటుగా మన ఆదిలాబాద్ కు చెందిన గుమ్మడి దేవమ్మ మనకిప్పుడు సిద్ధంగా ఉన్నారు. తను మహిళా స్వయం సహాయక సంఘంలో అభ్యర్థి కూడా. మరి తనతో మనం ఇప్పుడు మాట్లాడదాం. నమస్కారం అండి దేవమ్మ గారు.
8: నమస్కారం మేడం.
6: చెప్పండి, అసలు ఈ కోకో పీట్ అంటే ఈ కొబ్బరి ఎరువు అనుకోవచ్చు మనం దీన్ని, ఆ కొబ్బరి పీచు నుండి మీరు ఎరువును తయారు చేస్తున్నారు, అసలు ఈ ఆలోచనకు శ్రీకారం ఇలా చుట్టిండ్రు, మరి అసలు మీకు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది?
8: మేడం మాకు ఎస్ఎస్జిలో, నేను మా వినాయక సంఘం మా బెల్లూరి విలేజ్, కానీ ఇప్పుడు తిరుపల్లి 3వ వార్డులోకి వచ్చేసాం, ఆదిలాబాద్ మున్సిపాల్లోకి. మెప్మా డిపార్ట్మెంట్ లో ఆర్పీగా కూడా పనిచేస్తాను నేను. అయితే మా ఆర్పీ మీటింగ్స్ లో మెప్మాలో అదనపు కలెక్టర్ ట్రైనింగ్ కలెక్టర్ మేడం గారు రావడం జరిగింది. వచ్చి మరి ఇట్లా ఎక్కడంటే అక్కడనే మన ఆదిలాబాద్ లో కుప్పల కుప్పలుగా తాగి పడేసిన కొబ్బరి బోండాలు వేస్టేజ్ గా పడేసి ఉంటున్నాయి. వర్షకాలం వచ్చేసరికి దాంట్లో నీళ్లు జామ్ అయిపోయి మళ్ళా డెంగ్యూ గాని మలేరియా గాని రావడము, జ్వరాలు రావడము, రోడ్డు పొంటి వేటను మురికి వాసన దాని వల్ల మొత్తం ఇదైపోతుంది కాబట్టి మరి

0: అనుకోను చేద్దాం బాగుందని. మరి మేడం మమ్మల్ని మా మేపమా డిపార్ట్మెంట్ భాగ్య మేడం గారు, మా సిసి, మా డిఎంసి సారు వీళ్ళందరూ మమ్మల్ని ప్రోత్సహించి హైదరాబాద్ కు ట్రైనింగ్ కు పంపడం జరిగింది. వెళ్లి చూసి ట్రైనింగ్ తీసుకుని వచ్చిన తర్వాత మేము ఒక 5 లక్షలు లోన్ తీసుకుని ఈ మిషన్స్ తీసుకురావడం జరిగింది. మిషన్స్ తీసుకుని వచ్చి మాకు అది పెద్ద ప్రాసెసింగ్ మేడం, ఒక 15-20 లక్షలుంటేనే పెట్టుకోగలుగుతాం, లేకపోతే అది చేసే పరిస్థితిలో ఉండదు. కాబట్టి
1: ఎక్కువ మొత్తంలో
0: పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. మరి ఎట్లా సార్ మాకు ఇంత ధనం అయితే మా వల్ల కాదు అంటే, డంపింగ్ యార్డ్ లో మీకు ఒక షెడ్ ఇస్తాము, మళ్ళీ ఆ షెడ్ లో మీరు చేసుకోవచ్చు, మిషన్స్ పెట్టుకోవచ్చు, ఇప్పటికే కరెంటు కూడా మీకు ఇస్తాం అక్కడ మరి అని భాగ్య మేడం గారు మాకు మంచి సలహా ఇచ్చి ప్రోత్సహించి ఆ మేడం మాకు అవన్నీ చూపించింది. మళ్ళీ మిషన్స్ పెట్టుకున్నాం, పెట్టుకుంటే దాని వల్ల ఇప్పుడు ఒక 1 మంత్ నుంచి స్టార్ట్ అయింది. ఇక మెంబర్స్ ఏం చేసినట్టే పెట్టాగానే అది వచ్చేది కాదు ఇక,
1: అంతే
0: అందరు ఏం చేసిండ్రు, కూలికి వెళ్ళేటి వాళ్ళు డబ్బులు ఇదైపోతుంది కదా అమ్మ మా వల్లనైతే కాదు అని అందరు తప్పుకున్నారు. అయితే ఒక్కదాన్ని మిగిలిపోయినా
1: ప్రస్తుతానికి
0: చేస్తున్నారు.
1: ఇవి
0: కానీ వాళ్ళు వస్తున్నారు కూలీకి, మా మెంబర్స్ ఏ వస్తారు కానీ వాళ్ళకు మాకు డైలీ వైజ్ గానే ఒక వర్క్ చేస్తాం కాబట్టి ఇవ్వండి. ఇది మొత్తం చూసుకోవడం మీ బాధ్యతనే మేడం, మా వల్ల కాదమ్మా. ఇక మేము డైలీ డైలీ కూలికి వెళ్ళుకొని మరి లోన్ కట్టాలా, ఇంట్లో గడవాలంటే కష్టమైతుంది.
1: ఇప్పుడు కొత్తగా మొదలైంది,
0: కొత్తగా మొదలైంది దాన్ని కోకో పీట్ వస్తుంది మేడం. దాని నుంచి మనము బోండాల ద్వారా మిషన్ లో వేస్తే ఒక ఫైబర్ పీటు రెండు మనకు వస్తాయి.
1: ఫైబర్ అంటేనేమో
0: పీచు, పీట్ అంటేనేమో పొడి, పొడితోనేమో చెట్లకు వెరుగు తయారైతుంది. దాన్ని మనం డైరెక్ట్ వేయలేం చెట్లకు, కాబట్టి దాన్ని ప్రాసెసింగ్ చేయాలా.
1: ఎట్లా?
0: ఎట్లా అంటే అది కాంపోస్ట్ చేయాలి.
1: ఇప్పుడు మీరు ఫస్ట్ కొబ్బరి బొండాలు ఎక్కడ నుండి తెస్తారు?
0: కొబ్బరి బొండాలు మన ఆదిలాబాద్ లో ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదా, కొబ్బరి బొండాలు అమ్మేటి వాళ్ళు తాగి అంటే అక్కడ వేసేస్తారు కదా,
1: వాళ్ళ దగ్గర నుండి కొబ్బరి బొండాలు
0: తీసుకొస్తారు.
1: తెచ్చుకున్న తర్వాత డైరెక్ట్ వాటిని మిషన్ లో వేస్తారు,
0: మిషన్ లో వేస్తారు.
1: ఎండబెట్టడం
0: ఆరబెట్టడం
1: ఏముండదు, పచ్చి బొండాలని
0: మిషన్ లో వేస్తారు,
1: మిషన్ లో పడేస్తారు.
0: అవును,
1: పడేసిన తర్వాత అందులో నుంచి
0: పీసు వస్తుంది, పొడి వస్తుంది. దాన్ని మళ్ళీ గ్రేడింగ్ చేయాలా, ఇంకొక మిషన్ లో వేయాలి.
1: అంటే దేన్ని?
0: ఈ పీచుని పొడిని వేరువేరు, అంటే మనకు ఒకేసారి వేరువేరు కావు మేడం. పీచు అంటే అట్లా పడిపోతుంది, దాన్ని వేరేసుకోవాలా, పక్కన తీసేసుకోవాలా. మళ్ళీ పొడి ఉంటది కాబట్టి దాంట్లో అన్ని ఉంటాయి ఇక, బిచ్చలు ఇవి కొబ్బరి తొక్కులు అవి అంతా బాగా మిక్స్ అయి ఉంటది. దాన్ని గ్రేడింగ్ చేయాలా, గ్రేడింగ్ చేస్తే అదొక మిషన్ ఉంటది. ఆ గ్రేడింగ్ మిషన్ లో పోస్తే పీచు అంత పక్కన వెళ్ళిపోతుంది, చెత్త అవసరం లేని, పొడి అంతా కిందికి వచ్చేస్తుంది. దాన్ని మళ్ళీ ఒక పక్కన వేసేసుకొని దాంట్లో వాటర్ కొట్టి మళ్ళీ దాంట్లో కెమికల్ ఇంత కలుపుకుండా వేరే ఆవు పిండ గాని ఏదైనా
1: ఏం కలుపుతారు మళ్ళీ దాంట్లో మీరు?
0: ఆవు పిండ వేస్తున్నాం ఇప్పుడు, వేరే కెమికల్ ఏం లేకుండా నాచురల్
1: అంటే పీట్ తయారు చేసే ముందా ఇదంతా పేడ వేయడం అనేది,
0: అంటే పీట్ లో కలిపేసి మనము చెట్లకు వేయటానికి మంచి ఉంటది. వేరే చెప్తున్నారు అది వేయాలా, ఇది యూరియా వేయాలా, అది వేయాలంటే అది వేస్తే లాభం ఏం లేదు కదా.
1: న్యాచురల్
0: అర్థం లేదని ఆవు పిండని దాన్ని పొడి చేసుకుని దాన్ని ఎండబెట్టి దాన్ని పొడి చేసి,
1: అంటే ఇప్పుడు మీరు ఇది కోకో పీట్
0: తయారైపోయినప్పుడు
1: మీరు దాంట్లో పేడ కలుపుతారు, దాన్ని ఎండబెడతారు ఇంకా
0: మళ్ళీ దాన్ని ఎండబెట్టాలా. ఎండబెట్టి అప్పుడు మేడం అది మనకు ఒక 15 రోజులు 45 రోజులు
1: ఇట్లా ఎన్ని రోజులు ఎండబెట్టాలి?
0: ఇప్పుడు ఫస్ట్ ఒక 1 వారం రోజులు అయింది అనుకో, ఒక బిట్లు వేసుకున్నాం మేడం దాంట్లో. బిట్స్ అంటే ఇట్లా కట్టిగా ఒక టన్నుకు ఒకటి, ఒక టన్నుకు ఒకటి కట్టి ఉన్నాయి. దాంట్లో ఒక 1 వారం రోజులు అయిన పీటునంతా పోసేసి వాటర్ కొట్టేసి కాంపోస్ట్ చేసేసి ఒక కెమికల్ లాగా ఉంటది మేడం దాంట్లో. ఏ పీటుని కూడా డైరెక్ట్ చెట్లకి వేయలేము, దాంట్లోకి వెళ్ళిపోవాలంటే దాంట్లో నీళ్ళు కంపల్సరీ కొట్టాల్సింది. కొబ్బరి పీచు కదా మేడం, పీచు పచ్చి బొండాలు వేస్తున్నాం, వేగానే పీచు వస్తుంది దాంట్లో నుంచి ఒక దగడుగా వేడి వేడిగా రసాయనం ఉంటది. ఆ రసాయనం పోవాలంటే వాటర్ కొట్టాలి,
1: వాటర్ కొట్టాలి.
0: ఆ వాటర్ కొట్టి మళ్ళీ తీసి దాన్ని ఆరబెట్టాలి, ఆరబెట్టి ఇంకొక బీట్లో పోస్తాం. ఇంకొక బీట్లో పోసిన తర్వాత అప్పుడు అందులో ఆవు పేడ గాని ఏదైనా పేడని కలుపుతాం, దాన్ని పొడి చేసేసి కలిపేసి మళ్ళీ దాన్ని కొన్ని రోజులు ఉంచిన తర్వాత అది మొత్తం బ్లాక్ అయిపోవాలా, కాంపోస్ట్ అయిపోలేగా. కాంపోస్ట్ అయిన తర్వాతనే చెట్లకు వాడటానికి, అప్పుడు మేం చెట్లను పెట్టి అవి సక్సెస్ అయితే అప్పుడు వేద్దామని ఇంకా ఇప్పుడు ఎవరికి

0: అమ్మడం మొదలు పెట్టలే వస్తున్నారు అయిందా అయిందా అని. కానీ ఫస్ట్ ఫస్ట్ మనం ఇచ్చేస్తే మనం ఫెయిల్ అయిపోతే ఇంత పెద్దది పెట్టుకొని
1: ఫస్ట్ అయితే మీరు చెట్ల మీద దాన్ని ప్రయోగం
0: చేయాలి.
1: అది ఎంతవరకు మరి సక్సెస్ అవుతుందనేది మీరు కూడా
0: తెలుసుకోవాలి. అప్పుడే మేము ధైర్యంగా
1: మీరు సేల్ చేయగలుగుతాం. మరి ఇప్పుడు ఈ పీచు ఏం చేస్తారు?
0: ఈ పీచు మాత్రం విగ్రహాలు. ఇప్పుడు మనకు గణపతి బొమ్మలు విగ్రహాలు, దేవి నవరాత్రులకు విగ్రహాలకి మన ఆదిలాబాద్ లో గానీ మనకి మహారాష్ట్ర చుట్టుపక్కల లేదు కాబట్టి
1: సరఫరా
0: చేయడానికి సిద్దం ఉన్నాము. కొందరు వస్తున్నారు, చూస్తున్నారు, తీసుకుపోవడానికి రెడీగా ఉన్నారు మేడం. దాన్ని పిఓపి లో వాడతారు. ఇప్పుడు సీలింగ్ వేస్తారు కదా మేడం, దాంట్లో సోఫాలు తయారీకి, డోర్ మ్యాట్స్, బోల్డు దొమ్మె పీచులను కూడా తయారు చేసి అమ్మటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం.
1: అన్ని వస్తువులు తయారు చేయడానికి కాకపోతే మీరు ఇప్పుడు
0: టైం పడుతుంది ఇప్పుడే 1 మంత్ తొలుతగా అవన్నీ ట్రైనింగ్ తీసుకోవడము, యూట్యూబ్ లో చూడడము, దీని గురించి 1 ఇయర్ అయింది మేడం. మేము
1: మొత్తానికి మొదలు పెట్టి 1 సంవత్సరం
0: అయింది. మిషన్లు వచ్చి 1 మంత్ అయింది.
1: పని స్టార్ట్ అయ్యి
0: నెల అయింది మేడం, పని స్టార్ట్ అయ్యి. కానీ మనకు సరిగ్గా బోండాలు తెచ్చేయకపోవడం, ఉండకపోవడం మేడం, కొత్త కాబట్టి ఎవరెవరో తీసుకుపోకూడదు బోండాల్ని. ఇప్పుడు పాడేస్తుండ్రు కదా వాళ్ళు కుండలు తయారేయటానికి, దీనికోసం తీసుకుపోయి అందరినీ మాకు. ఇప్పుడు మేము కొత్తగా స్టార్ట్ చేసినామని మన మున్సిపాల్ లో సార్ అని మేడం లని కలిసి మరి మన దగ్గర నేస్తేనే మాకు ఉపాధి కలుగుతుంది కదా మేడం అంటే బాగా మేడం అందరికి ఇప్పడం చేయడం అట్లా అట్లా. ఇప్పుడు పీచ్ వస్తుంది, బోండాలు కూడా రావడం జరుగుతుంది కలెక్టర్ సార్ ద్వారా. మంచి ఉపాధి కూడా
1: దేవమ్మ గారు, ఇది ఒక మంచి ఉపాధి ఆడవాళ్ళకి. ఆడవాళ్ళు మంచిగా కూర్చొని కూడా పని చేసుకోవచ్చు, హాయిగా ముచ్చట్లు పెట్టుకుంటూ మాట్లాడుకుంటూ ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే హాయిగా ఉంటది అన్నట్టు. కాకపోతే దీన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచన ఇంకేం చేస్తున్నారు మరి?
0: మాకు ప్రభుత్వం కింద సపోర్ట్ గా ఉంటాయి మేడం మంచి. ఇంకో మిషన్లు కూడా ఉంటాయి దీంట్లో. ఒక మిషన్ తెచ్చుకోవాలంటే 5-6 లక్షలు కావాలి. మిషన్ ఉంటేనే మనకు పని అవుతుంది. ఇది తొందర కావాలంటే మిషన్లు ఉండాలి. చేతులతో అంటే ఇప్పుడు తాడు కూడా తయారు చేయొచ్చు మేడం. తాడు తయారు చేయాలంటే ఆ పీచుని ఒక 2 వ్యక్తులు ఉంటారు, మళ్ళీ మిషన్ ఉండాలి. మిషన్ కరెంట్ పెట్టేస్తే అది తిరుగుతా ఉంటే దాంట్లో ఆ పీచు పెట్టుకుంటా పోతే తాడు తయారైతుంది. మనుషులు కావాల్సిందే, మిషన్
1: కావాలి.
0: మిషన్లు తెచ్చుకోవాలంటే లక్షలతో కూడింది. ఇప్పుడు మనం లేదు ఆడవాళ్ళం, ముందుకు వస్తున్నాము చేయటానికి. కానీ
1: అయితే ఇప్పుడు ఇదంతా ప్రాసెస్, ఒక పీట్ తయారు కావాలి కరెక్ట్ గా, కోకో పీట్ సిద్ధమైంది అనడానికి ఎన్ని రోజులు పడుతుంది అసలు?
0: ఖచ్చితంగా మనం తయారు చేయడానికి 45 రోజులు అయితే కంపల్సరీ ఉండాలి మేడం.
2: ఇప్పటిదాకా కోకో పీట్ తయారీ ద్వారా స్వయం ఉపాధి. ఆదిలాబాద్ గ్రామీణ మండలం బెల్లూరికి చెందిన మహిళా స్వయం సహాయక సంఘం సభ్యురాలు గుమ్మడి దేవమ్మతో ముచ్చటినరు. ముచ్చట పెట్టింది బి సంధ్యాలీల. ఈ ముచ్చట పునఃప్రసారమినరు. ఈ ముచ్చట ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది, అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. ఇది ఇయాలటి శక్తి స్త్రీల కార్యక్రమం. ఈ శక్తి కార్యక్రమం ప్రతి మంగళవారం పొద్దుమట్టు 5:30, ప్రతి శుక్రవారం పొద్దుమట్టు 5:45 ప్రసారమవుతుంది. ఇక రేపు రాత్రి రేపు పొద్దుమట్టు 5:45 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఆదిలాబాద్కు చెందిన చెట్లపల్లి సహిష్ణు స్వీయ కవితలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, మనసు నిండా సమయం 6 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు వింటారు, ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి.

0: मंत्रालय के प्रवक्ता रणधीर जायसवाल ने आज बताया कि नेपाल में बुधवार को अचानक बाढ़ त्रासदी के बाद 320 भारतीय नागरिकों से संपर्क नहीं हो पा रहा है। उन्होंने कहा कि अन्य देशों के भारतीय मूल के लगभग 100 लोगों से भी संपर्क नहीं हो पा रहा। श्री जायसवाल ने नई दिल्ली में मीडिया को बताया कि त्रिशूली वन जल विद्युत परियोजना में काम कर रहे 63 भारतीय नागरिकों को प्रभावित इलाकों से बचाया गया है। उन्होंने कहा कि चीन की तरफ फंसे 96 भारतीय नागरिक सुरक्षित रूप से जमीन के रास्ते नेपाल पहुंच गए हैं और उन्हें वहां से निकालने के प्रयास किए जा रहे हैं। श्री जायसवाल ने कहा कि चीन की तरफ लगभग 400 भारतीय नागरिक सुरक्षित हैं और अपने परिवारों के संपर्क में हैं। इस बीच भारत ने नेपाल को मानवीय सहायता बढ़ा दी है। भारत ने बचाव और राहत कार्यों में मदद के लिए 47 टन से अधिक आपातकालीन राहत सामग्री भेजी है। श्री जायसवाल ने कहा कि सरकार ने विदेश मंत्रालय में 24 घंटे कार्यरत नियंत्रण कक्ष बनाया है। विदेश मंत्री एस जयशंकर ने तमिलनाडु के 21 तीर्थयात्रियों से मुलाकात की जिन्हें नेपाल से बचाया गया। ये तीर्थयात्री कल बाढ़ प्रभावित क्षेत्र से काठमांडू पहुंचे थे और आज दोपहर नई दिल्ली पहुंचे। डॉक्टर जयशंकर ने सोशल मीडिया पोस्ट में नेपाली सेना और सरकार को इसके लिए धन्यवाद दिया। सिक्किम सरकार नेपाल में बाढ़ की स्थिति पर कड़ी नजर रख रही है। सरकार वहां फंसे सिक्किम निवासियों की सुरक्षा और कुशल क्षेम सुनिश्चित करने के लिए समुचित कदम उठा रही है। सरकार ने कहा है कि देश में चीनी की कोई कमी नहीं है। उचित कीमतों पर पर्याप्त मात्रा में चीनी उपलब्ध कराने के लिए सभी आवश्यक उपाय किए जाएंगे। उपभोक्ता कार्य मंत्रालय ने बताया कि हाल के दिनों में चीनी मिलों से बाहर चीनी की कीमतों में लगभग 20% की गिरावट आई है, जबकि खुदरा चीनी की कीमतें भी अब कम होने लगी हैं। सरकार ने चीनी की समयबद्ध उपलब्धता सुनिश्चित करने के लिए मौजूदा मासिक कोटा प्रणाली के स्थान पर अगले महीने से पाक्षिक चीनी आवंटन प्रणाली शुरू करने का निर्णय लिया है। नए सीजन के लिए गन्ने की पेराई 15 अक्टूबर से शुरू होगी और उम्मीद है कि इस दौरान 10 लाख टन से अधिक चीनी का उत्पादन होगा। सरकार ने चीनी मिलों को अक्टूबर में उत्पादित चीनी को बिना किसी प्रतिबंध के बेचने की अनुमति दे दी है। प्रधानमंत्री नरेंद्र मोदी 2 दिन की यात्रा पर कल उज्बेकिस्तान जाएंगे। वे उज्बेकिस्तान के राष्ट्रपति शफकत मिर्जियोयेव के निमंत्रण पर ताशकंद का दौरा करेंगे। यात्रा के दौरान प्रधानमंत्री दोनों देशों के बीच रणनीतिक साझेदारी और मजबूत करने के लिए राष्ट्रपति मिर्जियोयेव के साथ प्रतिनिधिमंडल स्तर की बातचीत करेंगे। वित्त मंत्री निर्मला सीतारामन आज से 6 दिन की अमेरिका यात्रा पर हैं। यात्रा के दौरान वे शिकागो, एशविल और न्यूयॉर्क जाएंगी। वे शिकागो में प्रमुख निवेशकों के साथ एक गोलमेज सम्मेलन में भाग लेंगी और निजी क्षेत्र की प्रमुख कंपनियों के मुख्य कार्यकारी अधिकारियों, अध्यक्षों और वरिष्ठ प्रतिनिधियों से मुलाकात करेंगे। एशविल में श्रीमती सीतारामन की अध्यक्षता में G20 सदस्य देशों के वित्त मंत्री, केंद्रीय बैंक गवर्नर तथा वरिष्ठ आर्थिक अधिकारी वैश्विक आर्थिक और वित्तीय मुद्दों पर विचार विमर्श करेंगे। रक्षाबंधन का त्योहार आज देशभर में मनाया जा रहा है। राष्ट्रपति द्रौपदी मुर्मू, उपराष्ट्रपति सीपी राधाकृष्णन और प्रधानमंत्री नरेंद्र मोदी ने नई दिल्ली में विभिन्न स्कूलों और संगठनों में रक्षाबंधन का पर्व मनाया। नॉर्वे के राजा हेराल्ड पंचम का आज ओस्लो के अस्पताल में निधन हो गया। वे 89 वर्ष के थे। प्रधानमंत्री नरेंद्र मोदी ने उनके निधन पर गहरा दुख व्यक्त किया है। सोशल मीडिया पोस्ट में प्रधानमंत्री ने इस वर्ष की शुरुआत में नॉर्वे की यात्रा के दौरान राजा हेराल्ड पंचम से अपनी मुलाकात को याद किया। भारत के वेलवन सेंथिल कुमार आज रात PSA बुडापेस्ट स्क्वाश ओपन फाइनल में हंगरी के खिलाड़ी बालाज फारकश से मुकाबला करेंगे। कल रात सेमीफाइनल में सेंथिल कुमार ने भारत के ही वीर चोटरानी को हराया था। इसके साथ ही समाचार बुलेटिन समाप्त हुआ।
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా ఇయాల్టి రేపటి కార్యక్రమాల వివరాలు ఇనే ముందు
2: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
5: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
6: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
6: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఇయాల్టి రేపటి కార్యక్రమాల వివరాలు ముందుగా ఈపూట ప్రసారంలో ఈపోజామట్టు 6:20 గిరిపథం ఆదివాసీల పాటలు వినిపించే కార్యక్రమంలో భీంపూర్ మండలం జలకోరి గ్రామానికి చెందిన కొడప అయ్యూబాయి బృందం పాడిన జువారింగ్ పాటలు, తర్వాత తలమడుగు మండలం రేకులగూడ గ్రామానికి చెందిన మడావి కన్నీబాయి బృందం పాడిన కొలాం పాటలు ప్రసారమవుతాయి. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు యోసం వ్యవసాయదారుల కార్యక్రమంలో ఫోన్ ఇన్ ఉంటుంది. ఇందులో పాడి పశువుల ఎంపిక మరియు యాజమాన్యం, ఈ అంశం గురించి వ్యవసాయదారులు, పాడి పశువుల పెంపకందారులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు, అనుమానాలకు ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్ జవాబులు చెబుతారు. వ్యవసాయదారులు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబర్లు 0872 ఇది కోడ్ నెంబర్, ఈ నెంబర్ నుంచి రద్దు చేసి 2300081 ఇంకొక నెంబరు 2950081 ఈ నెంబర్లకు ఫోన్ చేయొచ్చు. 7:45 వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 23వ భాగంలో సునీల్ రాణే గురించి విశేషాలింటారు రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఇదే కార్యక్రమాన్ని రేపు పొద్దుగల 8:30 మళ్ళా వినొచ్చు. గీతం కి బహార్ కార్యక్రమంలో రాత్రి 9:45 అలనాటి నటి కుంకుమ నటించిన పాత హిందీ చిత్రాల్లోని పాటలతో రూపొందించిన కార్యక్రమం 3వ భాగం ఇంటరు, సమర్పణ అశోక్ కుమార్ గుప్తా. ఈరోజు రాత్రి 10:00 మన పురాణాలు కార్యక్రమంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం శీర్షా గ్రామానికి చెందిన జడసింగరి బృందం చెప్పిన లక్ష్మీ నరసింహస్వామి ఒగ్గు కథ 3వ భాగం ప్రసారమవుతుంది. ఇక ఈ పూట ప్రసారమయ్యే సినిమా పాటలయాలలు రాత్రి 8:00 to 8:45 వరకు ఉషారు, రాత్రి 10:30 to 11:00 11:00 దాకా మధురిమ కార్యక్రమం వింటారు. ఇవి ఇయాల్టి కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు పొద్దుగల 6:10 ప్రార్థనలో జయదేవుని అష్టపదులు వింటారు. పొద్దుగల 7:15 విజ్ఞానం వినోదం సమాచారం అందించే అంబటాళ్ల సంగతులు, ఈ కార్యక్రమంలో ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా, విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకుడు ఆర్ దేవేందర్రావు బొడగం మధుబాబు సంభాషణలు 16వ భాగంలో, లిజనింగ్ స్కిల్ గురించి 2వ సంభాషణ వింటారు. తర్వాత ముచ్చట బడిలో ఆటున్నది వ్యాయామ ఉపాధ్యాయుడు నన్నపు స్వామితో ముచ్చటింటారు. ముచ్చట పెట్టింది కేలిని. ఈ ముచ్చటను జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా పునఃప్రసారం చేస్తున్నాం. ఆ తర్వాత శృణవామ సంస్కృతం, సంస్కృతాన్ని విందాం. దోర్బల ప్రభాకర శాస్త్రి అందిస్తున్న లఘు ప్రసంగ మాలిక 5వ భాగం వింటారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 20వ తేదీన అంటే ఈరోజు సంస్కృత భాషా దినోత్సవం సందర్భంగా పునఃప్రసారం చేస్తున్నాం. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఇయాల్టి రేపటి కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు సమయం 6:10 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. కర్ణాటకలోని దేవదుర్గ బంగారం రాగి బ్లాక్లో ఖనిజ అన్వేషణ పనులను వేగవంతం చేయాలని సింగరేణి అధికారులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకానికి సెప్టెంబర్ 1 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్ జిల్లా పరిధిలో లాటరీ పద్ధతి ద్వారా 480 ఇందిరమ్మ ఇళ్లను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ఉదయం లబ్దిదారులకు కేటాయించారు. అమెరికాలో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ను గెలుచుకున్న భారత చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. కర్ణాటకలోని దేవదుర్గ బంగారం రాగి బ్లాక్లో ఖనిజ అన్వేషణ పనులను వేగవంతం చేయాలని సింగరేణి అధికారులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. సింగరేణి వేలంలో దక్కించుకున్న ఈ బ్లాక్ హట్టి గోల్డ్ మైన్స్కు సమీపంలో ఉండడం గొప్ప అవకాశమని పేర్కొన్న ఆయన, హట్టి సంస్థ సాంకేతిక అనుభవాన్ని వినియోగించుకుని ఆధునిక పద్దతులతో అన్వేషణను వేగవంతం చేయాలని సూచించారు. ఆశాజనక ఫలితాలు వచ్చిన వెంటనే తదుపరి దశ కోసం ముందస్తు ప్రణాళికలు సిద్దం చేయాలని, దేవదుర్గలో సింగరేణి సైట్ కార్యాలయాన్ని త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఎండీని ఆదేశించారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే బీసీ ఈబీసీ విద్యార్థుల నుంచి మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకానికి సెప్టెంబర్ 1 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విడతలో 250 మంది బీసీ, 100 మంది ఈబీసీ విద్యార్థులు కలిపి మొత్తం 350 మందిని ఎంపిక చేయనున్నారు. కుటుంబ వార్షిక ఆదాయం 5 లక్షల లోపు ఉండాలని, వయసు 35 ఏళ్లు మించకూడదని, గ్రాడ్యుయేషన్లో 60% మార్కులతో పాటు జీఆర్ఈ, టోఫెల్ లేదా ఐఈఎల్టీఎస్ స్కోర్లు తప్పనిసరి అని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమయాదేవి తెలిపారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో లాటరీ పద్దతి ద్వారా 480 ఇందిరమ్మ ఇళ్లను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ఉదయం కేటాయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కులమతాలు రాజకీయాలకు అతీతంగా ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అర్హులకే ఇళ్లను అందజేస్తున్నామని స్పష్టం చేశారు. క్యూర్ ప్రాజెక్టు కింద మొత్తం 100,000 ఇళ్లను మంజూరు చేశామని, తొలిదశలో 20 నియోజకవర్గాల్లో ఈ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోందని తెలిపారు. అమెరికాలోని సెయింట్ లూయిస్లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించిన భారత చెస్ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానందకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ వేదికలపై భారత ఖ్యాతిని మరోసారి చాటి చెప్పిన ఈ విజయం ప్రతి పౌరుడు గర్వించదగ్గదని ముఖ్యమంత్రి కొనియాడారు. ప్రజ్ఞానంద విజయం యువతకు, క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్న ఆయన, భవిష్యత్తులో మరిన్ని అద్భుత విజయాలు సాధించి దేశానికి కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రజలు తమ సమస్యలపై సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేసినా పరిష్కరించాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ఈరోజు వనపర్తి జిల్లా పానగల్లో నిర్వహించిన గ్రామసభలో మంత్రి పాల్గొని, గత 2.5 సంవత్సరాలుగా మండల ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు సమర్పించిన ఫిర్యాదులను, అర్జీలను సమీక్షించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్ల గైర్హాజరుపై మంత్రి దామోదర్ రాజనరసింహ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆసుపత్రిలో సమస్యలు, రోగుల ఫిర్యాదులపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూతో మాట్లాడి జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో జరిగిన ఘటనపై విచారణకు ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వరుసగా 3వ సారి రాఖీ కట్టినట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. రాఖీ పండుగ సందర్భంగా జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన మంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి సంవత్సరం ముఖ్యమంత్రికి, వారి మనవడికి రాఖీ కడుతున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రిపై రాష్ట్రంలోని ఆడపడుచులందరి దీవెనలో ఉండాలని, తెలంగాణను మరింత అభివృద్ది పథంలో నడిపించేందుకు ఆయనకు శక్తియుక్తులు కలగాలని ఆకాంక్షించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు, ఆత్మీయ బంధానికి రక్షాబంధన్ పండుగ ప్రతీక అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్లోని చైతన్యపురిలో బండి సంజయ్కి ఆయన సోదరి శైలజ రాఖీ కట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 22 జిల్లాల్లో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవనాల పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వీటిని ప్రారంభించనున్నారు.

0: మహిళా సంఘాలకు ఉపాధి, శిక్షణ, వ్యాపార అభివృద్ది, మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు 110 కోట్ల రూపాయలతో సెర్ప్ ఆధ్వర్యంలో వీటిని నిర్మిస్తున్నారు. ఈ భవనాల్లో సమావేశ మందిరాలు, శిక్షణా కేంద్రాలు, వన్ స్టాప్ ఫెసిలిటీ సెంటర్లు, ఓపెన్ ఎయిర్ యాంఫీ థియేటర్ వంటి ఆధునిక సదుపాయాలు ఉంటాయి. సింగరేణి కార్మికుల కష్టార్జితాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వృధా చేస్తోందని బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ విమర్శించారు. ఈరోజు బీజేపీ రాష్ట కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, గత ప్రభుత్వం సింగరేణి నుంచి 20,000 కోట్ల రూపాయలు దారి మళ్లించగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో బకాయిల దోపిడీ 55,000 కోట్ల రూపాయలకు చేరిందని ఆరోపించారు. కార్మికుల బాధలు తెలియాలంటే ముఖ్యమంత్రి గనిలోకి దిగి బొగ్గు మోయాలని సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సింగరేణికి 1.95 లక్షల కోట్ల వ్యాపార అవకాశాలు చేకూరాయని, నైని కోల్ బ్లాక్, తాడిచెర్ల, కోయగూడెం బ్లాక్ 3 వంటి అంశాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ చూపారని పేర్కొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి భక్తులు అనారోగ్యంతో, పసిప్రాయంతో ఉన్న కోడలు సమర్పించవద్దని ఆలయ ఈవో రమాదేవి చెప్పారు. గోశాలలో ఇటీవల 5 కోడలు మృతి చెందిన నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ,
1: ఇక్కడికి తీసుకొచ్చేటువంటి కోడలను, నిజ కోడల్ని ఎవరైతే తీసుకొస్తున్నారో, తీసుకొచ్చే సందర్భంలో చిన్న వాహనాల్లో తీసుకొచ్చేసి కాళ్లు చేతులు కట్టేసి అనారోగ్యంగా ఉన్న వాటిని, పాలు మరవనివి, చిన్న పిల్లల్ని, అట్లాంటివి తీసుకురావడం జరుగుతుంది. గోశాల దగ్గర తీసుకొస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న వాటిని కూడా తీసుకురావద్దని మరొకసారి చెప్తున్నాము. 2 సంవత్సరాలకు పైబడిన కోడల్ని తీసుకొచ్చినట్టయితే తల్లిపాలు మరవడమే కాకుండా ఇక్కడ ఉండడానికి కూడా ఇష్టపడతాయి.
0: ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షలు మార్చి 2026, ఎస్ఎస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 2026కు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు ఆగస్టు 29న పంపిణీ చేయనున్నట్లు డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ప్రకటించారు. ఉత్తీర్ణులైన విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను సంబంధిత హెడ్ మాస్టర్ల నుంచి నేరుగా పొందవచ్చని పేర్కొన్నారు. వచ్చే 7 రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లో సాయంత్రం లేదా రాత్రి వేళల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. అర్హులైన ప్రతి ఒక్కరూ రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేయూత సామాజిక భద్రత పింఛన్ల కోసం ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా కోరారు. చేయూత పథకం కింద కొత్త సామాజిక భద్రత పింఛన్ల కోసం ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమవతి కోరారు. ఈ రోజు కొత్త పింఛన్లకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. చేయూత పింఛన్ల పథకం 2026 పోస్టర్, బ్యానర్, కరపత్రాలను ఈ రోజు సంగారెడ్డి కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పాండు ఆవిష్కరించారు. ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం ఈరోజు నిర్వహించగా ఆది శ్రీనివాస్ లబ్దిదారులకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లాలోని చిల్డ్రన్ హోం విద్యార్థులు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్తో కలిసి రక్షాబంధన్ వేడుకలను జరుపుకున్నారు. ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. చెన్నూరు పట్టణంలో అమృత్ 2.0 పథకం కింద కొనసాగుతున్న నీటి ట్యాంక్, పైప్ లైన్ పనులను ఆయన పరిశీలించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగికి వేతనం 7 ఏడాదికి పైగా ఆలస్యంగా చెల్లించడంతో ఫామ్ 16 అందక ఆదాయపు పన్ను శాఖ నోటీసులు వచ్చాయన్న ఫిర్యాదుపై నమోదైన కేసును మానవ హక్కుల కమిషన్ విచారించింది. సర్వీసు రికార్డుల బదిలీలో జాప్యంపై ఇంజనీర్ ఇన్ చీఫ్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ల నిర్లక్ష్యాన్ని కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ షమీం అఖ్తర్ ఎత్తిచూపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండ సమయం 6:20 దాటి 19 సెకండ్లు. గిరిపదం. ఆదివాసీలైన అడవి బిడ్డలైన గోండ్, కొళాం, ప్రధాన్, తోటి, అంద్, నాయక్ కోట్, బంజారా వంటి వారు వివిధ సందర్భాలలో పాడుకునే పాటలు వినిపించే కార్యక్రమం. గిరిపదం కార్యక్రమం ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో వచ్చామంటూ 6:20 ఉంటుంది.

0: ఇవాళ్టి కార్యక్రమంలో భీంపూర్ మండలం జలకోరి గ్రామానికి చెందిన కొడుపు అయ్యూబాయి బృందం పాడిన జువారింగ్ పాటలు, తర్వాత తలమరుగు మండలం రేకులగూడ గ్రామానికి చెందిన మడావి కన్నీబాయి బృందం పాడిన కోలాం పాటలు ప్రసారమవుతాయి. ఈ పాటల్ని వినే ముందు కొన్ని ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. పోలీస్
3: మిస్ సీమా,
1: చెప్పండి.
3: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
1: కానీ నేను ఎందుకు?
3: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
3: 100 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
3: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
4: హలో మమ్మా.
1: హాయ్.
5: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
7: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇది మన భాష, మన యాస, మన ఎఫ్ఎం, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనస్సు నిండా వినుంటున్నారు గిరిపదం, ఆదివాసీల పాటలు వినిపించే కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా విందాం భీంపూర్ మండలం జలకోరి గ్రామానికి చెందిన కొడుపు అయ్యూబాయి బృందం పాడిన జువారింగ్ పాటలు. జువారింగ్ అంటే ఆడుతూ పాడుతూ సరదాగా ఈ పాటల్ని పాడుకుంటారు. ఈ పాటలు కొలాం భాషలో కొనసాగుతున్నాయి. ఇందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా,
4: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
5: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
6: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
7: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా వింటున్నారు గిరిపదం, ఆదివాసీల పాటలు నిర్మించే కార్యక్రమం. భీంపూర్ మండలం జలకోరి గ్రామానికి చెందిన కొడుపు అయ్యూబాయి బృందం పాడిన జువారింగ్ పాటలు వింటున్నారు. ఇప్పుడు మరో పాట.

0: ఇప్పటిదాక భీంపూర్ మండలం జలకోరి గ్రామానికి చెందిన కొడుపు అయ్యూబాయి బృందం పాడిన జువారింగ్ పాటలు విన్నారు. ఈ పాటలు పునఃప్రసారం విన్నారు. ఈ పాటలు ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ పాటలే కాదు, ఆదివాసులకు సంబంధించిన ఎన్నో కథాగానాలు, పాటలు, ముచ్చట్లు మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా యూట్యూబ్ ఛానల్కు ఓన్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్నటువంటి బెల్ గంట గుర్తు పెనుక్కుండ్రి, మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ ని పొందండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా మిట్టనరు గిరిపదం, ఆదివాసీల పాటలు నేర్పించే కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు తలమడుగు మండలం రేకులగూడ గ్రామానికి చెందిన మడావి కన్నీబాయి బృందం పాడిన కొలాం పాటలు

ఇప్పటిదాకా తలమడుగు మండలం రేకులగూడ గ్రామానికి చెందిన మడావి కన్నీబాయి బృందం పాడిన కొలాం పాటలు విన్నారు. ఈ పాటలు ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి, అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. మా యూట్యూబ్ ఛానల్కు ఉండ్రి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కుండ్రి, మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ని పొందండి. ఇది యాలటి గిరిపదం, ఆదివాసీల పాటలు వినిపించే కార్యక్రమం. ఈ గిరిపదం కార్యక్రమం ప్రతి సోమ బుధ శుక్రవారాల్లో పొద్దుమట్టు 6:20 ఉంటుంది. రేపు పొద్దుమట్టు 6:20 మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చరదిమ్మ గ్రామానికి చెందిన పూండు గంగన్న బృందం చెప్పిన ఆడబిడ్డ శంకరమ్మ బుర్రకథ 4వ భాగం ప్రసారమవుతుంది. తర్వాత అంటే పొద్దుమట్టు 6:45 జానపద గీతాలు కార్యక్రమంలో తలమడుగుకు చెందిన గొంటిముక్కుల గోపీ బృందం పాడిన గంగదాసు తత్వాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఇప్పుడు విద్యా ఉద్యోగ సమాచారం. ముందుగల ఒక సమాచారం. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గేట్ 2027 నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతలు: ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, కామర్స్, సైన్స్, ఆర్ట్స్, హ్యూమానిటీస్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి గరిష్ట వయోపరిమితి లేదు. దరఖాస్తు ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ నిన్న మొదలైంది. ఫీజు వివరాలు: మహిళా అభ్యర్థులకు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 900 నుంచి 1,000 రూపాయల వరకు ప్రతి పేపర్కు చెల్లించాలి. జనరల్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఇతర అభ్యర్థులు 1,800 రూపాయల నుంచి 2,000 వరకు ప్రతి పేపర్కు చెల్లించాలి. దరఖాస్తులకు ఆఖరి తేదీ సెప్టెంబర్ 27, 2026. మరిన్ని వివరాలకు గేట్ 2027.iitm.ac.in వెబ్సైట్ని సందర్శించవచ్చు.

ఇప్పుడు ఇంకొక సమాచారం. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అగ్రిసెట్ అగ్రి ఇంజనీరింగ్ సెట్ 2026కు దరఖాస్తు చేసుకునేందుకు గడువును పొడిగించినట్లు వీసీ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి అర్హతలు గల అభ్యర్థులు 31 ఆగస్టు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అగ్రికల్చర్ డిప్లొమా, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులు పూర్తి చేసుకుని బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశం పొందాలని కోరుకునేవారు ఈ అగ్రిసెట్ అగ్రి ఇంజనీరింగ్ సెట్ 2026 పరీక్ష రాయాల్సి ఉంటుందని వీసీ వివరించారు. పూర్తి వివరాలకు https://pgpjtau.edu.in సందర్శించాలని వారు సూచించారు. ఇప్పుడు ఇంకొక సమాచారం. అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ పీజీ ప్రవేశ పరీక్షల గడువును 9 సెప్టెంబర్ వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ బీఏ బీకాం బీఎస్సీ కోర్సులు, పీజీ ఎంఏ ఎంకాం ఎంఎస్సీ ఎంబీఏ కోర్సులతో పాటు పలు డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో 2026-2027 విద్యా సంవత్సరానికి గడువును పొడిగించారు. విశ్వవిద్యాలయంలో 2024-25, 2025-2026 విద్యా సంవత్సరంలో డిగ్రీలో చేరిన సెకండ్ థర్డ్ ఇయర్ విద్యార్థులు లేదా అంతకుముందు చేరిన డిగ్రీ పీజీ విద్యార్థులు సకాలంలో ఫీజు చెల్లించలేకపోయినా వారు కూడా 9 సెప్టెంబర్ ట్యూషన్ ఫీజును ఆన్లైన్లో లేదా ఆన్లైన్ సెంటర్ల ద్వారా చెల్లించాలని వారు సూచించారు. ఇది ఇయాలటి విద్యా ఉద్యోగ సమాచారం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మి ప్రసూన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 2 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్ దేశంలోని తాష్కెంట్ నగరంలో పర్యటిస్తారు. నేపాల్లో సంభవించిన వరద కారణంగా 320 మంది భారతీయ పౌరుల ఆచూకీ తెలియలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణదీప్ జైస్వాల్ తెలిపారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం దేశవ్యాప్తంగా ప్రజలను సాధికారత వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తోందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒడిశా బీహార్లలో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉజ్బెకిస్తాన్ దేశంలో రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఆయన తాష్కెంట్ నగరంలో 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయేవ్ ప్రధానమంత్రి ప్రతినిధి స్థాయిలు జరుపుతారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి తాష్కెంట్లోని లాల్ బహదూర్ శాస్త్రి స్మారక చిహ్నాన్ని సందర్శించనున్నారు. అలాగే తాష్కెంట్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్లోని మహాత్మాగాంధీ కేంద్రాన్ని కూడా ప్రధానమంత్రి సందర్శించనున్నారు. నేపాల్ టిబెట్ ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల మరణించిన వారి సంఖ్య 547కు చేరింది. ప్రవాహంలో కొట్టుకుపోయిన వారి మృతదేహాలు, ప్రాణాలతో బయటపడిన వారి కోసం సహాయక బృందాలు నదీ తీరాలు, నిర్జన ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేయగా ఇంకా 1545 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. ప్రభావిత జిల్లాల నుంచి అధికారులు ఇప్పటికే 800 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నైరుతి చైనాలో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించడంతో మరిన్ని వరదలు వచ్చే ప్రమాదం ఉందనే ఆందోళనల నడుమ అధికారులు తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. త్రిశూలి ప్రాంతంలో నదీ నీటిమట్టం వేగంగా పెరుగుతుండటంతో స్థానికులను తక్షణమే ఇళ్లను ఖాళీ చేయాలని ఆదేశించారు. భౌగోళిక పరిస్థితులు కఠినంగా ఉండడం, ప్రతికూల వాతావరణం నెలకొనడంతో సహాయక చర్యలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. నేపాల్లో సంభవించిన వరద కారణంగా 320 మంది భారతీయ పౌరులకు ఆచూకీ తెలియలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఇతర దేశాల పౌరసత్వం కలిగిన దాదాపు 100 మంది భారత సంతతి వ్యక్తుల ఆచూకీ కూడా తెలియలేదని ఆయన అన్నారు. ఢిల్లీలో ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడిన రణధీర్ జైస్వాల్, త్రిశూలి 1 జల విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 63 మంది భారతీయులను వరద ప్రభావిత ప్రాంతం నుంచి సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించారు. చైనా వైపు చిక్కుకుపోయిన మరో 96 మంది భారతీయ పౌరులు సురక్షితంగా నేపాల్లోకి ప్రవేశించారని, వారిని తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతం నుంచి నిన్న కాఠ్మండు చేరుకున్న తమిళనాడుకు చెందిన 21 మంది భారతీయ పౌరులు ఈరోజు మధ్యాహ్నం న్యూఢిల్లీకి చేరుకున్నారని ఆయన వివరించారు.
1: 21 భారతీయ నాగరిక్ జో ఫసే హువే థే కైలాశ్ మానసరోవర్ కి యాత్రా పే గయే థే కల్ కఠ్మండు పహుంచే ఉస్ క్షేత్ర సే జహాన్ పర్ యే హాద్సా హువా ఔర్ కల్ హమారే రాజదూత్ ఉన్సే మిలే ఉన్కా హాల్చాల్ పూచా ఔర్ హమారీ ఎంబసీ నే ఉన్కే లియే యే ట్రావెల్ అరేంజ్మెంట్ బనాయా ఆజ్ వో దిల్లీ పహుంచ చుకే హై ఉస్కే అలావే ఆప్ 63 భారతీయ నాగరిక్ జో త్రిశూలి హైడ్రో పవర్ మే కామ్ కర్తే హై త్రిశూలి 1 ఉన్కో భీ వహాన్ సే బచాయా గయా హై 96 భారతీయ నాగరిక్ చీన్ సే నేపాల్ కి తరఫ్ ఆ చుకే హై ఔర్ యే సభీ లోగ్ సురక్షిత్ హై.
0: చైనా వైపు ఉన్న దాదాపు 400 మంది భారతీయ పౌరులు సురక్షితంగా ఉన్నారని, తమ కుటుంబాలతో సంప్రదింపుల్లోనే ఉన్నారని జైస్వాల్ తెలిపారు. వారిని సురక్షితంగా తరలించేందుకు బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులు, బృంద నాయకులు, ట్రావెల్ ఏజెంట్లతో సమన్వయం చేసుకుంటోందని అన్నారు. మరోవైపు నేపాల్కు భారత్ మానవతా దృక్పథంతో సహాయాన్ని మరింత వేగవంతం చేసింది. నేపాల్లో కొనసాగుతున్న సహాయక రక్షణ చర్యలకు మద్దతుగా భారత్ 47 టన్నులకు పైగా అత్యవసర సహాయక సామాగ్రిని పంపినట్లు జైస్వాల్ చెప్పారు. కాగా నేపాల్లోని వరద ప్రభావిత ప్రాంతంలో చిక్కుకుని సురక్షితంగా బయటపడిన తమిళనాడుకు చెందిన 21 మంది ప్రయాణికుల బృందాన్ని కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి సోషల్ మీడియా ద్వారా నేపాల్ ప్రభుత్వం అక్కడ రక్షణ చర్యలు చేపట్టిన సైన్యానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే యాత్రికులు సురక్షితంగా భారత్ తిరిగి వచ్చేలా సహాయం అందించిన ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయాన్ని ఆయన అభినందించారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన గత 12 ఏళ్లలో విస్తరించి విప్లవాత్మక ఫలితాలను అందించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ పథకం ఆర్థిక రంగాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో, దేశవ్యాప్తంగా ప్రజలను సాధికారత వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తోందని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఇప్పటి వరకు 59 కోట్లకు పైగా ఖాతాలు తెలవగా వాటిలోని మొత్తం డిపాజిట్లు 3.17 లక్షల కోట్ల రూపాయలకు చేరాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద ప్రతిష్టాత్మక గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ను గెలుచుకున్న తొలి భారతీయ ఆటగాడిగా నిలిచినందుకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ చారిత్రాత్మక విజయం ప్రజ్ఞానంద అసాధారణ ప్రతిభ, పట్టుదల, ప్రశాంతత, అత్యుత్తమ ప్రదర్శన సాధించాలనే నిరంతర తపనకు నిదర్శనమని ఉపరాష్ట్రపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రజ్ఞానంద మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి దేశానికి మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఉపరాష్ట్రపతి భవన్లో పాఠశాల విద్యార్థులతో కలిసి రక్షాబంధన్ వేడుకలను జరుపుకున్నారు. రక్షాబంధన్ అనేది ప్రేమ, నమ్మకం, రక్షణలకు ప్రతీకగా నిలిచే ఒక అందమైన బంధమని ఈ సందర్భంగా ఆయన సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 30వ తేదీ ఉదయం 11:00 ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 137వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. భారత్ కువైట్ సంయుక్త రక్షణ కమిటీ తొలి సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరిగింది. ఈ భేటీలో శిక్షణ, సైనిక విన్యాసాలు, మిలిటరీ మెడిసిన్, స్టాఫ్ ట్యాక్స్, రక్షణ పరిశ్రమ, పరిశోధన, అభివృద్ది వంటి వివిధ రంగాల్లో ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మరింత విస్తరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. 2024 డిసెంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కువైట్ పర్యటన సందర్భంగా కుదిరిన రక్షణ సహకార ఒప్పందం లక్ష్యాలను ఆచరణలో పెట్టేందుకు ఈ తొలి జేడీసీ సమావేశం ఎంతగానో తోడ్పడనుంది. దేశంలో చక్కెర కొరత ఏమీ లేదని, వినియోగదారులకు అందుబాటు ధరలలో చక్కెర లభించేలా అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల మిల్లుల వద్ద చక్కెర ధరలు దాదాపు 20% మేర తగ్గాయని, రిటైల్ మార్కెట్లోనూ ధరలు తగ్గుముఖం పడుతున్నాయని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశీయ మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడకుండా సరుకు నిరంతరం అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా చక్కెర ధరలు, నిల్వలు, సరఫరా పరిస్థితులను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది. నార్వే రాజు 89 సంవత్సరాల 5వ హెరాల్డ్ ఆస్లోలోని ఆసుపత్రిలో ఈరోజు కన్నుమూశారు. ఆయన కుమారుడు ప్రిన్స్ హోకోన్ నార్వే తదుపరి రాజుగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో నార్వే పర్యటన సందర్భంగా రాజు హెరాల్డ్తో జరిపిన సమావేశాన్ని సామాజిక మాధ్యమ వేదికగా ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. ఒడిషా, బీహార్లలో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తూర్పు ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, జార్ఖండ్, సబ్ హిమాలయన్ పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో కూడా ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వచ్చే 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో రేపటి వరకు ఇదే తరహా పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. పిఎస్ఏ బుడాపెస్ట్ స్క్వాష్ ఓపెన్ ఫైనల్లో భారత క్రీడాకారుడు వేలవన్ సెంథిల్ కుమార్ ఈ రాత్రి హంగరీకి చెందిన బాలాజ్ ఫార్కాస్తో తలపడనున్నారు. నిన్న రాత్రి జరిగిన సెమీఫైనల్లో స్వదేశీ ఆటగాడు వీర్ చోట్రానిపై 3-2 తేడాతో విజయం సాధించి వేలవన్ ఫైనల్కు చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 2 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్ దేశంలోని తాష్కెట్ నగరంలో పర్యటిస్తారు. నేపాల్లో సంభవించిన వరద కారణంగా 320 మంది భారతీయ పౌరుల ఆచూకీ తెలియలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం దేశవ్యాప్తంగా ప్రజలను సాధికారత వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తోందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒడిశా, బీహార్లలో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.
4: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అరలీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.

0: ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమం. యోసందారులకు అక్కడచ్చే అన్ని తీర ముచ్చట్లు నినిపించే కార్యక్రమం. యోసం ఒకటే కాదు, యోసంతో ముడిపడి ఉన్న తోటల పెంపకం, పాడి పశువుల పెంపకం, గొర్రెలు మేకలు కోళ్ల పెంపకం గురించి ఖచ్చితమైన శాస్త్రీయమైన సలహాలు సూచనలు ఇచ్చే కార్యక్రమం. ప్రతి శుక్రవారం ఉన్నట్టే ఇలా కూడా ఫోన్ ఇన్ కార్యక్రమం ఉన్నది. ఇలా పాడి పశువుల ఎంపిక మరియు యాజమాన్యం, ఈ అంశం గురించి యోసందారులు, పాడి పశువుల పెంపకందారులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు అనుమానాలకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్ జవాబులిస్తారు. యోసందారులు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబరు 08732, ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ ని దయచేసి 2300081, ఇంకొక నంబరు 2950081. ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు వాతావరణ సూచన. ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండే, ఎక్కువ ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్ గా, తక్కువ ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. గాలిలో తేమ 24% ఉన్నది. జిల్లాలో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఇక రానున్న 24 గంటల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసే అవకాశముంది. ఇది వాతావరణ సూచన. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనస్సు నిండా ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమంలో మరి యోసందారులు వ్యవసాయంతో పాటు పాడి పశువుల పెంపకాన్ని చేపట్టినట్లయితే మంచి లాభాలు సాధించవచ్చు, అదనపు లాభాలని పొంది మంచి లాభాల్లో నడవచ్చు. మరి ఈ పాడి పశువుల్ని ఏ విధంగా ఎంపిక చేసుకోవాలి, మరి ఈ పాడి పశువుల యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలనో యోసందారులు, పాడి పశువుల పెంపకందారులు టెలిఫోన్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలకు అప్పటికప్పుడు సమాధానాలు ఇవ్వడానికి మన 100.2 FM స్టూడియోలో పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు, ఇటీవలనే వీరికి పదోన్నతి లభించింది, మరియు ప్రమోషన్ లభించింది. ముందుగా సార్ మీకు అభినందనలు.
1: ధన్యవాదములు.
0: మరి ఇప్పట్లో ఈ పదవిని త్వరలోనే వారు చేపట్టబోతున్నారు. ఎంతో అనుభవజ్ఞులైనటువంటి ఆదిలాబాద్ చెందినటువంటి పశు వైద్యులు డాక్టర్ వి సురేష్ గారు ఉన్నారు. మరి యోసందారులు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబరు 08732, ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ని జత చేసి 2300081, ఇంకొక నంబరు 2950081, ఈ నెంబర్కు ఫోన్ చేయవచ్చు. మరి పాడి పశువుల్ని ఏ విధంగా ఎంపిక చేసుకోవాలి, మరి పాడి పశువుల మేపులో ఏమైనా సమస్యలు ఉన్నాయా, వాళ్ళు అప్పటికప్పుడే మీకు సమాధానం అందిస్తారు డాక్టర్ సురేష్ గారు. సార్ నమస్కారం. సార్
1: నమస్కారం.
0: సార్ ముందుగా ఎప్పుడు మరి ఈ పాడి పశువుల ఎంపికలో ఏ అంశాలపై వ్యవసాయదారులు కానీ పాడి పశువుల పెంపకందారులు దృష్టి సారించాలంటారు?
1: ముఖ్యంగా మనము పాడి పరిశ్రమ స్థాపించాలి అంటే దానిపై అవగాహన అనేటువంటి చాలా ముఖ్యం. ముందుగా వాళ్లకు, ఈ రైతులకు ఒక 10 నుంచి 20 రోజుల వరకు ట్రైనింగ్ తీసుకుంటే బాగుంటుంది. దీంట్లో భాగంగా మనం ఏమంటే ఈ ఎంపిక కానివ్వండి, యాజమాన్యం కానివ్వండి, ప్రతి ఒక్క అంశం పైన వాళ్లకు అవగాహన కల్పిస్తూ డైరీ ఫామ్ని చూపిస్తూ ఏ విధంగా చేయాలా, రొటీన్ వర్క్స్ అనేటువంటివి కూడా మనం నేర్పితే వాళ్లకు అవగాహన అనేటువంటిది వస్తుంది. కొత్తగా ఎవరైనా మనకు పాడి పరిశ్రమ స్థాపించాలి అంటే కొన్ని విషయాలపై అవగాహన ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మనం సరిగ్గా చేయగలుగుతాం, లేకపోతే నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మధ్యన పాలకు చాలా డిమాండ్ ఉంది, దాదాపుగా 80 నుంచి 90 రూపాయల లీటర్ అనేటువంటిది పలుకుతుంది ధర. కాబట్టి ఈ పాల ఉత్పత్తిలో మంచి స్కోప్ ఉంది, కాబట్టి మనము ఈ వైపుగా యువత మనకు దృష్టి సారించి ఈ పాడి పరిశ్రమని స్థాపించి మంచి ఆర్థికంగా ఎదుగుదల పొందవచ్చు. ముఖ్యంగా పాడి పశువుల ఎంపికలో మనము ఆ ప్రాంతంలో మార్కెట్ ఏ విధంగా ఉన్నది అనేటువంటిది ఫస్ట్ ముందుగా అవగాహన చేసుకోవాలి. ఆవు పాలకు డిమాండ్ ఉంటుందా, గేదె పాలకు డిమాండ్ ఉంటుందా చూసుకొని వాటి యొక్క పశువుల ఎంపిక అనేటువంటిది చేసుకోవాలి. ఈ పాడి పశువుల ఎంపికలో సాధారణంగా మనము కొన్ని అంశాలని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, అదేవిధంగా జాతి లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి, తర్వాత పొదుగు ఏ విధంగా ఉంది, తర్వాత వాటి యొక్క ఈ చర్మం కానివ్వండి, వాటి యొక్క ఈ కొమ్ములు, తర్వాత లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది ముందుగా మనకు అవగాహన ఉన్నట్లయితే, మార్కెట్కు పోయిన తర్వాత ఇవన్నిటిపైన దృష్టి సారించి పాడి పశువుల్ని మనం ఎంపిక చేసుకోవాలి.
0: మరి ఈ జాతులను మనం, పశువుల యొక్క జాతుల్ని ఏ విధంగా గుర్తిస్తాం?
1: ముఖ్యంగా మనకు ముందుగా మనకు ఈ అవగాహన కార్యక్రమం ఏదైతే ట్రైనింగ్ ఉంటుందో దాంట్లో మనం ప్రతి జాతి యొక్క లక్షణాలు అనేటువంటివి తెలియజేస్తాం. మన బయట కనిపిస్తుంటాయి పాడి పశువులు చాలా రకాలుగా ఉంటాయి. కొన్ని కొమ్ములు వంకర ఉంటాయి, కొన్ని కొమ్ములు అనేటువంటి పొడుగుగా ఉండడం గమనిస్తుంటాం. వాటి యొక్క జాతి లక్షణాలని బట్టే ఈ కొమ్ముల యొక్క లక్షణాలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఈ లక్షణాలు అనేటువంటివి మనకు ముందుగా తెలిసి ఉంటే అది ఏ జాతి పాడి పశువు, అది ఎన్ని లీటర్ల వరకు ఇవ్వగలుగుతుంది, దాని యొక్క వంశం యొక్క పాల ఉత్పత్తి అనేటువంటిది ఏ విధంగా ఉంది అనేటువంటిది మనకు తెలుస్తుంది. కాబట్టి జాతి యొక్క లక్షణాలు అనేటువంటివి చాలా ముఖ్యం. ఈ జాతి లక్షణాలని మనకు అవగాహన కల్పించుకొని జెర్సీ జాతియా, లేకపోతే హెచ్ఎఫ్ రకమా, లేకపోతే సాహివాల, గిరా అనేటువంటిది మనకు ముందుగా మనకు లక్షణాలు అనేటువంటివి తెలిసి ఉండాలి. జాతి లక్షణాలు ఈ ముర్రా జాతి లక్షణాలు కానివ్వండి, జాఫ్రాబాడీ, అదేవిధంగా తార్ మనకు ఈ మెహజానా కానివ్వండి, ఇలాంటి గేదెల యొక్క లక్షణాలు తెలిసి ఉంటేనే మనం మార్కెట్లో వాటి యొక్క జాతి లక్షణాలని మనం పట్టి దాని అవగాహన ఉంటే వాటి యొక్క ఎంపిక అనేటువంటిది చాలా సులభమవుతుంది మనకు.
0: ఈ జాతుల ఎంపిక చేసుకోవాలనుకుంటే ఆ లక్షణాలు ఆ రైతుకు కానీ ఆ పెంపకందారునికి కానీ తెలిసి ఉండాలంటారు.
1: తెలిసి ఉండాలి, అవగాహన ముఖ్యంగా ఉండాలి మొదటగా.
0: ఇందులో ముఖ్యమైన అంటే శ్రేష్టమైన జాతులుగా ఏమి చెప్పుకోవచ్చు అంటే ఈ ఆవుల్లో కానీ బర్రెల్లో కానీ అంటే గేదెల్లో కానీ?
1: ముఖ్యంగా ఈ జాతులలో ఆవులలో చూసుకున్నట్లయితే మనకు జెర్సీ రకం అనేటువంటిది ఎక్కువ పాలిస్తుంది, కానీ విదేశీ రకం అది జెర్సీ, అదేవిధంగా హెచ్ఎఫ్ రకం, రెండు కూడా ఎక్కువ పాలిచ్చే జాతులు కానీ విదేశీ రకం. విదేశీ రకాలను చూసుకున్నప్పుడు మనకు వాతావరణ పరిస్థితుల్ని తట్టుకోవు అవి, అంటే మన దగ్గర ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది కాబట్టి వాతావరణ పరిస్థితుల్ని తట్టుకోవు కాబట్టి క్రాస్ బ్రీడ్ జెర్సీ కానీ క్రాస్ బ్రీడ్ హెచ్ఎఫ్ రకాలని మనము ఎంపిక చేసుకోవాలి. అదేవిధంగా మన దేశీయ రకాలు చూసుకున్నట్లయితే గిర్ కానివ్వండి, సాహివాలు, థార్పార్కర్,
0: గిర్ పాలకే, గిరిజాతి ఆవు పాలక దండి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది,
1: బాగా డిమాండ్ ఉంది. కాబట్టి మన దేశీయ రకాల్ని మనం ఎంపిక చేసుకున్నట్లయితే మన వాతావరణ పరిస్థితుల్ని తట్టుకొని మనకు పాలు మంచిగా ఇవ్వగలుగుతాయి. గేదెలలో చూసుకున్నట్లయితే అధిక పాల ఉత్పత్తి ఇచ్చేటువంటి ముర్రా జాతి గేదెలు, అదేవిధంగా జాఫ్రాబాడీ, మెహజానా అనేటువంటి రకాల్ని మనం ఎంపిక చేసుకోవాలి. ఈ గేదెలలో గ్రేడెడ్ ముర్రా అనేటువంటిది మనకు, అంటే ప్యూర్ ముర్రా కాకుండా గ్రేడెడ్, అంటే 80-90% లక్షణాలు ముర్రా జాతి లక్షణాలు కలిగి ఉంటే పాలు అనేటువంటివి బాగిస్తాయి, ఆరోగ్యంగా కూడా పశువు ఉండగలుగుతుంది.
0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా వింటున్నారు ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమం. మరి ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి పాడి పశువుల ఎంపిక మరియు ఏ విధమైనటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలో అప్పటికప్పుడు సమాధానాలు ఇవ్వడానికి మన 100.2 FM స్టూడియోలో ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ వి సురేష్ గారు ఉన్నారు. మరి ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబరు 08732, ఇది కోడ్ నంబర్. ఈ నెంబర్ని జత చేసి 2300081, ఇంకొక నంబరు 2950081 ఈ నెంబర్కు ఫోన్ చేయొచ్చు. ఈ కార్యక్రమం 7:45 వరకు కొనసాగుతుంది. ఇప్పుడు ఒక రైతు లైన్లో ఉన్నారు సార్, వారితో మాట్లాడిన తర్వాత మనం ముచ్చటను కొనసాగిద్దాం.
1: సరే,
0: హలో, నమస్తే అండి. మీ పేరు, ఊరు పేరు చెప్పి మీ ప్రశ్న అడుగునరి.
2: లింగన్న, కుచిలాపూర్.
0: లింగన్న గారు చెప్పునరి.
2: సార్, ఒక 2-3 ఆవులు తీసుకోవాలనుకుంటున్నాం.
1: ఆవులు
2: తీసుకునే ముందు వాటిని ఏమేమి పరిశీలిస్తే మంచి అంటారు?
1: ఆవులు తీసుకునే ముందు ఆవు అనేటువంటిది ఏ విధంగా ఉన్నాయి, శరీర ఆకృతి ఏ విధంగా ఉంది, మన దగ్గర ఒంగోలు కానివ్వండి, జెర్సీ రకాలు కానివ్వండి, అదేవిధంగా గిర్ రకం కానివ్వండి, సాహివాల్ రకాలు, ఈ విధంగా వేరే వేరే ఉంటాయి ఆవులలో, రకరకాలుగా ఉంటాయి. ఎక్కువ పాలిచ్చే రకాలు చూసుకున్నట్టయితే మనకు క్రాస్ బ్రీడ్ జెర్సీ రకము ఎక్కువ పాలిస్తుంది, అదేవిధంగా క్రాస్ బ్రీడ్ హెచ్ఎఫ్ రకం, అంటే తెల్లగా నల్లగా మచ్చలు ఉండేటువంటి ఆవులు. దీనికి ఊట్రం అనేటువంటిది ఉండదు, తక్కువ ఉంటుంది. అదే మనకు దేశీయ రకాలు చూసుకున్నట్లయితే గిర్ రకం అనేటువంటిది ఎక్కువ పాలిస్తుంది, సాహివాల్ రకం అనేటువంటిది కూడా ఎక్కువ పాలిస్తుంది. వీటిలలో ఊప్రం ఉంటుంది మన దేశీయ రకం. కాబట్టి ఆవులు తీసుకునేటప్పుడు మన దగ్గర గిర్ అనేటువంటి రకం మంచి ఉంటుంది, అదేవిధంగా సాహివాల్ పశువులు తీసుకున్నట్లయితే బాగుంటాయి పాడి పశువులకు ఆవులలో.
0: మంచిదండి లింగన్న గారు, ఇవి చూసి తీసుకున్నట్లయితే మంచిగా ఉంటుంది. ఇంకేమైనా అనుమానం ఉన్నట్లయితే సార్ నంబర్ చివరిలో చెప్తాము, అప్పుడు కూడా మీరు రాసుకొని సార్ని అడగవచ్చు, మీకు పూర్తి వివరాలు దొరుకుతాయి. ఈ విధంగా ఎవరైనా సరే వ్యవసాయదారులు ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి, పాడి పశువుల పెంపకందారులు కానీ ఎవరైనా సరే ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం 7:45 వరకు కొనసాగుతుంది. ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబరు 087732, ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ని జత చేసి 2300081, ఇంకొక నెంబరు 295081. అయితే డాక్టర్ సురేష్ గారు, మరి ఎంపికలు ముఖ్య లక్షణాలు సూచించే 4 భాగాలు అంటున్నారు, మరి ఆ 4 భాగాలు ఏమిటి?
1: ముఖ్యంగా మనకు 4 భాగాలలో చూసుకున్నట్లయితే ఈ శరీర ఆకృతి అనేటువంటిది ముఖ్యం, అదేవిధంగా జాతి లక్షణాలు అనేటువంటివి, అదేవిధంగా పొదుగు ఏ విధంగా ఉన్నది అనేటువంటిది, తర్వాత మనకు ఈ ఆరోగ్యమైనటువంటి లక్షణాలు అనేటువంటివి కూడా చూడాలి. ఈ 4 లక్షణాలని మనం చూసుకున్నట్లయితే వాటికి మార్కులు ఇచ్చి మనం వాటిని ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మార్కెట్లో చాలా రకాల పశువులు ఉంటాయి కాబట్టి మనకు ముందుగా జాతి లక్షణాలు, ఆరోగ్య పరిస్థితి ఇవన్నిటిపై అవగాహన ఉన్నప్పుడు మనం ఈ మార్కుల్నిచ్చి వాటిని ఎంపిక చేసుకోవడం అనేటువంటిది ఉత్తమం.
0: అయితే మరి ఈ పశువుల యొక్క ఈ శారీరక లక్షణాలని చూసి మార్కులు వేయడం జరుగుతుంది అంటారు, ఎట్లా ఆ మార్కులు వేసే విధానం ఎట్లా ఉంటుంది, ఏ భాగానికి ఎంతెంత మార్కులు ఇస్తారు?
1: ముఖ్యంగా మనము శరీర ఆకృతి చూసుకోవాలి. ఈ శరీర ఆకృతి అనేటువంటిది ఈ పశువులలో, పాడి పశువులలో జెర్సీ రకం కానీ, HF రకం కానీ, గిర్ కానీ, ఇది కొంచెం ట్రయాంగిల్ షేప్లో ఉన్నటువంటి రకాలని చూసుకోవాలి. అదేవిధంగా మనకు గేదెలలో కూడా ట్రయాంగిల్ షేప్లో ఉండాలి, అంటే ముందర దగ్గరగా ఉండి వెనుక భాగం అనేటువంటిది వెడల్పుగా రావాలి.
0: ఒక రైతుతో మాట్లాడిన తర్వాత మనం ముచ్చటను కొనసాగిద్దాం. హలో నమస్తే అండి, మీ పేరు ఊరు పేరు చెప్పి ప్రశ్న అడుగుండ్రి. హలో
3: హలో
0: నమస్తే అండి, మీ పేరు ఊరు పేరు చెప్పి ప్రశ్న అడుగుంది.
3: సార్ మాది, నా పేరు శ్రీశైలం.
0: శ్రీశైలం గారు,
3: కౌటాల మండలం సిరిసే గ్రామం.
0: కౌటాల మండలం
1: శ్రీశైలం గారు, చెప్పండి.
3: అయితే మా యొక్క కొయ్య కూడా చూడి కట్టడం లేదు సార్.
1: చూడి కట్టడం లేదు, ఎంత వయసు ఉంది దూడకి?
3: 3 సంవత్సరాల వయసు ఉంది.
1: 3 సంవత్సరాలు. గేదెనా?
3: అవును గేదె.
1: గేదె 3 సంవత్సరాలు అంటే ఈ గేదెలలో కొంచెం 3 నుంచి 4 సంవత్సరాల మధ్యలో కడుతుంటవి. ఇప్పుడు ఈ చలికాలంలో కడతాయి ఎక్కువగా గేదెలు అనేటువంటివి, ఎదకొస్తాయి. ఒకసారి మీ దగ్గరలో ఉన్న పశు వైద్యాధికారికి చేతి పెట్టి చూపించాలి, ఏమైనా అది ఏమైనా సమస్యలు ఉంటే తెలుస్తుంది. మీరు లవణ మిశ్రమం అనేటువంటిది దొరుకుతుంది మెడికల్ షాప్లో, ఖనిజ లవణ మిశ్రమము, అది రోజు మీరు 30 గ్రాములు వేయండి. ఈ 30 గ్రాములు వేసినట్లయితే ఖనిజ లవణ మిశ్రమం లోపం అనేటువంటిది దానివల్ల కూడా ఎదగ రావు, అంటే గర్భసంచి ఎదుగుదల సరిగా ఉండకపోవడం వల్ల, ఎదుగుదల లేకపోవడం వల్ల కూడా ఈ సమస్యలు ఎక్కువ వస్తాయి. అదేవిధంగా నానబెట్టిన శనగలు, ఏవైతే శనగలు ఉంటాయి కదా మన దగ్గర, రాత్రి నానబెట్టాలి. రాత్రి నానబెట్టి ఉదయము 50 గ్రాములు శనగలు తీసుకొని నానబెట్టి ఉదయం వాటికి తినిపించండి. మొలకెత్తిన శనగలు దానలో కలిపి కూడా మనం తినిపించవచ్చు. ఈ విధంగా మీరు రోజు తప్పించి రోజు 1 వారం రోజులు చేయండి, లవణ మిశ్రమం అదేవిధంగా నానబెట్టిన శనగలు, ఈ రెండు కూడా మీరు తినిపించి చూడండి. మీకు తప్పకుండా అది ఎదకు రావడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా ఎదకు రానట్లయితే దగ్గరలో ఉన్న పశు వైద్యాధికారితో చెక్ చేయించి హార్మోనల్ ఇంజెక్షన్స్ అనేటువంటివి కూడా ఇప్పించుకోవచ్చు.
3: ఇంకొక ప్రాబ్లం సార్.
1: చెప్పండి.
3: లేగ దూడకు దొమ్మలేస్తుంది, అప్పుడప్పుడు లేచినప్పుడు ఇట్లా ముక్కుల నుంచి గాలి ఎక్కువ తీస్తుంది, ఏం తినట్లేదు.
1: అది న్యూమోనియా అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అంటే చల్లటి గాలులు వీచినప్పుడు ఈ న్యూమోనియా అటాక్ అనేటువంటిది ఎక్కువగా వస్తుంది. మెయిన్గా మనము షెడ్ పాకని మంచిగా ఉంచుకోవాలి, చల్లటి గాలులు రాకుండా చూసుకోవాలి. ఈ ఎప్పుడైతే ఈ విధమైనటువంటి న్యూమోనియా వస్తుందో వాటికి సల్ఫా మందుల్ని వాడాలి. ఇంజెక్షన్లు ఉంటాయి, పౌడర్స్ ఉంటాయి, అదేవిధంగా మనకు ట్యాబ్లెట్స్ రూపంలో కూడా ఉంటాయి. బయోసల్ఫా అనేటువంటిది ఇంజెక్షన్ దొరుకుతుంది, ఆ ఇంజెక్షన్ ఒక 3 రోజులు ఇచ్చినట్లయితే తగ్గిపోతుంది. ఇది
0: మంచిదండి. శ్రీశైలం గారు చాలా మంచి ప్రశ్నలు అడిగారు, ధన్యవాదాలు. ఈ విధంగా ఎవరైనా సరే పాడి పశువుల పెంపకందారులు, కొత్తగా పాడి పరిశ్రమని పెట్టాలనుకునే రైతులు కూడా ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీ అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు. పాడి పశువుల ఎంపిక ఎట్లా ఉండాలి, పాడి పశువుల లక్షణాలని మనం ఏం చూసి కొనుగోలు చేయాలి, ఆ వివరాలన్నీ కూడా మీరు సార్ని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకోవచ్చు. ఇంకా యాజమాన్య పద్ధతులు అంటే మేపు గురించి, ఎట్లా మేపుకుంటే మనం మంచి పాల ఉత్పత్తిని పొందొచ్చో అలాంటి ప్రశ్నలు కూడా అడగవచ్చు. మరి ఫోన్ నెంబర్ 08732, ఇది కోడ్ నెంబర్, ఈ నెంబర్ని జత చేసి 23008 ఇంకొక నెంబరు 29508 ఈ నెంబర్కు ఫోన్ చేయండి. ఈ కార్యక్రమం 7:45 వరకు కొనసాగుతుంది. అయితే సార్, ఈ పశువుల యొక్క శారీరక ఆకృతి చూసి, లక్షణాలు చూసి మార్కులు చెప్తూ ఉంటారు, మార్కులు ఎలాంటి మార్కులు ఇస్తుంటారు?
1: మనం ముఖ్యంగా జాతి లక్షణాలని చూసి మనం దాదాపుగా పశువుని ఎంపిక చేసుకోవాలి. ఆ జాతి లక్షణాలలో మనకు 30 మార్కులు ఇవ్వచ్చు, అదేవిధంగా శరీరాకృతికి ఒక 20 మార్కులు, అదేవిధంగా పొదుగు భాగం చూసినట్లయితే దానికి 30 మార్కులు, తర్వాత ఈ ఆరోగ్య పరిస్థితి, వాటి యొక్క ఆరోగ్య పరిస్థితిని చూసి ఒక 20 మార్కులు. ఈ విధంగా మనము 100 మార్కులు ఇచ్చి పశువుని ఎంపిక చేసుకోవాలి. మనం జాతి లక్షణాలని మొదటగా చూసి వాటి యొక్క పాల ఉత్పత్తి అనేటువంటిది కూడా, యావరేజ్గా పాల ఉత్పత్తి అనేటువంటిది కూడా తీసుకోవాలి. యావరేజ్ పాల ఉత్పత్తి ఏ విధంగా వస్తుంది అంటే 3 సార్లు పిండాలి. 3 సార్లు పిండిన తర్వాత వాటి యొక్క యావరేజ్ వేసి బై 3 వేసి మనము ఎంత ఉత్పత్తి వస్తుందో దాన్ని బట్టి మనము పశువుని ఎంపిక చేసుకోవాలి.
0: ఈ లక్షణాలన్నీ కూడా చూసి మనము కొనుగోలు చేయవచ్చు. రెండు కూడా వర్తిస్తుందండి, ఆవుకు గేదెకు,
1: ఆవులకు గేదెలకు
0: అంతే ఈ మార్కులే వర్తిస్తాయి.
1: ఈ మార్కులు చూసుకోవాలి మనం ముఖ్యంగా. ఇప్పుడు ఈ ఆరోగ్య పరిస్థితులలో కూడా మనం దాదాపుగా మనము ఈ 20 మార్కులు ఇస్తున్నాం. ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటిది పశువుని గమనించాలి. మొదటగా గమనిస్తే ఏమవుతుంది అంటే పశువు పండుకొని ఉన్నదా, లేకపోతే చలాకీగా అటు ఇటు తిరుగుతుందా, కళ్ళు ఏ విధంగా ఉన్నాయి, కళ్ళ నుంచి నీళ్లు గారుతున్నావా, చెవులు వాలిపోయి ఉండడము, అనారోగ్య పరిస్థితుల్ని మనము తెలుసుకోవచ్చు. అదేవిధంగా పశువు యొక్క చర్మం ఏ విధంగా ఉంది, నిగనిగలాడుతుందా లేకపోతే పాలిపోయినట్టు ఉందా అనేటువంటిది కూడా మనకు ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తుంది. అదేవిధంగా చర్మం వదులుగా ఉందా లేకపోతే మందంగా ఉందా, వదులుగా ఉంటే పాడి పశువు పాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. ఈ విధమైనటువంటి లక్షణాలని మనం చూసుకోవాలి. అదేవిధంగా పొదుగు పిండి చూడాలి, 4 చనుకట్లు కూడా పాలని పిండి చూస్తే ఏమైనా బ్లాకేజ్ ఉందా అనేటువంటిది తెలుస్తుంది. కాబట్టి వాటి యొక్క పొదుగుని పిండి చూసి మనం తీసుకోవాలి.
0: మరి మరిన్ని ముచ్చట్లు మాట్లాడుకునే ముందు మరి ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. తర్వాత ఈ పాడి పశువుల యాజమాన్యంలో ఏ అంశాలు ఉంటాయి వాటి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.
4: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ, ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 1 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్.
0: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా వింటున్నారు ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమంలో ఫోన్ ఇన్. ఇందులో పాడి పశువుల ఎంపిక మరియు యాజమాన్యం ఈ అంశం గురించి వ్యవసాయదారులు, పాడి పశువుల పెంపకందారులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు అప్పటికప్పుడు సమాధానాలు అందిస్తున్నారు. ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ వి సురేష్ గారు. మరి ఈ కార్యక్రమం ఇంకా 7:45 వరకు కొనసాగుతుంది, కాబట్టి ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబరు 08732, ఇది కోడ్ నెంబర్, ఈ నెంబర్ని జత చేసి 23008 ఇంకొక నంబరు 29508 ఈ నెంబర్కు ఫోన్ చేయొచ్చు. డాక్టర్ సురేష్ గారు, మరి ఈ పాడి పశువుల యాజమాన్యంలో ఏ అంశాలు ఉంటాయి?
1: ముఖ్యంగా పాడి పశువుల యాజమాన్యంలో మొదటగా మనము పాక నిర్మాణం అనేటువంటిది చేసుకోవాలి. దాని తర్వాత గడ్డి పెంపకం అనేటువంటిది, పశు గ్రాసాల పెంపకము, తర్వాత దూడల యాజమాన్యము, చూడి పశువుల యాజమాన్యము, పశువులకు మేపు ఏ విధంగా చేయాలి అనేటువంటిది, పాల ఉత్పత్తి అనేటువంటిది, పాలు పిండడం అనేటువంటిది ఏ విధంగా చేయాలి.
0: ఆ లైన్లో ఉండండి, ఒక రైతుతో మాట్లాడిన తర్వాత మన ముచ్చటను కొనసాగిద్దాం. హలో, నమస్తే అండి, మీ పేరు, ఊరు పేరు చెప్పి ప్రశ్న అడుగుండ్రి సార్. ఏం పేరు సార్?
1: హలో
0: సార్, మీ వాయిస్ కట్ అవుతున్నది. సార్, మీ పేరు, మీ ఊరు పేరు చెప్పి ప్రశ్న అడుగుండి.
1: చిన్నపిల్లలకు.
0: హలో సార్, వినిపిస్తలేదు సార్. ఆవు పాలు అది
1: చిన్నపిల్లలకా?
0: చిన్నపిల్లలకు
1: అంటే మన మగపిల్లలకా, ఆడపిల్లలకి, వీళ్ళకా?
0: అంటే మనుషులకు అంటున్నా.
1: మనుషులకు అంటున్నా మీరు? మనుషులకు. ఆవు పాలు మంచివి. ఆవు పాలల్లో 1% తక్కువగా ఉంటుంది, 3-4% మాత్రమే ఉంటుంది. అవి మనకు పిల్లలకు తొందరగా త్వరగా అరుగుతాయి కాబట్టి ఆవు పాలే దాపాలి, గేదె పాలు దాపద్దు. గేదె పాలల్లో మనకు 7-8% ఉంటుంది, 1% కాబట్టి అరుగై పాలు. ఆవు పాలు దాపుకోవాలి.
0: ఎన్ని సంవత్సరాల నుంచి తాపచ్చు అంటున్నారు?
1: ఎన్ని సంవత్సరాల నుంచి అంటే పుట్టుక నుంచి, అంటే ఎప్పుడైతే తల్లిపాలు మనం మొదలు పెడతామో తల్లిపాలు లేనప్పుడు ఆవు పాలు ఆల్టర్నేట్ గా ఆవు పాలు దాపడం మంచిది, మొదటి రోజు నుంచే దాపచ్చు.
0: మంచిదండి. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా వింటున్నారు ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమం. మరి పాడి పశువుల ఎంపిక మరియు పాడి పశువుల యాజమాన్యం ఈ అంశానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతూనే బాగుంటుంది. మరి ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబరు 08732, ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ని జత చేసి 2300081, ఇంకొక నెంబరు 2950081. అయితే సార్, ఏ అంశాల గురించి అంటే ఈ పాడి పశువుల యాజమాన్యంలో అంశాల గురించి వివరిస్తున్నారు?
1: అవును,
0: చెప్పండి సార్.
1: ముఖ్యంగా మనము షెడ్ పాక నిర్మాణం చేసుకోవాలి, పశుగ్రాసాల పెంపకం చేసుకోవాలి, అదేవిధంగా మనకు ఈ మేపు అనేటువంటిది ఏ విధంగా చేయాలి, దూడల యాజమాన్యం ఏ విధంగా చేయాలి, చూడి పశువుల మేపు అనేటువంటిది ఏ విధంగా ఉండాలి, పాల ఉత్పత్తి ఏ విధంగా చేయాలి, అంటే మిల్క్ పిండడము అమ్మడం అనేటువంటిది, ఇవన్నీ కూడా మనకు యాజమాన్యంలో వస్తాయి. వాటి యొక్క ఆరోగ్యం పరిస్థితి కూడా మనకు ఎప్పటికప్పుడు వాటికి టీకాలు వేయించడం, ఇవి కూడా మనం గమనిస్తుండాలి. దీంట్లో ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఈ మేపు అనేటువంటిది చాలా ముఖ్యం పాడి పశువుల యాజమాన్యంలో, చూడి పశువుల మేపు, అదేవిధంగా పాడి పశువులకు. మనము పశువులకు ఒక లక్షణం ఏమి ఉంటుందంటే ఎంత గడ్డి వేస్తే అంత గడ్డి తింటూనే ఉంటాయి, కంటిన్యూగా వేస్తే కంటిన్యూగా తింటుంటాయి. ఆ విధంగా వేయడం వల్ల ఏమవుతుందంటే పశువుకు కడుపుబ్బడం అనేటువంటిది మనం గమనిస్తుంటాం. ఈ పశువులకు ఒకసారి గడ్డి వేసిన తర్వాత మధ్యలో గ్యాప్ ఇవ్వాలి, గ్యాప్ ఇచ్చినట్లయితే అది నెమరేస్తుంది, తిన్న గడ్డి అంతా నెమరేసుకున్న తర్వాత జీర్ణం అవుతుంది. మొదటగా పశువులు తినేస్తాయి, తర్వాత జీర్ణం చేసుకుంటాయి. అది ఎప్పుడైతే పడుకొని నెమరేస్తుంటుందో అప్పుడు జీర్ణం అవుతున్నది అన్నట్టు. కాబట్టి మనము పశువుకు ఎప్పుడైనా గడ్డి మనకు ఉదయము మధ్యాహ్నము సాయంత్రం ఒక గ్యాప్ ఇస్తూ ఇవ్వాలి, 3 సార్లు ఇస్తూ మనకు మధ్యలోకి ఒకసారి ఇచ్చిన తర్వాత తినడం అనేటువంటిది 30 నిమిషాల నుంచి 1 గంట వరకు తింటుంది. మధ్యలో మనకు 3-4 గంటలు గ్యాప్ ఇవ్వాలి, తర్వాత మళ్ళీ వేయాలి గడ్డి. ఈ విధంగా వేసుకుంటూ గ్యాప్ ఇచ్చుకుంటూ ఉన్నట్లయితే పాడు పశువుకు జీర్ణమవుతుంది. అది జీర్ణమైన తర్వాత గ్లూకోజ్ ఉత్పత్తి అయ్యి ఆ గ్లూకోజ్ అనేటువంటిది రక్తంలో కలిసి పాల ఉత్పత్తి అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఈ గడ్డి వేయడంలో గ్యాప్ అనేటువంటిది చాలా ముఖ్యం. అదేవిధంగా నీరు, నీరు అనేటువంటిది కూడా మనము పశువుకు ఎప్పుడు దాహం అయితే అప్పుడు తాగే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఎప్పుడు దాహం అయితే అప్పుడు తాగుతుంది, అది మనకు ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని నీళ్ళు అనేటువంటివి అందుబాటులో ఉంచాలి. ఇట్లా ఈ రెండు కూడా మనకు చాలా ముఖ్యం. ఈ మేపులో మనకు పశుగ్రాసాలు వాడతాం, అదేవిధంగా వాటి యొక్క పాల ఉత్పత్తిని బట్టి దాన వాడతాం, అదేవిధంగా లవణ మిశ్రమం వేసుకోవాలి. తర్వాత మనకు ఈ నీరు అనేటువంటిది, ఈ గడ్డిలో ఎండుగడ్డి ఇస్తాం, పచ్చిగడ్డి ఇస్తాం. దాన అనేటువంటిది ఈ మనకు పెల్లెట్ ఫీడ్స్ ఇస్తాం, లేకపోతే పౌడర్ రూపంలో ఇస్తాం. తర్వాత ఈ లవణ మిశ్రమం అనేటువంటిది 2 పూటలు ఇవ్వాలి, అంటే 30 గ్రాములు ఉదయం 30 గ్రాములు సాయంత్రం. పాడి పశువుకు ఈ విధంగా మనము ఏర్పాటు చేసుకున్నట్లయితే మేపులో ఈ 4 భాగాలు 4 పదార్థాలు చూసుకున్నట్లయితే మనకు పాడి పశువు క్రమం తప్పకుండా అంతే పాలిస్తడం ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడైనా మనకు కొన్ని లోపాలు వచ్చినప్పుడు, అంటే కాల్షియం కానీ మెగ్నీషియం కానీ ఇలాంటి ధాతువుల లోపం వచ్చినప్పుడు ఆరోగ్య సమస్యలు ఏర్పడి పాల ఉత్పత్తి అనేటువంటిది సడన్గా తగ్గిపోవడం జరుగుతుంది. కాబట్టి మేపు అనేటువంటిది చాలా ముఖ్యం.
0: చివరగా సార్, ఆరోగ్య సమస్యలు ఎలాంటి వచ్చే అవకాశం ఉన్నది, ఏ ఆరోగ్య సమస్యల మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది పాడి పశువుల పెంపకం?
1: ముఖ్యంగా పాడి పశువులో ఈ ఆరోగ్య సమస్యలలో చూసుకున్నట్లయితే లవణ మిశ్రమం వేయకపోతే ఈ కాల్షియం మెగ్నీషియం లోపం వస్తుంది. అదేవిధంగా ఈ లవణ మిశ్రమం వేయకపోతే చూడి కట్టడం అనేటువంటిది లేట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి లవణ మిశ్రమం అనేటువంటిది కంపల్సరీగా వాడుకోవాలి. అదేవిధంగా పొదుగు వాపు వ్యాధి అనేటువంటిది ఎక్కువగా వస్తుంది. 25% అనేటువంటి నష్టాన్ని కలగజేసేటువంటిది ఈ పొదుగు వాపు వ్యాధి. కాబట్టి ఈ పొదుగు వాపు వ్యాధి రాకుండా ఈ షెడ్డుని పాకని క్లీన్గా ఉంచడము, తర్వాత పొదుగుని ఎప్పుడు క్లీన్గా ఉంచడం అనేటువంటిది చేసుకోవాలి. ఈ ఇవన్నీ కూడా మనం చూస్తూ అదేవిధంగా టీకాలు అనేటువంటివి కూడా ఎప్పటికప్పుడు వేసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యం.
0: చివరిగా సార్, మిమ్మల్ని సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్ తెలియజేయండి.
1: 9836638269.
0: మరొక్కసారి
1: 9836638269.
0: చాలా మంచిదండి డాక్టర్ సురేష్ గారు, ఇయాల్టీ కార్యక్రమానికి వచ్చి యువసందారులు టెలిఫోన్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలకు చాలా చక్కని సమాధానాలు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు.
1: ధన్యవాదములు.
0: ఇప్పటిదాకా పాడి పశువుల ఎంపిక మరియు యాజమాన్యం ఈ అంశం గురించి యువసందారులు, పాడి పశువుల పెంపకందారులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, అనుమానాలకు ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ వి సురేష్ గారి జవాబులిన్నారు. ఈ కార్యక్రమాన్ని త్వరలోనే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం. అక్కడికి వెళ్ళినచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇది ఎలాంటి ఇల్లు వ్యవసాయ యువసందారుల కార్యక్రమం. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో జీవ కంచెగా కరోండా సాగు ప్రయోజనాలు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె ప్రభావతితో ముచ్చట, తర్వాత రైతు అంతరంగంలో కాకరగాయ సాగు అనుభవాల గురించి నేరుడుగొండ మండలం గంభీర్ తాండాకు చెందిన యువ రైతు పడ్వాల్ రాధాతో ముచ్చటింటారు. సమయం 7:45 గా వస్తుంది. మరి కాసేపట్లో వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: భారత ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ సపోర్ట్ చేస్తున్న అటల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా ఏర్పాటు చేసిన ఎలీఫ్ వి హబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జహూరుల్లా గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం డాక్టర్ జహూరుల్లా గారు.
1: నమస్కారం సార్.
0: ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అమలుపరుస్తున్న జెనెసిస్ పథకం గురించి తెలియజేయండి.
1: సో ఈ ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ ద్వారా స్థాపించబడిన ఈ స్కీము, దీని పేరు మేటీ జెనెసిస్, జనరేషన్ నెక్స్ట్ ఫర్ ఇన్నోవేటివ్ స్టార్టప్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. GENESIS. సో దానికి జనరేషన్ నెక్స్ట్ ఇన్నోవేటివ్ స్టార్టప్స్ అని నామకరణం చేయబడింది. సో ఈ స్కీమ్ 2025లో స్టార్ట్ చేశారండి. సో దీంట్లో ముఖ్యంగా వచ్చేసి ఈ స్కీమ్ మన ఇన్నోవేటివ్ స్టార్టప్స్, అంటే ఈ ఇన్నోవేషన్ ఉన్న ఎటువంటి పర్సన్ అయినా సరే, మన భారతదేశానికి సంబంధించిన ఎటువంటి పౌరులైనా సరే, 18 ఇయర్స్ ఉన్నవాళ్ళు జనరల్గా ఈ బిజినెస్ అన్నటువంటిది స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ROC రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్ కూడా ఒక 18 ఇయర్స్ ఉన్న వాళ్లకు చేయాలి కాబట్టి. సో ఇలా Tier 2, Tier 3 రీజియన్స్, అంటే ఈ సిటీస్ కాకుండా టౌన్స్, మండలాల్లో ఉండే యువతకు, అలానే ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పినట్టు, సో వీళ్లకు ఈ జెనెసిస్ స్కీమ్ అన్నటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది.
0: జెనెసిస్ పథకం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏమిటి?
1: సో ముఖ్యంగా ఈ జెనెసిస్ స్కీమ్ కింద ఈ నేను చెప్పినటువంటి ఈ Tier 2, Tier 3 రీజియన్స్, అంటే ఈ డిస్ట్రిక్ట్స్, మండలాలు, అలానే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఎటువంటి ఇన్నోవేషన్స్ చేసే వాళ్ళైనా సరే, ఇప్పుడు పల్లెటూర్లలో ఎక్కువగా ఫీల్డ్స్, అగ్రికల్చర్ ఫీల్డ్స్లో మనకు డ్రోన్స్ ఉపయోగించి, సో అలానే ఒక మోటార్ పంప్ని IoT ద్వారా ఆన్ ఆఫ్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి, అలానే ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని యూజ్ చేసి ఎటువంటి ఆవిష్కరణలు అయినా సరే, సో వాటికి స్కీమ్ ద్వారా కొన్ని గ్రాంట్లు ఉన్నాయి. ఆ గ్రాంట్ల ద్వారా దీనికి మనము సపోర్ట్ అన్నటువంటిది దొరుకుతుంది. సో ఎలక్ట్రానిక్స్ ఐటీకి సంబంధించిన ఎటువంటి టెక్నాలజీ అయినా సరే, సో జనరల్గా మనకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలానే మిషన్ లెర్నింగ్, అలానే వచ్చేసి ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ అని, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, అలానే వచ్చేసి రోబోటిక్స్, ఇప్పుడు ఎక్కువగా రోబోటిక్స్, క్వాంటమ్ టెక్నాలజీస్, ఇప్పుడు మన భారతదేశం ఎక్కువగా క్వాంటమ్ టెక్నాలజీ వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అలానే దీనిలో రీసెర్చ్ కూడా బాగానే నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ మన భారతదేశంలో. సో అలానే కొన్ని స్టేట్స్ కూడా చాలా వరకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. అందులో మన తెలంగాణ స్టేట్ అయినా సరే, ఆంధ్రప్రదేశ్ అయినా సరే, సో తమిళనాడు అయినా సరే, కర్ణాటక అయినా సరే, సో ఇలా ఎన్నో స్టేట్స్ ముందుకొచ్చాయి ఈ క్వాంటమ్ టెక్నాలజీస్ మీద. సో అందులో కూడా ఇన్నోవేషన్స్ ఉంటే కనుక, సో ఈ మేటీ జెనెసిస్ డీప్ టెక్నాలజీస్, అంటే బాగా లోతుగా రీసెర్చ్ చేసినటువంటి ప్రోడక్ట్స్ని తయారు చేసిన వాటికి ఇందులో ముఖ్యంగా సహకరిస్తామండి.
0: డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు ఎలక్ట్రానిక్ ఐటీకి సంబంధించిన ఎటువంటి ఇన్నోవేషన్స్కైనా ఈ పథకం వర్తిస్తుంది అని, అంటే వీటిలో కూడా స్పెసిఫిక్గా ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంటా, లేకపోతే ఒక హార్డ్వేర్ డెవలప్మెంటా, ఏ దాంట్లో అంటే ఇన్నోవేషన్లో వీళ్ళకి ఈ పథకం వర్తిస్తుంది?
1: సో ఇందులో 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఐడియా స్టేజ్, ఇంకొకటి వచ్చేసి POC స్టేజ్, అలానే ప్రోటోటైప్ స్టేజ్. సో ఈ 3 రకాలటువంటి స్టేజెస్లో ఉన్న ఏ ఇన్నోవేషన్ అయినా సరే, సో దానికి మనకు ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీకి ఇప్పుడు నేను చెప్పిన కొన్ని టెక్నాలజీస్, సో వాటిలో వీళ్ళు ఎటువంటి స్టేజ్లో ఉన్నా సరే వాళ్లకు ఈ గ్రాంట్ ఆర్ స్కీమ్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇందులో ఇంకా కొన్ని స్కీములు ఉన్నాయి, సబ్ స్కీములు ఉన్నాయి, అలాంటి వాటి ద్వారా వాళ్లకు ఒక మార్కెట్లో వెళ్ళడానికి వాళ్లకు కావాల్సిన పర్చేస్ ఆర్డర్, వర్క్ ఆర్డర్ అని అంటారు, సో అలాంటి కస్టమర్ నుంచి వచ్చిన పర్చేస్ ఆర్డర్స్, అలాంటివి కూడా వాళ్ళు వాటిని కన్వర్ట్ చేయడానికి, అంటే పర్చేస్ ఆర్డర్స్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి వాళ్లకు జనరల్గా డబ్బులు, ముందు ఒక ఇన్వెస్ట్మెంట్ డబ్బులు అనేటువంటివి ఉండవు, సో వాళ్ళు ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి. సో కాబట్టి గ్రాంట్ ద్వారా వాళ్లకు మంచి సహాయం ఏర్పడుతుంది. సో దాని ద్వారా వాళ్ళు ఒక పర్చేస్ ఆర్డర్ని కూడా వాళ్ళు కంప్లీట్ చేయొచ్చు అన్నమాట.
0: ఈ స్కీమ్ ఎకోసిస్టమ్ నిర్మాణం ఎలా ఉంటుంది, ఇప్పటిదాకా ఎంతమందికి మద్దతు లభించింది, ఎంతమందికి మీరు మద్దతు ఇవ్వగలుగుతారు?
1: సో ఇప్పటి వరకు అంటే ఈ స్కీమ్ ద్వారా ఒక 5 సంవత్సరాల వరకు కనీసం అంటే ఒక 10,000 స్టార్టప్స్కి టార్గెట్ చేసి వాళ్లకు ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ చేయడం జరిగింది మంత్రిత్వ శాఖ ద్వారా. అలానే కనీసం అంటే ఒక 500 స్టార్టప్ల వరకు దీని ద్వారా తోడ్పాటునిచ్చి వాళ్లకు ఈ డీప్ టెక్ టెక్నాలజీస్ వాటి మీద వాళ్లకు సపోర్ట్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేశారు. సో అందులో ఇప్పటి వరకు ఒక 1 ఫేజ్ వరకు కంప్లీట్ అయ్యిందని చెప్పొచ్చు. సో ఇందులో ఒక దేశవ్యాప్తంగా 30 పైన ఇంక్యుబేటర్లు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా మనది అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ వీహబ్ ద్వారా మేము దీని ద్వారా మా స్టార్టప్స్కి కూడా ఈ గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా ఒక 3 గ్రాంట్లు, ఈఐఆర్ 10 లక్షలు, అలానే పైలట్ గ్రాంట్ అని చెప్పేసి ఒక 40 లక్షలు, అలానే మ్యాచింగ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి ఒక 50 లక్షలు. సో ఈ 3 రకాల గ్రాంట్ల ద్వారా వాళ్లకు స్టార్టప్స్ ఇన్నోవేటర్స్కి మనము టైర్ 2 టైర్ 3 రీజియన్స్ నుంచి వచ్చిన వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది.
0: స్టార్టప్స్కు నిధులు ఎలా కేటాయిస్తారు, వాటి పూర్తి వివరాలు

0: ఏఆర్ ఇంటర్ప్రినర్షిప్ ఇన్ రెసిడెన్స్. సో ఇది ఒక గ్రాంట్. అలానే ఇంకొక గ్రాంట్ పైలట్ స్కీమ్ అని చెప్పేసి. సో ఈ మైటీజెనెసిస్ పైలట్ స్కీమ్ కింద 40 లక్షల రూపాయలు ఒక స్టార్టప్కి పర్చేస్ ఆర్డర్ కావాలి అంటే సో వాళ్లకు ఒక 40 లక్షల రూపాయల వరకు వాళ్లకు అందజేయడం జరుగుతుంది. ఇది కూడా ఒక స్క్రీనింగ్ కమిటీ ద్వారా జరుగుతుంది. మన వైపు నుంచి ఉన్న స్క్రీనింగ్ కమిటీ ఇంటర్నల్గా సెలెక్ట్ చేస్తుంది ఆ ఇన్నోవేటర్ స్టార్టప్కి. అలానే మైటీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ద్వారా కూడా ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పరచడం జరుగుతుంది. వాళ్ళు కూడా దీన్ని సెలెక్ట్ ఆర్ రిజెక్ట్ కూడా చేయొచ్చు. సో ఈ విధంగా ఈ పైలట్ స్కీమ్లో ముఖ్యంగా 40 లక్షల వరకు వాళ్ళకి గ్రాంట్ రావడం జరుగుతుంది. అలానే ఇందులో ఇంకా ఎలిజిబిలిటీలో చూస్తే వాళ్ళు ఒక పర్చేస్ ఆర్డర్ ఒక కంపెనీ నుండి ఒక 70 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ నుండి ఒక పర్చేస్ ఆర్డర్ చూపించడము, లేకపోతే ఒక పిఓ అదే ఈ పబ్లిక్ లిస్టింగ్ ఐపీఓ పబ్లిక్ లిస్టింగ్ కంపెనీ నుంచి అయినా కానీ లిమిటెడ్ కంపెనీ నుంచి అయినా కానీ ఒక పర్చేస్ ఆర్డర్ని తీసుకురావడము చూపించడము కమిటీ మెంబర్స్కి ఇది ఒక ఎలిజిబిలిటీ. అలానే ఒక స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పర్చేస్ ఆర్డర్ ఆర్ వర్క్ ఆర్డర్ అది కూడా చూపిస్తే కూడా వాళ్ళు దీనికి అర్హులు అవుతారు. సో ఈ విధంగా అలానే ఒక యూనికార్న్ కంపెనీ ఒక స్టార్టప్ యూనికార్న్ కంపెనీ ద్వారా కూడా ఒక వర్క్ ఆర్డర్ని వాళ్ళు తీసుకొస్తే చూపిస్తే అది కూడా ఒక అర్హత లాగా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ కండిషన్స్ మీద ఈ పైలట్ స్కీమ్ అన్నటువంటిది 40 లక్షల వరకు వాళ్ళు కేటాయించడం జరుగుతుంది. అలానే థర్డ్ కేటగిరీ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ మ్యాచింగ్ మైటీ జెనెసిస్. సో ఇందులో ముఖ్యంగా ఈ 50 లక్షలు అన్నది గ్రాంట్ 1:1 కాంట్రిబ్యూషన్ అంటాం. అంటే ఒక ఇన్వెస్టర్ ద్వారా మీరు ఈ 50 లక్షల గ్రాంట్కి ఈక్వలెంట్గా 50 లక్షలు మీరు కనుక ఒక ఇన్వెస్టర్ ద్వారా చూపిస్తే మీ అకౌంట్లో, సో ఆ ఇన్వెస్టర్ కూడా అది కూడా ఒక వ్యాలిడేషన్ చేస్తాము. ఒక అగ్రిమెంట్ని ఏర్పరిచిన తర్వాత వాళ్ళు 50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేస్తారు ఈ కంపెనీలో అని తెలిసిన తర్వాత అర్హత వచ్చిన తర్వాత అప్పుడు మేము కూడా ఈ స్కీమ్ ద్వారా 50 లక్షల వరకు వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది.
1: ఈ జెనెసిస్ పథకానికి అర్హతలు ఏమిటి, అర్హులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి సర్టిఫికెట్లు అవసరమవుతాయి?
0: సో మన దేశ పౌరులు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు, అలానే ఒక టైర్ 2 టైర్ 3 రీజియన్లో పనిచేసే వాళ్ళు, సో కంపెనీ స్టార్టప్ కంపెనీ కూడా అక్కడే రిజిస్టర్ చేసి ఉండాలి. సో ఇంకొకటి వచ్చేసి వీళ్ళు ఖచ్చితంగా ఒక స్టార్టప్ కంపెనీ రిజిస్టర్ చేసి ఉండాలి. అందులో డిపిఐటీ రిజిస్ట్రేషన్ చాలా ముఖ్యమైనది. సో డిపిఐటి రిజిస్ట్రేషన్ అన్నది కంపెనీ ఒక పార్ట్నర్షిప్ అలానే ప్రైవేట్ లిమిటెడ్ అలానే ఎల్ఎల్పి రిజిస్ట్రేషన్ చేసినటువంటి కంపెనీకి డిపిఐటి సర్టిఫికేట్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డిపిఐటి సర్టిఫికేట్ వచ్చిన తర్వాత సో వాళ్ళు దీనికి అర్హులు అవుతారు. సో ఈ నేను చెప్పిన ఈ కండిషన్స్ అలానే ఇన్నోవేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు చేసిన ఆవిష్కరణ ఎటువంటి ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీలో ఇటువైపు ఒక డివైజెస్ని కనిపెట్టడం అయినా సరే, లేకపోతే ఒక ప్రోడక్ట్ అయినా సరే, అలానే ఒక సాఫ్ట్వేర్ అయినా సరే, ఏఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్తో కూడిన ఒక సాఫ్ట్వేర్ మీరు తయారు చేశారు, లేకపోతే ఒక ఐఓటీ డివైస్ చేశారు, లేకపోతే మీరు ఒక రోబోటిక్ డివైస్ చేశారు. సో ఇప్పుడు ఎక్కువగా పల్లెటూరులో మనం చూస్తూనే ఉంటాము. సో రోబోటిక్ డివైస్లు కూడా మనకు అగ్రికల్చర్లో ఉపయోగిస్తున్నారు. సో ఇవి వాటికి నీళ్లు చల్లడము, తర్వాత బయో ఫర్టిలైజర్స్ చల్లడము, అలానే యువత ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు క్రియేషన్ అండ్ ఇన్నోవేషన్లో. సో యువతకు ఇది ఒక మంచి ఫెసిలిటీ అన్నమాట. దీన్ని వాళ్ళు ఈ స్కీమ్ ద్వారా ఒక ఫాస్ట్గా ఒక తక్కువ స్టేజ్లోనే వాళ్ళకు ముందుకెళ్ళే ఒక మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది.
1: మీరు చెప్పిన ఈ అర్హతలు ఉన్నవాళ్ళు ఎలిట్ విహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కి వస్తే ఈ పూర్తి వివరాలతో పాటు వాళ్ళని అప్లై చేయటం కానీ వాళ్ళకి ఆ స్కీమ్ అప్లికబుల్ చేసి ఆ అమౌంట్ శాంక్షన్ ఇవన్నీ మన దగ్గర జరుగుతాయా?
0: అవును, తప్పకుండా. సో మేము ఈ ఇప్పటి వరకు ఒక 12 మంది స్టార్టప్లకు ఈ మైటీ జెనెసిస్ గ్రాంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఒక 8 స్టార్టప్స్ ఏఆర్ గ్రాంట్ 10 లక్షల వరకు ఇచ్చాము. అలానే ఒక 2 స్టార్టప్స్కి పైలట్ స్కీమ్ అన్నటువంటిది వాళ్ళకు సెలెక్ట్ చేయడం జరిగింది. అలానే ఒక 2 స్టార్టప్లకు ఈ ఇన్వెస్ట్మెంట్ మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఈ లేటెస్ట్గా ఒక ఫస్ట్ ఫేజ్లో అని చెప్పొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం కూడా మేము నెక్స్ట్ మినిస్ట్రీ ద్వారా మంత్రిత్వ శాఖ ద్వారా వెయిట్ చేస్తున్నాము. సో అది మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మేము నెక్స్ట్ నోటిఫికేషన్కి వెళ్తాము. సో ఇందులో ఈ స్టార్టప్స్కి వీళ్ళు మీకు ఒక ఎంక్వైరీ లాగా మీరు మా దగ్గర వచ్చినప్పుడు, నా దగ్గర ఒక ఇన్నోవేషన్ ఉంది, నా దగ్గర ఒక ఐడియా ఉంది, నేను ఇంతవరకు పనిచేశాను, ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంది, లేకపోతే నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, నేను మార్కెట్లోకి వెళ్ళాలి అని చెప్పేసి

0: మీరు మా దగ్గరికి మా ఆఫీస్కి ఎప్పుడైనా సరే 10 to 6 రావచ్చు. సో మేము ఎలీప్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రగతినగర్ మా ఆఫీస్ అక్కడ ఉంది. సో మీరు మా ఆఫీస్కి ఎనీ టైం ఎనీ డే వర్కింగ్ అవర్స్లో రావచ్చు అండ్ మాతో డిస్కస్ చేయొచ్చు. ఆ తర్వాత మేము మీకు ప్రీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అనేటువంటి ద్వారా మేము మీకు సహాయపడతాము. దాని ద్వారా ఒక 3 మంత్స్ వాళ్లకు నర్చర్ చేసి సో ఒక స్టేజ్కి వాళ్ళకి తీసుకుని వస్తాము. సో దాని ద్వారా మళ్ళీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అందులో కూడా వాళ్లకు నెక్స్ట్ స్టేజ్కి తీసుకురావడం జరుగుతుంది. అంటే ఒక ఐడియా స్టేజ్ నుంచి ఎర్లీ స్టేజ్కి వచ్చిన స్టార్టప్, అలానే ఎర్లీ స్టేజ్ నుంచి నెక్స్ట్ గ్రోత్ స్టేజ్కి తీసుకురావడం జరుగుతుంది మన ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా.
1: ఎలీప్ వి హబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జహరుల్లా గారు, మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ సార్. ప్రజెంట్ జాబ్స్ కోసం అని చెప్పేసి ఎక్కువ మంది ఆలోచిస్తుంటారు. సో మనకు ఇండియాలో ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇందులో ముఖ్యంగా ఇన్నోవేషన్స్ని ఒక నెక్స్ట్ స్టేజ్కి తీసుకుని వెళ్ళాలి, ఒక స్టార్టప్ లాగా మార్చాలి అని అన్నప్పుడే యూత్కి ఎక్కువగా అది ఉపయోగపడుతుంది. ఇందులో ముఖ్యంగా జాబ్స్ అనేటువంటి ఎప్పుడు క్రియేట్ అవుతాయంటే, సో మనకు యూత్ ఇన్నోవేషన్స్ని ఒక స్టార్టప్ లాగా మారినప్పుడు, సో వాళ్ళు ఒక 100,000 మందికి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో స్టార్టప్స్ అండ్ ఇలాంటి స్కీమ్స్ ఎక్కువగా ఉపయోగపడతాయి దానికోసము. సో యూత్కి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మీరు మీ ఇన్నోవేషన్స్ క్రియేటివిటీ మీరు తీసుకొని రండి మా దగ్గర, మేము మీకు ఒక స్టేజ్కి తీసుకువెళ్ళడం జరుగుతుంది, ఒక మంచి స్టార్టప్ని తయారు చేస్తాము. దీని ద్వారా మీరు డెవలప్ అవుతారు, నెక్స్ట్ మీకు మంచి మీరు ఉపాధి ఇచ్చేవాళ్ళలాగా క్రియేట్ అవుతారు, అలానే మన దేశ ప్రగతికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది, దోహదపడుతుంది. మన ఎకనామిక్ కండిషన్, మన కంట్రీ సూపర్ పవర్లో, అలానే 2047 వికసిత్ భారత్ మన మిషన్ అండ్ మిషన్ కూడా ఒక $1 trillion నేషన్గా కూడా మనది డెవలప్ అవడానికి చాలా చాలా దోహదపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.
2: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 8 గంటలు దాటి 10 సెకండ్లు. హుషారు జోరైన పాటలతో జోస్ నింపే కార్యక్రమం. 45 నిమిషాల సేపు మిమ్మల్ని పాటలతో మాటలతో ఖుషి చేయనందుకు నేనెంత సిద్ధంగా మీ రేడియో దోస్త్ అశోక్ని. మెలుసుకై కార్యక్రమానికి ఫోన్ చేసి గమ్మత్ గమ్మత్ ముచ్చట్లు, ఆసక్తికర ముచ్చట్లు, శ్రోతలకు పనికొచ్చే ముచ్చట్లు మాతో పంచుకుని మీకు నచ్చిన పాటలు వినొచ్చు. కొత్త శ్రోతల కోసం మా ఫోన్ నంబర్ 08732 ఇది కోడ్ నంబర్. ఈ నెంబర్ ని జత చేసి 2300081 ఇంకొక నంబర్ 2950081. ఈ కార్యక్రమం 8:45 కనిపిస్తుంది. హుషారు కార్యక్రమంలో ముందుగల్లా ఆదర్శ కుటుంబం చిత్రం నుంచి ఈ గీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు హుషారు జోరిన పాటలతో జోస్ నింపే కార్యక్రమం హుషారు. కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి ఒక శ్రోత లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి.
5: హలో, శుభ సాయంత్రం సార్.
4: శుభ సాయంత్రం. ఎట్లా ఉన్నారు, మంచిగా ఉన్నారా? మీ పేరు, ఊరు పేరు చెప్పండి.
5: మంచిగా ఉన్నాం సార్, మీరు బాగున్నారు సార్?
4: అవును, మంచిగా ఉన్నాం. మీ పేరు సార్?
5: నరేందర్ రెడ్డి సార్, గుంటూరు.
4: గుంటూరు నుంచి నరేందర్ రెడ్డి గారు, ఏం చేస్తుంటారు
5: సార్? ఫార్మరే సార్.
4: వ్యవసాయం ఎట్లా సాగుతుంది, మరి మంచిగా సాగుతుందా?
5: వర్షాలు లేవు సార్ గుంటూరు.
4: అయితే మరి ఈరోజు రక్షాబంధన్, రక్షాబంధన్ అంటే రాఖీ పండుగ, మీ వైపు ఎట్లా జరుపుకున్నారు?
5: బాగా జరిగింది సార్ ఈరోజు.
4: మీకెందరు అక్క చెల్లెళ్ళు, తోబుట్టూరు?
5: మాకు చాలా మంది ఉన్నారు సార్.
4: మీ సొంత సొంతం
5: సొంతం కూడా ఉన్నారు సార్?
4: చాలా మంది ఉన్నారా? ఎందరు ఉన్నారు అందాదా? మీరు తోబుట్టూరు? మంచిదండి. మరి మీ ఇల్లు మొత్తం వాళ్ళు వచ్చిందంటే సందడి సందడిగా ఉండిపోతుంది అనుకుంటా, పండగ లెక్క. మంచిది. నరేంద్ర రెడ్డి గారు, ఏ పాట విందాం? ఏ పాట అండి?
5: డ్రైవర్ రాముడు.
4: డ్రైవర్ రాముడు నుంచి. మంచిదండి, మీకోసం మీరు కోరిన ఈ పాట వేస్తున్నాం, మరి వినండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. మనసు నిండా మీరు హుషారు జోరిన పాటలతో జోస్ నింపే కార్యక్రమం హుషారు. కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి భీంపూర్ మండలం నిపాని గ్రామం నుంచి పవన్ తేజ లైన్లో ఉన్నారు. అతనితో మాట్లాడదాం. హలో హలో హలో పవన్, హలో
5: హలో
4: పవన్ తేజ, ఎన్నో క్లాస్?
5: సెవెంత్
4: క్లాస్. ఎక్కడ చదువుకుంటావు, నిపానిలోనా వేరే ఊరికి వెళ్తావా?
5: నిపాని.
4: నిపాని మంచిగా ఉందా నిపాని ఇప్పుడు? అంటే వర్షాలు పడుతున్నాయా మరి మీ నిపానిలో? తక్కువనా? ఆహా, మరి ఈరోజు రాఖీ పండగ, రాఖీ పండగ ఎట్లా చేసుకున్నారు మీకు ఎందరు అక్క చెల్లెళ్ళు? ఇద్దరా? ఒకరు అక్క ఒకరు చెల్లెనా? కట్టిందా మరి రాఖీ? ఏమిచ్చినావు మరి వాళ్ళకు?
5: 500?
4: 500 నీ దగ్గర ఎక్కడి?
5: కిడ్డీ బ్యాగ్.
4: వెరీ గుడ్, కిడ్డీ బ్యాగ్ లో జమ చేసినావు, కిడ్డీ బ్యాంక్ లో. పవన్ తేజ ఏ పాట వింటావు మరి? మంచిది పవన్ తేజ, నీకోసం నువ్వు కొన్నా ఈ పాట.
5: థాంక్యూ.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరు హుషారు జోరిన పాటలతో జోస్ నింపే కార్యక్రమం. హుషారు కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి అనంతపురం జిల్లా నుంచి సూర్య నారాయణ గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే సూర్యనారాయణ గారు.
1: హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్.
0: గుడ్ ఈవినింగ్, ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా?
1: సార్
0: మంచిగా ఉన్నారా?
1: మంచిగా ఉన్నాం సార్. మీరంతా బాగున్నారు సార్? మన ఆదిలాబాద్ ఆకాశవాణి స్టాఫ్ అంతా బాగున్నారు.
0: అందరూ బాగున్నారు. మరి ఏం నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం, ఎట్లా ఉన్నాయి అనంతపురంలో వ్యవసాయం భూమి పంటలు?
1: వ్యవసాయం అయితే చాలా బరువుగానే సార్, రైతులు తల్లగలుగుతున్నారు సార్. అంత వర్షం లేక
0: ఇప్పుడు ఒక్కసారి కూడా తొలకరి జల్లు కురవలేదా?
1: ఏదో కొంత లెక్క సార్. అట్లా మా మనల్లో అయితే ఒక 4 రోజుల కింద కొంత ఫలము పదునైంది సార్. కొన్ని పల్లెలు లేదు సార్,
0: అసలు లేదు
1: సార్. ఈ రోజు రాంగిరి మనల్ని కల్లా చిన్ని చెట్లు, అక్కడ బత్తాయి చెట్లు అంటారు కదా సార్, మీకల్లా అది కటింగ్ చేసే వాతావరణం సార్. ఆ ఏరియా కూడా వచ్చింది సార్, వాటర్ గ్రౌండ్ వాటర్ పంపం లేక వాళ్ళు అటుకే బాధపడతారు.
0: మరి మీరు ప్రస్తుతం ఏమేశారు? మీరు
1: నేనైతే వర్షాభావం కింద కంది పంట పెట్టినా సార్. గ్రౌండ్ వాటర్ లేదు మాకు, డౌన్ అయిపోయింది భూగర్భ జలాలు లేక. మేము ఇవన్నీ ఏమి లేని వర్షాభావం కింద ఆధారపడి కంది పంట
0: పెట్టినాం.
1: ఆధారపడి
0: మంచిదండి. మరి త్వరలోనే మీకాయ వర్షం రావాలని, మీ పంట బాగా పెరిగి లాభాలు సాధించాలి, దిగుబడి రావాలని కోరుకుంటున్నాం. ఏ పాట విందాం?
1: ప్రేమాభిషేకం మూవీ సార్, అందులో కోతప్ప కొండకు వస్తానని సాంగ్ ఉంటాయి.
0: మంచిదండి సూర్యనారాయణ గారు, మీకోసం మీరు కోరిన ఈ పాట.
1: ఓకే, బాయ్ సార్.

ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా వింటున్నారు హుషారు జోరైన పాటలతో జోస్ నింపే కార్యక్రమం. హుషారు కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి అంకోలి గ్రామం నుంచి ధనలక్ష్మి ఫోన్ లైన్ ఉంది, మరి వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అమ్మా. ఎట్లున్నారమ్మా, మంచిగున్నారా? మేము మంచిగా ఉన్నాం. మరి ఈరోజు రాకెట్ల పండుగ ఎట్లా చేసుకున్నారు? మీరు ఎందరమ్మా, మీకు ఎందర అన్నయ్య, తమ్ముడు అన్న ఎవరు? తమ్ముడు అన్న అన్నయ్య. బాగా చూసుకుంటారా మరి? ఈరోజు కట్టిండ్రా రాఖీ పండుగ? రాఖీ పండుగ వస్తుంటారా? మధ్య మధ్యలో ఇంకా ఎప్పుడెప్పుడు వస్తుంటారు? రాఖీ పండుగ అయితే తప్పగా బొడ్డెమ్మ పండుగకు తప్పగా ఉండేస్తారు. ఏం పెట్టిండు మరి మీ అన్న ఈరోజు? మంచిదమ్మా. ఏమి పెట్టినా పెట్టకపోయినా అన్న ఉన్నాడనే ఒక అండ ఉంటే చాలు. మంచిదమ్మా. ఏ పాట విందా మరి? మంచిది ధనలక్ష్మి గారు, మీకోసం మీరు కోరిన ఈ పాట పోస్ట్ మ్యాన్ చిత్రంలోనిది.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా వింటున్నారు హుషారు జోరైన పాటలతో జోస్ నింపే కార్యక్రమం. హుషారు కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి భీంపూర్ మండలం నిపాని గ్రామం నుంచి గంగారం లైన్లో ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం.

0: హలో నమస్తే రాకేష్, గంగారాం గారు.
1: హలో
0: హలో నమస్తే గంగారాం గారు, ఎట్లా ఉన్నారు?
1: బాగోలేదు సార్.
0: చెప్పు మరి, ఎట్లా పండగ ఎట్లా చేసుకున్నారు? రాఖీ పండగ
1: రాఖీ పండుగ మంచిగా జరుపుకున్నాను.
0: ఎందరు మరి మీకు? ఎందరు?
1: నాకు ఒక చెల్లెలు.
0: చెల్లెలు? మీ సొంత పక్క ఊరా వేరే ఊరా?
1: చింకిడి. చింకిడి చింకిడి కాదంటే మా చెల్లెలు.
0: వచ్చిందా మరి?
1: వచ్చింది సార్.
0: ఏట రక్షాబంధానికి వస్తుంది తప్పకుండా. ఇంకా మరి మీ జాబ్ ఎట్లా నడుస్తుంది?
1: హలో
0: హలో మీ జాబ్ ఎట్లా నడుస్తుంది?
1: మంచిగా నడుస్తుంది సార్.
0: మంచిగా నడుస్తుందా? హలో
1: హలో
0: మీ ఊరు ప్రత్యేకత ఏంటి తెలుసా?
1: హలో
0: హలో మీ ఊరు ప్రత్యేకత అండి ఏమిటో తెలుసా అన్న?
1: మా ఊరు
0: ప్రత్యేకత ఏమిటో తెలుసా అంటున్నా?
1: ప్రత్యేకత మరి టెంపుల్.
0: టెంపుల్? ఇంకా మీ ఊరు పేరులోనే ప్రత్యేకత ఉన్నది.
1: వెంకటేశ్వర టెంపుల్.
0: అవును, వెంకటేశ్వర టెంపుల్ ఉంది ఒకటి, ఇంకా మీ ఊరు పేరులోనే ప్రత్యేకత ఉంది. నిపాని ఎటు నుంచి పలికినా నిపానే వస్తుంది. మంచిది గంగారాం గారు, మీకోసమైతే ఒక పాట వేస్తున్నాం. ఏ
1: పాట చెప్తున్నా?
0: ఏ పాట చెప్పండి. బంగారు బుల్లోడు చిత్రం నుంచి బంగారు బుల్లోడు చిత్రం. ఇంకా వేరేది ఏదైనా చెప్తారా? హలో
1: ఇంకా వేరేదా? సరే రాఖీ. రాఖీ
0: రాఖీ రాఖీయా?
1: రాఖీ పండుగ సందర్భంగా.
0: రాఖీ పండుగ సందర్భంగా రాఖీ తప్పకుండా పాట వినిపించే ప్రయత్నం చేద్దాం. కానీ పాట ఇప్పుడు మీరు లేదండి. ఇప్పుడైతే మరి ఒక చిరంజీవి గారు పాట వేస్తున్నాం, వినండి మరి.
1: సరే.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా వింటున్నారు హుషారు జోరిన పాటలతో జోస్ నింపే కార్యక్రమం. చాలామంది రకరకాల కారణాలతోటి పొద్దుగల పొద్దుగల నాస్తా చేసుడు టిఫిన్ చేసుడు మర్చిపోతుంటారు, కొందరు మానేస్తుంటారు కూడా. ఇలా చేస్తుంటే మెటబాలిక్ వ్యవస్థ పనితీరు దెబ్బతింటాయట. దీంతో రోజు మొత్తంలో మిగిలిన సమయాలల్లో ఎక్కువ తిండి తినేస్తారట. దీంతో క్యాలరీలను పెంచి కొవ్వు చీరేలా చేసుకుంటారట. దీంతో బరువు కూడా పెరుగుతారు. డయాబెటీస్ వంటి సమస్యలు కూడా వస్తాయి. అందువల్ల పొద్దుకు పొద్దుగల చేసే టిఫిన్ని గదే నాస్తాని ఎప్పుడు కూడా మానేయద్దు, ఖచ్చితంగా తినాలి. ఇప్పుడైతే హుషారు కార్యక్రమంలో ఆఖరిగా ఇరుముడి చిత్రం నుంచి ఈ పాట.

0: ஆகாஷவாணி ஆதிலாபாத் 100.2 FM மனசு நிண்ட சமயம் 9:30 தாட்டி 13 செகண்ட்லு. இப்படு புஸ்தகந்தோ சக்கடி தெலுகு வச்சன ரச்சன நினிப்பிஞ்சே காரிக்கிரமம். ஈ புஸ்தகந்தோ காரிக்கிரமம் பிரதி சுக்ரா சனிவாராலோ ராத்திரி 9:30 மல்ல சனி ஆதிவாராலோ பொதுகல 8:30 புன பிரசாரம் உண்டதி.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండ పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 23వ భాగంలో సుశీలారాణి గురించి విశేషాలింటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ సామల సదాశివ మాస్టారు తనయుడు, కవి, రచయిత, చిత్రకారుడు, విశ్రాంత భాషోపాధ్యాయుడు సామల రాజవర్ధన్ ఈ పుస్తకంలో సంగీతానికి మూలమైన నాద ప్రసక్తితో మొదలుపెట్టి కర్ణాటక హిందుస్థానీ సంగీతాన్ని వివరిస్తూ ఎందరో మంది భారతీయ సంగీత విద్వాంసుల జీవిత విశేషాలను పొందుపర్చారు.
4: శ్రీమతి సుశీలారాణి పటేల్ పేరును హిందుస్థానీ సంగీతాభిమానులకు ప్రత్యేకంగా తెలిపే అవసరం లేదు. నిజంగానే రాణిలాగా జీవించిన సుశీలారాణిని ఆనాడే టాప్ గ్రేడ్ ఆర్టిస్టుగా గౌరవించినారు. సంగీతమే జీవనశ్వాసగా బతికిన సుశీలారాణి అత్రోళి జైపూర్ ఘరానాకు చెందిన ఖాన్ సాహెబ్

ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ వద్ద శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకున్నది. ఈ ఖాన్ సాహెబ్ను బడే ఖాన్ సాహెబ్ అని కూడా పిలుస్తారని, మౌంట్ ఎవరెస్ట్ ఆఫ్ హిందుస్థానీ మ్యూజిక్ అంటారని ఇంతకుముందు చెప్పుకున్నాం. సుశీలారాణి ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ పట్ట శిష్యురాలే అయినప్పటికీ కొంతకాలం గాన తపస్వినిగా పేరుగాంచిన మోగుబాయి కురడీకర్ వద్ద కూడా సంగీతం నేర్చుకున్నది. మోగుబాయి కూడా ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ శిష్యురాలే కనుక అది అత్రోలి జైపూర్ ఘరానా సంగీతమే. మోగుబాయి కూతురే మధుర గాయిక విదుషి కిషోరి ఆమోణకర్. అత్రోలి జైపూర్ ఘరానా సంగీతాన్ని సాకల్యంగా నేర్చుకుని కచేరీలు చేసి విమర్శకుల ప్రశంసనందుకున్న సుశీలారాణి శాస్త్రీయ సంగీతం కంటే లలిత సంగీతం జనబాహుల్యంలో ఉందని భావించి బాయి సుందరాబాయి వద్ద శ్రద్ధగా లలిత సంగీత శిక్షణ పొందింది. ఈ సుందరాబాయి మామూలు గాయిక కాదు. ఆమె గురించి నేను చెప్పే కంటే ప్రముఖ సంగీత విశ్లేషకులు డాక్టర్ సామల సదాశివ గారి మాటల్లోనే చూద్దాం. బొంబాయి ఆల్ ఇండియా రేడియో స్టేషన్ను విడిచి వెళ్లబోతూ బుఖారీ గారు బాయి సుందరాబాయి వైపు చూసి, బాయి ఎంతో కష్టపడి చాలా విలువైన హిందుస్థానీ సంగీతాన్ని ఈ స్టేషన్లో భద్రపరిచినాను, దీన్ని సురక్షితంగా ఉంచే బాధ్యత నీకే అప్పజెప్తున్నాను అని వెళ్ళిపోయినాడు. ఈ బాయి సుందరాబాయి కొంచెం స్థూలకాయురాలే గాని బహుముఖ ప్రజ్ఞ గల గాయిక. ఖయాళ్ళు, ఠుమ్రీలు, దాద్రాలు, భజనలు, గజల్లు గొప్ప గొప్ప గాయికలు పాడినట్లే పాడేదట. అప్పటివి లైవ్ ప్రోగ్రాములు. ఏ కారణం వల్లనైనా స్టేషన్కు రావలసిన గాయిక రాలేకపోతే ఆమె పాడవలసిన పాటను దాదాపు ఆమె పాడినట్లుగానే తాను పాడేదట. ఒకసారి రేడియో స్టేషన్కు ఆనాటి అతి ప్రసిద్ధ గాయిక గోహర్జాన్ వచ్చినప్పుడు స్టాఫ్లో ఎవరో ఆమెకు సుందరాబాయిని పరిచయం చేసినారట. నేను పాడినట్లు ఠుమ్రీలు, గజల్లు పాడగలవా అని అడిగిందట గోహర్జాన్. బాయి సుందరాబాయి వెంటనే గోహర్జాన్ పాడే గజల్ తానే పాడి వినిపించిందట. గోహర్జాన్ ఆశ్చర్యానంద పరవశురాలై తన చేతికున్న విలువైన విదేశీ గడియారమో లేక తన వేలికున్న వజ్రపు టుంగురమో ఆమెకు బహూకరించి ఆలింగనం చేసుకున్నదట. కానైతే సుందరాబాయి ఎవరి దగ్గర సంగీతం నేర్చింది కాదు, అంతా సహజ పాండిత్యమే. ఆమె సోదరి లక్ష్మీబాయి జాధవ్ మాత్రం కొంతకాలం జైపూర్ అత్రోలి ఘరానాకు చెందిన ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్, అతని సోదరుడు ఉస్తాద్ హైదర్ ఖాన్ సాహెబ్ వద్ద, తర్వాత చాలా కాలం ఉస్తాద్ బుర్జీ ఖాన్ దగ్గర సమగ్రంగా సంగీతం నేర్చుకున్నది అంటారు సదాశివ గారు. ఈ విధంగా సుశీలారాణి, ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్, మోగుబాయి కురడీకర్, బాయి సుందరాబాయిల వద్ద కేవలం అత్రోలి జైపూర్ ఘరానా సంగీతం మాత్రమే నేర్చుకుని ఆ ఘరానా ప్రతినిధిగా నిలిచిందనటం వాస్తవం. బాయి సుందరాబాయి సోదరి లక్ష్మీబాయి జాదవ్ కూడా అత్రోలి జైపూర్ ఘరానాకు చెందిన మేటి గాయిక అనేది గమనార్హం. సుశీలారాణి గాత్ర సంగీతజ్ఞురాలిగానేగాక అపురూప సౌందర్యవతిగా కూడా పేరుగాంచింది. ఆమెకు సంగీతం పట్ల ఉన్నట్లుగానే సినీ రంగం పట్ల కూడా చాలా అభిరుచి ఉండేది. ఆమె సౌందర్యం, ఆమె సంగీతం సినీ రంగానికి బాగా ఉపయోగపడినాయి. అనాయాసంగానే ఆమెకు సినీ రంగ ప్రవేశం లభించింది. బాబురావు పటేల్ అనే యువ సినీ దర్శకుడు నిర్మించిన ద్రౌపది, గ్వాలన్ అనే రెండు చిత్రాలలో సుశీలారాణి నాయికగా నటించడమేగాక గాత్రం కూడా పండించింది. ఆ రెండు చిత్రాలు విజయవంతం కావడమేగాక సుశీలారాణి బాబురావు పటేల్ అర్ధాంగి అయి సుశీలారాణి బాబురావు పటేల్గా మారిపోయింది. తర్వాతి కాలంలో ఆమెను సుశీలారాణి పటేల్ అని పిలిచేవారు. సంగీతము, చలనచిత్ర నటనతో అతి విలాసవంతమైన జీవితాన్ని గడిపిన సుశీలారాణి పటేల్ చదువును మర్చిపోలేదు. ఎంఏ, ఎల్ఎల్ఎం చదివి కొంతకాలం న్యాయవాద వృత్తి చేపట్టింది. హోమియో వైద్య విధానాన్ని నేర్చుకుని చికిత్సలు కూడా చేసింది. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన సుశీలారాణి తన భర్త స్థాపించిన ఫిల్మ్ ఇండియా పత్రిక బాధ్యతను కూడా నిర్వహించింది. పేరుకు బాబు

బాబూరావు పటేల్ సంపాదకుడైనా ఆ పత్రికలో సింహభాగాన్ని విజయవంతంగా నిర్వహించిన ఘనత సుశీలారాణికే దక్కుతుంది. 1942 నుండి 1985 వరకు ఫిల్మిండియా మాసపత్రిక అత్యధిక సర్క్యులేషన్ గల పత్రికగా అభివృద్ది పథంలో నడిపిన సుశీలారాణి సినీ జర్నలిస్టుగా అవతారమెత్తి ఆ పత్రికను విజయవంతంగా నడిపింది. ఆ కాలంలోనే ఈ పత్రిక మదర్ ఇండియా అని పేరు మార్చుకున్నది. హిందీ సినీ రంగంతో అనుబంధం పెంచుకున్న సుశీలారానికి ఆనాటి మేటి సినీ నటీ నటులతో ఆత్మీయానుబంధాలుండేవి. ముఖ్యంగా ఆనాటి అందాల నటి మధుబాలతో సుశీలారానికి చాలా దగ్గరి సంబంధముండేది. సుశీలారాణి తమ మదర్ ఇండియా మాసపత్రికలో హిందీ చలనచిత్రాలపై ప్రచురించే విశ్లేషణాత్మక విమర్శనాత్మక వ్యాసాల ద్వారా ఆమె ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం సుశీలారాణిని కేంద్ర సెన్సార్ బోర్డు ప్యానెల్ సభ్యురాలిగా నియమించింది. ఆమె ఒక దశాబ్దం పాటు ఆ పదవిలో కొనసాగి సినీ రంగ బలోపేతానికి నిర్మాణాత్మకమైన మార్పులను సూచించింది. ఆమె నిక్కచ్చితనం, రాజీ పడలేని మనస్తత్వం, ముక్కుసూటితత్వం వలన కొన్ని చిక్కులను కొని తెచ్చుకున్నది. ఆ రంగంలోని రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు నచ్చక స్వచ్ఛందంగా ఆ పదవి నుండి తప్పుకొని తన సంగీతం, తన పత్రిక అనే ఈ రెండు విషయాలే ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా చివరి వరకు కొనసాగించింది. ఆ చివరి వరకు అంటే చిన్నదా, 96 సంవత్సరాల పరిపూర్ణ జీవితం ఆమెది. 1918 సంవత్సరంలో జన్మించిన సుశీలారాణి 2014లో తమ 96 సంవత్సరాల వయసులో స్వర్గస్థురాలైంది. ఆమె శిష్యురాణులు, శిష్యులు కలిసి ఆమె 93వ జయంతిని 2011లో జరిపినారు. ఆ కార్యక్రమం పేరు స్వర ఆలాప్. ఆ వయస్సులోనూ సుశీలారాణి పటేల్ ఒక తరాన ధాటిగా పాడి అందర్నీ ఆశ్చర్యపరిచింది. తర్వాత అందరూ ఆమెను ఘనంగా సన్మానించినారు. ఆమె శిష్యగణంలో పేరుగాంచిన గాయికా గాయకులున్నారు. ముఖ్యంగా రాధికా సూద్ నాయక్, ప్రదీప్ బారోట్, రోణు మంజుందార్, సదానంద్ నయంపల్లి, ధనశ్రీ పండిత్ రాయ్, నిత్యానంద్ హల్దీపూర్ మొదలైన వారున్నారు. సంగీతం నేర్చుకోవాలనే కోరిక ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితులు అనుకూలించని విద్యార్థుల కోసం ఉపకార వేతనాలందించడం, ఉచిత విద్యా వైద్య సదుపాయాలు కల్పించడం వంటి సామాజిక సేవల్లో కూడా సుశీలారాణి ముందుండేది. శివ సంగీతాంజలి పేరుతో ఒక సాంస్కృతిక సంస్థను స్థాపించి భారతీయ శాస్త్రీయ సంగీత సంప్రదాయాన్ని భావితరాలకు అందించాలనే సత్సంకల్పంతో పలువురు వర్ధమాన సంగీత కళాకారులకు చేయూతనిచ్చి వెలుగులోనికి తెచ్చిన ఘనత సుశీలారాణికి దక్కుతుంది. సంగీత విద్వాంసురాలిగానేగాక న్యాయవాదిగా సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగినా గొంతెత్తి ఎదిరించింది. హోమియో వైద్యురాలిగా పేదలకు చికిత్స అందించి బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందింది. 1989 సంవత్సరం డాక్టర్ సుశీలారాణి బాబురావు పటేల్ పేరుతో ఒక ట్రస్టును స్థాపించి తన ఆదాయాన్ని ఆ ట్రస్టుకు అందించి సంగీతం, విద్య, వైద్య, సాంస్కృతిక రంగాల్లో వినియోగించేది. సుశీలారాణి అత్రోలి జైపూర్ ఘరానా సంగీతాన్ని అద్భుతంగా గానం చేస్తూ కచేరీలు నిర్వహిస్తూ విమర్శకుల ప్రశంసలందుకున్నది. తన సంగీత కచేరీల ద్వారా వచ్చిన ఆదాయాన్నంతటినీ ప్రధానమంత్రి సహాయ నిధికి సమర్పించిన మానవతామూర్తి సుశీలారాణి. జీవితమంతా విలాసవంతంగా గడిపి మహారాణిలాగా బతికిన సుశీలారాణి చివరి రోజుల్లో ఆర్థికంగా కొంత ఒడిదుడుకులకు లోనైంది. ఆమె భర్త బాబూరావు పటేల్ మరణానంతరం అతని రెండో భార్య, ఆమె సంతానం మనుమలు, మనుమరాళ్లతో ఆస్తి విషయంలో కొన్ని గొడవలు జరిగినాయి. ముఖ్యంగా మంచి విలువలతో కూడిన సుశీలారాణి బాబూరావు పటేల్ ట్రస్టు విషయంలోనే ఘర్షణలు జరిగినాయి. ఆ ట్రస్ట్ లక్షలాది రూపాయల విలువైనవేగాక సుశీలారాణి ప్రాణప్రదంగా చూసుకున్న ట్రస్ట్ అది. చివరి వరకు ఆ ట్రస్టును కాపాడుకున్నది. ఆమె న్యాయశాస్త్ర పరిజ్ఞానం ఇక్కడ పనికి వచ్చిందన్నమాట. తద్వారా తమ శివ సంగీతాంజలిలో ఔత్సాహికులైన వర్ధమాన సంగీత విద్యార్థులకు సంగీతం నేర్పుతూ
తమ

0: 96 సంవత్సరాల వయస్సులో 2014లో గంధర్వలోకాలకు చేరుకున్నది ఈ విదుషి సుశీలారాణి బాబురావు పటేల్. ఇన్ని రంగాల్లో విశేష సేవలందించిన సుశీలారాణి పటేల్కు సినీ రంగంలో చేసిన సేవలకు గుర్తింపుగా ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం లభించింది. అంతేగాక మహారాష్ట్ర రాజ్య సాంస్కృతిక పురస్కారంతో పాటు సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని కూడా అందుకున్నది. ఏది ఏమైనా విలువల కోసం పోరాడి ఎవరికీ తలవంచకుండా రాజీలేని జీవితం గడిపిన మానవతామూర్తి సుశీలారాణి జీవితం ఈనాటి స్త్రీలకు ఆదర్శం అనడంలో సందేహం లేదు. ఒంటరిగా సమాజాన్ని ఎదిరించి కీర్తి ప్రతిష్టలతో తనువు చాలించిన సుశీలారాణి బాబురావు పటేల్ ధన్యజీవి.
1: పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 23వ భాగంలో సుశీలారాణి గురించి విశేషాలిన్నారు రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఈ కార్యక్రమం ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది, అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. తిరిగి ఈ కార్యక్రమాన్ని రేపు పొద్దుగల 8:30 మళ్ళా వినొచ్చు. ఇది ఎలాంటి పుస్తకంతో కార్యక్రమం. పుస్తకంతో కార్యక్రమం ప్రతి శుక్ర శనివారాల్లో రాత్రి 9:30 మళ్ళా శని ఆదివారాల్లో పొద్దుగల 8:30 పునఃప్రసారం ఉంటుంది. రేపు రాత్రి 9:30 రేపటి పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 24వ భాగంలో మాస్టర్ కృష్ణారావు గురించి విశేషాలింటారు రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, మనస్సు నిండా సమయం 9:45 దాటి 27 సెకండ్లు. ఇప్పుడు గీతం కీ బహార్. అలనాటి నటి కుంకుమ నటించిన పాత హిందీ చిత్రాల్లోని పాటలతో రూపొందించిన కార్యక్రమం 3వ భాగం వింటారు. సమర్పణ అశోక్ కుమార్ గుప్తా.
2: కుచ్ కళాకార్ కై కారణో సే టాప్ పర్ నహీ పహుంచ్ పాతే, కింతు దర్శకో కే దిలో దిమాగ్ పర్ వే వర్సో తక్ ఛాయే రహతే హై. రిటైర్మెంట్ కే బర్సో బాద్ భీ ఉన్కీ ఛవి రసిక్ ఫిల్మ్ ప్రేమియో కే దిల్ మే బనీ రహతీ హై. ఐసీ హీ ఏక్ డాన్సర్ అదాకారా థీ కుమ్కుమ్. ఇన్కే ఫిల్మీ కెరియర్ కా శురువాతీ హిస్సా మే ఏక్ అన్య కార్యక్రమ మే ఉన్కే గీతో కే జరియే ఆప్ తక్ పహుంచా చుకా హూం. ఇస్ ప్రోగ్రామ్ మే భీ 6 గీతో కే సాథ్ కుమ్కుమ్ కే ఫిల్మీ కెరియర్ కీ బాకీ బాతే భీ మే ఆప్కో బతాఊంగా. లంబే సమయ తక్ కుమ్కుమ్ కో టాప్ గ్రేడ్ హీరో కే సాథ్ నాయికా బన్నే కా మౌకా నహీ మిల్ పాయా. ఇస్కే బావజూద్ ఇస్ సుందర్ కళాకార్ కో 1960 కే దశక్ మే లగాతార్ హీరోయిన్ కే ఆఫర్ ఆతే రహే. ఉన్కీ కై నాయికా వాలీ ఫిల్మే తో ఫ్లాప్ హో గయీ, కింతు ఉన్కే గాయ కై గీత్ క్లాసిక్ బన్ గయే. ఐసీ హీ ఏక్ ఫిల్మ్ థీ కాలీ టోపీ లాల్ రుమాల్. ఇస్ ఫిల్మ్ మే ఉన్కే హీరో థే చంద్రశేఖర్, జో బాద్ మే చరిత్ర అభినేతా బన్కర్ హీ రహ గయే. చిత్రగుప్త్ నే కుమ్కుమ్ కే ఊపర్ కై గీతో కీ సంగీత రచనా కీ థీ. ఇస్ ఫిల్మ్ కే 2-3 గీత్ బహుత్ లోక్ప్రియ హువే థే, లేకిన్ ఫిల్మ్ నహీ చల్ పాయీ. ఇస్ ఫిల్మ్ మే కుమ్కుమ్ కే సాథ్ ముఖ్య భూమికా మే థీ షకీలా. మజ్రూ కా లిఖా యా గీత్ లతా కీ ఆవాజ్ మే కుమ్కుమ్ పర్ ఫిల్మాయా గయా హై. ఇస్ గీత్ మే కుమ్కుమ్ కా బిందాస్ రూప్ చిత్వన్ అదాయే శ్రోతాఓ కో ముగ్ధ కర్ దేతీ హై. సునియే.

ఇప్పుడు దాకా గీతం కీ బహార్ కార్యక్రమంలో అలనాటి నటి కుంకుమ నటించిన పాత హిందీ చిత్రాల్లోని పాటలతో రూపొందించిన కార్యక్రమం మూడవ భాగం విన్నారు. సమర్పణ అశోక్ కుమార్ గుప్తా. ఇది ఎలాంటి గీతం కీ బహార్ కార్యక్రమం. ఈ గీతం కీ బహార్ కార్యక్రమం ప్రతి శుక్రవారం రాత్రి 9:45 ఉంటుంది. ఇక రేపు రాత్రి 9:45 షామే గజల్ కార్యక్రమంలో అనూప్ జలౌటా పాడిన గజళ్లు మూడవ భాగం ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 10:12. మన పురాణాలు తెలుగువారి జీవన సంస్కృతికి ఆధారభూతంగా నిలిచిన ఒగ్గు కథ, బుర్రకథ, బుడిగేజంగం కథ, మందహిచ్చుల కథ, చిందు యక్షగానం, భాగవతం వంటి కళారూపాల్లో సాగే కథాగానాలను వాటి పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమం మన పురాణాలు. కార్యక్రమం ప్రతి మంగళ శుక్రవారాలలో రాత్రి 10:00, ప్రతి శనివారం పొద్దుమట్టు 6:20 ఉంటుంది. ఎల్లిందాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం షీర్షా గ్రామానికి చెందిన జడసింగరి బృందం చెప్పిన లక్ష్మీ నరసింహస్వామి ఒగ్గు కథ మూడవ భాగం.

0: ఇది లక్ష్మీ నరసింహస్వామి ఒగ్గు కథ. నాలుగు భాగాలు. ప్రధాన కథకులు జడ సింగరి, సహాయకులు అడ శంకరి, జడ బీరేష్, డోలు వాయిద్యం అడే మహేష్, సూరశేఖర్, జడ మహేందర్. మూడవ భాగం ప్రారంభం.
1: శ్రీగారి.

0: అమ్మవారు లీలవాది ప్రేమధీర పాటలు వాడినది. పాటలు వాడు మాత్రం ఏడమని ఏడుగురిని మాత్రం కురిన ఏడుగురిని మాత్రం అయ్యయ్యో అపరంగి దాచీలో పెట్టినది. బాలుని పెంచుతున్నదే అమ్మా,
1: బాలుని మాత్రం ఆయన

బాగా వంటలు చేసింది ఆయన కొడుకు మాత్రమే అన్నం పెట్టిందాట. లీలవాది దేవి కొడుకును మాత్రం శంకరెత్తుకొని బంగారుదేమో బల్పం పట్టుకొని ఎండిదేమో పలక పట్టుకొని

0: అయ్యా పంతులయ్యా,
1: అవునవును
0: నా కొడుకు చదువు నేర్పియాలి.
1: అవును నేర్పుతాపో. అవి అని చెప్పి మాత్రం ఏంటంటే పంతులకి మాత్రం అదే పాలాదు నెప్ప చెప్పినది, పాలాదు నెప్ప చెప్పి మాత్రం లీలావతిలో సంత చేర వచ్చినది. అంతలో మాత్రం పాలాదు మాత్రం సాధన ఇళ్ళల్లో చదువు పల్లెలో నేను.

ఓ ఈడన్న కసుడు ఓ రాజవర్జా, నీ పిల్లగానికి చదువు చెప్పిన నా వల్ల కాదయ్యా, నీదేమో శివమతం ఉన్నది, అతనిదేమో హరిమతం ఉన్నదయ్యా. అగో నారాయణ అన్న మాట మాత్రం మతిమర్తలేడు, ఆ పిల్లగాని మాత్రం చదువు.

నీ కొడుకు మాత్రం చదువు చెప్పుడు నా వాళ్ళ కాదన్నాడు. చూడబోతేనేమో శివమాత ఉన్నది, అడ్డ బొట్టు ఉన్నదయ్యా ఆయన, చూడబోతేనేమో నిలువు బొట్టు ఉన్నది, అరిమాత ఉన్నది. కొడుకు చదువు చెప్పుడు నా వాళ్ళ.

కొడుకు దొరకవ మార్గ మార్గ దెబ్బలు కొట్టి మాత్రమే కొడుకును వదిలిపెట్టి మాత్రమే అదే రాజుల కచేరి వద్దకెళ్ళిపోయి కొడుకును కొట్టంగా మాత్రం అమ్మవారు.

కొడుకును దెబ్బలు కొట్టకు, కొడుకును దెబ్బలు కొట్టకు నాదా అని చెప్పంగానే మాత్రం ఏందంటే, ఈయన కష్టపడి మాత్రం నీ కొడుకు బుద్ధి చెప్పి హరి మతం మానేసి మాత్రం శివమతం పట్టమని చెప్పిన కొడుకునంటే పెట్టుకొని పోయి మాత్రం.

0: గోపాలాద హరిమాత వదిలిపెట్టి కొడుక శివమాత మడ్డరాదురా.
1: అయినా నేను మాత్రమైన హరిమాత వదిలిపెట్టా శివమాత మట్టబోను. ఆయన నాయనతో ఆ విధంగా మాటలు మాట్లాడంగా నాయన్న వీరన్న కసిపుడు కళ్ళ చూసి అరే ఇట్లా నీ వద్దన ఇట్లా ఉన్నట్టువైతే ఒక పంట పందెం కడతా కొడుక నా పందానికి గెలిచినట్టు అయితే నన్ను నమ్ముతున్నాడే అమ్మా. జట్టి వాళ్ళ జవాన్ల దగ్గర పిలిచిండు, జట్టి వాళ్ళ జవాన్ల దగ్గర పిలిచి భద్రమైన ఏమిరా కొడుకురాల మూడు ఉక్కు గుండ్లేమన్నాడు. మూడు దిక్కుల మూడు పెట్టిండు, మూడు పెట్టి మాత్రం ఆయన మూడు ఉక్కు గుండ్ల మీద ఒకటి ఏంటంటే ఒక ఇనుప కళాయి పెట్టినాడు. ఇనుప కళాయి పెట్టి మాత్రం ఆయన ఇద్దు మిరిసిన నూనె పోసినాడు. నూనె పోసి మాత్రమే పొయ్యిల మంట పెట్టి మాత్రం పొయ్యి

0: ఇక నువ్వు చెప్పినట్టుగా బంగారు ఉంగరం తీసిన నూనెలకెళ్ళి
1: చూసిన బాబు ఉంగరం తీసినంత లోపల మాత్రం వారి మాత్రం వదిలి పెడతలేడు శోమాత పడతలేడు. ఈ హరి ఎక్కడ ఉన్నాడు అని చెప్పి మాత్రం ఏందంటే ఈయన హరి భక్తి కళ్ళ చూద్దామని చెప్పి మరి అదే బటులతో ఏమని చెప్తున్నాడు అంటే మతి కచ్చిన ఏనుగులు తెచ్చి మాత్రం ఏందంటే అంతలో నా పాలాదుని దొక్కియండి ఏనుగులతో దొక్కియండి మరి గుర్రాలతో దొక్కియండి అంత లోపల మాత్రం అంతలో నా బట్టులే కళ్ళ చూసి

ఇది లక్ష్మీ నరసింహస్వామి ఒగ్గు కథ. నాలుగు భాగాలు. ప్రధాన కథకులు జడసింగరి, సహాయకులు అడశంకరి, సహాయకులు జడ బీరేష్, డోలు వాయిద్యం అడి మహేష్, సహాయకులు సూరశేఖర్, జడ మహేందర్. గ్రామం శిర్ష, మండలం కౌటల్, జిల్లా కొమరంభీం, ఆసిఫాబాద్.

0: E para Danca?
1: కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం శీర్షా గ్రామానికి చెందిన జడ సింగరి బృందం చెప్పిన నిమిషాలకుంటది. రేపు రాత్రి 10 గంటలకు జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు. అంతేకాదు 51 విద్యా

0: ఛానళ్లు, అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీడిష్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 10:30 దాటి 28 సెకండ్లు. ఇప్పుడు మధురిమ, మనసుకు హత్తుకునే కొత్త పాత మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా లిందాం రాధేశ్యామ్ చిత్రం నుంచి గీతం, గానం సిద్ శ్రీరామ్, సంగీతం జస్టిన్ ప్రభాకరన్, సాహిత్యం కృష్ణకాంత్.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరుంటున్నారు మధురిమ, మనసుకు హత్తుకునే మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం, సిరిమల్లె నీవే విరుజల్లు కావే, వరదల్లె రావే వలపంటి నీవే, ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే అంటూ సాకే ఈ గీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలలో ముందు

ఆసరలో నిలిచే మృదు మధురమైన ఈ పాటను విందాం. ఈ పాట పంతులమ్మ చిత్రంలోనిది. రచించినవారు వేటూరి సుందర రామ్మూర్తి, సంగీతం అందించినవారు రాజాన్ నాగేంద్ర.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా వింటున్నారు మధురిమ, మనసుకు హత్తుకునే మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఈ చైత్రవీణ అంటూ సాకే ఈ గీతం. ప్రేమించు పెళ్ళాడు చిత్రంలోనిది. ఈ మధుర గీతాన్ని గానం చేసిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకమ్మ, సంగీతం సమకూర్చిన వారు ఇళయరాజా, గీతాన్ని రచించిన వారు

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటున్నారు మధురిమ, మనసుకు హత్తుకునే మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఈ వీణ పైన పలికిన రాగం, నాలోన విరిసిన అనురాగం అంటూ సాగే ఈ గీతం అభిమానవంతుల చిత్రం కోసం మాటల కందని మాధుర్యాన్ని

తన సాహిత్యంలో పొందుపరిచి డాక్టర్ సి నారాయణ రెడ్డి రచించిన ఈ మధురమైన ఈ వీణపాటకు స్వరరచన చేసిన వారు ఎస్వి కోదండపాణి, అంతేర్ధ్యంగా ఆలపించిన వారు సుశీలమ్మ.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు మధురిమ, మనసుకు హత్తుకునే మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఆఖరిగా మధురమైన రేయిలో మరుపురాని హాయిలో పండువెన్నెలే నేడు పాడనేలను చిలిపి చిలిపి నవ్వులే చిందించనేలే పువ్వులే అంటూ సాగే ఈ గీతం తోబుట్టువుల చిత్రం నుంచి అనిశెట్టి రచించిన మనసులను సృజించే ఈ మధుర గీతం మీకోసం. అంతే మధురంగా స్వరపరిచిన వారు సి మోహన్ దాస్, గానం ఘంటసాల సుశీలమ్మ.

ఇది ఇయాలటి మధురిమ కార్యక్రమం. మధురిమ కార్యక్రమం ప్రతిరోజు రాత్రి ఒక శనివారం మినాయించి ప్రతిరోజు రాత్రి 10:30 ఉంటుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా వాతావరణ సూచన. ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండే, ఎక్కువ ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్ గా, తక్కువ ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. గాలిలో తేమ 84% ఉన్నది. జిల్లాలో గంటకు 11 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రానున్న 24 గంటల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. ఇది వాతావరణ సూచన. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు. రేపొద్దుగల 6:10 ప్రార్థనలో జయదేవుని అష్టపదులు వింటారు. పొద్దుగల 7:15 విజ్ఞానం వినోదం సమాచారం అందించే అంబటాళ్ల సంగతులు కార్యక్రమంలో ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా, విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకుడు ఆర్ దేవేంద్రరావు, బోడగం మధుబాబు సంభాషణలు 16వ భాగంలో, లిజనింగ్ స్కిల్ గురించి 2వ సంభాషణ ఇద్దరు. తర్వాత ముచ్చట, బడిలో ఆటున్నది, వ్యాయామ ఉపాధ్యాయుడు నన్నపు స్వామితో ముచ్చటింటారు. ముచ్చటపెట్టింది కేలినేన్. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని పునఃప్రసారం చేస్తున్నాం. తర్వాత శృణవామ సంస్కృతం, సంస్కృతాన్ని విందాం. దోర్బల ప్రభాకర శాస్త్రి అందించిన లఘు ప్రసంగ మాలిక 5వ భాగం ఇంటారు. ఈ కార్యక్రమాన్ని ఈరోజు జరుపుకుంటున్న సంస్కృత భాషా దినోత్సవం సందర్భంగా పునఃప్రసారం చేస్తున్నాం. రేపు 8:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 23వ భాగంలో సుశీల రాణి గురించి విశేషాలింటారు రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఇదే కార్యక్రమంలో రేపు రాత్రి 9:30 24వ భాగంలో మాస్టర్ కృష్ణారావు గురించి విశేషాలు వింటారు. రేపు 5:30 కతిందాం, పిల్లల కోసం కథలు వినిపించే కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి చిట్టి తెలివి కథ ఇంటారు రచన చంద్రప్రతాప్ కంతేటి. ఈ కథను వినిపిస్తారు ఈ వరలక్ష్మి. తర్వాత పెద్దల మాట కథల సంపుటి నుండి ఏకాగ్రత మరియు కల్తీ, ఈ కథలు ప్రసారమవుతాయి. రచన కన్నెగంటి అనసూయ. ఈ కథను వినిపిస్తారు బి సంధ్యాలీల, జీ జ్యోతి. యువవాణి యోజనల కార్యక్రమంలో రేపు 5:45 ఆదిలాబాద్ కు చెందిన చెట్లపల్లి సహిష్ణు శివకవితలు వింటారు. మన పురాణాల కార్యక్రమంలో రేపు 6:20 ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చరదిమ్మ గ్రామానికి చెందిన పూండ్రు గంగన్న బృందం చెప్పిన ఆడబిడ్డ శంకరమ్మ బుర్ర కథ 4వ భాగం ఉంటుంది. ఆ తర్వాత అంటే 6:45 జానపద గీతాలు కార్యక్రమంలో తలమణుగుకు చెందిన గొంటిముక్కుల గోపి బృందం పాడిన గంగదాసు తత్వాలు ప్రసారమవుతాయి. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో జీవకంచగా కరోండా సాగు ప్రయోజనాలు, ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె ప్రభావతితో ముచ్చటింటారు. ముచ్చటపెట్టింది నర్సమ్మ. తర్వాత రైతు అంతరంగంలో కాకరకాయ సాగు అనుభవాల గురించి నేరడిగొండ మండలం గంభీర్ తాండాకు చెందిన యువ రైతు పడవాల్ రాధతో ముచ్చటింటారు. ముచ్చటపెట్టింది కేలెనిన్. ఇక రేపు రాత్రి 9:45 షామే గజల్ కార్యక్రమంలో అనూప్ జలోటా పాడిన గజల్లు 3వ భాగం ప్రసారమవుతాయి. రేపు రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. రేపటి సినిమా పాటల యాలలు రేపు పొద్దుగల 8:45 సింగిడి, పొద్దుమట 5:00 దాకా మాట చెప్పుండ్రి పాటి నుండి, రాత్రి 8:00 to 8:45 ఉషారింటారు. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 11:04 దాటి 40 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ప్రసారం సమాప్తం. తిరిగి 100.2 MHz FM పై, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ పై, ప్రసార భారతి ఆన్లైన్ పై రేపు పొద్దుగల 5:50 కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.